0: కోరవేరు మంచి బుద్ధులు జ్ఞానంగు మంచి నడక.
1: పీపుల్ ఆస్పైర్ టు హ్యావ్ ఎ గుడ్ టైం, పవర్ అండ్ అథారిటీ అండ్ ఎ గుడ్ లైఫ్, బట్ దే డు నాట్ విష్ టు హ్యావ్ గుడ్ కాండక్ట్, నాలెడ్జ్ అండ్ గుడ్ ఐడియాస్.
0: పొందుగ పాదములిచ్చినదెందుకో, పొందుగ పాదములిచ్చినదెందుకో అందరికీ తెలుసున.
1: Do all people know why the two legs have been given?
0: పొందుగా పాదములిచ్చినదెందుకు సందుకొందులను తిరుగుటక?
1: Is it to wander aimlessly in the streets?
0: కాదు కాదు, నందివాహనుని మందిరమునకు ఎదించుటకై అందించినవే.
1: నో నో, ది లెగ్స్ హావ్ బీన్ గివెన్ ఇన్ ఆర్డర్ దట్ దే మే వాక్ అప్ టు ద టెంపుల్ ఆఫ్ నందివాహన ఈశ్వర అండ్ ఆఫర్ ద వర్షిప్.
0: కన్నులను ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: డు యు నో వై ఐస్ హావ్ బీన్ గివెన్?
0: అన్ని చూచేటందులక?
1: ఈజ్ ఇట్ టు లుక్ ఆల్ అండ్ సండ్రీ థింగ్స్?
0: కాదు కాదు.
1: No, not at all.
0: Kailasavasuni kannulara ganchenduku.
1: It is to see to the satisfaction of the full heart the Kailasavasa Parameshwara.
0: Prema swarupulara.
1: Embodiments of divine love.
0: Inaadu deshamulaku kavalsinatundi aadarsham.
1: Today what the nation needs is an ideal example.
0: Aadarshame సాంఘిక ఆదర్శము, సాంఘికమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ఈనాడు లోకమునకు అత్యవసరము.
1: వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ది వరల్డ్ టుడే ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ విచ్ కెన్ సెట్ ది సొసైటీ రైట్ అండ్ విచ్ కెన్ లీడ్ ది సొసైటీ ఆన్ ద రైట్ పాత్.
0: ఒక్కొక్క విషయమునందు, ఒక్కొక్క రంగమున ఒక్కొక్క వ్యక్తి ఆదర్శప్రాయుడు కావచ్చు.
1: There could be one person who could be held as an example in different fields of activity and human life.
0: Kani anni rangamulu yandu kudanu aadarshaprayudainatunti yokka vyakti ee lokamulo arudu.
1: But it is a rarity to have one single individual who can be held as an ideal and a model for all walks of life.
0: Adi okka daivamunaka maatrame తప్ప అన్యులకు ఇది అలవడదు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ ఫార్ డివినిటీ అండ్ ఫర్ నన్ ఎల్స్.
0: రాజకీయముగా, సాంఘికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా ఆదర్శమును నిరూపించి లోకమునకు అనేక విధములైనటువంటి యొక్క ప్రేమతత్వమును ప్రచురింపజేసి తాను దివ్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపించినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్మ.
1: పొలిటికలీ, socially, in terms of morality and spiritually, it is only Krishna who has held himself as an example for the entire world.
0: Krishna kevalamu yuddhonmadi ani, kevalam premashiludu kadani aneka mandi vadopavadamulu chesukuntaru.
1: Quite a few people go on arguing that Krishna is one who was mad after setting the war and not the one who had love in his heart.
0: Shanti kamudu Krishna.
1: Krishna was a lover of peace.
0: Atti bhagavat tattvamu andariki gurtinchukovalaniki veeru kaadu.
1: It is not possible for every individual to recognize such divinity.
0: Inaadu daivamunu daivamuga vishwasinchi aaradhinchatam maatrame nerchukunnaru kaani దైవం నందు ఉన్నటువంటి యొక్క ఆదర్శప్రాయమైన మానవత్వాన్ని గుర్తించుటకు ప్రయత్నించటం లేదు.
1: టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ గాడ్ ఈస్ బీయింగ్ వర్షిప్డ్ ఓన్లీ యాజ్ గాడ్, బట్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు రికగ్నైజ్ ఎన్ ఎగ్జాంపుల్ విచ్ హ్యూమన్ బీయింగ్స్ కెన్ ప్రాక్టీస్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ సచ్ డివినిటీ.
0: మానవ మధ్య జన్మించి మానవాకారమును ధరించినటువంటి మాధవుని ఎందు కూడాను మానవత్వాన్ని మనం గుర్తించినప్పుడే మానవులు సార్థకం కాగలరు.
1: We can justify our existence and our life only when we recognize the humanness in the divinity which has taken its incarnation in the midst of human beings.
0: కృష్ణుడి యందు ఈ మానవ ఆదర్శప్రాయమైనటువంటి యొక్క చిహ్నలు ఎక్కడెక్కడ ఉన్నవని మనం కొంత విచారించాలి.
1: Let us just examine how such ideals of humanity are found in Krishna.
0: మహాభారత యుద్ధము భయంకరంగా జరుగుతున్నది.
1: The Mahabharata war was fought fiercely.
0: ఒక్కొక్కరు ఒక్కొక్క వైపున జొరబడి యుద్ధంలో ప్రవేశించారు పాండవులు.
1: Pandavas entered from different directions to wage the war.
0: ధర్మజుడు కర్ణుని ఎదుర్కొని అందులోపల అనేక విధములైనటువంటి యొక్క యుద్ధమును జరుపుతూ ఉన్నారు.
1: ధర్మజ ఎంటర్డ్ ఇన్ టు ద వార్ టు ఫైట్ అండ్ హీ ఫాట్ ఫియర్స్లీ అండ్ విత్ ఆల్ ఫోర్స్.
0: కానీ కర్ణుని యొక్క అస్త్రములకు ఓర్వలేక చిన్న భిన్నంగా చెదిరిపోతుండది పాండవుల యొక్క సైన్యం.
1: ది ఆర్మీస్ ఆఫ్ పాండవాస్ వాజ్ ఫీలింగ్ ఎ లిటిల్ హెల్ప్లెస్ నాట్ బీయింగ్ ఏబుల్ టు ఫేస్ ద యారోస్ అండ్ ద వెపన్స్ కమింగ్ ఫ్రమ్ కర్ణ.
0: ధర్మజుడు కూడాను అలసిపోయాడు.
1: ధర్మజ ఆల్సో గాట్ ఎగ్జాస్టెడ్.
0: అతనిలో పోరాడేటువంటి శక్తి సామర్థ్యము క్షణక్షణమునకు సల్లగిల్లుతూ వచ్చింది.
1: గ్రాడ్యువలీ అండ్ మోమెంట్ ఆఫ్టర్ మోమెంట్ హీ లాస్ట్ ఆల్ ద పవర్ టు ఫైట్.
0: సైన్యము నలుదిశలా పరిగెత్తిపోయారు.
1: ది ఆర్మీస్ బిగాన్ రన్నింగ్ ఇన్ ఆల్ ద ఫోర్ డైరెక్షన్స్.
0: లేక ధర్మజుడు కూడాను తన గుడారమునకు వెళ్లాడు.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ఎల్స్ ధర్మజ ఆల్సో విత్డ్రూ హింసెల్ఫ్ అండ్ వెంట్ బ్యాక్.
0: ఈ పరాభవమును సహించుకోలేక ఉగ్రుడై అనేక విధములు కూడా బాధపడుతున్నాడు ధర్మజుడు.
1: ధర్మజ నాట్ బీయింగ్ ఏబుల్ టు యాక్సెప్ట్ దిస్ డిఫీట్ వాస్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అబౌట్ హింసెల్ఫ్.
0: ఇంతలో అర్జునుడు ప్రవేశించాడు.
1: అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ అర్జున ఎంటర్డ్ ద టెంట్.
0: అర్జును చూడగానే మండిపడాడు ధర్మజుడు.
1: వెన్ ధర్మజ సా అర్జున హీ వాస్ వెరీ మచ్ అప్సెట్.
0: క్రోధము చేత అర్జును పైన విరుక్కుపడ్డాడు.
1: Charged with full of anger, Dharmaja began just addressing Arjuna.
0: Nee shakti samarthyamulu nee gandivam yokka shakti nirupayogamani nindinchadu.
1: He accused Arjuna that all your powers and prowess, even your gandiva, was a sheer waste.
0: Inka aneka vidhamulaga kudanu Arjunu nindinchadaniki prayatninchadu.
1: He began accusing Arjuna in a many more ways.
0: Arjunudu sahinchukoleka gandivam netti ధర్మజుని కొట్టడానికి ప్రయత్నించాడు.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ దిస్ కైండ్ ఆఫ్ అక్యూజేషన్స్ అర్జున రేజ్డ్ గాండీవా అండ్ వాజ్ అబౌట్ టు బీ ధర్మజావితి.
0: క్షణంలోనే కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
1: ఇన్ ద మోమెంట్ కృష్ణ అపియర్డ్ దేర్.
0: అర్జునుని ఓదార్చాడు.
1: కృష్ణ కన్సోల్డ్ అర్జున.
0: అర్జున నీ యొక్క అన్నయ్య అనేటువంటి ధర్మజుని ఈ విధంగా అవమానపరచడం న్యాయం కాదు.
1: Krishna told Arjuna, Arjuna, this is not proper for you.
0: పెద్దలను గౌరవించటము,
1: giving due respect to the elders,
0: వారి యొక్క గౌరవాన్ని నీవు అందుకోవటం,
1: and receiving respect also from the elders,
0: ఇది సోదరుల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: This is a very important feature of brother.
0: నీ లక్ష్యాన్ని నీవు విస్మరించి,
1: giving up your own goal and your own
0: వ్యక్తిగతమైనటువంటి యొక్క వాక్కులకు మాత్రమే నీవు ద్వేషమును పెంచుకొని,
1: you are developing enmity on the basis of certain words.
0: పెడమాటలో పట్టడం న్యాయం కాదని అర్జునుకు చక్కగా బోధించాడు.
1: కృష్ణ taught Arjuna in a nice way that this is not proper for you to follow.
0: ధర్మజుడు లోపలికి పంపాడు.
1: కృష్ణ sent Dharmaja back into the tent.
0: ఇంకా అనేక విధములుగా కూడా అర్జునుని ఓదార్చి అతనికి చక్కని ధర్మ బోధనలు బోధించాడు.
1: కృష్ణ consoled Arjuna in a number of ways and offered a number of moral principles which Arjuna has
0: sari krishna vakyamulo alakinchi arjunudu kodunu shantudai tana gudaramlo taniki vellaadu.
1: Heeding the words of Krishna, Arjuna also withdrew himself and went back to his tent.
0: Intalo krishnudu dharmajudu unnatvanti okka gadiki velli dharmajudu vicharamto undinatvanti samayamlo puraskarini chusukoni dharmajudu padamulu rendu gattiga pattukunnadu krishnudu.
1: Meanwhile, Krishna entered into the tent of Dharmaja and saw him in a thoughtful mood and bent down and held Dharmaja's feet firmly.
0: Dharmaja, peddavaadainatunte neeku ee vidhamainatunte yokka nindalu neeku manchidi kaadu.
1: being the eldest of the brothers, it is not proper for you to accuse Arjuna like this.
0: Sodarudainatundi Arjunanni nee dooshinchadam manchidi kaadu.
1: Accusing and criticizing Arjuna, who is your brother, is not appropriate and proper for you.
0: Edo neeku aaveshamtho paadinatundi maatale kaani idi anyam kaadu.
1: Under the pressure of anger, you must have uttered these
0: దేశానికి ఆదర్శవంతంగా నిరూపిస్తున్నటువంటి పాండవుల యొక్క సోదరు లోపల ఈ ప్రేమతత్వం చిన్నా భిన్నం కాకూడదు.
1: Among Pandava brothers who have been holding themselves as an example for the world, they should not adopt this particular way.
0: పాండవులు ఆదర్శపుత్రులు.
1: Pandavas are ideals.
0: ఇలాంటి సార్థక నామాన్ని నీవు నిలుపుకోవాలి.
1: You have to justify this title which has been conferred on
0: you. తక్షణమే వెళ్ళి అర్జునుని క్షమాపిచ్చని వేడుకోమన్నాడు.
1: హి అడ్వైజ్ ధర్మజ, గో ఇమ్మీడియట్లీ టు అర్జున అండ్ ఆస్క్ ఫర్ హిస్ ఫర్గివ్నెస్.
0: ఈ బోధనలు ఈ దృశ్యమును చూచి ధర్మజుడు కంటిన్యూ కాచాడు.
1: ధర్మజ లుక్డ్ అట్ దిస్ పర్టికులర్ హోల్ సిచ్యుయేషన్ అండ్ హీ షెడ్ టీయర్స్.
0: స్వామి, లోకాధారకుడైనటువంటి యొక్క ఆరాధకుడైనటువంటి నీవు ఈ తుచ్చుడైనటువంటి నా పాదములు పట్టుకోవటం చాలా అవమానంగా ఉన్నది నాకు.
1: He addressed Krishna, Swami, you who is worshipped by the entire world, holding my feet is really not proper, Swami.
0: Nannu chaminchamani tana padamulu patti prarthinchi tachaname Krishna yokku aagnanu puraskarinchukoni Arjuna daggariki velli chetulu pattukoni tammuda nannu chaminchamani prarthinchadu.
1: He fell at the feet of Krishna, asked for forgiveness of Krishna, immediately went to Arjuna, held his feet and just said, Brother, forgive me for what I have done.
0: భగవంతుని యొక్క దృష్టి యందు చూసినటువంటి వారికి ఇవి చాలా అల్పంగా తోస్తుంటాయి.
1: Seeing from the point of view of God and divinity, these things look trivial and small.
0: భగవంతుడైన కృష్ణుడు ఈ విధమైనటువంటి యొక్క అల్ప విషయంలో ప్రవేశించడము ఇది సరికాదని కూడా కొంతమంది నిందించవచ్చును.
1: Some people may comment that Krishna, who was divinity, should not have interfered into such small trivial matters.
0: Kani bhagavantuni endundinaatundi yokka manava adarshamalanu ilanti chinna chinna vishayam nandu kodanu taanu nirupinchi bodhisthu untadu.
1: But Krishna showed and demonstrated and proved the human ideals which will be there in divinity itself.
0: Bhaktula pai unnatundi prema anmadam valla prema anuragam chetanu అనేక విధములైనటువంటి చేయరాని పనులు కూడా భగవంతుడు చేస్తూ ఉంటాడు.
1: అన్ అకౌంట్ ఆఫ్ ది ఎక్స్ట్రాడినరీ లవ్ విచ్ డివినిటీ హ్యాస్ టువర్డ్స్ డివోటీస్ హీ అండర్ టేక్స్ టు డూ సర్టన్ థింగ్స్ విచ్ అదర్వైజ్ వుడ్ నాట్ హావ్ బీన్ డన్.
0: సాంతరహితమైనటువంటి కర్మలు.
1: దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్
0: లోక కళ్యాణమునకై ఆచరించేటువంటి కర్మలు.
1: దీస్ ఆర్ ఆల్ యాక్షన్స్ మెంట్ ఫర్ ద
0: సమాజంలో ఆదర్శాన్ని నిరూపించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి కర్మలు.
1: దీస్ ఆర్ ఆల్ సేక్రెడ్ యాక్షన్స్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ది సొసైటీ.
0: అంటే మానవులకు ఆదర్శవంతాన్ని నిరూపించటకై భగవంతుడు కూడాను అల్ప విషయంలో కూడాను ప్రవేశించి అనంతమైనటువంటి బోధనలు సలుపుతూ ఉంటాడు.
1: గాడ్ ఆల్సో ఎంటర్స్ ఇన్ టు ది హ్యూమానిటీ అండ్ పార్టిసిపేట్స్ ఈవెన్ ఇన్ స్మాల్ యాక్టివిటీస్ ఇన్ ఆర్డర్ టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్ అండ్ ఐడియల్ ఫర్ ది హ్యూమానిటీ అట్ లార్జ్.
0: కనుక దైవం కేవలము వినయ విధేయతను కూడా నిరూపిస్తూ ఉంటాడు.
1: గాడ్ ఆల్సో ప్రూవ్స్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: సమయం వచ్చినప్పుడు తాను నిర్దాక్షిణ్యంగా కూడాను కఠినంగా కూడాను మాట్లాడుతుంటాడు.
1: షుడ్ అన్ అకేషన్ అరైజ్ హీ ఈస్ ప్రిపేర్డ్ టు టాక్ కరెక్ట్లీ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ వే
0: ఉన్న సత్యాన్ని స్పష్టంగా విన్నవిస్తూ ఉంటాడు.
1: హీ ఈస్ ప్రిపేర్డ్ టు డిక్లేర్ ద ట్రూత్ ఇన్ ది క్లియర్ వే అండ్ ఇన్ అన్మిస్టేకబుల్ ఫామ్.
0: దానంతరము ధర్మజుడు రాజసూయ యాగం చేయాలని సంకల్పించుకున్నాడు.
1: ఆఫ్టర్ విన్నింగ్ ద వార్ ధర్మజ అండర్టుక్ టు డూ రాజసూయ యాగ.
0: కానీ ప్రజలందరూ కూడా దీనికి అంగీకరించారు.
1: ఆల్ ద సిటిజన్స్ వర్ హ్యాపీ అబౌట్ ఇట్.
0: గురువులైనటువంటి వశిష్ఠ విశ్వామిత్రులు కూడా అంగీకరించారు.
1: వశిష్ఠ విశ్వామిత్ర ఆల్సో అగ్రీడ్ ఫర్ దిస్ పర్టికులర్.
0: ఋషులందరూ కూడా ఈ అశ్వమేధ యాగములకు సమ్మతించారు.
1: ఆల్ ద రిషీస్ గేవ్ దర్ కన్సెంట్ ఫర్ దిస్ యాగ.
0: కానీ ఎట్టి చిన్న కార్యము సంకల్పించుకున్నప్పటికి కృష్ణుని యొక్క అనుకూలమైంది పాండవులు ఏమాత్రం కూడా చిన్న కార్యం కూడా చేయలేనటువంటి వారు.
1: వాట్ ఎవర్ స్మాల్ యాక్టివిటీ ఆర్ యాక్షన్ విచ్ ది పాండవాస్ అండర్టూక్ వితౌట్ ది కన్సెంట్ పర్మిషన్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ కృష్ణ దే వుడ్ నాట్ అండర్టేక్.
0: కృష్ణుని యొక్క ఆజ్ఞ నిమిత్తమై కాచుకుని ఉన్నాడు ధర్మజుడు.
1: ధర్మజ వాజ్ వెయిటింగ్ ఫర్ ది ఆర్డర్ ఫ్రమ్ కృష్ణ.
0: అర్జున్ని పంపి కృష్ణుని పిలిపించుకున్నాడు.
1: కృష్ణ వాజ్ రిక్వెస్టెడ్ టు కమ్.
0: తన యొక్క ఆశయాన్ని చక్కగా విప్పి చెప్పాడు.
1: He explained his ideas about this yaga to Krishna.
0: Krishna chirunavu navvi బావా, ఇది నీకు తగినటువంటిది.
1: కృష్ణ స్మైలింగ్లీ సెడ్, వెల్ బ్రదర్ ఇన్ లా,
0: ఏకచక్రాధిపతి రాజు మాత్రమే ఈ అశ్వమేధ యాగం చేయడానికి అధికారి.
1: దిస్ అశ్వమేధ యాగ కెన్ బి అండర్టేకన్ బై ఎ పర్సన్ హూ హ్యాస్ వాంక్విష్డ్ ఆల్ పీపుల్ అండ్ హూ ఈస్ అన్ అవుట్స్టాండింగ్ ఇండివిజువల్ అలోన్.
0: నీవు ఏకచక్రాధిపతి కాదు,
1: యు ఆర్ నాట్ ఎంపరర్ ఇన్ దట్.
0: నీకంటే బలుడైనటువంటి రాజులు కూడా ఇంకా కొంతమంది ఉన్నారు.
1: దెర్ ఆర్ ఎ ఫ్యూ కింగ్స్ హూ ఆర్ స్ట్రాంగర్ దాన్
0: శిశుపాలుడు, దంతవక్రుడు, జరాసందుడు, ఇలాంటి వారంతా ఉన్నారు.
1: శిశుపాల, దంతవక్ర, జరాసంద అండ్ మెనీ అదర్ కింగ్స్ ఆర్ దేర్.
0: మా బలవంతులైనటువంటి రాజులు ఉండగా నీవు అశ్వమేధ యాగం చేయడానికి నీకు ఏమాత్రము అధికారం లేదని ఖచ్చితంగా చెప్పి నివారించడానికి ప్రయత్నించాడు.
1: వెన్ దెర్ ఆర్ కింగ్స్ హూ ఆర్ స్ట్రాంగర్ దాన్ యూ, యూ కెనాట్ అండర్టేక్ అశ్వమేధ యాగ. This was the advice given by Krishna and he just tried to disobey.
0: సత్యమునందు ఎట్టి సమయమునందు కూడాను కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకుని తాను ప్రబోధించేటువంటి సత్య స్వరూపుడు కృష్ణుడు.
1: Krishna is the very embodiment of truth. Who would utter truth depending upon the circumstances, the country, the place and the need.
0: నీకు రాజేశ్వర యాగం చేయటమే ఇష్టమైన ఈ మూడు రాజులను జయించమన్నాడు.
1: If you do really want to perform Rajasuya Yaga, then conquer these three countries, he declared.
0: ఈ విధమైనటువంటి వాక్యాన్ని పురస్కరించుకుని ప్రజల లోపల కృష్ణుడు యుద్ధోన్మాది అని చెప్పని వివరిస్తూ వచ్చారు.
1: Taking this as the basis, people began describing Krishna as lover of war.
0: అని యుద్ధము చేయమని కాదు కృష్ణుడు చెప్పటం.
1: Krishna did not exhort.
0: అశ్వమేధ యాగమునకు తగినటువంటి అధికారాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: All that Krishna wanted to say was, to the authority which one should have to perform Aswamedha Yaga.
0: Appudu Dharmajudu tana sodarulato koodi,
1: Dharmaja joined hands with his brother
0: Shishupalunni, Dantavakrini, Jarasandhani kudanu jayinchadu.
1: He conquered Shishupala, Jarasandha and Dantavakra.
0: Rajaneeti yandu kudanu Krishna yokka adarshanni chakkaga manam vicharinchali.
1: In the science of politics also we have to just examine how great
0: Rajasuya Yagam prarambhinchadu Dharmajudu.
1: ధర్మజ అండర్టూక్ రాజస్వీయ
0: ఒక్కొక్క సోదరునికి ఒక్కొక్క జవాబ్దారి అందించాడు.
1: రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ఇంట్రెస్టెడ్ టు ఆల్ బ్రదర్స్.
0: కానీ ఆ సమయం లోపల కృష్ణుడు కూడా నువ్వు ధర్మరాజు దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని నిల్చుకున్నాడు.
1: అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ కృష్ణ ఆల్సో కేమ్ టు ధర్మజ హోల్డింగ్ హిస్ హ్యాండ్స్ టుగెదర్.
0: లోకరీతిగా నీవు ప్రభు, నేను నీ పాలనలో ఉండినటువంటి వాడను.
1: ఇన్ ఎ వరల్డ్లీ సెన్స్ యు ఆర్ ద కింగ్ అండ్ ఐఎమ్ లివింగ్ ఇన్ యువర్ కింగ్డమ్.
0: కనుక నాకు ఏదైనా ఒక సేవను అనుగ్రహించమని కోరాడు.
1: యు ఆల్సో గివ్ మీ ఎ ఛాన్స్ అండ్ పర్టికులర్
0: రెస్పాన్సిబిలిటీ. ఈ పలుకుల చేత కొంతవరకు ధర్మజునికి చాలా బాధ కలిగింది.
1: ఇన్ ఎ వే ధర్మజ వాజ్ వెరీ మచ్ పెయిన్ వెన్ హీ హర్డ్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ కృష్ణ.
0: సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు అనేటువంటి కృష్ణుడు ఈ విధమైన కోరికను కోరటం.
1: Is it the omniscient, omnipotent, omnipresent Krishna who is aspiring
0: Krishna ee rajyam needi kada, nenu nee vaadanu kada, sarvamu nee varunde naaku kaliginatundi kanuka neeve raju, nenu andulo unnatundi oka chinna alpudanu annadu.
1: Dharmaja address Krishna, Krishna you are the king, you have given me and conferred all these pleasures on me and therefore you are king, I am only a subject.
0: ధర్మజ, భక్తి ప్రపత్తులు ఎందు నీవు చెప్పిన మాట నిజమే, కానీ లోక సంబంధమైనటువంటి విషయములు ఎందు మాత్రము రాజనీతిని నీవు మాత్రమే అనుసరించాలి అన్నాడు.
1: సీయింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎ డివోటీ అండ్ డివోషన్ వాట్ యూ హావ్ అటర్డ్ ఈస్ ట్రూ, బట్ ఇన్ ఎ వరల్డ్లీ సెన్స్ వెన్ యూ సీ ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఐఎమ్ ఓన్లీ
0: దైవత్వములకు సంబంధించినటువంటి విషయములు కొన్ని, మానవత్వములకు సంబంధించినటువంటి విషయములు కొన్ని.
1: దేర్ ఆర్ ఎ ఫ్యూ థింగ్స్ విచ్ రిలేట్ టు డివినిటీ అండ్ ఎ ఫ్యూ థింగ్స్ విచ్ రిలేట్
0: ఆనాడు కూడా ఇండివిజువల్ ఫ్రీడమ్ అనేటువంటిది ఒకటి, ఫండమెంటల్ లా అనేటువంటిది ఒకటి.
1: దీస్ టూ ఆర్ ఇండివిజువల్ ఫ్రీడమ్ అండ్ ఫండమెంటల్ లా. దే వర్ దేర్ ఈవెన్ ఇన్ దోస్ డేస్.
0: ఇది రాజ్యములకు సంబంధించినటువంటి విషయము.
1: దీస్ ఆర్ ద థింగ్స్ రిలేటింగ్ టు ది కింగ్డమ్.
0: కనుక ఏ విధమైతేనేమి నాకు ఒక సేవను అందించమన్నాడు కృష్ణుడు.
1: Krishna asked Dharmaja to give him one particular responsibility and duty.
0: అప్పుడు ధర్మజుడు చెప్పాడు, బావా నీకు ఏది ఇష్టమో అది నీవు తీసుకోమన్నాడు.
1: Dharmaja then told Krishna, well brother-in-law, whatever you want to have, you can have.
0: నా ఇష్టమైనటువంటిది నేను తీసుకోవడానికి నిన్ను అడగనక్కర్లేదు.
1: If I want to take what I like, there is no need for me to ask.
0: నీకు ఇష్టమైనటువంటి పని ఏమిటో చెప్పు, అది నేను చేస్తానన్నాడు.
1: You only give me any work which you like me to do, that I would do it.
0: కడపటికి ఇరువురి మధ్య వాదోపవాదము కాలమును వ్యక్తం చేసింది.
1: In this way, arguments went on between the two for a long time, and time was spent in this way.
0: Samayama chikkaka, Krishnudu, vachinatundi panditulu andariki, padamulu kadigi, varini ahvanam cheyataniki, swagatam cheyataniki, nenu siddhanga undanu annadu.
1: Krishna, not wasting more time, said that I would be happy to wash the feet of pandits who come for this yaga and welcome them.
0: ఇక్కడ అహంకారం నిర్మూలమునకు చక్కని ఆదర్శము.
1: హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డిస్ట్రాయింగ్ వన్స్ ఈగో అండ్ అరోగెన్స్.
0: మానవాభ్యుదయమైనటువంటి యొక్క ఆదర్శము ఇక్కడ అత్యవసరము.
1: దిస్ ఈస్ ఎన్ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఫర్ హ్యుమానిటీ టు ఫాలో.
0: ఇంత శక్తివంతుడైనటువంటి కృష్ణుడు ఈ విధమైనటువంటి అల్పకార్యంలో ప్రవేశించటమా అనేటువంటి యొక్క విషయాన్ని మనం విచారించరాదు.
1: కృష్ణ హూ ఈస్ హావింగ్ సో మచ్ ఆఫ్ పవర్ అండ్ అథారిటీ, why should he undertake this kind of work?
0: Leader in any of the vyakti anninti endukunu thanu lead cheyali.
1: A person who calls himself a leader should hold an example in every walk of life.
0: Kanuka manavulaku aadarshani nirupinche nimittamai krishnudu prati rangamulandu kudanu prati vishayamulandu kudanu ee vidhamainatundi yokka aadarshani andistu vachadu.
1: In order to set an example for humanity, Krishna undertook a number of things like this in different areas of
0: పాండవుల పైన ఉన్నటువంటి ప్రేమ వల్ల పాండవుల యొక్క స్నేహము అనగా సోదరత్వము చిన్నాభిన్నం కాకుండా ఉండే నిమిత్తమై అనేక సమయాల్లో కూడాను తాను కాపాడుతూ ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ లవ్ విచ్ కృష్ణ బోర్ టు పాండవాస్, ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ ఇస్ నో మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ పాండవాస్, కృష్ణ బిగాన్ జస్ట్ డూయింగ్ మెనీ థింగ్స్ అండ్ అడ్వైజింగ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: యుద్ధములకు పూర్వము కృష్ణుని రాయబారిగా పంపుటకు అందరూ అంగీకరించారు.
1: బిఫోర్ ద వార్ ఆల్ పీపుల్ అగ్రీడ్ టు సెండ్ కృష్ణ యాజ్ అంబాసిడర్ ఆఫ్ పీస్.
0: కృష్ణులకు పాండవులకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం అనేటువంటిది హృదయంతో హృదయం చేరినటువంటిది.
1: ది టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ కృష్ణ అండ్ పాండవాస్ ఈ ద టైప్ ఆఫ్ రిలేషన్
0: బంధుత్వంతో కానీ రాజత్వంతో కానీ చేరినటువంటి సంబంధం కాదు.
1: ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ ద టైప్ ఆఫ్ బాడీలీ రిలేషన్షిప్ ఆర్ ది పాలిటిక్స్ అండ్ ద పొలిటికల్.
0: పాండవుల పైన ఎంత ప్రేమలో పాండవుల కుటుంబం కృష్ణుడి పైన అంత ప్రేమ.
1: ద టైప్ ఆఫ్ లవ్ విచ్ కృష్ణ బోర్ టువర్డ్స్ పాండవాస్, పాండవాస్ హ్యావ్ ద సేమ్ లవ్ టువర్డ్స్ కృష్ణ ఆల్సో.
0: ఇంకా విధి లేక కృష్ణుని తప్ప మరొకరిని పంపుటకు వీలు కాకపోయింది.
1: It was not possible to send any other person other than Krishna for this particular work.
0: Kanuka pandavulaku rayabari ga thanu Hastinapuram cheradu.
1: As an ambassador and a messenger for Pandavas, Krishna had to reach Hastinapuram.
0: Krishna swagatam chese nimittame Duryodhan Dushyasanadulu kutramaina kuchitamainatundi oka prema cheta aneka rakamulaitundi vaibhavamulanu nirmincharu.
1: Duryodhana and Dushyasana planning a strategy of crookedness to deceive Krishna, they prepared themselves in a grand way to welcome Krishna.
0: Krishna ratham nunchi digetappatiki Duryodhana Dushyasanadulu velli tama vasati gruhamlone nivasinchavalanani tama aadityamunu swikarinchavalanani prarthincharu.
1: Duryodhana and Dushyasana went to the chariot of Krishna. The moment he alighted, they requested him to come and accept their hospitality and stay in the lodge provided by them.
0: Akkadakudanu kauravulaku rajaneetini chakkaga bodhinchadu.
1: Even there, Krishna taught Kauravas a good lesson in political science.
0: Dushyasana, nenu rayabariga vachinatundi vadanu.
1: Dushyasana, I have come only as an ambassador.
0: Rayabariga vachinatundi vadanu. Naa karyam poorthi aina tarvatane nenu mee yokka adithiga nenu untanu. Antavarku undutaku veelu kadannadu.
1: When I have come on this particular assignment, after I complete the task for which I have come, then only I can accept your hospitality and stay with you.
0: Phalinchina tarvatane mee vindunu aaragistanu.
1: After fulfilling this task, then only I'll accept your
0: antaku puravu matramu nenu mee vasati gaani mee vindunu kaani sweekarinchadaniki veelu kadannadu.
1: Before that, I would not be able to accept the hospitality, the dinar and the lodge which you provide for me.
0: Ee vidhanga kathinanga cheppi rajaneetini variki drushtiki teppinchi vidurintiki velladu.
1: Krishna had to tell this in a correct way and make Kauravas understand. He went to Vidura's house to
0: see na samanyamanti manavulu bhraminchinattuga vidurudu kudanu aanadu aa vidhangane bhraminchadu.
1: Just as ordinary human beings suffer under different delusions today, even Vidura was under a delusion at that particular point.
0: Krishna tam sarvagnulai సర్వశక్తిమైన అంటే మీరు ఈ అల్పకార్యమునకు ఎట్లా అంగీకరించారు?
1: విదుర ఆస్క్ కృష్ణ, బీయింగ్ సచ్ ఎ ఓమ్నిషియంట్ వన్, హౌ ఇస్ ఇట్ దట్ యు హావ్ యాక్సెప్టెడ్
0: పాండవులు ఏ రీతిగా నిన్ను అంపినారు?
1: హౌ ఇస్ ఇట్ దట్ పాండవాస్ సెంట్ యూ ఫర్ దిస్ వర్క్?
0: కౌరవులు చాలా దుర్మార్గులు,
1: కౌరవాస్ ఆర్ వెరీ వికెట్ వన్,
0: దుష్టబుద్ధి చేత అనేక కుట్రలు పంపి పన్ని తమను ఎన్ని విధమైనటువంటి హింసలకైనా గురి చేయగలరు.
1: దే హావ్ ప్లాన్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ టు హార్మ్ యూ అండ్ హర్ట్ యూ.
0: ఇన్ని తెలిసి కూడా మీరు ఏ విధంగా ఇక్కడికి వచ్చారన్న?
1: నోయింగ్ ఫుల్లీ వెల్ ఆల్ దీస్ థింగ్స్, హౌ ఇస్ ఇట్ దట్ యు కన్సీడెడ్ టు కమ్ హియర్?
0: అక్కడ కృష్ణుడు చెప్పాడు, విదుర నాకు తెలియనటువంటి విషయం కాదు.
1: కృష్ణ టోల్డ్ విదుర, వెల్ విదుర, దెర్ ఇస్ నథింగ్ విచ్ ఐ డు నాట్ నో.
0: ప్రజాక్షేమ నిమిత్తమై, లోక కళ్యాణ నిమిత్తమై నేను అనేక విధమైనటువంటి యొక్క ఇలాంటి పనులు చేయవలసి వస్తుంది.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ అండ్ హ్యుమానిటీ ఎట్ లార్జ్ ఐ హావ్ టు అండర్టేక్ ఎ నంబర్ ఆఫ్ టాస్క్స్ లైక్ దిస్.
0: నా తత్వం ఎవరినూ గుర్తించలేరు.
1: నో వన్ కెన్ అండర్స్టాండ్ మై ప్రిన్సిపల్.
0: నా భావమన్నీ కూడాను ధర్మ సంస్థాపన నిమిత్తమై.
1: ఆల్ మై ఫీలింగ్స్ ఆర్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ధర్మ.
0: పవిత్రమైనటువంటి పాండవుల యొక్క అన్యోన్యతకు ఏమాత్రం కూడా అడ్డు రాకూడదు.
1: There should not be anything which would bring about misunderstanding between sacred
0: and Manava. Kutumbam yokka ekatvanni samrakshinchadam naa yokka pradhanamaina kartavyam.
1: It is my primary duty to protect the interests of the family of Pandava.
0: Pandavulu endunnatundi sodarattu me chinna bhinnamaina jagattantai kuda nasanam kaagalalu.
1: If the bonds of brotherhood are destroyed between Pandavas, it would be for the
0: loka kalyana nimittamai nenu etti chinna karyamulandu kudanu nenu praveshinchutaku siddhamayenu annadu.
1: For the destruction of the world, and therefore for such good activity and welfare of the world, I am prepared to undertake any small work.
0: Akarindu araginchi sabalo praveshinchadu.
1: Krishna had his foot and entered into the assembly.
0: Akkadiki vellina tachchame కృష్ణుడికి ఉన్నత ఆసనం చూపించాడు దుర్యోధన దుశ్శాసనాదు.
1: వెన్ క్రిస్త ఎంటర్డ్ ది అసెంబ్లీ, దుర్యోధన దుశ్శాసన వెల్కమ్డ్ హిమ్ అండ్ షోడ్ ది థ్రోన్ ప్రొవైడెడ్ ఫర్ కృష్ణ.
0: కృష్ణుడు సభలో ప్రవేశించిన తక్షణమే ఆ సభలో ఉండినటువంటి ఋషులు, రాజులు, సామంతులు అందరు కూడా లేచి నిలుచుకున్నారు.
1: ద మోమెంట్ కృష్ణ ఎంటర్డ్ ది అసెంబ్లీ, ఆల్ ద గ్రేట్ వన్స్, ద ఋషి, ద కింగ్స్, ఎవ్రీ వన్ స్టూడ్ అప్.
0: కాని భీష్ముడు, ద్రోణాచార్యు యొక్క సహాయం చేత ధృతరాష్ట్రుడు కూడా కృష్ణుడి దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుని స్వాగతం చేయించి ఉన్నతాసన పైన కూర్చోమని కోరాడు.
1: భీష్మ విత్ ద హెల్ప్ ఆఫ్ ద్రోణ అండ్ ఆల్సో ధృతరాష్ట్ర, దే కేమ్ అండ్ రిక్వెస్టెడ్ కృష్ణ టు ఆక్యుపై ది హై సీట్ అండ్ ద థ్రోన్ ప్రొవైడెడ్ ఫర్ కృష్ణ.
0: అక్కడ కృష్ణుని యొక్క సంభాషణలు మానవులకు ఆదర్శవంతమైనటువంటిగా నిరూపిస్తూ వచ్చాడు.
1: ద డైలాగ్స్ అండ్ ద వర్డ్స్ అటర్డ్ బై కృష్ణ ఇన్ దట్ మోమెంట్ are a great example for the entire humanity.
0: Raja, pradalu kucchunna tarvata nenu kucchuntanu kani daniki kooru nenu kucchunnataku adhikaram kaadu annadu.
1: Krishna declared, well, O king, I am not prepared to sit down until all the citizens sit down. I can sit down only after the citizens take their seats.
0: Prajalandaru kucchunnaru,
1: all the citizens took their seats.
0: Appudu krishnudu nilchukunnadu.
1: Then Krishna was standing.
0: నిల్చుకుని నేను రాయబారిగా వచ్చినటువంటి కార్యాన్ని నేను మొట్టమొదటి జరపాలి అన్నాడు.
1: హీ డిక్లర్డ్ దట్ ఐ హావ్ కమ్ యాజ్ అన్ అంబాసిడర్, ఐ షుడ్ డిశ్చార్జ్ మై డ్యూటీ ఇన్ దట్ కెపాసిటీ ఫస్ట్.
0: ధృతరాష్ట్రుని వైపు తిరిగి, రాజా, మీ ఆజ్ఞానుసారము పాండవులు 12 సంవత్సరములు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము పూర్తి గడుపుని వచ్చారు.
1: వెల్ ఓ కింగ్, పాండవాస్ వెంట్ టు ఫారెస్ట్ ఫర్ 12 ఇయర్స్ అండ్ వెంట్ ఇన్కాగ్నిటో ఫర్ 1 ఇయర్. After completing all that, they have come back here.
0: నీవు ఆనాడు ఇచ్చినటువంటి మాటలు ఈనాడు నీవు దక్కించుకోనమన్నాడు.
1: The word that you gave to Pandavas on that day has to be fulfilled by you.
0: నీ అరణ్యవాసము అజ్ఞాతవాసము చేసుకుని వచ్చిన తర్వాత మీ రాజ్యము మీకు ఇస్తానని వాగ్దానం చేశాడు ధృతరాష్ట్రుడు.
1: ధృతరాష్ట్ర had promised that he would be giving the kingdom which was due to Pandavas after they complete 12 years of the life in forest and 1 year.
0: కనుక న్యాయముగా నీవు చెప్పినట్టుగా నీవు చేయటం చాలా ధర్మం అన్నాడు.
1: కృష్ణ said, well, whatever word is given, it is according to code of conduct that you should
0: meet. సత్యాన్ని నీవు నిలుపుకోమని కోరాడు.
1: Establish your own truth, advised Krishna to Dhritarashtra.
0: కాదు, పాండవులు మహాపవిత్రులు.
1: Not merely this, Pandavas
0: ధర్మము
1: sacred ones. They are the very embodiment of
0: నేటి కూడాను కౌరవుల పైన ఏమాత్రం కూడా వారికి క్రోధం కానీ ద్వేషం కానీ లేదు.
1: దే డు నాట్ హ్యావ్ ఎనీ నెగటివ్ ఫీలింగ్స్ లైక్ యాంగర్, ఆర్ హేట్రెడ్ అగెన్స్ట్ కౌరవ.
0: నేను బయలుదేరి వచ్చే సమయంలో నా రెండు చేతులు పట్టుకుని ధర్మజుడు ప్రార్థించాడు.
1: వెన్ ఐ వాజ్ అబౌట్ టు కమ్ ధర్మజ హెల్డ్ బోత్ మై హ్యాండ్స్ అండ్ ప్రే టు మీ దస్.
0: తామేమైనా తెలిసియో తెలియకునో చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని కోరమని మిమ్మల్ని చెప్పాడు.
1: నోయింగ్లీ ఆర్ నాట్ నోయింగ్ ఇఫ్ ఐ హావ్ కమిటెడ్ ఎనీ మిస్టేక్స్ ప్రే ఆన్ మై బిహాఫ్ టు ధృతరాష్ట్ర టు ఫర్గివ్ మీ.
0: ఒకవేళ స్వయంగానే వచ్చిన తప్పును క్షమించమని కోరడానికి తాను అంగీకరిస్తే నేను స్వయంగా వెళ్లి అతని పాదములు పట్టుకుని క్షమించమని కోరుతానని చెప్పాడు.
1: ఇఫ్ కింగ్ వాంట్స్ మీ టు గో పర్సనలీ అండ్ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్ ఐఎమ్ ప్రిపేర్ టు గో అండ్ హోల్డ్ హిస్ హ్యాండ్స్ అండ్ సీక్ హిస్ ఫర్గివ్నెస్.
0: కనుక పాండవులు ఇన్ని విధమైనటువంటి యొక్క విశ్వాసం చేతను ధర్మం చేతను వారు వర్ధిల్లుతూ వస్తున్నారు.
1: పాండవాస్ హావ్ బీన్ ప్రాస్పరింగ్ విత్ ది యాటిట్యూడ్ ఆఫ్ ధర్మ అండ్ విత్ సచ్ గుడ్ థాట్స్ అండ్ ఫీలింగ్స్.
0: ఇలాంటి పాండవులపైన ద్వేషం కూడటం న్యాయం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు డెవలప్ హేట్రెడ్ అగెన్స్ట్ సచ్.
0: ఈ మాటలు విన్న తక్షణమే
1: ది మూమెంట్ హీ హర్డ్ దిస్ వర్డ్
0: ధృతరాష్ట్రుడు ప్రశ్నిస్తున్నాడు, ఒక్క అన్నదమ్ముల బిడ్డలం మేము.
1: ధృతరాష్ట్ర బిగాన్ క్వశ్చనింగ్ వెల్ వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ వన్ ఫాదర్.
0: కృష్ణ నీకు సర్వులు సమానమే కదా.
1: కృష్ణ ఆల్ ఆర్ ఈక్వల్ టు యూ.
0: ఇది ఒక్క కుటుంబము ఒక్క రాజ్యము.
1: దిస్ ఇస్ వన్ ఫ్యామిలీ అండ్ వన్ కింగ్డమ్.
0: కానీ కౌరవులు ఒక దృష్టితో పాండవులు మరొక దృష్టితో చూడటం ఇది నీకు మాత్రం న్యాయమా అన్నాడు.
1: ఈజ్ ఇట్ ప్రాపర్ ఫర్ యూ టు బి పార్షియల్ టు వన్ అండ్ టు బి అగెన్స్ట్ అనదర్? కౌరవులు
0: ఉన్న సత్యాన్ని చక్కగా విపులంగా ఇచ్చి ధృతరాష్ట్రునికి విపులం చేశాడు.
1: కృష్ణ ఎక్స్ప్లెయిన్ టు ధృతరాష్ట్ర ద సటిల్ థింగ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ఎ క్లియర్ ఫ్యాషన్.
0: కఠినంగా ఉన్న సత్యాన్ని చక్కగా చెప్పాడు.
1: He told the truth which was harsh in a clear way and in a unmistakable way.
0: Dhritarashtra, Pandavulaku Kauravulaku ematramu pottu kudaru.
1: There is no real relationship between Pandavas and Kauravas.
0: Variki veeriki ni ee vidhamainatundi yokka sambandham anaga compare cheyataliki veelu kaadu.
1: There is no comparison at all between Pandavas and Kauravas.
0: Pandavulu dharma swaroopulu.
1: Pandavas are the embodiment of dharma.
0: వారి మధ్య నేను ఎంతో ప్రాణ సమానంగా ఉంటున్నాను.
1: ఐఎమ్ లివింగ్ విత్ దెమ్ లైక్ ది లైఫ్ ఫోర్స్.
0: వారికి నాకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాన్ని చెప్తాను వినమన్నాడు.
1: ప్లీజ్ లిసన్ ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ విచ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ పాండవాస్ అండ్ మీ ఐ వుడ్ లైక్ టు
0: ఎక్స్ప్లెయిన్. ఒక దేహమునకు అనేక అంగములుగా ఉంటుంటాయి.
1: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ లింబ్స్ ఫర్ ఎ బాడీ.
0: నా దేహములో ధర్మజుడు తల వంటి వాడు.
1: ఫర్ మై బాడీ ధర్మజ అనేది కంపేర్ టు మై హెడ్.
0: రెండు భుజములు కూడాను అర్జునుడు వంటి వాడు.
1: టూ హ్యాండ్స్ అండ్ షోల్డర్స్ దే మే బి కంపేర్ టు అర్జున.
0: నా ఉదరమే భీముడు.
1: భీమా మే బి కంపేర్ టు.
0: నా రెండు పాదములే నకులు సహదేవుడు.
1: మై టూ లెగ్స్ అండ్ ఫీట్ మే బి కంపేర్ టు.
0: ఇలాంటి దేహం లోపల కృష్ణుడు హార్తిగా ఉంటున్నాడు.
1: ఇన్ దిస్ టైప్ ఆఫ్ బాడీ విత్ ద లింబ్స్ కృష్ణ మే బి కంపేర్ టు హార్ట్ ఇన్ ద బాడీ.
0: కనుక దేహములకు గుండెకు ఎట్టి సంబంధ బాంధవ్యమో నాకు పాండవులకు అట్టి సంబంధ బాంధవ్యం అన్నాడు.
1: ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది బాడీ అండ్ ద హార్ట్ ఇట్ ఇస్ ది సేమ్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్.
0: ఈ మాటలు మీ అందరి దుర్యోధన దుశ్శాసన కండలు కదిలాయి.
1: ద మొమెంట్ దుర్యోధన అండ్ దుశ్శాసన హర్డ్ దీస్ వర్డ్స్ దేవర్ మూవ్ టు యాంగర్.
0: కండబల ముందంత వరకు కళ్ళల్లో కొవ్వు ఉంటే ఉంటుంటాది, పొగ ఉంటుంటాది.
1: సో లాంగ్ ఆస్ దే హావ్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ దేర్ ఐస్ విల్ బి ఫుల్ ఆఫ్ ఆరోగెన్స్.
0: కనుక దుష్టులైనటువంటి యొక్క కౌరవులకు ఈ విధమైనటువంటి గుణములు సహజమే.
1: ఫర్ వికెట్ పీపుల్ లైక్ కౌరవాస్ దీస్ క్వాలిటీస్ ఆర్ వెరీ న్యాచురల్.
0: కడకు అనేక విధములైనటువంటి దీంట్లో సభావతి ఋషులందరూ కూడా అంగీకరించారు.
1: మెనీ ఆఫ్ ది రిషీస్ హూ ఆర్ దేర్ దే అగ్రీడ్ ఫర్ ది వర్డ్స్ గివెన్ బై కృష్ణ.
0: కానీ ధృతరాష్ట్రుడు తాను విశ్రాంతి కావాలని ఆశించాడు.
1: ధృతరాష్ట్ర సాట్ ఫర్ సమ్ రెస్ట్.
0: అనగా ఏమిటి, ఈ కుమారుల మధ్య సంభాషించడం తనకు ఇష్టం లేక కృష్ణుని ప్రత్యేకంగా పిలిపించి సంభాషించుకోవాలని అతని ఆశ.
1: ధృతరాష్ట్రస్ ఐడియా వాస్ హీ డిడ్ నాట్ వాంట్ టు డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ హిస్ సన్స్. హీ వాంటెడ్ టు కాల్ కృష్ణ అసైడ్ అండ్ హోల్డ్ ఎ డిస్కషన్ విత్ హిమ్.
0: ఒక రూమ్ లో పోయి కూర్చున్నాడు ధృతరాష్ట్రుడు.
1: ధృతరాష్ట్ర టుక్ కృష్ణ టు ఎ రూమ్ అండ్ హీ సెటిల్డ్ డౌన్.
0: ఆ సమయాన్ని పురస్కరించుకుని కృష్ణుడు కూడా ప్రవేశించాడు.
1: సీయింగ్ దట్ అప్రోప్రియేట్ మూమెంట్ కృష్ణ ఆల్సో ఎంటర్డ్ ద రూమ్.
0: కృష్ణుడు రెండు చేతులను పట్టుకుని ఈ అంధుడైనటువంటి ధృతరాష్ట్రుడు ప్రార్థిస్తున్నాడు, కృష్ణ నా కుమారుడు దుష్టులు దుర్మార్గులు నాకు తెలుసు.
1: ధృతరాష్ట్ర హూ వాజ్ బ్లైండ్
2: held both the hands of Krishna and began praying to Krishna. I know Krishna, my sons are wicked ones.
0: ee putra vyamoham anetundi nannu ajnanamlo munchutu untunnadi.
2: It is the infatuation which I have for my own children which is putting me to this kind of
0: pandava sara dharma swarupule.
2: I am aware that the Pandavas, Dhritarashtra took Krishna to a room and he settled down.
0: ఆ సమయంలో పురస్కరించుకుని కృష్ణుడు కూడా ప్రవేశించాడు.
2: సీయింగ్ దట్ అప్రోప్రియేట్ మోమెంట్ కృష్ణ ఆల్సో ఎంటర్డ్ ద రూమ్.

0: ഡിവോഷൻ വിച്ച് ഈസ് പുട്ടിംഗ് മീ ടു ദിസ് കൈൻഡ് ഓഫ്
1: പാണ്ഡവരുടെ ധർമ്മസ്വരൂപത്തിലേ.
0: ഐ ആം അവേർ ദാറ്റ് പാണ്ഡവ
1: വാരി ന്യായവും വാരി സത്യവും വാരി പ്രവർത്തനം ആദർശവന്തമായിട്ടുണ്ടി.
0: ദെയർ ട്രൂത്ത്, ദെയർ ബിഹേവിയർ, ദെയർ കോണ്ടക്ട് ഈസ് ഹൈലി എക്സംപ്ലറി.
1: ഐ നീ ഏനീനു ദീനിക്ക് ധിക്കരിച്ചലേക്കുന്നു അന്നാട്.
0: Therefore, I have not been able to oppose this particular situation.
1: Shishtudu kathinanga cheptu vachadu Dhritarashtra putram vyamoham undatam manchide.
0: Krishna told that the harsh truth to Dhritarashtra. Dhritarashtra, it is all
1: kani mitimirinatundi putra vyamoham anukunte gati tapputundi mati tapputundi.
0: If the affection and the love for the children exceed the limits, then it is likely to land you in trouble and harm you.
1: మన శరీరం నుండి విసర్జించినటువంటి మలమూత్రాదులు మనం శుభ్రం చేసుకోవటం లేదా?
0: డోంట్ వి వాష్ అవర్ సెల్స్ ఆఫ్టర్ యూరిన్ అండ్ ఎక్స్క్రీట.
1: అప్పుడు ధృతరాష్ట్రుడు చెప్పాడు, స్వామి అవి జడమైనటువంటివి, నా కుమారుడు చైతన్యమైనటువంటి వారు, నా దేహం నుండి పుట్టినటువంటి కుమారులు, నేను ఏ విధంగా ద్వేషం చేసుకోవటం?
0: ఐ వాష్ మై బాడీ అండర్ దోస్ సర్కమ్స్టాన్సెస్ బికాస్ దే ఆర్ ఇనరెంట్ థింగ్స్, బట్ మై చిల్డ్రన్ హావ్ లైఫ్, దే ఆర్ లివింగ్ బీయింగ్స్. How can I be harsh to them?
1: Dushtatvanni etti abhimanam amkaramu lekunda tejinchali annadu Krishnudu.
0: Krishna declared wickedness should be given up without any mercy or without any second thought.
1: Adaru putrulu kani pati kani tallidandrulu kani evaraina sariye durmargamunu praveshimpa chesinappudu varini tejinchadam atyavasaram annadu.
0: Be they the children, father or husband, if they take to wicked ways, they should be given up.
1: సాధ్యమైనంత వరకు వారికి మార్గంలో పెట్టడానికి బోధించడం మొట్టమొదటి సోపానం.
0: యాజ్ పర్ యాజ్ ఫర్ అస్ పాసిబుల్ ఇట్ ఈస్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ యు షుడ్ ట్రై టు కరెక్ట్ దెమ్ అండ్ పుట్ దెమ్ ఆన్ ద రైట్ పాత్.
1: దీనికి మీరిన తర్వాత వారిని త్యజించడమే ధర్మం అన్నాడు.
0: వన్స్ యు ఫెయిల్ ఇన్ దాట్ యు హావ్ టు గివ్ దెమ్ అప్. దిస్ ఇస్ ది ఓన్లీ వే లెఫ్ట్.
1: ఈ విధంగా సంభాషణ జరిగిన తర్వాత ఇది రాయబారం ఏమాత్రం కుదరదని గుర్తించుకున్నాడు కృష్ణుడు.
0: ఆఫ్టర్ the conversation took place in this way and after the end of the dialogue, Krishna realized, well, this assignment is not going to succeed.
1: Inka sabalo praveshinchaledu ratham lekkadu tirigi velukku vachadu.
0: He did not get back to the assembly again. He mounted the chariot and went back to his residence.
1: Ikkada pandavulu ye vidhanga baadhapadutunnaru.
0: He began imagining how pandavas were suffering.
1: Sakshat bhagavantude elukunte krishnundi మా రాయబారిగా ఈ దుర్మార్గుల దగ్గరికి పంపితిమి, ఆ దుర్మార్గులు ఆ కృష్ణ పరమాత్మలు ఏమి చేస్తారో, ఏ విధంగా పరాభవం చేస్తారో, ఎన్ని కష్టములకు గురి చేస్తారో అని వారు చాలా అన్నహారాలను వదిలిపెట్టి తాము తపిస్తూ ఉండేవారు.
0: పాండవాస్ వర్ ఎక్స్ట్రీమ్లీ వరీడ్ వాట్ వుడ్ హ్యాపెన్ టు కృష్ణ వెన్ కృష్ణ హాస్ గాన్ టు దీస్ వికెడ్ పీపుల్. దే మే హార్మ్ హిమ్, దే మే హర్ట్ హిమ్. దే గేవ్ అప్ దేర్ ఫుడ్ అండ్
1: రక్షణమే. కృష్ణుడు ఎక్కడ అని చూచారు.
0: When the chariot came back, the moment they saw the chariot, they wanted to have
1: durmargulu bhagavantudaneetundi bhavannu kuda nu visarjinchi enni vidhamaitundi okka dushta uttulakaina kuda siddham avtaru.
0: The wicked ones may forget the fact that he is divinity. They may be prepared to harm him in spite of their knowledge that they are divinity.
1: Ikkadi okka nagamogamu chuchina tatchame pandavulu chaala aanandincharu.
0: The moment they saw the sweet face of Krishna, they were extremely
1: rayabaram emaindeni evaru prashninchaledu Krishnani ucheyamanga vastida ade maaku chalannaru.
0: They never cared to know what happened to the task which was undertaken by Krishna. They were extremely happy.
1: Nigenga vaari rajya samantri purthini marchipoyaru.
0: They forgot all the other things.
1: Krishnudu paina ento prema undinappude Krishna yokka cheyamani kodanu anta cheyamani korutuntaru.
0: Such extraordinary love they bore towards Krishna, therefore they were only interested in the welfare of Krishna.
1: Dharmaja modalu atanni aalinganam chestunnadu.
0: Dharmaja embraced Krishna.
1: Tadupari Arjunudu velladu.
0: Next Arjuna went to Krishna.
1: Tadupari Bhimudu velladu.
0: Then Bhima
1: fellow ananta bhashmanu cheta atanni aalinganam chestunnaru.
0: Each one of them with tears of gratitude and delight were embracing Krishna.
1: Nakula Sahadevu iddaru kodunu velladu chinna varu varu.
0: Nakula Sahadeva, the younger of the lot, they went together to Krishna.
1: Okaru oka vaipuna okaru oka vaipuna Krishnani karchukunnaru.
0: One from one side, the other from the other side embraced Krishna.
1: Aa sodarulu cheptunnaru.
0: The brothers began addressing Krishna.
1: Sahadeva ati chinna vaadu.
0: Sahadeva was the youngest.
1: Bhavanu Hastinapuramu pampetcho idamitta manchu naa bhavamuloni bhavamunu spashtamu cheya talanchiyu శుభం భావకు సంధి.

0: కసుబొమ్మని లింగితి మిన్నకుంటి మా బావ సుఖంబుగా తిరిగి వచ్చి ఇదియే 10,000 నేటికిందన్నాడు.
1: సహదేవ సెట్ దట్ వెన్ కృష్ణ వాజ్ గోయింగ్ యాజ్ అంబాసిడర్ ఆఫ్ పీస్ టు హస్తినాపుర,
0: అనగా నిన్ను రాయబారిగా పంపటం నాకు ఏమాత్రము ఇష్టం లేదు.
1: ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎ మైండ్ టు సెండ్ హిమ్ అట్ ఆల్ యాజ్,
0: కానీ ప్రయాణమై వెళ్లే సమయంలో వద్దు అంటే అది అశుభంగా తోస్తుందో ఏమిటో.
1: When he was going on this particular task, I felt that I should not obstruct him. It may be
0: andulo pettani kunti yokka dharmajudu arjunudu bhimudu kodunu angikarinchar,
1: and that too when the elder brothers like dharmaja, bhima and arjuna have agreed, he had no mind to say anything against it.
0: Kani tirigi vacchenta varaku kodalo naaku chaala bhayangane untundali,
1: but until krishna came back I had my own fears.
0: కనుక నాకు సంధి జరిగినా సరియే, యుద్ధం జరిగినా సరియే, నా ప్రాణం పోయినా సరియే, నా కృష్ణుడు క్షేమంగా ఉండాలి అన్నాడు.
1: వెదర్ దెర్ ఇస్ వార్ ఆర్ పీస్, ఈవెన్ ఇఫ్ ఐ లూజ్ మై లైఫ్, ఇట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్.
0: ఇంత వారు పాండవులు,
1: సచ్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ లవ్ దే హ్యాడ్ ఫర్ కృష్ణ.
0: యద్భావం తద్భవతి, ఆ యొక్క భక్తుల యొక్క హృదయాన్ని పురస్కరించుకునే భగవంతుడు కూడా ఆ విధమైనటువంటి భావంతో ఉంటాడు.
1: Depending and based upon the love which devotee is bore towards the Lord, he also conducts himself in the same fashion.
0: Bhakti yokka chemamunu, bhakti yokka abhruddini, loka kalyanamunu sankalpamulo unchukoni krishnudu idi manchi idi cheddani, idi cheya tagilida aneetundi vicharana lekunda ye matramu vicharinchukokunda chinna vishayamlo kuda thanu praveshistuntadu.
1: Keeping in view what is good, what is for the welfare of the devotees, Krishna is prepared to take even if it is a very small work, not minding that it is a small thing, it is a trivial thing at all.
0: ee lokam yokka gaurava maryadalanu yemattam kodutunnaru lakshyam cheyadu.
1: He is not prepared to care for the type of
0: honor.
1: His only thing is to save and
0: bhakti manobhishtamu nerveetchatame,
1: to fulfill the wishes of the devotees.
0: అది అల్పమైనది కావచ్చు, అధికమైనది కావచ్చు.
1: ఇట్ మే బి ఎ స్మాల్ వన్ ఎ ట్రివియల్ వన్ ఆర్
0: మీ దృష్టిలో అల్పము అధికము, కానీ భగవద్ దృష్టిలో అన్యూ సమానమే.
1: ఇన్ యువర్ వ్యూ ఇట్ మే బి స్మాల్ ఆర్ బిగ్, బట్ ఇన్ ద వ్యూ ఆఫ్ ద లార్డ్ దే ఆర్ ఆల్ ఈక్వల్.
0: దోషమును మరిమార్చే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు సేవ్ వన్ ఫ్రమ్ ఆల్ ద
0: మనుషులను మంచి మార్గంలో ప్రవేశపెట్టే నిమిత్తమై,
1: in order to put people on the right path,
0: aneka vidhamuluga manavadarshyanni andinchi,
1: holding a human example for the entire humanity,
0: varini unnatamainatundi daiva margamulo pravesha pettu untadu.
1: He introduces them into the path of divinity.
0: Bhagavantudu ilanti chinna karyam cheyatama, ilanti nichamaina karyamulo praveshinchatama ani mee bhavamulo praveshinchavachchu.
1: You may get some funny ideas that, well, God, can he enter into such a small, trivial and small acts and activity?
0: Neeku loka drishti undinatundi vaadu kaabatti neeku ee alpamu adhikamu aneetundi bhedam unnavi.
1: As you are having a worldly view of looking at things, there is
0: bhagavantudu prema drishti ganuka alpamu adhikamu aneetundi ye maatram undadu.
1: God's vision and view is charged with love, therefore there is nothing like small and big for God.
0: Vaadu goppa vaada chinna vaada aneetundi taratamyam kuda chudadu.
1: He does not even care to see whether one is small or another is big.
0: ఒకానొక సమయంలో అర్జునుడు చాలా నిస్పృహ చెందాడు. నా జీవితం ఈనాటితో అంత్యం చేసుకోవాలని సంకల్పించుకున్నాడు.
1: He wanted to put an end to his life on that day itself.
0: రాత్రికి తనకు తాను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించుకున్నాడు.
1: He wanted to commit suicide that night.
0: సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు ఆనాడు గుర్తించి అర్జును యొక్క గృహమునకు ఒక వసతి ఏర్పరచమని పోయాడు.
1: కృష్ణ being the omniscient, knowing fully well the plans of Arjuna,
0: Arjuna mettaga pichi ee naadu nee intulu nenu vindu aragisthan annadu.
1: He went to the house of Arjuna, the residence of Arjuna, and then just told him, I would like to be your guest.
0: Arjuna, nee okka vishayam telpadaniki nenu aatrutto vachanu annadu.
1: He told Arjuna, Arjuna, I came with such great anxiety in order to tell you some important thing.
0: Subhadra veerandaru untunnatundi samayam chusukunnadu Krishnudu.
1: Krishna saw a time when there was
0: so ప్రత్యేకమైనటువంటి గదికి అర్జును పిలిపించాడు.
1: He called Arjuna to a separate room.
0: తలుపు బిగించాడు.
1: He bolted the doors.
0: క్రిందికి వక్కుంగి అర్జుని పాదములు గట్టిగా పట్టుకున్నాడు కృష్ణుడు.
1: కృష్ణ held the feet of Arjuna firmly.
0: స్వామి, ఏమిటి అపచారం? నేను ఏ పాపం చేశాను? ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారన్నాడు.
1: అర్జున అడ్డ కృష్ణ, స్వామి, వాట్ సిన్ హావ్ ఐ కమిటెడ్? వై ఆర్ యూ టచింగ్ మై ఫీట్?
0: అర్జున పాల్గొన పార్థివ కిరీటి చేతవాహనాది విచర్య జయకృష్ణ సవ్యసాచి అనేటువంటి ఇన్ని బిరుదులు నీవు సంపాదించుకుని ఈ తుచ్చమైనటువంటి ఆత్మహత్యకు నువ్వు ప్రారంభించడం మంచిది కాదు.
1: యూ హూ హ్యావ్ సచ్ ఎక్స్ట్రాడినరీ టైటిల్స్ ఎ నంబర్ ఆఫ్ దెమ్, హౌ కెన్ యూ రిసార్ట్ టు దిస్ కైండ్ ఆఫ్ యాక్ట్ ఆఫ్
0: పాండవుల్లో అగ్రగణ్యుడు.
1: యువర్
0: అనేక కష్టములకు నష్టములకు దుఃఖములకు కూడా తాను ఎదుర్కొని గాంధీవులను సాధించినటువంటి మహావీరుడు.
1: యు ఆర్ ద సుప్రీం హీరో అమంగ్ పాండవాస్. యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు డూ సచ్ ఎక్స్ట్రాడినరీ పెనన్స్.
0: నీవు ఇంద్రియులకు యజమాని కావాలి కానీ ఇంద్రులకు దాసుడు కాకూడదు.
1: యూ షుడ్ నెవర్ బికమ్ ఎ స్లేవ్ ఆఫ్ యువర్ సెన్సెస్, యూ షుడ్ బి మాస్టర్ ఆఫ్ యువర్ సెన్సెస్.
0: నీ మనసుకు నీవు దాసుడైనావు ఈనాడు.
1: యూ హ్యావ్ బికమ్ ఎ స్లేవ్ ఆఫ్ యువర్ ఓన్.
0: ఇంద్రియములకు నీవు దాసుడైనావు.
1: యూ హ్యావ్ బికమ్ ఎ స్లేవ్ ఆఫ్ యువర్ సెన్సెస్.
0: కాదు కాదు, ఇంద్రియములు మనసు నీ దాసత్వాన్ని అనుభవించాలి.
1: బట్ ఆన్ ది అవర్ హ్యాండ్ ది మైండ్ అండ్ సెన్సెస్ షుడ్ బి యువర్ స్లేవ్స్.
0: నీ వీటన్నిటికీ నీ మాస్టర్.
1: యూ ఆర్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దీస్.
0: కనుక ఈనాడు నాకు ప్రార్థించి ఆత్మహత్య అనేటువంటిది నా జీవితంలో ఏనాడు కూడా నేను సంకల్పించననేటువంటి మాట ఇవ్వమన్నాడు.
1: టుడే దేర్ ఫోర్ ఓ అర్జున, యూ ప్రామిస్ మీ దట్ ఇన్ యువర్ లైఫ్ యూ వుడ్ నెవర్ థింక్ ఆఫ్ కమిటింగ్ సూసైడ్.
0: ఏ విధంగానగా? నీ ప్రాణమే నా ప్రాణము, నా ప్రాణమే నీ ప్రాణము.
1: ది టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ అస్ ఇస్ యు ఆర్ మై లైఫ్, ఐ ఆమ్ యువర్ లైఫ్.
0: ఏకో వసి సర్వభూతాంతరాత్మ.
1: ఇట్ ఈస్ ఓన్లీ వన్ ఆత్మ విచ్ రిసైడ్స్ ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్స్.
0: కనుక అందరి ఎందు ఉండినటువంటిది నేనే.
1: ఐ ఆమ్ లివింగ్ ఇన్ ఎవ్రీ లివింగ్.
0: నగైవాంశో జీవలోకే జీవభూత సనాతన. సనాతనం నుంచి కూడా నేను సర్వ జీవులు ఎందు కూడా ఒక ప్రాణరూపంలో నేను ఉంటున్నాను.
1: ఫ్రమ్ టైమ్స్ ఇన్ మెమోరియల్ ఐ ఆమ్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఐ ఆమ్ ది లైఫ్ ఇన్ ఎవ్రీ.
0: కనుక అర్జున ఆత్మహత్య అనగా నీ ప్రేమైనటువంటి ఒక కృష్ణుని నీవు చంపిన వాడవుతావు అన్నాడు.
1: అర్జున, డు యు నో ది మీనింగ్ ఆఫ్ కమిటింగ్ సూసైడ్? యు వుడ్ హావ్ కిల్డ్ యువర్ లైఫ్ కృష్ణ, హూ ఈజ్ సంథింగ్ లైక్ యువర్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
0: అయ్యో స్వామి, ఇన్ని విధమైనటువంటి యొక్క అంతరార్థం నాకు గుర్తించుకోలేక అమాయకుడనైపోయినాను, అజ్ఞానుడైపోయినాను. క్షమించు, ఇంక నేను ఈ జీవితంలో ఏనాడుకూడదు ఇలాంటి సంకల్పం నేను ఉంచుకోనన్నాడు
1: స్వామి. నాట్ నోయింగ్ ఆల్ దీస్ సటిల్ మీనింగ్స్ అండ్ సటిల్ ఇంప్లికేషన్స్, I resorted to thinking of committing suicide. I would never do such a sin in my life here after.
0: ఈ విధంగా పాండవులను క్షణ క్షణముకును సంరక్షించే నిమిత్తమై అనేక విధములైనటువంటి చేయడానికి అల్ప కార్యములో కూడా తాను ప్రవేశించాడు.
1: In order to offer protection to Pandavas in this particular way, Krishna undertook moment after moment such activities which may be considered small or insignificant.

0: ప్రేమస్వరూపులారా.
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్ నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

యజ్ఞం జ్ఞానమనంతం బ్రహ్మా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ.

0: மிருத்பிண்டமேகம் பகுபாண்டரூபம் சுவர்ணமேகம் பகுபூஷணானி கோச்சீரமேகம் பகுதேனுஜாதம் கோச்சீரமேகம் பகுதேனுஜாதம் ஏகா பராத்மா பகுதேஹவர்த்தி ஏகா பராத்மா பகுதேஹவர்த்தி
1: க்ளே இஸ் ஒன் பட் தி ஷேப்ஸ் அண்ட் ஃபார்ம்ஸ் கிவன் டு திஸ் க்ளே in terms of the diverse set of utensils or vessels that you make are many. Gold is one, but ornaments could be diverse and many. Milk is one, but the cows which yield the milk could be many. So also, the one and the only one, that is, Paramatma, manifests himself in this diverse set of forms, individuals and names, and all that you see around is a manifestation of that one and only entity.
0: Pogakumula monipula ponjamunda pogaku mula monipula ponjamunda railu paruvuku nadipinchu driver unda ఆటోమేటిక్ లైట్ కు అవధులుండా ఒకడు జగతిని సృష్టింపనుండవలదే ఒకడు జగతిని సృష్టింప నుండవలదే ఒకడు జగతిని సృష్టింప
1: For you to have smoke, there has to be a cause, and that is fire. For you to have the rail or train moving smoothly along the rails, you ought to have the one who drives it along in the form of the driver. For a smooth regulation of the traffic, you need to have a cause, and those are the traffic lights, which switch on and off automatically. So also, should you not have a cause for this diverse manifestation, which you call is the universe or nature?
0: Prema Swarupula.
1: Embodiments of love.
0: Inadu lokamulo. Vaijnanikamna. Manava jati yantayo. ప్రగతిని సాధించినది.
1: In the world of today, we find that man has made rapid strides of progress through the medium of science and technology.
0: విజ్ఞాన సాంకేతిక శాస్త్రమున బ్రహ్మాండమైన విజయాన్ని కూడాను సాధించినది.
1: He has also achieved tremendous success in the fields of science and technology.
0: Plastic, electronic, కంప్యూటర్స్ ద్వారా వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు ఒక విపరీతమైనటువంటి యొక్క అభివృద్ధిని సాధించినది.
1: In terms of the field of research dealing with plastics or the electron or the computers, certainly the world has advanced a great degree.
0: అణుశాస్త్రమునందు కానీ ఆకాశ మార్గమునందు కానీ ఈ యొక్క శాస్త్రవేత్తలు ఒక భావాతీతమైనటువంటి యొక్క విజయాన్ని కూడాను సాధిస్తూ వచ్చింది.
1: Either in the domain of the atom or in the domain of the macroscopic one, where he tends to soar skywards, the scientist has certainly achieved remarkable progress and understanding.
0: మరొక వైపున చూస్తే నైతికంగా క్షుద్ర విమర్శలు సంకుచిత భావములు మితిమీరి పెరుగుతూ వస్తున్నవి.
1: As a contrast, if you see what man has been doing in the fields related to ethics and morals, he indulges in criticism and ridiculing and tends to develop a very narrow outlook.
0: రాజకీయంగా ఆర్థికంగా కల్లోలములు పెరుగుతూ వచ్చినవి.
1: Either in the fields of politics or economics, there is chaos and confusion all around.
0: దేశీయ మత కుల భేదములు పెరుగుతూ వస్తున్నవి.
1: There are differences of opinion in terms of one's own possessions of land or religion or belief or faith.
0: ప్రాంతీయ దురభిమానములు మరింత పెరుగుతూ వస్తున్నవి.
1: Narrow regional outlook is on the ascendancy.
0: విద్యయందు ఆందోళనలు అభివృద్ధి అవుతూ వస్తున్నవి.
1: There is chaos and agitation in the field of education.
0: ఈ విధమైన వికృత శక్తులు ప్రపంచమంతా ఇప్పుడు స్వేచ్ఛా విహారం తలుపుతున్నది.
1: Such detrimental forces are on the rampage the world around.
0: నైతికంగా వైజ్ఞానికంగా పరస్పర విరుద్ధమైనటువంటి అభివృద్ధులకు ఈ కారణం ఏమిటని మనం విచారించవలసిన అవసరం.
1: We should also try and answer this question. What is the cause for this development of man in these two aspects? On the one hand, science and technology. And on the other hand, these divisive tendencies pertaining to his ethical and moral existence.
0: నైతికంగా మత ఆధ్యాత్మికంగా మానవుని యొక్క హృదయము ఇంత దిగజారిపోవటకు కారణమేమి?
1: When you talk of religion pertaining to one's moral code of conduct and one's own spiritual endeavors, certainly man has downgraded himself. What's the reason for this?
0: పూర్వము కంటే ఈనాడు మానవుడి యందు క్రూరత్వము దుర్మార్గము అధికమవుతూ వస్తున్నది.
1: Compared to what he was before, he is more cruel and certainly less concerned about what's around him.
0: ఒకవైపున విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరుగుతూ రావటము, మరొక వైపున జీవితములకు సంబంధించినటువంటి సమస్యలు ఇవి కూడా మరొక వైపున విరివిగా పెరుగుతూ రావటము, ఇది చాలా విచిత్రమైనటువంటి ఒక సంఘటనగా ఉంటున్నది.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ సర్ప్రైజ్ దట్ ఆన్ ద వన్ హ్యాండ్ యూ హ్యావ్ ట్రెమెండస్ ప్రోగ్రెస్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. On the other hand, you have problems galore pertaining to one's own basic values of one's own existence.
0: దీనికి అన్నింటికీ మనం విచారణ చేసి చూసినా స్వార్థమే దీనికి ప్రధాన కారణంగా ఉంటుంది.
1: You think deeply about this and you'd find the reason it's selfishness and nothing beyond.
0: ఈ స్వార్థమునకు అన్యోన్యత లేకపోవటమే దీనికి ప్రధాన మూలము.
1: Added to this selfishness is a case of lack of unity of purpose.
0: ఐకమత్యమే మానవ జీవిత సూత్రము.
1: యూనిటీ ఇస్ ద గైడింగ్ ప్రిన్సిపల్ ఫర్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్.
0: సాంఘిక సేవనే అభివృద్ధికి మార్గము.
1: అండ్ సర్వీస్ టు సొసైటీ ఇస్ ద ట్రూ మెజర్ ఆఫ్ హిస్ ప్రోగ్రెస్.
0: ఒక్కతూరి మన భారతదేశం చరిత్రను వెనుకకు తిరిగి చూచినా దీని యొక్క విషయం మనకు అర్థమవుతుంది.
1: యూ హ్యావ్ టు టర్న్ ద పేజెస్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ ఆఫ్ భారత్ అండ్ యూ వుడ్ నో వాట్ ద హోల్ థింగ్ ఇస్ అబౌట్.
0: భారతదేశమునకు 10,000 మైళ్ళ దూరం నుండి ఇంగ్లాండ్.
1: England is a country removed by a distance of 10,000 miles from Bharat.
0: ఆ ఇంగ్లాండ్ యొక్క భూభాగము కేవలము 92,000 చదరపు మైళ్ళు మాత్రమే విస్తీర్ణము.
1: If you look at the area of this country, England, it's about 92,000 square miles.
0: దాని యొక్క జనాభా చూస్తామా 5 కోట్ల మంది జనాభా ఆనాడు.
1: At that time, if you were to look at the population of England, it's a mere 5 crores.
0: భారతదేశం యొక్క విస్తీర్ణము చూస్తామంటే 16 లక్షల చదరపు మైళ్ళు భారతదేశం.
1: Now, if you contrast this with the figures for India in those days, now the area, 16 lakh square miles.
0: ఈ యొక్క జనాభా చూస్తామా భారతదేశంది 44 కోట్ల జనాభా.
1: If you look at the population of this Bharat, it was 44 crores.
0: భారతదేశమునందు వైజ్ఞానికుల కొరతకేమి అవసరము లేదు.
1: And there's been no dearth of scientific talent in this country.
0: ఆనాడు భారతదేశం ముందు శ్రీమంతులైనటువంటి రాజులకు కూడా కొరత లేదు.
1: Nor was there any deficiency of people, kings and the mighty ones of those
0: times. ఆనాడు బలవంతులైనటువంటి సూర్యులు పౌరుషము కలిగినటువంటి వ్యక్తులు లేకపోలేదు.
1: And nor was there a deficiency in terms of people who were valiant and valorous and mighty.
0: కానీ 44 కోట్ల జనాభా ఉండినటువంటి భారతదేశాన్ని, 16 లక్షల చదరపు మైళ్లు కలిగినటువంటి ఈ భారతదేశాన్ని, 92,000 చదరపు మైళ్లు కలిగినటువంటి యొక్క ఇంగ్లాండు, 5 కోట్ల జనాభా కలిగినటువంటి ఇంగ్లాండు హస్తవశం చేసుకున్నదంటే ఇందులో ఉన్నటువంటి మర్మం ఏమిటి?
1: బట్ దెన్ వాట్ యూ ఫైండ్ ఇస్ దిస్ దిస్ కంట్రీ ఆఫ్ 44 క్రోర్స్ పీపుల్ అండ్ 16 లాక్ స్క్వేర్ మైల్స్ came under the rule of a country where you had the population touching a mere 5 crores and area a mere 92,000 square miles. What's the reason for this?
0: వీరిలో వీరికి ఐకమత్యం లేకపోవటము, సహనభావం అభివృద్ధి లేకపోవటము దీనికి మూల కారణం.
1: A lack of unity of purpose and a mutual understanding is the basic reason for this.
0: నాడే కాదు నేడు కూడాను కేవలము ఈ విధమైనటువంటి ఐకమత్యం లేకపోవటమే దేశం యొక్క దుస్థితికి మూల కారణం.
1: Not only then, but even now you find this tendency, a lack of unity of purpose, certainly leading the country downward.
0: మానవ పరిణామం అనగే విశ్వ పరిణామం.
1: Now what you talk about transformation of man is closely linked with the surroundings around him.
0: మానవుడు మారినప్పుడే జగత్తు మారుతుంది.
1: When man transforms, so would the world around him also.
0: వ్యక్తి మంచివాడైనప్పుడే సమాజం కూడా మంచిదవుతుంది.
1: If an individual were to be good, the society also would be good.
0: కనుకని ఈనాడు రాజకీయంగా, ఆర్థికంగా, నైతికంగా, వైజ్ఞానికంగా ఎన్ని విధములైన పరిణామము చెందినప్పటికీ దేశం ఏమాత్రం కూడాను శాంతి భద్రతలను అందుకొనలేదు.
1: So against this background, if you find that even if you talk about progress in the fields of politics, economics and the sciences, you cannot really say that man is really progressing.
0: ఏనాడు దేశమునందు మానసిక పరిణామం అభివృద్ధి నొందునో ఆనాడే దేశము యొక్క విజయం కూడాను ఆనందం కూడాను చేకూరుతుంది.
1: The day when man transforms, turns a new leaf in terms of his own mental processes, can you possibly say that the country has progressed forward?
0: మానసిక పరిణామం లేక ఎన్ని అభివృద్ధులు జరిగినప్పటికీ ఇవన్నీ కూడా కేవలము కృత్రిమమైనటువంటి అభివృద్ధులే కాని ఇది సరి అయినటువంటి అభివృద్ధులు కాదు.
1: Minus the transformation pertaining to the mind, any of these developments around you could at best be superficial and artificial without any deep basis.
0: ప్రతి పదార్థమునకును ఒక పరార్థం ఉన్నది.
1: For everything there is a basis. For every material thing there is a basis, all right.
0: పరార్థము లేని పదార్థము ప్రయోజనము లేదు.
1: And that which has no basis as such, this material entity has no meaning.
0: పదార్థము వస్తువు.
1: Now when you talk of a padartha, it's a material entity.
0: పరార్థము శక్తి.
1: When you talk of పరార్థ, that is beyond, that is శక్తి or strength.
0: ఒకటి ప్రాణి.
1: One is this prani.
0: రెండోది ప్రాణము.
1: The second is called prana.
0: ఒకటి మూలము.
1: One is the basis, moola.
0: రెండోది స్థూలము.
1: The second is the stula or the gross.
0: ఇవి రెండు కూడాను పరస్పర విరుద్ధంగా మాత్రం లౌకికంగా గోచరమైనప్పటికీ సూక్ష్మ దృష్టికి రెండు కూడాను అవినాభావ సంబంధములే, అన్యోన్య స్నేహములే.
1: Now these two, to an external vision, might appear to be two different entities. But to one who tends to look deeper inside, looks at the subtler aspect of it, there is a deep hidden meaning.
0: ఆధునిక విజ్ఞానమునందు ఈ రెండింటికును పరిణామం పురస్కరించుకొని ఒకటి మ్యాటర్, రెండవది ఎనర్జీ అని చెప్తూ వచ్చారు.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నాలెడ్జ్ గెయిన్డ్ బై ద ఏన్షియంట్ వన్స్, యు వుడ్ డిస్టింగ్విష్ బిట్వీన్ దీస్ టూ ఆపోజిట్స్ యాజ్ మ్యాటర్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ ఎనర్జీ ఆన్ ది అదర్.
0: ఈ ఎనర్జీ అనేటువంటిది లేనటువంటిది జగత్తులో ఈ మ్యాటర్ ఉండటకు వీలు కాదు.
1: Without this component of energy in this world, you cannot have anything called matter.
0: దీనిని ఆధ్యాత్మిక మార్గమునందు శివశక్తి అన్యోన్యత అని చెప్తూ వచ్చారు.
1: The saying in the ఆధ్యాత్మిక parlance or the spiritual parlance is called శివశక్తి.
0: వీటిని మనము సమన్వయము చేసుకుని ఒక విధమైనటువంటి ఒక ఏకత్వంగా భావించినప్పుడే మానవత్వం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: Now you must try and understand the meeting point of these two and go deeper and then try to understand what it's all about.
0: ఈనాడు విజ్ఞాన శాస్త్రం పెరుగుతూ కొలది తమ ప్రభువైనటువంటి యొక్క భగవంతుని మర్చిపోతూ వస్తున్నారు.
1: Now today, even as you're advancing rapidly in the fields of science and technology, you're forgetting your master, who's the Lord.
0: అనేక మంది విజ్ఞానవంతులు చంద్రుని చేరటము గొప్ప విజయమే.
1: Now it's certainly a great triumph for man to have landed on the moon.
0: కానీ లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేస్తున్నారే కానీ హాఫ్ ఇంచ్ హృదయాంతరాళానికైనా పోవటం లేదు.
1: Now certainly man is soaring far outwards into space, lakhs of miles, but he is not traveling even half an inch into his own heart.
0: ఈ విశాలమైనటువంటి యొక్క జగత్తు నందు కలిగినటువంటి చిత్ర విచిత్రమైనటువంటి సృష్టిలు చూస్తే మానవుని యొక్క శక్తికి అతీతమంగా కనిపిస్తున్నాయి.
1: The total diversity of this nature or creation around you is certainly beyond man's comprehension.
0: ఈనాడు చంద్రమండలం చేరేటువంటి విజయం అనేటువంటిది ఏ రీతిగా ఉన్నదనగా సముద్రములో ఒక కాకి రెట్ట వలె ఉంటుందని.
1: Now when you look at this triumph of man, wherein he has landed on the moon, if you want to assess this triumph, a comparison could be given. It's a mere dropping of a bird in a vast ocean.
0: Kanuka manamu srushti yokka rahasyamane gurtinchadaniki chetaganaatuvanti samayamlo srushtikartanu ee reetiga gurtinchadaniki veelu avutundi.
1: So when you're not able to understand this diversity in nature, how can you find out what the cause for all this is about?
0: Aithe manava jeevitamulo నిత్యమైనటువంటి యొక్క సహజ ధర్మమునందు సత్యాన్వేషణ అనగా సత్యమును మనము పరిశోధన చేయటం ప్రధానమైనటువంటి లక్ష్యమని చెప్పారు.
1: But then, as just now said, in man's day-to-day life, the pursuit of truth should certainly form an essential component of his existence.
0: Search for truth is search for God.
1: The search for truth is verily the search for God.
0: Truth is God.
1: Truth is God.
0: God is, because truth is God.
1: Because truth is God.
0: Kanuka ee truth anetuvantidi emiti ani manam nirnayam cheyali.
1: Now you must decide upon this. What is truth?
0: Ikkadane manam chaala tabbibbayipothunnam.
1: Now this is where we tend to get confused and bemused.
0: Ee reethi ganaga satyam ante emiti?
1: Now what is this truth or satya?
0: Vinnadi vinnattuga cheppatam satyama?
1: Does truth consist in relating or recounting what you have seen?
0: Suchinadi suchinattuga cheppatam satyama?
1: Or what you have seen, recounting it in words, is it truth?
0: Idi kaadu.
1: This is not so.
0: Anaga taatkalika satyam okati, shashvata satyam marokati. Rendu satyamulu untunnayi.
1: Now there are two types of truth. One which is transient and temporary, and the second which is permanent and lasting.
0: Manamu chuchinappudu oka vyakti oka rangu ainaatvanti dress ni vesukoni undochu.
1: Now when you have set your eyes on a certain person, the person could have been wearing a dress of a certain color.
0: Palani vyakti palani blue color shirt veskunnadu ani cheptam.
1: So you say such and such an individual has worn a blue colored dress.
0: Adi satyame.
1: That certainly is truth.
0: Eppudu neevu chuchinappudu matram blue color veskunnadu.
1: That is truth all right, but when you have seen the person.
0: Repatiki blue color maarukovachu.
1: Now tomorrow this blue color could change.
0: కనుక ఇది తాత్కాలిక సత్యం.
1: Now this is an example of temporary truth.
0: దీనిని సంస్కృతమునందు నిజము అని చెప్తూ వచ్చారు.
1: Now the same thing in Sanskrit has been called nija.
0: సత్యము అనేటువంటిది ఇది కాదు.
1: This is not satya.
0: త్రికాల భాజ్యం మార్పు చెందనటువంటిది. భూత భవిష్యత్ వర్తమానములు యందు కూడాను మార్పు చెందనటువంటిదే సత్యం.
1: That which remains beyond change in the past, present and future, which is a lasting entity, that indeed is satya.
0: Kani atti satyamunu enquiry cheyataniki kani dani parishodhan cheyataniki kani evaru inta varaku nu punukoledu.
1: But then nobody has made an effort to understand or to pursue this line of reasoning which would lead him on this path of satya.
0: Dani purnamada purnamidam purnaatpunam udachyate. Idi purnamainatuvantidi annaru.
1: This is satya. This is what has been said as being whole and full.
0: Kani tatkalikamainatuvanti satyanni matramu manamu parishodhanalu salputunnamu.
1: Now we are certainly undertaking understanding what is effectively a temporary truth.
0: Ee yokka purnamunandu ardha bhagamuga koodinatuvantide ee tatkalik satyam yokka parishodhana.
1: Now that which is whole, you slice it into half, that half is your nija or temporary truth.
0: కనుక ఈ పూర్ణమైనటువంటి యొక్క సర్కిల్ యందు మనం అర్థంగా చూచినప్పుడు సీ అనేటువంటి యొక్క రూపం చేరుతుంది.
1: సో వెన్ యూ హ్యావ్ ఎ ఫుల్ సర్కిల్ గోయింగ్ రౌండ్ విచ్ ఇస్ హోల్ అండ్ యూ కట్ ఇట్ ఇన్ టు టూ, వాట్ యు ఆర్ లెఫ్ట్ విత్ ఇస్ ద ఆల్ఫాబెట్ సీ.
0: ఆ సీ నే సైన్స్.
1: దట్ సీ ఇస్ యువర్ సైన్స్.
0: ఇది పూర్ణము కాదు.
1: దట్ సీ ఇస్ యువర్ సైన్స్ అండ్ ఇట్ ఇస్ నాట్ కంప్లీట్.
0: పూర్ణములో ఈ యొక్క సెమీ సర్కిల్ ఉంది కానీ సెమీ సర్కిల్ లో పూర్ణం లేదు.
1: ఇన్ ఎ ఫుల్ సర్కిల్ యూ హ్యావ్ ఎ సెమీ సర్కిల్, యూ డోంట్ హ్యావ్ ఎ ఫుల్ సర్కిల్ ఇన్ ఎ సెమీ సర్కిల్.
0: కనుక ఆధ్యాత్మికమందు కూడాను సైన్స్ ఉన్నది కానీ సైన్స్ లో ఆధ్యాత్మికం లేదు.
1: సో ఇన్ ఆధ్యాత్మిక యూ హ్యావ్ సైన్స్ బట్ యూ డోంట్ హ్యావ్ ఆధ్యాత్మిక ఇన్ సైన్స్.
0: అనగా ఈ జగత్తుకు సంబంధించినటువంటి యొక్క మ్యాటర్ ఈ పదార్థం యొక్క పరిశోధనలో ప్రయాణం అవుతుండాలి.
1: సో ఆల్ దట్ you see in the world around you in the form of matter, your research is pertaining to this.
0: ఈ ప్రకృతిని పరిశోధన చేసిన కొలది పూర్ణంగా తెలుసుకునేటువంటి వ్యక్తి ఏ మాత్రమో కనిపించలేదు.
1: Now when you start undertaking a journey into the world of matter, you never can possibly understand the fullest truth.
0: ఈ సత్యమంతా కూడాను కేవలము దైవం యొక్క సంకల్పం చే ఆవిర్భవించినటువంటి.
1: Now this satya is a manifestation of the cosmic will.
0: దీన్ని బ్రిటిష్ వైజ్ఞానిక తత్వవేత్త అయినటువంటి యొక్క ఎడింగ్టన్ చెప్పాడు.
1: Now here we would do well to quote what Eddington once said, the famed British scientist.
0: The great end of life is not knowledge, but action.
1: The real end of life is not knowledge, but action.
0: ఈనాడు మన విజ్ఞానమును కోడీకరింప చేసుకుంటున్నామే కాని ఆ కోడీకరింప చేసుకున్నటువంటి విజ్ఞానమును మన యొక్క నిత్య క్రియలలో మనము ఉపయోగపెట్టలేదు.
1: Today we are certainly collating and collecting facts pertaining to science, but what we are thus collecting, we are not translating into action.
0: ఎన్ని విధములుగా ఈ ప్రకృతిని పరిశోధనలు చేస్తూ వచ్చి కూడాను దీనికి అర్థము కానటువంటివి రెండు ఉంటున్నాయి.
1: Now any amount of experimentation, observation from your side would still leave two things beyond your understanding.
0: బలహీనమైనది ఒకటి, బలమైనటువంటిది, ఇది రెండు ఏమిటంటే అదే న్యూక్లియర్ అన్నారు.
1: ద వన్ విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ వీక్, ద అదర్ విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. దిస్ ఇస్ వాట్
0: దీనిని మనం అర్థం చేసుకోవడానికి వీలు కాదు.
1: నౌ యూ కాంట్ అండర్స్టాండ్ దీస్ టూ.
0: దీనిని ఎడింగ్టన్ చెప్పాడు, యూనివర్స్ ఈజ్ ఏ థాట్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: నౌ ఎడింగ్టన్ అగైన్ సెడ్ యూనివర్స్ ఈజ్ ఎ థాట్ ఆఫ్ గాడ్.
0: అందుని ఒక ఆధ్యాత్మిక మార్గం నందు సర్వము భగవత్ సంకల్పమే ఈ యొక్క సృష్టి అని కూడా ఉపనిషత్తు బోధిస్తూ వచ్చింది.
1: Now the Upanishads have the same thing to say in the spiritual parlance, where we talk about what you see around you is a manifestation of the cosmic will.
0: కనుక మనం ఈనాడు కేవలం ఒక విధమైనటువంటి జ్ఞానమును క్రోడీకరింప చేసుకున్నంత మాత్రమున అది గొప్ప వివేక కానేరదు.
1: Now today when you talk about gathering of knowledge, it does not confer on you the status of having understood
0: everything. దానిని ఏనాడు మనం ప్రాక్టికల్ లో మనం పెడతామో ఆనాడు దీని యొక్క ఉపయోగం ఉంటుంది.
1: The day when you translate this into action, then you are certainly making the fullest use of it.
0: కేవలము అనేక విధములుగా ఈ యొక్క మ్యాటర్ విషయాన్ని ఎన్క్వైరీ దీని యొక్క దీంట్లో ఇన్ఫర్మేషన్ క్రోడీకరింప చేసుకుంటున్నామే కానీ ట్రాన్స్ఫర్మేషన్ కావటం లేదు.
1: Now this accumulation of knowledge pertaining to matter can at best be summed up as being collecting of information. It has nothing to do whatsoever with the transformation of the mind.
0: ఈనాడు కేవలము అనేక పరిశోధనలు ఎందు జరిపేటువంటి యొక్క వ్యక్తులు కూడాను కేవలము స్వార్థములోనే తన యొక్క జీవితమును వ్యర్థం చేస్తున్నారు.
1: It's the order of the day that even those who engage themselves in the pursuit, in the line of research,
0: ఆదర్శ పురుషులుగా నిరూపింపవలసినటువంటి యొక్క విద్యావంతులు, తత్వవేత్తలు, మహనీయులు, జ్ఞానులు, మేధావులు కూడాను ఈనాడు తమ యొక్క స్వార్థం యొక్క దృష్టి అంటే తమ జీవితమును గడుపుతూ వస్తున్నారు.
1: Are doing so from a purely selfish motive. This is something which is true of every individual, be he a scientist, an intellectual, or a man who's engaged in his chosen field of work.
0: కనుక ఈ మానవుని యందు ఈ స్వార్థము ఏనాడు త్యజించునో ఆనాడే జగత్తు బాగుపడుతుంది.
1: So that day when man would try to remove himself from this selfishness in him,
0: ప్రపంచమునందున్నటువంటి సమస్త పదార్థములను కూడాను స్వప్రయోజన నిమిత్తమే ప్రేమిస్తున్నాడే కాని పదార్థ నిమిత్తమై వ్యక్తి పదార్థములను ప్రేమించుటలేదు.
1: That would herald the progress of mankind at large. Every day what man does is for his own selfish sake, for his own benefit, not for others.
0: ఒక వ్యక్తి కూడాను మరొక వ్యక్తిని ప్రేమించటానికి కూడాను స్వప్రయోజన నిమిత్తమై ప్రేమిస్తున్నాడే కాని నిజంగా వ్యక్తి యొక్క ప్రేమ నిమిత్తమే ప్రేమించుటలేదు.
1: Not for others. Even if a person were to be loving somebody, he does so from his own selfish interest, not for the sake of love as such.
0: కనుక ఈ స్వార్థాన్ని మనం త్యజించాలి, అప్పుడే పరార్థం అనేది అర్థమవుతుంది.
1: So try and remove this selfishness from you, then you will understand that which is beyond you.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: వేదాంత పరిభాష యందు పంచభూతములు కూడాను పంచ పదార్థములు యందు ఇమిడి ఉంటున్నవి.
1: In the Vedantic parlance, the five elements have been given a place in five different substances.
0: ఈ పంచభూతములు యందే పంచ ప్రాణములు కూడాను చేరి ఉంటున్నవి.
1: And in these five, we talk about the pancha pranas, the five pranas.
0: మొదటిది సూర్యుడు.
1: The first, the sun.
0: ఈ సూర్యుని యందు కేవలము ప్రాణశక్తి అధికంగా ఉంటుండాలి.
1: Now in this sun, we have got this life-giving force.
0: అనేక మంది సూర్యుని యొక్క తత్వము హైడ్రోజన్ హీలియం అనేటువంటి యొక్క వాయువుతో కూడినటువంటి యొక్క గోళము అని భావిస్తున్నారు.
1: Now there are many who look upon the sun as a mere gaseous mass of hydrogen and helium.
0: కనుక ఇది కేవలము వాళ్ల దృష్టికి ఒక విధమైన వాయుగుండం మాదిరి గోచరమవుతుండాలి.
1: Now according to them this sun is merely a gaseous mass.
0: కాదు కాదు, ఇది ప్రాణ ప్రతిష్ట యొక్క నిలయము.
1: But this is not the case. This is the very source of life.
0: కనుక ప్రాణవాయువు సూర్యుని నుండి కూడాను ఆవిర్భవిస్తుండాలి.
1: So what you call the life giving air for you is also emanating from the sun.
0: భూమి నుండి అపాన వాయువు వస్తుంటుండాలి.
1: And from the earth you have the apana vayu.
0: ఇంకా ఆకాశం నుండి కూడాను సమాన వాయువు వస్తుంటుండాలి.
1: And from the sky you have what's called a samana vayu.
0: ఇంకా జలము లోపల వాన వాయువు ఉంటుండాలి.
1: And in water you have what's called a vana vayu.
0: ఈ వాన వాయువు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: Now this one, the vana vayu, is the most important thing.
0: అగ్నిలో ఉదాన వాయువు వస్తుంటుండాలి.
1: And in agni we talk of udana vayu.
0: ప్రతి మానవుని యందు కూడాను ఈ దేహము లోపల 72 crore నాళములు ఉంటున్నావి.
1: Now in every being in this body you have 72 crores nerves.
0: ఈ 72 crore యొక్క నరముల యందు కూడాను ఈ వాన వాయువు సమానంగా సంచరిస్తూ ఉంటుండాలి.
1: And in these 72 crores of nerves this vyana vayu tends to permeate freely.
0: ఇది ప్రకృతి యొక్క నైజం.
1: Now this is something pertaining to the secret of nature.
0: అయితే ఈ ప్రకృతి యొక్క నైజము సమత్వంగా ఏ భూతములు ఏ రీతిగా బ్యాలెన్స్ గా ఉంటున్నప్పుడే ఈ జగత్తు సుక్షేమంగా ఉంటుంటది.
1: This is how things are ordained in nature. You have a perfect balance prevailing amongst the different components.
0: ఈ అన్ని రకములైనటువంటి యొక్క భూతములు కూడాను ఒక విధమైనటువంటి బ్యాలెన్స్ లోనే ఉంటుండాలి.
1: Even these 5 elements have to be so in a certain balance.
0: అయితే ఈనాడు ఏమి జరుగుతుండాలి?
1: But what's happening today?
0: మనము చేసేటువంటి పరిశోధన లోపల మన స్వార్థము, నా పేరు, నా యొక్క శక్తి దీనినంతా లోకమునకు వ్యాప్తి గావించాలనేటువంటి ఉద్దేశంతో స్వార్థ లక్ష్యంతోనే చేస్తున్నాం, కానీ జగత్ యొక్క క్షేమతత్వంతో చేయటం లేదు.
1: Now today in whatever researches that we are undertaking we do so for the sake of my name, my fame, my power and the like, not for the sake of mankind at large.
0: ఏ విజ్ఞానవేత్త అయినప్పటికీ విశాలమైనటువంటి భావంతో దీనిని పరిశోధనలు సలిపినప్పుడు ఇది దేశ కళ్యాణం ఏర్పడుతుంది.
1: A scientist, if he were to be motivated by a feeling that what he does has to be done for the sake of all, certainly the country will achieve progress.
0: కానీ అధిక భాగంగా స్వార్థమునే ఎక్కువ ఉపయోగపెడుతున్నారు.
1: But increasingly he makes use of his own selfish interest.
0: తమ యొక్క అభివృద్ధి, తమ యొక్క పేరు ప్రతిష్టలకే ప్రాపులాడుతున్నారు.
1: He clamors for his own name and fame.
0: అందువలననే ఈ పంచభూతములు కూడాను బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
1: That's the reason why these 5 elements are also out of balance, tending to be out of balance.
0: ఈ యొక్క పంచభూతములతోనో వీడు పోరాటం జరుపుతున్నారు సైంటిస్ట్.
1: Now the scientists are waging a war, as it were, with these 5 elements.
0: చెలగాట ఆడుతున్నారు ఈ సైంటిస్ట్.
1: They are literally playing fire with these 5 elements.
0: తద్వారా ప్రపంచం యొక్క వాతావరణం అంతా కూడాను మార్పు చెందుతున్నది.
1: As a result, there is a change in the ecological balance of this world.
0: ఈ విధమైనటువంటి యొక్క అలజడికి కాని క్రూరత్వానికి కాని మూల మార్గము ఈ పరిశోధనది.
1: The present state of agitation, the present problems that are creating up these.
0: ఈ పరిశోధనలు జనుల యొక్క క్షేమ నిమిత్తమై, లోక కళ్యాణ నిమిత్తమై దీనిని ప్రవేశపెడితే ఎంతైనా కూడాను అభివృద్ధి కాగలదు.
1: Are these undertakings? Now if these researches and experiments were to be done so that everybody would get benefited, certainly we wouldn't come to grief.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: Here is a small example.
0: ఒక రష్యన్స్ అనుకోండి, లేక అమెరికన్స్ అనుకోండి, చైనీస్ అనుకోండి, వారు ఎంత బాంబులు చేశారంటే యావత్ ప్రపంచమంతా కూడాను 10 times భస్మం చేసేంత బాంబులు చేసి పెట్టుకున్నారట.
1: Talk of the Russians, talk of the Americans, or the Chinese for that matter. If you look at the nuclear arsenal that they have, in terms of the bombs that they have, you certainly have in them the power to destroy the world 10 times over.
0: ఇది ఎంత పిచ్చి మాట.
1: Now, how mad the whole state of affairs is.
0: ఒక్కతూరి వేస్తే ప్రపంచమంతా భస్మం అయిపోతుంది. ఇంకా 10 times భస్మం చేయడానికి ప్రపంచం ఉంటే కదా.
1: You use your weapons once, the world gets destroyed. Now you have capacity to destroy 10 times.
0: Kanuka ee matalanta kevalamu jagattunu bedirinchetuvante ve kaani idi sariyaina hrudayam matalu kaadu.
1: So these words that are being uttered now are threatening the very security of the world.
0: చీడు కీటకమైనా చేస్తుంది, మేలు మహేశుడైనా చేయడు. మంచి చేయటంలో మన సైన్సు అభివృద్ధి చేయాలి, కానీ చెడ్డ చేయటంలో కాదు మనం అభివృద్ధి చేసుకోవటం.
1: An ant could possibly do you harm, but the Lord will never do so. In science, certainly, you try and do that which will be beneficial to you.
0: ఈనాడు అనేక రకమైనటువంటి యొక్క బాంబ్స్ అంతా కూడాను పసిఫిక్ మహాసముద్రం లోపల పరిశోధనలు జరుపుతున్నాయి.
1: Now you talk about bombs and the researches thereon and the Pacific Ocean is a place for this.
0: ఈ జలం యొక్క మాలిన్యం ఎంత జరుగుతుందో యోచించడం లేదు.
1: As a result, you do not know how much of pollution is coming through in these ocean waters.
0: ఈ వాయు ద్వారా గడ్డి ఎంత విషపూరితమవుతుందో యోచించడం లేదు.
1: So also these harmful, the poisonous fumes which go, what destruction
0: ఈ గడ్డిని భుజించి పశువులు ఎన్ని విధమైనటువంటి విష పానీయమైనటువంటి యొక్క క్షీరమును ఇస్తుందో యోచించటం లేదు.
1: They are affecting the grass which is grazed by the cattle and which in turn has an effect on the milk that they yield.
0: ఈ క్షీరం వల్ల ఎన్ని రకములైనటువంటి జబ్బులు వ్యాపిస్తున్నాయో వాళ్ళు యోచించేయటం.
1: And this milk which is damaged thus, if taken, can lead to any number of
0: కనుక ఇన్ని రోగములకు ఇన్ని విధమైనటువంటి యొక్క వాతావరణం చెడిపోవటానికి మూల కారణం ఈ పరిశోధనలే.
1: So the cause for all the diseases or for the change in factors which has come through are these experiments.
0: ఈ పరిశోధనలకు కూడాను ఒక హద్దు ఉంటుండాలి.
1: Now there must be a ceiling, a limit on these experiments.
0: కాని హద్దు మీరినటువంటి పరిశోధనలు జరిగిపోతున్నాయి.
1: Anything beyond is what is being done.
0: పరిశోధనలు చాలా గొప్పగా ఉన్నాయి, పరిశీలనలు చిన్నగా ఉంటున్నాయి.
1: Experiments probably are any number and of great magnitude.
0: వీటి నిమిత్తమై తన స్వార్థంగా ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు లోక కళ్యాణ నిమిత్తమై దీన్నంతా వినియోగం చేస్తే ఎంత గొప్పగా ఉంటుంటాయి.
1: బట్ యువర్ సెన్స్ ఆఫ్ పర్సెప్షన్ ఆర్ అబ్జర్వేషన్ ఇస్ రాదర్ లిమిటెడ్ నౌ ద మనీ దట్ ఇస్ బీయింగ్ స్పెంట్ ఆన్ దీస్ ఇఫ్ ఇట్ ఓన్లీ ద థింగ్ వర్ టు బి డైవర్టెడ్
0: అయితే ఇట్టి విశాల హృదయము ఈ పవిత్రమైన భావము నిష్కల్మషమైనటువంటి యొక్క ప్రేమ అభివృద్ధి కావాలంటే ఒక్క ఆధ్యాత్మిక మార్గం నందు తప్ప అన్య మార్గము ఏంది లేదు.
1: ఫర్ పీస్ఫుల్ పర్పసెస్ ద వరల్డ్ వుడ్ బి ఎ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్. Now all your efforts should therefore be directed towards the well-being of man, and it's a spiritual path alone which gives you this confidence to pursue.
0: కనుక ఈ పంచభూతముల యొక్క పరిశోధనలు చాలా వరకు తగ్గించాలి.
1: Now the experimentation dealing with the five elements has to be on the reduce.
0: అప్పుడే ఈ వాతావరణములు కూడాను మారుతుంది.
1: Then the climate around you would also change for the better.
0: మనము త్రాగే నీరు కూడాను పరిశుద్ధం అవుతుంది.
1: The water also would get purified, the drinking water.
0: ఇప్పుడు పంచభూతములు కూడాను అశుద్ధంగా మారిపోతున్నాయి.
1: At the moment the five elements are being defiled.
0: అందువలనే జగత్తుకు అనేక రకములైనటువంటి యొక్క కష్టములు ప్రాప్తిస్తున్నాయి.
1: That's why the world is coming to grief in any number of ways.
0: మహాభారత యుద్ధము జరిగి 5500 సంవత్సరాలైంది.
1: Since the Mahabharata war was waged, a period of 5500 years.
0: కానీ భారతదేశం యొక్క చరిత్రను మనం పరిశీలన చేసినప్పుడు 15,000 యుద్ధములు ఈ 5500 సంవత్సరంలో జరుగుతూ వస్తున్నాయి.
1: But then, when you look at the history of the country since that time, in these 5,500 years, at least 15,000 wars would have been waged.
0: ఇంకా ఎన్ని వార్లు జరుగుతుందో.
1: And you do not know how many more are to come.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: మానసిక పరిణామం లేదు.
1: There is no transformation of the mind.
0: ఈ మానవుని యందు ఒక పశుత్వం అనేటువంటి శేషించి ఉంటుండాలి.
1: There is this element of residue of animality in man.
0: కనుక మనలో ఉండేటువంటి పశుత్వం మనం దూరం చేసుకోవాలి.
1: So try and remove this animality from
0: you. ఈ పశుత్వము దూరం చేసుకోవడానికి ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
1: And for the sake of this, try and develop love.
0: మనసు మారినప్పుడే సర్వము మారగలదు.
1: When the mind changes for the better, everything could change.
0: మనసును మార్చేటువంటి విధానం లేక ఎన్ని విధములైనటువంటి యొక్క అభివృద్ధులు జరిపినప్పటికీ ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క నిరుపయోగమైనటువంటివి.
1: You have no means of transforming the mind. You talk of progress in a number of other directions. It's meaningless.
0: కనుకనే మనయే మనుష్యానాం కారణం బంధమోచ్యో. ప్రతి ఒక్క విషయమునకును మనస్సు చాలా అవసరం.
1: It has been rightly said that it is the mind which is responsible either for one's bondage or for one's liberation.
0: మనోమూలం ఇదం జగత్తు సర్వము జగత్తంతా మనసుపైనే ఆధారపడి ఉంటుంది.
1: And the world as such is pivoted on this mind.
0: కనుక మనస్సు అనేటువంటి దానిని మనం పరిశుద్ధం చేసుకున్నప్పుడే ఈ జగత్తే కాకుండా సర్వమును కూడా నువ్వు గుర్తించినటువంటి వారం అవుతావు.
1: సో వెన్ యూ ప్యూరిఫై ద మైండ్ యూ సర్టన్లీ రికగ్నైజ్ ద అండర్లైయింగ్ ట్రూత్ ఆఫ్ ఆల్ దట్స్ అరౌండ్.
0: కానీ సీయింగ్ ఈజ్ సైన్స్ అని అంటున్నాం.
1: You talk of seeing is science.
0: Kani idi anta arthavantanga ledu.
1: But this certainly does not convey the fullest meaning.
0: Na manasu chaala ashantiga undi antunnam.
1: Now you say that my mind is in a state of agitation.
0: Manasunu chudagalutunnava?
1: But then are you able to see the mind?
0: Kevalam experience maatrame.
1: It's only a case of experience.
0: I am very unhappy antaru.
1: Then you say I am very unhappy.
0: ఈ హ్యాపీ అనేది కానీ అన్హ్యాపీ అనేటువంటిది కానీ మనం చూడగలుగుతున్నామా?
1: ఆర్ యూ ఏబుల్ టు సీ వాట్ యూ కాల్ ఇస్ హ్యాపీ అండ్ వాట్ ఇస్ అన్హ్యాపీ?
0: ఎంత నమ్ముతున్నాం మనం?
1: దెన్ హౌ ఆర్ యూ బిలీవింగ్ దిస్ స్టేట్మెంట్?
0: ఇది ఎక్స్పీరియన్స్.
1: దిస్ ఇస్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే ఫెయిత్ అనేటువంటిది బియాండ్ ఇది రీజన్.
1: So you talk about faith now in this context, and faith is beyond reason. Faith is beyond reason. It has no reason as such.
0: కనుకనే మన నమ్మకం అనేటువంటి దానిని అభివృద్ధి పరచుకోవాలి.
1: So the first thing is that try and cultivate this element of faith in you.
0: న్యూటన్ అనేటువంటి వాడు పరిశోధనల సర్పకు మునుపు జగత్తుకు ఒక అట్రాక్షన్ పవర్ ఉంటుండాలి.
1: Now, before Newton started his researches in the field of gravitation, certainly this force of gravitation to the earth was present.
0: అతను పరిశోధనలు సరిపిన తర్వాత ఈ భూమికి ఆకర్షణ ఉంది అని నిర్ణయం చేశాడు.
1: ఆఫ్టర్ హీ హాడ్ కంక్లూడెడ్ హిస్ రీసెర్చెస్ ఫైండింగ్స్ హీ సెడ్ ద ఎర్త్ హాస్ గాట్ ద కెపాసిటీ టు అట్రాక్ట్.
0: కానీ అంతకు పూర్వం దీనికి ఆకర్షణ శక్తి లేదా?
1: బట్ దెన్ డస్ ఇట్ మీన్ దట్ ద ఎర్త్ డిడ్ నాట్ హావ్ దిస్ పవర్ ఆఫ్ అట్రాక్షన్?
0: కానీ తనకు కనపడలేదు.
1: ఇట్ డిడ్ హావ్ ఆల్ రైట్ బట్ వాస్ నాట్ సీన్ అబ్జర్వ్ బై ఎనీబడీ.
0: కనపడక పూర్వము లేదని చెప్పడానికి వీలవుతుందా?
1: కెన్ యూ సే దట్ ఇట్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ బికాస్ యూ డిడ్ నాట్ సీ టిల్ దెన్?
0: ఈనాడు సైంటిస్ట్ పరిశోధనలు చేస్తున్నప్పుడు ముందు ఏముంటుందో తనకేం తెలియదు.
1: టుడే వెన్ ద సైంటిస్ట్ ఆర్ అండర్టేకింగ్ ఎ ప్రాజెక్ట్ రీసెర్చ్ దే డు నాట్ నో వాట్స్ కమింగ్ దేర్ వే.
0: ఈనాడు మనం నిర్ణయించినటువంటి ఒక పరిశోధము నిన్నటి దినము అది కొత్తదిగా ఉంటుంటారు.
1: అండ్ టుడే వాట్ యు హావ్ డిసైడెడ్ అపాన్ యువర్ సెల్ఫ్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం కుడ్ బి న్యూ.
0: కనుకనే మనకు తెలియనటువంటివి ఎన్నో ఉంటుండాలి జగత్తులో.
1: సో ఇన్ దిస్ మేనర్ యూ ఫైండ్ దట్ దేర్ ఇన్ నంబర్ ఆఫ్ థింగ్స్ ద నాలెడ్జ్ ఆఫ్ విచ్ యూ డు నాట్ హ్యావ్.
0: కేవలం తెలిసినటువంటిది కొంచెం దానిని మాత్రమే మనం ఆధారం చేసుకుని ఇంత మితిమీరిపోవటానికి గర్వించడానికి ఏమాత్రం ఆధారం లేదు.
1: వి గో మియర్లీ బై వాట్ లిటిల్ వి నో వి గెట్ పఫ్డ్ అప్ బై సెన్స్ ఆఫ్ ఈగో అండ్ ఆరోగెన్స్.
0: మానవుని యందు ఏనాడు స్వార్థము ఈ అహంకారము ఏనాడు నిర్మూలమవునో ఆనాడే జగత్తు బాగుపడుతుంది.
1: When man can remove himself from these two traits in him, the sense of ego and selfishness, that will be the day of progress for mankind. Now, when you see this piece of cloth as a whole, you'll decide it's a handkerchief.
0: కానీ ఇదంతా లోపల పెట్టుకొని ఇది ఏమిటి అని చెప్తే మీరు ఏమేమి చెప్పగలరు?
1: But then the whole thing is shielded from view, just a tiny wee bit is shown. What can you decide now?
0: కనుక ఈనాడు సైంటిస్టులు కనిపెట్టినటువంటిది ఇంత మాత్రమే.
1: Now today what the scientists have found is that wee bit of a thing jutting out.
0: ఇంత మాత్రం ఉండాది వాళ్ళు చూడవలసినటువంటిది.
1: There is so much more to it which they have yet to see.
0: కనుక మనం నిత్యము పరిశోధనలు చేస్తూ చేస్తూ చేస్తూ పోయే కొలది ఇంకా దానికంటే అధికమైనటువంటి మనం తెలియనటువంటివి గుర్తింపు పడుతున్నాయే కానీ తెలుసుకుందాం అనేటువంటిది ఏనాటికి నిర్ణయం కాదు.
1: So day by day as you keep experimenting and observing, the conclusion that you draw is there are many more things to be known than what have been known.
0: కనుక మానవునికి కలిగినటువంటి యొక్క పరిమితిలో ఉన్నటువంటి విద్య బుద్ధి యొక్క ప్రమాణం చేత భగవంతుని కొలచడానికి సాధ్యం కాదు.
1: సో మ్యాన్ కన్ఫైన్ యాజ్ హీస్ టు దిస్ మియర్ నాలెడ్జ్ పర్టనింగ్ టు హిస్ విద్య అండ్ బుద్ధి కెన్ నెవర్ హోప్ టు కాంప్రహెండ్ గాడ్ విచ్ ఇస్
0: భగవంతుని కొలచడానికి ఇవి కాదు మట్టములు.
1: హీ కెనాట్ మెజర్ ఆర్ గేజ్ గాడ్ త్రూ దీస్ ఫ్యాకల్టీస్ ఆఫ్ హిస్.
0: ఇతను అనేక విధములైనటువంటి యొక్క తత్వంతో ఉంటుండేటువంటిది.
1: నౌ హీ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ సో వెరీ డైవర్స్ అండ్ వాస్ట్.
0: కనుక మానవత్వంలో విశాలమైనటువంటి హృదయం ఈనాడు పెరగాలి.
1: సో టుడే ద నీడ్ ఆఫ్ ది డే ఈస్ ఎ బ్రాడ్ విజన్.
0: కొత్త విద్య కాదు మనం ఈనాడు కోరవలసినటువంటిది.
1: వీ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎ న్యూ ఫార్మ్ ఆఫ్
0: కొత్త సంస్థను కాదు మనం కోరవలసిన
1: నార్ ఎ సెట్ ఆఫ్ న్యూ ఆర్గనైజేషన్
0: కొత్త విధానం కాదు మనం కోరవలసిన
1: నార్ ఎ న్యూ ఫార్మాట్ ఆర్ న్యూ వే.
0: పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి స్త్రీ పురుషులు అవసరం ఈనాడు.
1: వాట్ వీ నీడ్ ఈస్ men and women of a pure unsullied heart.
0: Kanuka ee naadu hudaya parishuddhata chaala avasaram.
1: So cleanliness or purity of the heart is necessary today.
0: Idi ee naadu manaku parishuddham avutundante swarthamu ahankaramu ee rendu ee naadu nirmoolam chestamo aa naade parishuddham avutundi.
1: When can this be possible? The day when you have no trace of selfishness or ego in you.
0: ఇదికి ప్రేమను పెంచాలి.
1: ఫర్ దిస్ యు మస్ట్ డెవలప్ అండ్ కల్టివేట్ లవ్.
0: ఒక్కొక్క పదార్థమును పరిశుద్ధం చేయడానికి ఒక్కొక్క వస్తువులు ఉంటుంటాయి.
1: నౌ ఇన్ ఆర్డర్ టు ప్యూరిఫై ఎ పర్టికులర్ థింగ్ దేర్ ఇస్ సర్టన్ మెథడ్ ఫర్ ఇట్ ఎ సర్టన్ థింగ్ నెసెసరీ.
0: హృదయాన్ని పరిశుద్ధం చేసేటువంటి పదార్థం ఏమిటి?
1: నౌ వాట్ ఇస్ ఇట్ దట్ విల్ హెల్ప్ యూ టు ప్యూరిఫై ఆర్ క్లెన్స్ యువర్ హార్ట్?
0: ఇదే ప్రేమ.
1: దట్ మీడియం ఈస్ లవ్.
0: ఈ నిర్మలమైనటువంటి ప్రేమ ఏనాడు మన ఇచ్చినందు పెరుగుతుందో ఆనాడే మానవులందరూ కూడాను ఏకత్వంగా ఉంటారు.
1: When you have pure unsullied love sprouting and springing in you, that would be the day when all individuals will come together.
0: భారతదేశంలో 70 కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు.
1: In this country of Bharat there are 70 crores of people living.
0: కానీ ఒకరికొకరికి ఎట్టి సంబంధము లేదు.
1: But there is no link between one and another.
0: భారతదేశమునందు పుట్టి భారతీయులం అనేటువంటి ఒక పేరును పెట్టుకుని భారత పుత్రులమని కూడా నువ్వు చెప్పుకుంటూ కేవలము ఇతర దేశములను ఆశిస్తున్నారే కానీ ఒక భారతదేశం యొక్క విశ్వాసం వారిలో దృఢంగా ఉండటం లేదు.
1: Born in India, brought up in India, and saying that he belongs to India, he really has no feeling for the country as such. He looks beyond the shores.
0: తన తల్లిని మాత్రం తాను వదలి పరులను తల్లి అని విశ్వసించడం ఎంతకాలం అని జరుగుతుంది?
1: యు డెజర్ట్ యువర్ మదర్, లుక్ అపాన్ సంబడీ ఎల్స్ యువర్ మదర్ అండ్ బిలీవ్ ఇట్ సో, హౌ లాంగ్ విల్ దిస్
0: లాస్ట్? ఈనాటి విద్యార్థులు ఎందుకని, ఈనాటి యొక్క విద్యా అధికారులు ఎందుకని దేశం యొక్క అభివృద్ధిని కోరేటువంటి ఉత్తమ భావం పెంచుకునేటువంటి యొక్క వ్యక్తులుగా తయారు కావాలి?
1: సో టుడే స్టూడెంట్స్ ఆర్ ఆఫీషియల్స్ కనెక్టెడ్ విత్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ దోస్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ షుడ్ హ్యావ్ దిస్ యాజ్ ద బేసిస్. The broad vision, that is what is called for.
0: కనుక ఈ ఏకత్వాన్ని పెంచుకునేటువంటి ఒక ప్రేమతత్వాన్ని పెంచుకోవటమే నిజమైనటువంటి భక్తి.
1: So this single pointed attention directed towards developing one's love is necessary, and that is bhakti.
0: ఈ ప్రేమతత్వం నుండి సర్వస్వం కూడా ఇమిడి ఉంటుండాలి.
1: And in this medium of love, everything could be synthesized.
0: లౌకికంగా ఈ వైజ్ఞానిక శాస్త్రం మనకు అవసరమే.
1: In a worldly context, what you have achieved in the fields of science and technology is absolutely necessary, no doubt.
0: ఇహమును సింప హేమతారక విద్య, పరమును సింప బ్రహ్మ విద్య. మానస శాంతి, దేహము యొక్క కంఫర్ట్, ఈ రెండు మనకు అవసరం.
1: Now you certainly do need two things, the peace of mind and the bodily comfort.
0: కాని దేహము యొక్క అనుకూలత అంత ప్రధానం కాదు.
1: But between the two, the comfort of the body is not that necessary.
0: దేహం ఒక్క కార్ట్ వంటిది.
1: The body is like the car.
0: మనసు అనేటువంటిది గుర్రం వంటిది.
1: ద మైండ్ ఇస్ లైక్ ద హార్స్.
0: గుర్రమును ముందు పెట్టి కార్ట్ వెనకలు పెట్టినప్పుడే ప్రయాణం చక్కగా జరుగుతుంది.
1: యూ హ్యావ్ ద హార్స్ ఇన్ ద ఫ్రంట్ అండ్ ద కార్ట్ ఇన్ ద రేర్, దెన్ యూ కెన్ హ్యావ్ ఎ సేఫ్ జర్నీ.
0: కానీ ఈనాడు విజ్ఞానం పెరుగుకొలది బండి ముందు హార్స్ వెనుక పెడుతున్నారు.
1: బట్ టుడే విత్ ద ఇంక్రీజ్ ఇన్ నాలెడ్జ్ అరౌండ్ యూ, యూ హావ్ పుట్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్.
0: మానసిక శాంతి అనేటువంటిది లేకపోయినప్పటికీ దేహం యొక్క అనుకూలత అధికం కావాలని మనం కోరుతున్నాం.
1: Though you don't have the peace of mind, you talk about the bodily comfort as if that's the need of the day.
0: Pedda pedda bhavanalu kattunnam.
1: You do build mansions.
0: Air condition lu pettunnam.
1: Talk of air condition comfort.
0: Dunlop sofas, dunlop beds anta vestunnam.
1: Want to rest and recline on dunlop sofas and beds.
0: Kaani manasika shanti ledu.
1: But you have no mental peace.
0: Idiki ikkada sukham isthundi. Body cool avutundi, mind heat avutundi.
1: Now this is a case where the body is certainly getting cool, but the mind is getting heated up.
0: కనుక ఈనాడు మనం కోరవలసింది ఏమిటి? మానసిక శాంతి ఉంటే అరణ్యములో ఉంటుందే గానీ ఆనందాన్ని అనుభవిస్తాం.
1: సో వాట్ ఈస్ దట్ యు లుక్ ఫర్ టుడే? ఇఫ్ యూ వాంట్ టు సెక్యూర్ మెంటల్ పీస్ ఈవెన్ బై లివింగ్ ఇన్ ఎ జంగల్ ఆర్ ఎ ఫారెస్ట్, యూ కుడ్ గెట్ ఇట్.
0: కనుక మనకు మొట్టమొదట మనశ్శాంతి ఉండినప్పుడే మానవత్వం రాణిస్తుంది.
1: సో వెన్ యూ హ్యావ్ దిస్ పీస్ ఆఫ్ మైండ్, సర్టన్లీ యూ కెన్ కమ్ అవుట్ విత్ వాట్స్ రియలీ ఇన్ యూ.
0: మానసిక శాంతి లేనిటువంటి వాడికి సుఖం ఏ నాటికి కూడా లభించదు.
1: వన్ హూ డజంట్ హ్యావ్ దిస్ పీస్ ఆఫ్ మైండ్ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ ఎనీ కంఫర్ట్.
0: దీనిని వేదాంతం చెప్పింది, అశాంతస్య కుతం సుఖం అని. అశాంతి కలిగినటువంటి వాడికి సుఖం దిక్కదు.
1: దిస్ ఇస్ వాట్ ది వేదాంత హస్ సెడ్, వన్ హూ హ్యాస్ లాక్ ఆఫ్ పీస్ కెన్ నెవర్ హ్యావ్ పీస్.
0: కనుక మానసిక శాంతి కేవలము ఒక ప్రేమ ద్వారానే మనకు లభిస్తుంది.
1: వన్ హూ హ్యాస్ లాక్ ఆఫ్ పీస్ కెన్ నెవర్ హ్యావ్ కంఫర్ట్.
0: ఈ మానసిక శాంతిని అభివృద్ధి పరచడానికి తగినటువంటి యొక్క వైజ్ఞానాన్ని ఈనాడు మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: దిస్ పీస్ ఆఫ్ మైండ్ కుడ్ బి ఆబ్టైన్డ్ త్రూ ద మీడియం ఆఫ్ లవ్, అండ్ దిస్ ఇస్ వాట్ ఆల్ యువర్ ఎఫర్ట్ షుడ్ బి.
0: ఎంత సేపు చూసినా మనము పరిశోధన పరిశోధన పరిశోధన పరిశోధన.
1: యూ టాక్ ఆఫ్ అబ్జర్వేషన్, యూ టాక్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ ఇన్ ఎండ్లెస్ వే.
0: ఈ పరిశోధనలు జీవితం అంతా జరిగితే దీనిని ప్రజలకు అందించేది ఎప్పుడు?
1: Now you keep spending all your lives in this. When can you offer the benefits of it to the world?
0: ఒక సైంటిస్ట్ కూడా నువ్వు కేవలం నీటిపైన తైల పుట్టు మాదిరి ఏకాగ్రంగా ఉండరాదు.
1: Now a scientist can never hope to be like an isolated drop of oil on a water surface.
0: ఈ సైంటిస్ట్ కు కేవలం పారిశ్రామికులు కూడా కొంతవరకు సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
1: Along with the scientist, you must have the component in the form of industrialized.
0: కనుక ఈ పారిశ్రామిక వ్యక్తులతో సైంటిస్ట్ ఏకమైనప్పుడే యంత్ర రూపకంగా బయలుదేరుతుంది.
1: So when you have both of them coming together, you have your machinery coming through.
0: ఈ యంత్రములు అభివృద్ధి చేసినప్పుడే జగత్తు సుఖేమంగా ఉంటుంది.
1: And when you have machinery, then the world can enjoy comfort.
0: ఐన్స్టీన్ చెప్పేటువంటి వాడు, నా పరిశోధనలకు ఒక పేపరు, ఒక పెన్సిల్, ఒక వేస్ట్ పేపర్ బాస్కెట్ కావాలన్నాడు.
1: Einstein often used to say, for my researches and experiments, all I need is a piece of paper, a pencil and a waste paper basket on a water surface.
0: ఈ సైంటిస్ట్ కు కేవలం పారిశ్రామికులు కూడా కొంతవరకు సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
1: Along with the scientists, you must have the component in the form of industrialized.
0: కనుక ఈ

0: పరిశోధనలకు. ఈనాడు లాబొరేటరీలో చూస్తే కోట్లకు కోట్లకు కోట్లకు యంత్రాలంతా తెచ్చి పెడుతున్నారు.
1: దిస్ ఇస్ సింప్లిసిటీ అట్ ఇట్స్ బెస్ట్, నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీథింగ్ బియాండ్. అండ్ టుడే యూ హ్యావ్ ఎక్స్పెండిచర్ రన్నింగ్ ఇన్ టు క్రోర్స్ ఫర్ యువర్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద ల్యాబ్స్. టుడేస్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ ఆల్ టువర్డ్స్ ట్రైంగ్ టు ఫీడ్ ద మైండ్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద బాడీ.
0: నిరంతరము అందులోనే ఒక విధమైనటువంటి బానిసగా లీనమైపోతున్నారు.
1: అండ్ ఆల్ ద వైల్ యు ఆర్ ఎంగేజ్డ్ ఇన్ దిస్ పర్సూట్ బికమింగ్ ఎ స్లేవ్ వెరీలీ.
0: కనుక మనము ఈ సెన్స్కు మనం బానిసలు కారాదు.
1: వీ షుడ్ నెవర్ బికమ్ స్లేవ్స్ టు ద సెన్సెస్.
0: మన యొక్క స్వాధీనంలో వాటిని ఉంచుకోవాలి.
1: ద సెన్సెస్ షుడ్ బి ఇన్ అవర్ హోల్డ్.
0: కానీ ఈనాడు సైన్స్ చూస్తే పైకి పోతుండది, సెన్స్ చూస్తే లోపలికి వస్తుంది.
1: బట్ టుడే యూ ఫైండ్ ద సైన్స్ అస్ సచ్ ఇస్ సోరింగ్ అప్వర్డ్స్, బట్ ద సెన్సెస్ అస్ సచ్ కమింగ్ డౌన్.
0: ఈ సెన్సెస్ ను కూడా పైకి పంపినప్పుడే విశాలమైనటువంటి దృష్టి మనకు ఏర్పడుతుంది.
1: వెన్ యూ మేక్ ఎ ఎఫర్ట్ టు సీ ద సెన్సెస్ ఆల్సో కమ్ అప్, then you can see the world in its total comprehension.
0: Kanuka manu samajamu ye gati pattundadi, mana yokka janulu ye vidhamaina putti sthitilo untunnaru, prapancham ye vidhamaina putti badala guri avutundadi ani prapancham vishayanni pattinchukoneetunte vare ledu.
1: What is the fate of society? What's the plight of an individual? And what is the path with the world is taking? Who's asking such questions?
0: Kevalam narrow mind lopala sankuchitamaina bhavam lopala tana yokka abhiruddhi tana yokka parishodhana tana yokka nirnanam lopale thanu antyam avipothunnadu.
1: Nobody is. Every individual is engaged in a pursuit dealing with his own singular personality.
0: కనుక ఈనాడు సైంటిస్టులు అంతా ఏం చేయాలంటే సమాజం యొక్క క్షేమాన్ని కోరడానికి వాళ్ళు ముందుకు రావాలి.
1: Today scientists should come forward to try and do benefit to the society.
0: ప్రజల యొక్క దుఃఖాన్ని ప్రజల యొక్క కష్టాన్ని నిర్మూలన చేయడానికి వాళ్ళు ప్రయత్నించాలి.
1: They must make an effort to alleviate the suffering of people at large.
0: నిజంగా సైంటిస్ట్ చేయాలంటే ఎంతైనా మంచి పనులు చేయొచ్చు.
1: If only they were to take it upon themselves, the scientists could achieve wonders.
0: ఇది నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికం.
1: దిస్ ఈజ్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: లోక సమస్త సుఖినో భవంతు, సర్వుల యొక్క క్షేమమే నా యొక్క క్షేమం.
1: ద వెల్ఫేర్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్ ఈజ్ సర్టన్లీ మై ఓన్ వెల్ బీయింగ్.
0: అంతేకాని నేను నా కుటుంబము నా బంధువులు మాత్రమే అభివృద్ధి రావాలనేటువంటి యొక్క ఈ సంకుచితమైన భావం ఉండకూడదు.
1: మై పీపుల్ మై కిత్ అండ్ కిన్ అండ్ ఐ షుడ్ కమ్ అప్, దిస్ ఈజ్ అ వెరీ నారో అవుట్లుక్.
0: అందరూ ఒక్క విధమైనటువంటి యొక్క ఏకత్వంగా ఉండేటువంటి యొక్క జీవిత తత్వాన్ని గడపాలి.
1: All should get the same type of life to lead.
0: Kanuka andari yendu okka daivattam undalaneetundi ee aadhyatmikamlone nirupistundi.
1: It is the aadhyatmika, the spiritual domain, which proves beyond doubt the point that in all individuals resides the one and the only one. The one manifests as the many.
0: ఈ దివ్యమైనటువంటి భావము ఏనాడు వ్యక్తి యందు అభివృద్ధి అవుతుందో అది నిజమైనటువంటి ఒక సైన్స్.
1: This glorious divine feeling, when it's inborn in you, when it's born in you, then certainly you can talk about triumph of science.
0: కేవలం knowledge ని develop చేసినంత మాత్రమే నా ప్రయోజనం లేదు.
1: Merely a furtherance of knowledge is of no use.
0: ఈ knowledge today and tomorrow knowledge, day after tomorrow allergy.
1: What you call knowledge is today and tomorrow, day after tomorrow that becomes allergy.
0: Practical లో లేనటువంటి ఒక knowledge ప్రయోజనం ఏమిటి? Useless.
1: That knowledge which cannot be translated into practice, it's useless.
0: What's knowledge without action is useless. Knowledge. Action without knowledge is foolishness.
1: Knowledge without action is useless. Action without knowledge is foolishness.
0: కనుక మనం అన్నింటిని కూడా క్రియారూపంలో మనం నిరూపించాలి.
1: So what you have learned, try and show it in practice.
0: మనం ఎక్కడ పరిశోధనలు చేశామో అవన్నీ పుస్తకములేక ఎక్కిస్తున్నారు. మస్తకము పుస్తకము రెండు ఒకటైపోతున్నాయి.
1: All that you have learned, you are pushing it into the pages of the book. What's in the book comes into the mind. There is a link between the mind and the book now. Nothing more than that.
0: దానిని సమాజంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది?
1: How much of it is being thrown up in the society?
0: లేదు. ఇది ఏమాత్రం కూడా లేదు.
1: Not an iota of it.
0: కనుక మనము దీనిని మనము సమాజంలో ప్రవేశపెట్టి దీన్ని సరైన రీతిగా మన సోదర మానవులకంతా కూడా అనుకూలంగా చేస్తూ రావాలి.
1: సో ట్రై అండ్ యూజ్ ఇట్ ఫర్ ద బ్రదర్స్. ఆఫ్టర్ ఆల్ ఎవ్రీబడి అరౌండ్ యూ ఈజ్ యువర్ ఓన్ బ్రదర్.
0: ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రము భగవత్ తత్వము రెండు కూడా భిన్నమైనటువంటివి కాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. వాట్ యు మస్ట్ అండర్స్టాండ్ ఇస్ వాట్ యు కాల్ సైన్స్, వాట్ యు కాల్ స్పిరిచువాలిటీ ఆర్ దాట్ డీలింగ్ విత్ గాడ్,
0: ఈ రెండు కూడా ఒక్కటే.
1: They are not two disparate or different entities. The two are essentially one.
0: Idi okati emiti idi
1: now cloth. Here what is this? A piece of cloth.
0: Idi cloth kadu, bundle of threads.
1: This is not a piece of cloth, it's a bundle of threads.
0: Kani threads kadu, cotton.
1: It's not threads again, it's cotton.
0: Cotton, thread, cloth, mudu okate.
1: It's not threads, it's cotton. So cotton, thread and cloth are all the same.
0: Laukikam, bhautikam, adhyatmikam, mudu okate.

0: So here you have Laukika, Bhautika and Adhyatmika, all the
1: you
0: same.
1: You are not one person, but three.
0: You are not one person, but three.
1: The one you think you are, the one others think you are, the one you really are.
0: The first, the one you think you are. The second, the one others think you are. And the third, what you really are.
1: Kanukane, work, worship and wisdom. Ee moodintini ekam cheyali.
0: So you talk about a synthesis, work, worship and wisdom in this
1: work.
0: Context.
1: Chetulato manam pani cheyali.
0: We talk of work through the medium of hands.
1: Worship, neevu manasuto chintinchali.
0: Talk of worship, the medium of heart.
1: Wisdom. బుద్ధితో విచారణ చేయాలి.
0: And you talk of wisdom, the intellect comes into play.
1: బుద్ధితో విచారణ చేయటమే జ్ఞానము.
0: What you try to, this process of inquiry through the medium of intellect is gnana.
1: పవిత్రమైనటువంటి హృదయాన్ని చేరి ఉండటమే భక్తి.
0: And where you have a pure heart, that is bhakti.
1: ఉపకారమైనటువంటి కార్యములు చేయటమే కర్మ.
0: And doing beneficial acts is karma.
1: కనుకనే work, worship and wisdom is the three W's నీవు కావాలి.
0: So you have here the three things, work, worship and wisdom, the three W's, that's what you must become.
1: ఇది నిజమైనటువంటి యొక్క మానవత్వానికి తగినటువంటి ఉత్తమ మార్గం.
0: This is the true hallmark of man's greatness, or his great, the path that he must take.
1: నిజంగా మన హృదయం యొక్క పరిశీలతను మనం ఏమాత్రము చూడటం లేదు.
0: But today, we are really not concerned about the welfare of the heart or the purification of it.
1: ఈ పరిశుద్ధమైనటువంటి యొక్క విషయాన్ని మనం చూచుకుంటూ రావాలి.
0: You must try and protect and safeguard the purity of the heart.
1: ప్రపంచములో ఒక విధమైనటువంటి ఉపకారమును కాని అపకారమును కాని ఏక మనసే ఆధారము.
0: Now either for good to the society at large or for the bad, it's the mind
1: బలహీనత కాని బలమును కాని ఒక మనసే కారణం.
0: Either for weakness or for strength, it's the mind again which is the cause.
1: కనుకని బలవంతుడైనటువంటి వాడు అనేక విధమైనటువంటి యొక్క పరిశోధన చేస్తాడు.
0: A powerful person tends to take up any number of
1: బలమైన మనసు కలిగినటువంటి వాడు ఎయిర్ప్లేన్ అంతా తయారు చేస్తుంటాడు.
0: ఎనీ నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. నౌ వన్ ఫర్ ఎగ్జాంపుల్ హీ టాక్స్ అబౌట్ డెవలపింగ్ ద ఎయిర్ప్లేన్స్.
1: బలహీనమైన మనసు కలిగినటువంటి వాడు పారాచూట్ తయారు చేస్తాడు.
0: ద వన్ ఎండోర్డ్ విత్ అ స్ట్రాంగ్ మైండ్ టాక్స్ ఆఫ్ డెవలపింగ్ ద ఎయిర్ప్లేన్. ద వన్ విచ్ హస్ గాట్ ఎ వీక్ మైండ్ టాక్స్ అబౌట్ ద పారాచూట్ అండ్ డెవలప్ ఇట్.
1: ఈ పారాచూట్ కూడాను మనకు ఉపయోగమే, ఎయిర్ప్లేన్లు ఉపయోగమే.
0: నౌ వెన్ యూ లుక్ క్లోజర్ యూ డూ నీడ్ ద పారాచూట్ as you need the aeroplane.
1: ఈ మంచి చెడ్డలు రెండు కూడాను సమాజమునకు ఉపయోగంగానే వస్తున్నాయి.
0: So both these two things are necessary for man for your day to day life.
1: కనుకనే మనము నమ్మకం అనేటువంటి దాన్ని బలంగా మనం పెట్టుకోవాలి.
0: So the first thing is faith or belief as your strength.
1: మన ఫెయిత్ అనేటువంటిది ఏమాత్రము రీజన్ చూడకూడదు.
0: The faith should see no reason whatsoever.
1: ఎందుకంటే ఇది అతీతమైన యొక్క తత్వం.
0: బికాస్ ఇట్స్ బియాండ్ రీజన్.
1: నీ ఫెయిత్ తోనే నీ కర్మలంతా కూడా సంసిద్ధమవుతాయి.
0: ఇట్ ఈస్ త్రూ యువర్ ఫెయిత్ దట్ యు డూ యువర్ కర్మ ఆర్ యాక్షన్స్.
1: ఫెయిత్ లేకపోతే మన క్షణము కూడా నివసించడానికి
0: లేదు. వితౌట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ ఫెయిత్ యు కెనాట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్.
1: కనుకని ఈ ఫెయిత్ అనేటువంటిది మన చేతిలో పెట్టుకున్నప్పుడు ఎంత వరకునైనా మనం సాధించవచ్చు.
0: ఆర్మ్ విత్ దిస్ వెపన్ ఆఫ్ ఫెయిత్ యు కెన్ అచీవ్ ఎనీ సక్సెస్.
1: కానీ సైంటిస్ట్ చెప్తారు ఇది మూఢ నమ్మకము అంటారు.
0: బట్ సైంటిస్ట్ డిక్రై దిస్ టెండెన్సీ అండ్ సే దిస్ ఇస్ ఎ బ్లైండ్ బిలీఫ్.
1: ఇది అర్థం కాని మాటలు.
0: దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నో మీనింగ్.
1: నమ్మకం ఒక్కటే ఉండేది, మూఢ నమ్మకం ఒకటి, మంచి నమ్మకం అంటే రెండు లేవు.
0: This is meaningless. What you talk of faith or belief is just one. You can't have two types of faith. One
1: foolish. విచారణ చేయకుండా నిర్మల మనస్సుతో నమ్మటమే ఒక మూఢ మనస్సు అంటున్నారు వీళ్ళు.
0: యూ కాన్ సే దిస్ టూ టైప్స్ ఆఫ్ ఫెయిత్, ఫూలిష్ అండ్ దాట్ విచ్ ఇస్ నాట్ ఫూలిష్. వెన్ యూ టాక్
1: ఇది అనవసరమైనటువంటి యొక్క విచారణ సలిపి కన్ఫ్యూజన్ అయిపోయి కట్టగడప్పుడు ఫ్యూజ్ పోగొట్టుకోవటమే నమ్మకం అంటున్నారు.
0: వాట్ యూ మీన్ బై దిస్ ఫెయిత్ ఆఫ్ బిలీఫ్ ఇస్ యూ కీప్ లుకింగ్ ఎట్ సో మెనీ థింగ్స్ అండ్ ఇన్ ద ప్రాసెస్ యూ గెట్ కన్ఫ్యూజ్, యూ లూజ్ యువర్ ఫ్యూజ్ ఇట్ సెల్ఫ్.
1: కనుక మనం ఈనాడు హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో అందరినీ మనం నమ్మాలి.
0: సో ట్రై అండ్ బిలీవ్ ఇన్ ఎవ్రీబడి త్రూ దిస్ మీడియం ఆఫ్ హార్ట్.
1: ఎవరిని మనం విమర్శించకూడదు.
0: డోంట్ క్రిటిసైజ్ ఆర్ రిడిక్యూల్ ఎనీవన్.
1: కారణమేమనగా నీలో దోషం లేనప్పుడు నీవు పరులను ఒక నిందించడానికి అధికారం ఉంటుంది.
0: When you have no fault in you, you have the right to criticize others.
1: మనలో ఏ నాటికి ఏ నిమిషంలో ఎక్కడ ఏ విధమైనటువంటి దోషం ఏర్పడుతుందో.
0: But you never know at what time, for what point of time and when you have these faults in you.
1: సర్వులను ప్రేమించేటువంటి యొక్క తత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: Try and develop that nature where you can love everyone.
1: ఈ ప్రేమతో ఎంతైనా మనం సాధించుకోవచ్చు.
0: And through this love you can achieve anything.
1: ఒక వైపున మ్యాటర్, మరొక వైపున ఎనర్జీ, ఈ రెండింటిని చేర్చేటువంటి విధానం చూడాలి.
0: On the one hand matter, on the other energy. Try to synthesize these two at some point. Look for that path.
1: మనము ఈ నిజమైనటువంటి తత్వంలో లౌకికమైనటువంటి ఒక సైన్స్ కును ఆధ్యాత్మికమైనటువంటి ఒక స్పిరిచువల్ కు సన్నిహిత సంబంధం చేయాలి.
0: So what you must try to endeavor is try and link, bridge the gap between the worldly and the adhyatmika.
1: Aithe ee naadu manam veru veru chestunnam
0: science and spirituality, but today we are dividing the two. We are dividing the two. This is not the correct thing to do.
1: ఏకోహం బహుశ్యాం. ఏకము నుంచి అనేకమైపోతుండాలి.
0: ఫ్రమ్ ద వన్ హ్యావ్ కమ్ ద మెనీ.
1: ఇది సరైనది కాదు.
0: నౌ వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు డు ప్రొవైడింగ్ దిస్ డివిజన్.
1: అనేకము నుంచి ఏకము చేస్తూ రావాలి.
0: వెన్ యు సే ఫ్రమ్ ద వన్ హ్యాస్ కమ్ ద మెనీ, ఇట్స్ నాట్ కరెక్ట్. ఫ్రమ్ ద మెనీ యు మస్ట్ కమ్ టు ద వన్.
1: ఒక వృక్షములో అనేక పుష్పాలు కనిపిస్తుంటాయి.
0: ఇన్ ఎ సింగిల్ ట్రీ యు హ్యావ్ ఫ్లవర్స్ ఆఫ్ ఎనీ నంబర్.
1: అనేక ఫలములు కనిపిస్తుంటాయి.
0: ఎనీ నంబర్ ఆఫ్ ఫ్రూట్.
1: అనేక బ్రాంచెస్
0: ఉంటాయి.
1: అనేక రూట్స్ ఉంటా ఉంటాయి.
0: ఎనీ నంబర్ ఆఫ్ రూట్స్.
1: కానీ ఈ లీవ్స్ అంతా ఉంటుంటాయి.
0: అండ్ ఆల్సో ఎనీ నంబర్ ఆఫ్ లీవ్స్.
1: ఈ లీవ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఈ రూట్స్, ఈ బ్రాంచెస్ అన్ని చేరి ఒక్క విత్తనం నుంచే వస్తున్నాయి.
0: All these leaves, the branches, the fruit, the flowers, all of them have sprouted and come from one single seed.
1: దీనిని బీజం మాం సర్వభూతానాం అనింది భగవద్గీత.
0: This is what the Bhagavad Gita has said. The seed is one and what you have are many.
1: కనుక భగవంతుడే దీనికి విత్తనం.
0: Now God is the seed.
1: విశ్వమే దీనికి పెద్ద వృక్షము.
0: This creation is a huge big tree.
1: ఈ విశ్వములో వచ్చినటువంటి యొక్క ఈ యొక్క ఫ్లవర్స్ ఏ మన యొక్క థాట్స్.
0: And in this tree, you have flowers, our thoughts.
1: నియంగా మనం చేసినటువంటి ఉపకారమే దీంట్లో ఉన్నటువంటి ఫలములు.
0: And the good that you do are the fruit.
1: మన రిలేషన్షిప్ ఏ దీనికి బ్రాంచెస్.
0: Our relationships are like the branches.
1: దీని ఫలం ఉన్నటువంటి ఫలమే మన క్యారెక్టర్.
0: And that fruit that comes through is a character.
1: క్రింద ఉన్నటువంటి రూట్ ఏ మనకు విశ్వాసము.
0: That root down below is this element of faith.
1: క్రింద రూట్ పైన ఫ్రూట్ ఉండినప్పుడు ఇది ఒక ట్రీ.
0: When you have root below and the fruit above, then you have the tree.
1: Paina fruit lekunda kinda root lekapothe idi firewood ayipothundi.
0: Now without the fruit at the top and root at the bottom, this becomes a mere firewood.
1: Kanuka ee annintiki cheri okkatigane manam ekatvanga teeskovali.
0: So the cause for all this is one.
1: Kanuka ee naadu manamu premato mana yokka character ni penchukuntu raavali.
0: So through this love, try and develop character.
1: The end of education is character.
0: The end of education is character.
1: The end of culture is perfection.
0: The end of culture is perfection.
1: The end of knowledge is love.
0: The end of knowledge is
1: the
0: love.
1: The end of wisdom is freedom.
0: The end of wisdom is freedom.
1: You know, freedom, freedom, freedom. Evadi ee freedom? Mitimirinatti freedom.
0: Today you repeat parrot like the word freedom, freedom. What do you really mean by it?
1: ఈనాడు మితిమీరినటువంటి యొక్క ఫ్రీడమ్ లో పోవటం చేతనే మతి చెడిపోతుంది.
0: వాట్ యు హావ్ రియలీ ఇస్ ఫ్రీడమ్ ఇన్ ఎక్సెస్, యాజ్ ఎ రిజల్ట్ మెంటల్ డిరేంజ్మెంట్.
1: అన్నిటికీ ఒక నియమం ఉంటుండాలి.
0: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ లిమిట్.
1: నశ్రేయో నియమం వినా.
0: ఎవ్రీథింగ్ బౌండ్ విత్ ఇన్ ఎ సర్టన్ లిమిట్.
1: నియమము లేకపోతే శ్రేయస్సే ఉండదు.
0: వితౌట్ దిస్ లిమిట్ యు కెనాట్ హావ్ ఎ డిగ్రీ ఆఫ్ కంఫర్ట్.
1: ఈనాడు మనము చేసేటువంటి సర్వ పరిశోధనలు కూడాను మానవ అభ్యుదయానికి తోడుగా ఉండేటువంటిగా చేయాలి.
0: సో ఆల్ అవర్ ఎఫర్ట్స్ టుడే షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ ద ఫర్దరింగ్స్ ఆఫ్ మ్యాన్ లైఫ్ అస్ సచ్.
1: ప్రేమ స్వరూపులారా, ఈనాడు మానవునకు అనేక గుండె జబ్బులు, అనేక విధమైన క్యాన్సర్స్ ఇలాంటివి బయలుదేరుతున్నాయి. దీనికి మూల కారణం ఏమిటి?
0: టుడే యూ హ్యావ్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ డిసీజెస్ పర్టైనింగ్ టు ద హార్ట్, డిసీజెస్ లైక్ క్యాన్సర్.
1: ఈ వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్లనే ఇన్ని జరుగుతున్నాయి.
0: దీస్ ఆర్ ఆన్ ద ఇంక్రీజ్. ద రీజన్, ద చేంజెస్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్.
1: పూర్వము ఇలాంటి జబ్బులు ఎక్కడా కనిపించడం లేదు.
0: ఇన్ ద డేస్ గాన్ బై such diseases.
1: కొంతమంది డాక్టర్స్ చెప్తుంటారు పూర్వం ఉండినాయి కానీ తెలుసుకోలేకపోయారన్నారు.
0: Such diseases were not so many. Now some doctors are prone to say these diseases were very much there, but nobody could really decipher them.
1: చాలా పొరపాటు.
0: This is a mistaken notion.
1: ఎందుకంటే మనం తీసుకునేటువంటి గాలిలో పరిశుద్ధం లేదు.
0: Now the reason is that the air that you inhale is not pure.
1: మనం త్రాగే నీరులో పరిశుద్ధం లేదు.
0: The water that you drink is not pure.
1: మనం ఉండేటువంటి యొక్క జీవితంలో పరిశుద్ధం లేదు.
0: అండ్ ద టైప్ ఆఫ్ లైఫ్ దట్ యు లీడ్
1: మన వెలుతురులో పరిశుద్ధం లేదు.
0: ద లైఫ్ దట్ యు హావ్ ఇస్ నాట్ ప్యూర్.
1: అంతా మాలిన్యమయంగా ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ ఈస్ టెయింటెడ్ విత్
1: కారణం ఏమిటి?
0: దేర్ ఇస్ ఎ ట్రేస్ ఆఫ్ అన్డిజైరబుల్ దేర్.
1: వాట్ ఈ పరిశోధనల యొక్క రిజల్ట్?
0: ద రిజల్ట్ ఈస్ ద ఎక్స్పెరిమెంట్ దట్ హావ్ బీన్ డన్.
1: ప్రకృతి భగవత్ సృష్టి లోపల ఎంతెంత వరకు బ్యాలెన్స్ ఉండాలో అంతవరకు ఉంటుండాలి.
0: నౌ ఇన్ దిస్ నేచర్ దేర్ ఆట్ టు బి ఎ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అమంగ్ ది డిఫరెంట్ కాంపోనెంట్స్.
1: పైన టాప్ లోపల ఎనర్జీ.
0: At the right at the top you have energy.
1: Daniki skill.
0: Then you talk of skill.
1: Daniki madhyalo balance.
0: And before that you talk of balance.
1: Down low insight.
0: And under that you have insight.
1: Paina unnatundi knowledge ni inaadu manam skill cheyatam ledhu, kill chestunnam.
0: Now this knowledge which is right at the top, you're not trying to make it knowledge, you're trying to kill it.
1: ఈ కిల్ చేయటం వల్ల బ్యాలెన్స్ తప్పుతా ఉంది.
0: అండ్ బికాస్ యూఆర్ కిల్లింగ్ ఇట్ ద బ్యాలెన్స్ ఇస్ బీయింగ్ అప్సెట్.
1: బ్యాలెన్స్ తప్పుతా వల్ల ఇన్సైట్ లేకుండా అవుట్సైడ్ అయిపోతుంది.
0: అండ్ బికాస్ దిస్ బ్యాలెన్స్ ఇస్ అప్సెట్ యూ డోంట్ హ్యావ్ ఇన్సైట్, యూ హ్యావ్ దిస్ అవుట్వర్డ్ థింగ్.
1: కనుకనే మనం మొట్టమొదటి నాలెడ్జ్ ని స్కిల్ చేయాలి.
0: So your knowledge should first of all be made into a skill.
1: ఆ స్కిల్ చేసేటువంటి విధానమే ఆధ్యాత్మికం.
0: And that which tells you how to make this into a skill is ఆధ్యాత్మిక
1: స్కిల్. కానీ ఈనాటి మానవుడు ఇన్ని విధములైనటువంటి తెలివితేటలు కలిగినప్పటికీ తాను సరైనటువంటి మార్గాన్ని అనుసరించలేకపోతున్నాడు.
0: Today man is certainly clever and intelligent, but he doesn't know where to go.
1: కనుకనే దీనిని ఆధ్యాత్మికనందు మధ్య భాగములో ఉంటున్నటువంటిది హ్యూమన్.
0: So in the adhyatmic parlance, you have an intermediate level, the human.
1: ఈ హ్యూమన్ లెవెల్ లోపల సెల్ ఉంటున్నాడు.
0: Now the intermediate level is this human level.
1: క్రింద మ్యాటర్ లెవెల్ లో ఉంటుండాలి.
0: And below that you have the level of matter.
1: పైన డివినిటీ ఉంటుండాలి.
0: And above this human level you have divinity.
1: ఇక్కడ మెటీరియల్, ఇక్కడ ఒక హ్యూమనిటీ, ఇక్కడ డివినిటీ.
0: So here you have these three sedimentation forces going from above.
1: ఈ మధ్య ఉన్నటువంటి మానవుడు ఏం చేస్తున్నాడు? ఈ డివినిటీకి పోవటం లేదు, మ్యాటర్ కి దిగుతున్నాడు.
0: యు హావ్ రైట్ అట్ ద బేసిస్ ఆర్ ద బిలో మ్యాటర్ ఇన్ బిట్వీన్ హ్యూమన్ అండ్ అట్ ద టాప్ డివినిటీ.
1: కనుక నీ డివినిటీ దూరం అయిపోతుండాలి.
0: నౌ టుడే ద మ్యాన్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అప్ టువర్డ్స్ డివినిటీ ఈస్ కమింగ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ మ్యాటర్ ఈస్ గెటింగ్ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ డివినిటీ.
1: మనం క్రిందికి చూడకూడదు.
0: సో యూ షుడ్ నెవర్ లుక్ డౌన్.
1: లో ఎయిమ్ ఈజ్ క్రైమ్ అన్నాడు.
0: లో ఎయిమ్ ఈజ్ ఎ క్రైమ్.
1: కనుక మనం కింది దృష్టిలో ఉండకూడదు, విశాలమైన పై దృష్టి. లుక్ అప్,
0: నెవర్ లుక్ డౌన్, లుక్ అప్ ఆల్వేస్.
1: మనం ఎప్పుడు కూడా ఉన్నత ఉన్నత ఉన్నత భావాలలోకి మనం పోవాలి.
0: ఆల్ ది వైల్ ట్రై అండ్ గెట్ యువర్ సెల్ఫ్ మోటివేటెడ్ బై థాట్స్.
1: ఒక్క దాంట్లో మనం సక్సెస్ అయిపోతే ఇంకా అన్నింటి ఎందుకు సక్సెస్ అవుతుంది ఆధ్యాత్మికంలో.
0: హ్యావ్ ఎ హై గోల్ ఇన్ ఎయిమ్. వన్స్ యూ సక్సీడ్ వన్స్ దేర్ ఇస్ నథింగ్ లైక్ సక్సెస్.
1: సక్సెస్ బిగెట్ సక్సెస్ అన్నారు.
0: సక్సెస్ బిగెట్స్ success as this.
1: మనం ఈ విజయాన్ని సాధించడానికి మనం ప్రయత్నించాలి.
0: దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ సక్సెస్ దట్ యు మస్ట్ ట్రై టు అచీవ్.
1: కానా మనము ఈ స్పిరిచువల్ అనేటువంటి దానికి ఈ యొక్క సైన్స్ ని కూడా తోడుగా తీసుకుని తద్వారా రెండింటి యొక్క ఏకత్వం చేయాలి కానీ భిన్నత్వంగా మనం భావించాలి.
0: సో ట్రై అండ్ మేక్ స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ టేక్ దెమ్ టుగెదర్, డోంట్ మేక్ ఎ డివిజన్ బిట్వీన్ ద టూ.
1: ప్రపంచం అంతా కూడాను సైన్సీ.
0: The whole world is science.
1: ప్రపంచం అంతా కూడా స్పిరిచువాలిటీ.
0: అండ్ ద వరల్డ్ ఎట్ ద సేమ్ వే
1: స్పిరిచువాలిటీ. అది లేదు
0: ఈ స్పిరిచువాలిటీ. వితౌట్ వన్ ద అదర్ హ్యాస్ నో మీనింగ్.
1: ఒకటి నెగటివ్, ఒకటి పాజిటివ్.
0: వన్ ఇస్ నెగటివ్, ద అదర్ ఇస్ పాజిటివ్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మనకు ఫలితం.
0: అండ్ వే యూ హ్యావ్ ద టూ కమింగ్ టుగెదర్, యూ హ్యావ్ ఎ రిజల్ట్.
1: నెగటివ్ గా పోతే, పాజిటివ్ పాజిటివ్ గా పోతే ప్రయోజనం లేదు.
0: యూ హ్యావ్ ఎ పాజిటివ్ రిజల్ట్. నెగటివ్ బై ఇట్సెల్ఫ్, పాజిటివ్ బై ఇట్సెల్ఫ్, యూ కాంట్ అచీవ్ ఎనీథింగ్.
1: ఈ రెండింటి యొక్క సమన్వయాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచాలి.
0: అండ్ టుడే ట్రై అండ్ బ్రింగ్ దెమ్ టుగెదర్, దట్ షుడ్ బి యువర్ ఎండెవర్.
1: కానీ ఈనాడు సైంటిస్ట్ స్పిరిచువాలిటీ అంటే దానికి ఏమాత్రం గిట్టదు.
0: బట్ టుడే సైంటిస్ట్ సేస్ హి హస్ నో ప్లేస్ ఫర్ స్పిరిచువాలిటీ.
1: అది బ్లైండ్ ఫెయిత్ అంటారు.
0: నౌ హి సేస్ దట్స్ బ్లైండ్ ఫెయిత్.
1: నిజంగా ఆ విధంగా వారు భావించరాదు.
0: బట్ హీ షుడ్ నాట్ రియలీ గో దట్ వే.
1: ఈ విధంగా భావించేటువంటి వాడు నిజమైనటువంటి సైంటిస్ట్ కాదు.
0: వన్ హూ రియలీ బిలీవ్స్ సో ఈజ్ నో సైంటిస్ట్ అట్ ఆల్.
1: కనుక నిజమైనటువంటి సైంటిస్ట్ రెండింటిని విశ్వసించాలి.
0: ఎ ట్రూ సైంటిస్ట్ gives due credence for
1: rendintini ekam cheyali,
0: tries to synthesize the two.
1: Ee ekam chesinatunte nijamainatunte yokka purna manaskudu.
0: And one who can bring about the synthesis is one who has got the total picture.
1: Mukhyanga manamu aadharamainatunte yokka daivatvanni manamu visheshinchi aadeyamaina jagatunu anubhavinchadaniki chusukovali.
0: One who has the total picture in mind. Now embodiments of love, you must have God as the basis and try to look for something which is resting on it.
1: సృష్టిని పరిశోధన చేసేటువంటి వాడు సైంటిస్ట్.
0: వన్ హూ ట్రైస్ టు సీక్ టు అండర్స్టాండ్ దిస్ నేచర్ అరౌండ్ హిమ్ ఈజ్ అ సైంటిస్ట్.
1: సృష్టికర్తనే పరిశోధన చేసేటువంటి వాడు సెయింట్.
0: ఈజ్ అ సైంటిస్ట్. బట్ వన్ హూ లుక్స్ ఫర్ సంథింగ్ బియాండ్, ద వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ క్రియేషన్ ఈజ్ అ సెయింట్.
1: ఎక్కువ వ్యత్యాసం లేదు. అతను సెయింట్, ఈజ్ అ సైంటిస్ట్.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్. వన్ ఈజ్ ద సెయింట్, ద అదర్ ఇస్ ద సైంటిస్ట్.
1: కనుక మనం ఈ మ్యాటర్ తో పాటు ఆ ఎనర్జీని కూడా నువ్వు చేర్చుకుంటే అది సహజంగానే ఉంది, చేర్చుకోనక్కర్లేదు.
0: నౌ వెన్ యూ లుక్ అట్ ఇట్ క్లోజ్లీ, మ్యాటర్ అండ్ ఎనర్జీ ఆర్ క్లోజ్లీ లింక్డ్. ఆల్ రైట్, యు డోంట్ హావ్ టు మేక్ ఎ స్పెషల్ ఎఫర్ట్ టు బ్రింగ్ దెం టుగెదర్.
1: కనుక నిజముగా ఈనాడు మనం అభివృద్ధి కావచ్చుకోవాల్సింది ప్రేమతత్వము. ఈ ప్రేమతత్వం ఒక ఆధ్యాత్మికతోనే లభిస్తుంది.
0: బట్ ద నీడ్ ఆఫ్ ద డే ఈజ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్, విచ్ అగైన్ కుడ్ బి గాట్ ఓన్లీ త్రూ ద మీడియం ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: ఈ ప్రేమనే లేకపోతే మనం జీవించలేము.
0: వితౌట్ లవ్ యు కెనాట్ లివ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: అండ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: గొప్ప అధికారిగా ఉండేటువంటి వాడు మా బంధువు, మా యొక్క మిత్రుడు ఉంటే మనం ఎంతో బలం వస్తాం.
0: Now if you have a feeling that somebody in a high position is your relative, you derive a lot of strength from that.
1: గొప్ప శ్రీమంతుడైనటువంటి వాడు నా బంధువు నా మిత్రుడు అనుకుంటే మనకు ఎంతో బలం ఇస్తుంది.
0: సో ఆల్సో ఎన్ ఎక్స్ట్రీమ్లీ వెల్దీ పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు యూ, యూ డిరైవ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ దాట్.
1: అదే విధంగానే భగవంతుడే నా బంధువు భగవంతుడే నా మిత్రుడు అంటే మనకి ఎంత బలం వస్తుంది.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ వర్ టు సే గాడ్ ఈజ్ మై రిలేటివ్ గాడ్ ఈజ్ మై ఫ్రెండ్ హౌ పవర్ఫుల్ అండ్ సెక్యూర్ షుడ్ యూ ఫీల్.
1: కనుక నిజమైనటువంటి బంధువు భగవంతుడు ఒక్కడే.
0: So the true relation of yours is really God.
1: ఈ లోక సంబంధమైనటువంటి బంధువులందరూ కూడాను ప్రాణం ఉండినంత వరకే సంబంధం.
0: These relatives of yours through the meaning of this body, so long as you have your life.
1: మిత్రుడు నిజంగా.
0: So long as you have life in you.
1: భగవంతుడే మనకు నిజమైన మిత్రుడు.
0: Who's your true friend then again? God.
1: ఈ లోక సంబంధమైన మిత్రులంతా కూడాను మంచి పొజిషన్ లో ఉంటున్నావా? హలో హలో హలో, పాకెట్ లో మనీ ఉందా? హలో హలో హలో హలో, ఈ పాకెట్ లో మనీ పోయింది, పొజిషన్ దిగబడిపోయింది, గుడ్ బై చెప్పి వెళ్లిపోతారు.
0: Now these friends of yours in a worldly sense, how fast and thick are they? So long as you are in a position, they'll say, hello, hello, how are you? So long as you have some currency notes being seen through your pocket, hello, hello, how are you? The moment the currency notes disappear, they say goodbye and they are their way. When there is water in the tank or the pond, all the frogs collect there.
1: Water dry అయిపోతానే ఒక్క సింగిల్ ప్లాంక్టన్.
0: Once the pond dries up, you can't find even a single frog.
1: కనుకు ఈ నాటి బంధువులందరూ కూడాను మన యొక్క మంచిని చూచి అందరూ చేరుతుంటారు.
0: In the same manner, your relatives, they come to you so long as you have something.
1: కానీ మన స్థితి మారిపోయేటప్పటికి ఒక్క బంధువైనా దగ్గరకు రాడు.
0: Once fate decides otherwise, all your relatives disappear.
1: కానీ నిరంతరము కూడాను మన వెంట జంట ఇంట కంట ఉంటుండి కాపాడేటువంటి వాడు దైవం ఒక్కడే.
0: But the one who's always with you, in you, around you, looking after you constantly and continuously is God and God alone.
1: అటువంటి మనం విశ్వసించి జగత్తును కూడాను అనుభవించి ఈ జగత్తులో ఉండినటువంటి సత్యాన్ని కూడాను గుర్తించడము ఇది చాలా సహజమైన జీవితము.
0: So believe in a God of this nature and live in this world, experience all that has to be experienced, and that is certainly a true way of life.
1: కనుక ఈనాడు సైంటిస్టులు కూడాను కొంతవరకు సరి అయినటువంటి సత్యాన్ని గుర్తించి దీనిని స్పిరిచువల్ అనేటువంటిది ఆధ్యాత్మికం వేరు కాదు అనేటువంటి యొక్క మార్గానికి ఏనాడు వస్తారో ఆనాడే మన జగత్తు చక్కగా స్థిరమైనటువంటి శాంతి భద్రతలను అందుకుంటుంది.
0: ద డే ద సైంటిస్ట్ థ్రూ దేర్ మీడియం ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ కమ్ టు ద రియలైజేషన్ దట్ స్పిరిచువాలిటీ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ సైన్స్, దట్ విల్ బి ద డే ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ పీస్ ఫర్ మ్యాన్కైండ్ అట్ లార్జ్.
1: ప్రతి పదార్థాన్ని మనం పరిశీలించవలసింది.
0: We certainly have to observe and experiment on everything.
1: విరుద్ధమైన భావంతో పరిశీలించకూడదు.
0: But never do so with a prejudiced mind.
1: సమంజసమైనటువంటి భావంతో పరిశీలించి.
0: Do so by way with an open mind.
1: కనుక అక్కడనే ఉంటుండేది నిజమైన పరిశీలన.
0: Now there lies a true path of observation.
1: కానీ ఈ పరిశీలన మనం చేస్తూ పరిశోధనను మనం అభివృద్ధి పరచుకుంటూ పరతత్వాన్ని మనం గుర్తించాలి.
0: Observe thus, experience thus, and reach and become one with the Lord.
1: దీనికి ఇదిగానే వేరుగా చేయకుండా కొంతవరకు సమంజసం చేసేటువంటి విధానం ఈనాడు కొత్తగా మనం అభివృద్ధి పరచాలి.
0: అండ్ వాట్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టుడే ఈజ్ టు సీ టు ఇట్ దట్ దేర్ ఇస్ నో డివిజన్ ఎనీ మోర్ డివిజన్ బ్రాట్ అబౌట్ బిట్వీన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ.
1: ఈనాడు వ్యక్తులైనటువంటి యొక్క విద్యార్థులు యువకులుగా ఉంటుంటారు. ఈ సైన్స్ అనేటువంటిది యువకుల మనసునంతా కూడా కన్ఫ్యూజన్ చేసి పెడతా ఉంది.
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ టుడేస్ యూత్ టేక్ టు ద పాత్ ఆఫ్ సైన్స్, యాజ్ అ రిజల్ట్ దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్.
1: తెలిసింది తక్కువైనా కూడాను విర్రవీగటం ఎక్కువగా ఉంటుండాలి.
0: What they know is hardly anything, very little, but they tend to become arrogant.
1: ఆంగ్ల విద్యాభిమానులుగా రూపొందుతున్నారు కానీ ఆత్మ విద్యాభిమానులుగా రావటం లేదు.
0: They do have a lot of liking for this sort of a pursuit, but they don't have anything for their own interest.
1: ఆంగ్ల విద్య ఆవగింజంత నేర్చుకుంటే గుమ్మడికాయంత అహంకారం వస్తుంటుండాలి.
0: This mere mastery of the knowledge of English gives them so much of arrogance. They feel they have understood everything in terms of a big pumpkin.
1: ఎవరు విద్యావంతుడో అతనికి అహంకారం ఉండదు.
0: One who is truly educated has no trace of ego in him.
1: విద్యే వినయ సంపన్నే అన్నారు.
0: Vidya or education confers humility on a certain person.
1: ఇది నిజమైనటువంటి విద్య.
0: This is the indication that a person is educated.
1: ఈ వినయం ఉండినప్పుడే అందరితోనూ కలిసి చేరుతుంది.
0: When you have this humility, you can move freely with others.
1: కనుక ప్రేమను పెంచుకొని ఈ దివ్యమైనటువంటి వినయం తోపల జగత్తునంతా ఒక్క కట్టగా కట్టుకుని ఉన్నతమైనటువంటి యొక్క జీవితంగా ఆదర్శవంతమైన జీవితంగా అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Have this element of love in you. Bind everybody through this divine quality of humility. And through this medium of love and humility, bring everybody together. And therein lies your peace and progress and prosperity.
1: Premaswarupulara, mottamota, manasika parinamam tappa, inka enni parinamamulu vachina jagattu manchipa.
0: I'm hoping and blessing that you would do so. Embodiments of love. This transformation of mind is certainly called for. That is what is required at the moment.
1: Manasu maritene jagattanta marutundi.
0: When the mind changes, the world also would change.
1: కనుక మనసు మార్చడానికి ప్రేమను పెంచుకోండి.
0: So for the sake of changing the mind, develop this love.
1: Start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. This is the way of God.
0: Start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. This is the way to God.
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోండి. సర్వమును తెలుసుకున్నటువంటి వారు.
0: Understand this truth, you have understood everything.
2: Sairam. You just heard the Divine Discourse delivered by Bhagwan Baba in Mumbai on the 11th of May 1983. Bhagwan Baba said, and I quote, "Need of the day is not a new type of educational system or set of new organizational rules or new format or new way, but we need men and women with pure hearts. Cleanliness of hearts is necessary today. When can this be possible? The day you have no selfishness and ego in you. For this you have to develop prema or love. When you have pure and unsullied love sprouting and springing in oneself, the entire mankind will come together united." Unquote. Thank you and Sairam.

0: murder.
1: By uttering truth, you'll be felicitated. Because of truth, you'll have all happiness and comfort. More than the life of truth, there's nothing on earth that is permanent. This is what is conveyed to you.
0: Premaswarupulara.
1: Embodiments of love.
0: Palamuloni madurasam tarutan yeruguna.
1: The sweet juice contained in the fruit is not tasted by the very tree.
0: Puvuloni makarandamu teegalanu bhavinchuna.
1: The nectar of the flower is not tasted by the creeper.
0: Nivrittisara sahityamu pravurti panditunde terugunu.
1: A scholar who is outward cannot know the inward essence.
0: Granthalloni madurasamu kagitam anubhavinchuna.
1: All the matter present in the sacred text is not known to the paper.
0: Prapanchamuna pravritti margamaniyu nivritti margamaniyu renduga vibhajistunnaru.
1: In this world there are two paths. One is outward, another is inward.
0: Kani pravritti nivrittulu yokka nijasthanam okkate.
1: Actually, the point is one and the same for both the ways.
0: Bhautikanga, laukikanga, prakritikanga, anubhavinchedantai kudanu pravruttulani, deeniki atitamai, antarmukhamai, aanandamayamai, amrutamayamai unnatvantidanta nivrutti margamani bhavistunnaru manavulu.
1: People consider that all that is experienced in this world is that is transcendental, that is inner and inward, blissful, immortal. Actually, the outward and inward paths are one and the same.
0: Ade manavattamu.
1: That is the human life.
0: Ee manavattamu nandu pravritti vruttulani konni nivritti vruttulani konni vibhajinchukuntu vacharu.
1: We classify into two categories, the outward and inward, in human sojourn.
0: ఈ ప్రవృత్తి వృత్తులన్నీ కూడాను నివృత్తి యొక్క వృత్తుల యొక్క ప్రతిబింబములే.
1: All that you find outward is the reflection of the inward.
0: ప్రతిధ్వనులే.
1: Resound.
0: ఇట్టి ప్రతిధ్వనులు ప్రతిస్వరూపములైనటువంటి యొక్క మానవత్వాన్ని అంతర్ముఖంగా మనము విచారం చేయాలి.
1: Therefore, we have to inquire inwardly the nature of that which is resound and reflection.
0: మానవాకారమును ధరించినప్పటికీ ఈ ప్రవృత్తి నివృత్తులు అనేటువంటి వాటిని విభజించలేకపోవడానికి కారణమేమిటి?
1: Though God has taken human form, why is it that we go by this classification?
0: అనాది కాలము నుండి అనేక జన్మలుగా ప్రతి మానవుడు కూడాను ప్రవృత్తి జీవితమనే గడుపుతూ వస్తున్నాడు.
1: Over generations of past lives, people have been spending time with external approach.
0: కనుకని ఒకే పర్యాయము నివృత్తి మార్గంలో ప్రవేశించుటకు వీలు కాదు.
1: Therefore, it's not possible to proceed inward.
0: ప్రవృత్తిని అనుసరిస్తూ నివృత్తిలో ప్రవేశించాలి.
1: As one follows the outward, one has to follow the inward path.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి వివాహం చేయ తలంచి మిథిలాపురము లోపల అనేక విధములైనటువంటి వేడుకలను కల్పించుకున్నారు.
1: All the festivity in the gate, you are ready to perform the wedding of Rama Lakshmana Bharata Shatrughna there in Mithilapura.
0: ఈ ప్రవృత్తి యొక్క కర్మల యందు కూడాను నివృత్తులు కూడాను అంతర్భూతమై ఉంటున్నాయి.
1: In all the external activity that goes on, there is inward significance.
0: ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకొని రాజుల యొక్క సంస్కృతిని పురస్కరించుకొని ఈ వివాహము 4 దినములు జరుగుతూ వచ్చింది.
1: Basing on the ancient tradition of the royal family, the wedding took place for 4 long
0: days. మొదటి దినము వరప్రహేము అనగా లగ్న పత్రికలను తీసుకొని ఋత్వికులతో పురోహితులతో కన్యాదాత గృహమునకు వెళ్లి వారికి లగ్న పత్రికను అందించటం.
1: On the first day, the wedding invitation will be taken in procession by all Purohits and will be handed over to the bride's
0: party. Tadupari, ee vaduvu yokka gruham nundi sumangalato praveshinchi veeri lagna patrikanu vadunaku andinchatam.
1: On the following day, the bride's party, all ladies will go in a procession and will handle the wedding
0: invitation.
1: The same thing went on from morning till the evening on the first day.
0: Rendava dinamu vamsa gauravamunu pratishtimpa chesukoni varalaku taginatuvanti krutagnatanu chekurchatamu.
1: Basing on the royal prestige, they express their gratitude.
0: ఇక్ష్వాకుని వంశము మొదలుకొని దశరథ మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పరిపాలించినటువంటి రాజుల యొక్క గుణములను ప్రతిష్టలను చరిత్రలను వర్ణించుకుంటూ వారికి కృతజ్ఞతను చేకూర్చటం.
1: They go on spending the whole day thinking of all of the past kings of the royal family Ikshvaku and express gratitude on that day.
0: అనగా గడచిన రాజులందరూ కూడాను పవిత్రమైనటువంటి యొక్క ప్రఖ్యాతి అయినటువంటి యొక్క ప్రతిష్టలను సంపాదించటం చేతనే ఈనాడు దశరథ మహారాజు ఈ యొక్క రాజ్యమును ఏలగలుగుతూ వచ్చాడు.
1: బికాస్ ఆఫ్ ద ప్రెస్టీజ్ అండ్ ద డిగ్నిటీ ఇన్ ద పోస్టెరిటీ దశరథ హాస్ కమ్ టు ప్రెసెంట్ పొజిషన్ టుడే.
0: గడచిన రాజులందరూ కూడాను సత్కీర్తిని సత్ప్రవర్తను సదాచారమును సద్గుణములనే పోషించుకునకుండిన ఈ యొక్క అయోధ్య రాజ్యము ఈ దశరథను దక్కేటువంటిది కాదు.
1: Had not the past kings observed the truth and all the esteem and the prestige and the reputation, Dasharatha would not have been today what he is.
0: Kosala desamuna palinchinatvanti rajulandaru kudanu goppa mahaneeyulu dharma parulu satya sampannulu kanukoni attivaralaku krutagnata andinchatamu ee naati rajulaku pradhanamainatvanti kartavyam.
1: It is the duty of the present day kings to express the gratitude the past kings who spend their life in righteousness and truth.
0: Kanukani ee krutagnatanu andinchatam aneetundide oka goppa oka panduguga bhavistu vacharu.
1: Expression of one's own gratitude is a matter of festival.
0: Tadipari neemi modalukoni janaka maharaja varaku kudanu ee rajyamunu palinchinatundi midhilapura rajyamunu palinchinatundi rajulaku andariki kudanu janakudu kudanu tan tana krutagnatanu andistu vacharu.
1: Likewise, Janaka also expressed his gratitude to all the past kings that ruled Midhilapura.
0: Midhilapura nagaramunu motta motta Nimi aneetunti maharaju inni prarambhinchadu.
1: It was the king Nini who started this Midhilapura.
0: Ee madhyalo enniyo vandala rajulanta kudanu ee rajyamunu kaapadukuntu poshinchukuntu vacharu.
1: Hundreds of kings have taken care of this kingdom.
0: Kanukane vaashi vaari yokka poshana balam chetane ee Midhilapuramu వైదేహి రాజ్యంగా నిలిచిపోయింది.
1: బికాస్ ఆఫ్ ద ప్రొటెక్షన్ గివెన్ బై దెమ్ ఇట్స్ కాల్డ్ వైదేహి కింగ్డమ్.
0: కనుకనే కృతజ్ఞత మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణముగా విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క మంగళ కార్యములు యందు దీనిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వచ్చారు.
1: దేర్ఫోర్ ఆన్ ఆల్ ఆస్పీషియస్ ఒకేషన్స్ గ్రాటిట్యూడ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈనాడు నేను రాజుగా ఉన్నాను కదా, గడిచిన రాజులతో నాకేం పని అనేటువంటి అహంకారంతో విర్రవీగలేదు.
1: They were never egoistic thinking in this direction. Today I am the king, how am I bothered? Are the past kings.
0: Kanuka gadichina rajulakandariki nee krutagnata cheppukotamu maa kartavyamu.
1: It's our responsibility and duty to express gratitude.
0: Attu krutagnatane cheppukokundina maa yokka kartavyanni nirvartinchinatundi varam kaamu.
1: If we don't express our gratitude, we are not discharging our duty.
0: Kevalamu oka rakshasatvanni vahinchinatundi kruruluga memu roopunduttamu.
1: If we are ungrateful, we are demonic in our behavior.
0: కనుక కృతజ్ఞత మానవుని యొక్క ప్రథమ ప్రాణము.
1: Therefore gratitude is the life.
0: అని ఈ రెండవ దినము వీరందరికీ కృతజ్ఞత చెప్పుకునేటువంటి యొక్క పండుగగా కళ్యాణంలో విభజించారు.
1: On the second day of the wedding, the expression of gratitude is the routine.
0: ఇంకా మూడవది.
1: Third.
0: తన నలుగురు కుమారులకు భవిష్యత్తులో తగినటువంటి యొక్క కీర్తి గౌరవములు ప్రతిష్టలు పెరిగి సమాజము లోపల ప్రజల యొక్క సుక్షేమాన్ని దృష్టియందుంచుకొని దాన ధర్మములు అనేటువంటి యొక్క పేరు చేత అనేక వేల గోవులను దూడలతో కూడినటువంటి గోవులను బంగారు కొమ్ములతో కప్పినటువంటి యొక్క అలంకారంతో కూడిన గోవులను దానమిస్తూ వచ్చారు.
1: on the following fourth, third day, keeping the welfare and the reputation, the esteem of the four sons to benefit the society, they were indulged in the acts of charity and distributing the cows and the calves and the cows decorated with the gold in the, around the horns. The four types of mothers. The first mother earth.
0: Rendavadi Veda Mata.
1: Second mother Veda.
0: Moodavadi Gomata.
1: Third one mother cow.
0: Nalugavadi Deha Mata.
1: The fourth one the physical mother.
0: Ee nalugu matala yokka krutagnatanu kudanu manam andinchatam mana kartavyam.
1: It's our duty to express our gratitude to all these four mothers.
0: Nalugu tallula biddalu prati manavaru.
1: Everyone has these four mothers.
0: Prati talliki kudanu tana shaktanusaramu tana krutagnatanu andinchakapothe vaadu nijanga krurudaina putrude.
1: If one does not express gratitude to one's own capacity, he is a wicked one.
0: కనుక మూడవ దినము ఈ గోమాతలను వీధజనులకు అందిస్తూ ఈ విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: On third day, they were so happy distributing the cows to the poor people.
0: నాలుగవ దినము
1: fourth day,
0: కన్యాదానము
1: wedding, కన్యాదాన
0: అనగా తమ తమ బిడ్డలను దశరథ మహారాజు కుమారులకు దానము చేసే నిమిత్తమై ఏర్పరిచినటువంటిది.
1: ఇట్ ఇస్ ద డే వెన్ ద డాటర్స్ విల్ బి ఆఫర్డ్ ఇన్ మ్యారేజ్ టు సన్స్ ఆఫ్ దశరథ.
0: జనక మహారాజు ఒకవైపున సీతను మరొక వైపున చాకుడు బిడ్డ అయినటువంటి ఊర్మిళను తీసుకుని వచ్చారు. ఎవరు? దశరథ మహారాజు కాదు, జనక మహారాజు, అతని భార్య అయినటువంటి సునేత్రి.
1: జనక brought Sita along with Urmila.
0: ఈ విధంగా తీసుకునిచ్చప్పుడు తనకు తండ్రి తమ్ముడైనటువంటి యొక్క జనకుని తమ్ముడు అతని కుమార్తెలే ఇంకిరువురు కూడాను.
1: The other two are the daughters of the brother of Janaka.
0: ఈ ఇరువురిని తీసుకుని తన కుశకుమారుడు అనేటువంటి వాడు తీసుకుని వచ్చాడు.
1: Is Kushikumara who brought these two.
0: తీసుకుని వచ్చి కళ్యాణ మంటపంలో కూర్చోబెట్టారు.
1: దే వర్ బ్రాట్ టు ది ప్లాట్ఫామ్ వేర్ వెడ్డింగ్ వాస్ టు బి పర్ఫార్మ్డ్.
0: ఈ యొక్క కుశధ్వజుడు జనకుని యొక్క తమ్ముడు కుశధ్వజుడు
1: కుశధ్వజ బ్రదర్ ఆఫ్ జనక
0: అతని బిడ్డలే మిగిలినటువంటి ఇరువురు.
1: ది అదర్ టూ ఆర్ హిస్ డాటర్స్.
0: భరతునకు శత్రుఘ్నకు అందించినటువంటి వారు.
1: దే వర్ మ్యారీడ్ టు భరత అండ్ శత్రుఘ్న.
0: ఈ విధంగా కూర్చోబెట్టినప్పుడు దశరథ మహారాజు కూడాను తన కుమారుని నలుగురు వెంట పెట్టుకుని వచ్చాడు.
1: When they were all seated, Dasharatha came over there along with his four sons.
0: వారిని కూడాను తూర్పు వైపున ముఖం పెట్టి నలుగురిని ఒకవైపున కూర్చోబెట్టారు.
1: They were all made to sit in one line facing the north.
0: వీరికి ఎదురుగా సీత, ఊర్మిళ ఇద్దరు కుమార్తెలు.
1: Sita, Urmila, the other two daughters.
0: వీరిని కూడాను అక్కడ కూర్చోబెట్టారు.
1: దే వర్ ఆల్సో మేడ్ టు సిట్ దేర్.
0: అయితే ఈ ఇరువురికి మధ్యలో ఒక తెర కట్టారు.
1: హౌఎవర్ దేర్ ఇస్ కర్టెన్ ఇన్ బిట్వీన్ ది టూ.
0: ఈ విధంగా తెర కట్టడం లోపల కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్ కర్టెన్?
0: ఆనాటి రాజుల యొక్క సాంప్రదాయమే కాకుండా ప్రతి మానవుని యొక్క కర్తవ్యం కూడాను ఇలాంటి గుణశీలతను పోషించుకోవటమే.
1: ఇట్స్ నాట్ ఓన్లీ ద రాయల్ ట్రెడిషన్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్. It also has got an important factor.
0: Vivaham jaragaka puramu kanyanu varudu chudakoodadu.
1: Before the marriage, the bridegroom is not expected to look at the bride.
0: Ikkada kanyadanam jarigina tarvata sumuhurtam tarigina tarvata appudu maatrame teram teestu vacharu.
1: After the auspicious moment only the curtain will be removed.
0: Appudu kudanu tera teesinappudu రాములు ఎక్కడో చూస్తున్నాడు.
1: ఈవెన్ ఆఫ్టర్ ది కర్టెన్ ఇస్ రిమూవ్డ్ రామా వాజ్ లుకింగ్ ఎట్ అనదర్ డైరెక్షన్.
0: కానీ ఊర్మిళ వైపును కానీ చూడలేదు.
1: హి డిడ్ లుక్ ఎట్ సీత ఆర్ ఊర్మిళ.
0: అప్పుడు దశరథ జనకుడు వచ్చి మమ పుత్రి ఇదం సీత అన్నాడు. ఓ రామచంద్ర, మమ పుత్రి ఇదం సీత, సీత ఇక్కడ ఉండాలి, నీవెక్కడో చూస్తున్నావు అన్నాడు.
1: జనక కేమ్ అండ్ సెడ్ My daughter Sita is here. You are looking in that direction.
0: కానీ వినిపించుకోలేదు.
1: But Rama didn't hear all this.
0: తిరిగి రెండు మూడు పర్యాయాలు చెప్పాడు. ఇదం సీత, ఇక్కడుంది రామా, సీత ఎక్కడో చూస్తున్నావు అన్నాడు.
1: And Janaka repeated twice or thrice, here is Sita, you are looking another way.
0: Karanam emiti?
1: What's the reason?
0: Inka Mangala Sutram kattaledu.
1: He has not tied that Mangala Sutra, the sacred thread.
0: Vivaham kaanatuvanti streeni chudatam maha paapam.
1: It's the worst of the sins to look at an unmarried woman.
0: Ichchakula vamsamunake apakirti techinatuvanti vaadu avutanu.
1: We'll be bringing the Sikshwaku clan to disrepute.
0: Kanuka nenu chudanu unnadu.
1: So I won't look at her, he said.
0: Neenu pattiye ekapatni అనేటువంటి పేరుకు సార్థకమైంది.
1: For that reason he got this name, that he had one wife.
0: ఒకే మాట,
1: one word.
0: ఒకే పత్ని,
1: one wife.
0: ఒకే అంబు,
1: one arrow.
0: ఇది రామచంద్రునికు ప్రత్యక్ష ప్రమాణం అయినటువంటి యొక్క బిరుదు.
1: These are the titles of Rama that he had.
0: ఇంకా వాయిద్యములు వాయిస్తున్నారు.
1: And instruments were played.
0: వచ్చారు జనక మహారాజు యొక్క ఆస్థానం నుంచి అనేక మంది సుమంగళ్ళు.
1: Many ladies came from the court of Janaka Emperor.
0: Veelu minchina mikkutalu streelaki ekkuva bhushanalu mundara darbarlu sitaku ramudu sutramu gattutadu iddarinokka eedu joduga gucchinadu sitaku taguvadu sri ramudu rare chudaga podamu రాముల పెళ్లి రారే చూడగ పోదాము స్త్రీలకు ఎక్కువ భూషణాలు.
1: లేడీస్ వర్ హ్యావింగ్ జ్యువెల్స్
0: ముందర దర్బార్లు.
1: దేర్ ఇస్ ఎ కోర్ట్ ఇన్ ఫ్రంట్.
0: సీతకు రాముడు
1: అండ్ రామ ఫర్ సీత
0: సూత్రము గట్టుతాడు.
1: హి ఇస్ రెడీ టు టై అప్ మంగళ సూత్ర. ఇద్దరి
0: నొక్క ఈడు
1: దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్
0: జోడుగా గుర్చినారు.
1: అండ్ ఇస్ అప్రోప్రియేట్ సెలెక్షన్.
0: సీతకు తగువాడు శ్రీరాముడు.
1: రామ ఇస్ ద రైట్ మ్యాన్ ఫర్ సీత.
0: చూడగ పోదాము రాముల పెండి రారే చూడగ పోదాము.
1: లెట్స్ గో అండ్ సీ ది వెడ్డింగ్ ఆఫ్ రామ.
0: ఈ విధంగా ప్రజలందరూ కూడాను గుంపులు గుంపులుగా పరిగెత్తి వస్తున్నారు.
1: లైక్ దిస్ పీపుల్ స్టార్ట్ రన్నింగ్ ఇన్ గ్రూప్స్.
0: ఈ మంగళ సూత్రం కట్టారు.
1: అండ్ ది సీక్రెట్ థ్రెడ్ వాస్ టైడ్.
0: కట్టిన తరువాత
1: ఆఫ్టర్ దట్
0: ఒకరికొకరు గార్లాండ్స్ వేసుకోవాలి.
1: దే షుడ్ గార్లాండ్ ఈచ్ అదర్.
0: రామును చూస్తామా ఆజానుబాహుడు.
1: Rama is so tall.
0: Sita adani kante chala takkuva height.
1: Sita is comparatively short.
0: Kanuka dasiyulu techinatvanti kaharamnu Sita pattukundi.
1: Sita held in her hands the garland brought by the seven maids.
0: Chala daivam yokka rahasyamulainatvanti inta sukshmanga untuntayi.
1: The divine secrets are so subtle.
0: ఆ గార్లాండ్ సీత చేతిలో పట్టుకుంది.
1: అండ్ షీ సీత వాజ్ హ్యావింగ్ గార్లాండ్ ఇన్ హర్ హ్యాండ్స్.
0: ఎంతసేపు అయినప్పటికీ రాముల మెడలో వేయలేదు.
1: షీ డిడ్ గార్లాండ్ రామ ఫర్ లాంగ్.
0: రాములు చాలా ఎత్తుగా ఉన్నాడు.
1: రామ ఇస్ సో టాల్.
0: తనకు తన యొక్క మెడ అందలేదు.
1: షీ కుడ్ నాట్ క్యాచ్ హిమ్.
0: కనుక తల క్రింద కుంచుకుని పట్టుకుంది.
1: సో షీ బెంట్ హర్ హెడ్ అండ్ హోల్డింగ్ ద గార్లాండ్.
0: దీనిని గుర్తించినటువంటి రాములు లక్ష్మణుకు సైగ చేశాడు.
1: నోటీసింగ్ దిస్ Rama signed to Lakshmana.
0: Anaga yemani saygu?
1: What is the sign?
0: Idi Lakshmanuku tappa ee rahasyalu marokariki teliyadu.
1: These secrets are known to Lakshmana and anel.
0: Andukosamne Tyagaraja kudunu cheppadu.
1: So Tyagaraja also said.
0: Endukante inta sukshmabuddhi kaliginatvanti okka Lakshmanaku evvaru kudunu cheppanakkaledu.
1: Nobody need to tell Lakshmana who is so intelligent.
0: Taanu kudunu sign chesadu. అన్నాడు వీలు కాదన్నాడు.
1: హీ టూ గేవ్ ఎ సైన్ సేయింగ్ నో.
0: అనగా ఏమిటి ఈ సైగ చేయటం?
1: వాట్ ఇస్ ది సైన్ హియర్?
0: నీవు ఆదిశేషుడు కదా.
1: యు ఆర్ ఆదిశేష.
0: కొంచెం సీత కూర్చున్నటువంటి భూమిని కొంచెం ఎత్తు చేయి అన్నాడు.
1: హీ సెడ్ దట్ ద గ్రౌండ్ వేర్ సీత వాజ్ స్టాండింగ్ లిఫ్ట్ ఇట్ అప్ టు ఎ లిటిల్ హైట్.
0: లక్ష్మణుడు చెప్పాడు, రామ సీత ఉన్నటువంటి స్థానమును మాత్రమే కొంచెం ఎత్తటం వీలు కాదు, ఎత్తితే భూమి అంతా వెత్తాల్సి వస్తుంది.
1: And Lakshmana said, it's not possible to lift that part only. The whole earth has got to be lifted.
0: Aite Ramuni yokka pratigni emiti?
1: But what is the vow of Rama?
0: Bhaktuliki ekkadaina nenu shirasu unchutanu.
1: I'll bend my head before a devotee.
0: Kaani streela mundu nenu shirasu unchanu.
1: But before women I don't bend my head.
0: Ee pratigna pattadu.
1: That's the vow.
0: Appudu
1: then
0: veeru lekunda paristhitini patti లక్ష్మణుడు ఆ పీటల పైన కూర్చున్నవాడు ఎగిరి దుమికి రాముని పాదం పైన పడ్డాడు.
1: వాచింగ్ ది సిచ్యువేషన్ అప్రోప్రియేట్ ద టైమ్ లక్ష్మణ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ రామ.
0: అప్పుడు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమై రాములు వంగాడు. ఇదే ఛాన్స్ అని సీత మెడలో వేసింది.
1: Rama had to bend to lift Lakshmana with both of his hands. It was the right time for Sita to garland him.
0: కనుకనే
1: So,
0: ఈ లక్షణం యొక్క యుక్తి, రాముని యొక్క శక్తి, ఈ జగత్వ్యాప్తి గావించే నిమిత్తమై ఇలాంటి అత్యంత సూక్ష్మమైనటువంటి యొక్క చేష్టలు జరుగుతూ వచ్చాయి.
1: So many such actions convey the power of Rama and the intelligence of Lakshmana.
0: సీత మాత్రం కాదు,
1: is not ordinary.
0: ఆమె భూజాత.
1: She is the daughter of Mother Earth.
0: కనుకనే లక్ష్మణ్ని ఎత్తడానికి వంగేటప్పటికి మెత్తగా గార్లాండ్ వేసేసింది.
1: The moment Lakshmana bent to do namaskar to Rama, immediately she took the chance.
0: ఆ గార్లాండ్ వేసేటప్పటికి కళ్యాణం అయిపోయింది.
1: The moment garlanding is over, wedding is
0: నలుగురు అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
1: They were going round the fire.
0: తదుపరి ఒక చెలికెత్త జలమును తెచ్చి ఇచ్చింది, సరయూ నది జలమును.
1: A servant maid brought the water from Sarayu river.
0: కానీ ఈ జలముతో రాముల పాదములు కడగాలి.
1: Rama's feet had to be washed with this water.
0: పాత్ర తీసుకుంది గాని పాదములు కడగటం లేదు.
1: She brought the vessel, but she is not washing the feet as expected.
0: ఎంత సేపు అయినప్పటికీ పాత్రం పట్టుకొని కూర్చుంది.
1: She was holding the vessel for a long time.
0: అప్పుడు తాను యోచిస్తూ వచ్చిందట.
1: Then she started
0: జగత్తునకు ఈ రహస్యాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అనేక విధములుగా కూడా ఈ రకమైన చర్యలు జరుగుతూ వచ్చాయి వివాహ సమయంలో.
1: All these actions were taking place at the time of wedding for the world to know the secrets behind.
0: Sita chetunu ninduku pedda pedda kankanalu vesukundi.
1: Sita was wearing bangles, very big bangles.
0: Ippude mana yokka midrapanamuku vacheku munduga Ahalya shapa vimochana jarigindata.
1: Ahalya was free from all the curse before reaching
0: this. Ee padamulu vallane raayiga marinatundi Ahalya streega roopondindi.
1: Because of the Lord's feet, Ahalya in the form of a stone could come back to
0: Nenu
1: her form.
0: Maranu kaani ఈ ఆభరణములంతా స్త్రీలుగా మారినప్పుడు నన్ను శ్రీరాముని వదిలిపెడతాడో ఏమిటో.
1: ఇఫ్ ఆల్ ది బ్యాంగిల్స్ ఐఎమ్ వేరింగ్ ఇఫ్ దే కన్వర్ట్ దెమ్సెల్వ్స్ ఇంటూ విమెన్, రామా మే డ్రాప్ మీ.
0: ఈ సత్యాన్ని కూడా నువ్వు గుర్తించి.
1: దిస్ ట్రూత్ ఈస్ నోన్.
0: లక్ష్మణుడు తన అంగవస్త్రాన్ని తీసి,
1: లక్ష్మణ హస్ టేకెన్ ద క్లాత్ హి వాస్
0: వేరింగ్ రాముని పాదాలను తుడిచాడు.
1: హి వాస్ వైపింగ్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: తుడిచి తదుపరి కడగమన్నాడు.
1: లేటర్ హి సెడ్ వాష్ హిస్ ఫీట్.
0: చూశారా, ఒక్కొక్క అవతారం యొక్క రహస్యములు ఇంత అత్యంత సూక్ష్మమైనట్టుగా ఉంటుంటాయి.
1: The secret of every incarnation is so subtle.
0: ఈ పాదములు కడిగింది.
1: She washed the feet.
0: ఆ యొక్క పాదముల యొక్క తీర్థము శిరస్సు పైన చల్లుకుంది.
1: She also sprinkled few drops on her head.
0: ప్రదక్షిణ జరిగి ప్రమాణములు జరిగినాయి.
1: She went round and she made all vows.
0: ప్రమాణములు జరిగే సమయం లోపల,
1: after taking oath,
0: ఈ జనకుడు రామునికి చెప్తున్నాడు, రామా ఇదిగో నా పుత్రి అయినటువంటి సీతను నీకు దానం చేస్తున్నాను, నీ వందుకో అన్నాడు.
1: జనక స్టార్టెడ్ టెలింగ్ రామా, హియర్ ఇస్ మై డాటర్ సీత, యాక్సెప్ట్ హర్.
0: అప్పుడు ఈ యొక్క వధువు ఏం వరుడు ఏమని చెప్పాలి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ బ్రైట్ గ్రూమ్ ఇస్ సపోజ్ టు సే?
0: ప్రమహల్లవా అనాలి, అంటే నేను తీసుకుంటున్నాను అని చెప్పాలి.
1: ఈ సే ఐ యాక్సెప్ట్,
0: కానీ చెప్పటం లేదు.
1: బట్ ఈస్ నాట్ టెలింగ్.
0: పురోహితుడు వచ్చాడు.
1: పురోహిత్ కేమ్.
0: రామా కాలహరణం అవుతున్నది, నీ ఒప్పుకోమని చెప్పాడు.
1: ప్రీస్ట్ కేమ్ అండ్ సెడ్ ఇట్స్ టైమ్ అప్, యాక్సెప్ట్ నౌ.
0: అప్పుడు రాముడు చెప్తున్నాడు,
1: దెన్ రామా స్టార్టెడ్ టెలింగ్,
0: మా ఇక్ష్వాకుల వంశము,
1: అవర్స్ ఇస్ ఇక్ష్వాకు క్లాన్.
0: మేము ఇచ్చేటువంటిది మా యొక్క వాడుకు కాని పుచ్చుకునేటువంటి మాకు వాడుకు లేదు.
1: అవర్ ప్రాక్టీస్ ఇస్ ఓన్లీ టు గివ్, నాట్ టు టేక్.
0: మేము దానమంతా ఇచ్చేటువంటిదే మా యొక్క అభ్యాసము.
1: అవర్ హ్యాబిట్ ఈస్ ఓన్లీ గివింగ్ కంటిన్యూస్లీ.
0: ఇంకొకరి దగ్గర నుంచి మేము దానమును పుచ్చుకునేటువంటి అలవాటు లేదు.
1: వీ డోంట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి, ఇట్స్ నాట్ అవర్ హ్యాబిట్.
0: ఇది కన్యాదానమయ్యా పదార్థ దానం కాదన్నారు.
1: ఇస్ ఆఫరింగ్ వన్స్ ఓన్ డాటర్, నాట్ ఎనీ మెటీరియల్. యు నో,
0: కన్యకుడును ఒక పదార్థమే.
1: ఈవెన్ ఉమెన్ ఇస్ ఆల్సో మ్యాటర్.
0: ప్రకృతిలో ఉండినంత వరకు ప్రతి జీవులు కూడా పదార్థ స్వరూపులే.
1: సో లాంగ్ వన్ ఈజ్ ఇన్ నేచర్, ఎవ్రీ వన్ ఈజ్ ఎ మ్యాటర్.
0: కనుక దీనికి దానం అనే పేరు తీసివేస్తే నేను ఒప్పుకుంటానన్నాడు.
1: ఇఫ్ యూ కాట్ రిమూవ్ దట్ వర్డ్ ఆఫరింగ్, ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్.
0: అప్పుడు జనక మహారాజు,
1: దెన్ ఎంపరర్ జనక,
0: ఈ సూక్ష్మాన్ని గుర్తించి దానం అనే పదమును తీసివేశాడు.
1: అండర్స్టూడ్ ది సటిలిటీ బిహైండ్ ఇట్.
0: నా కుమార్తె మమ పుత్రి సీతాదేవిని నీకు ఇస్తున్నాను, నీవు ఈమెను చక్కగా చూసుకో, తల్లి లేని బిడ్డ.
1: జనక స్టార్టెడ్ టెలింగ్, మై డాటర్ సీత, ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ, షీ హాజ్ నో మదర్.
0: ఇది భూమాత పుట్టినటువంటిది.
1: షీ ఈస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: అప్పుడే అతని పురోహితుడు వచ్చి,
1: దెన్ ప్రీస్ట్
0: రాముని యొక్క పురోహితుడు కూడా చెప్తున్నాడు.
1: And he went on telling the purohita,
0: అయ్యా జనక మహారాజా, సీతమ్మ తల్లి లేని బిడ్డ,
1: సీత
0: రాములు తండ్రి లేని బిడ్డ అన్నాడు.
1: సీత హ్యాస్ నో మదర్ వైల్ రామా హ్యాస్ నో ఫాదర్.
0: అనగా పాయసంతో పుట్టినటువంటి వాడు రాములు.
1: రామా ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ పాయస పుట్టింగ్.
0: సంబంధం లేదు.
1: సో నో కనెక్షన్.
0: కనుక ఇరువురికి ఈ యొక్క బాధలు ఉంటున్నాయి.
1: బోత్ హ్యావ్ ది సేమ్ ప్రాబ్లమ్.
0: ఇరువురు సాక్షాత్ దివ్య శక్తి స్వరూపులు.
1: దట్ వెరీ డివైన్ ఫార్మ్.
0: పుడమి పరమాత్మ.
1: This earth is
0: ప్రకృతి పరమాత్మ స్వరూపులు.
1: నేచర్ ఇస్ గాడ్.
0: నీవు ఈ విధంగా కాపాడుకోమని రామచంద్రుని కోరనక్కర్లేదు అన్నాడు.
1: యు డోంట్ నీడ్ టు రిక్వెస్ట్ రామా టు టేక్ కేర్ ఆఫ్ హర్.
0: అప్పుడు ఈ ప్రమాణములు ఎందుకూడను? ధర్మే చ అర్థే చ కామే చ నాతి చరామి అని ప్రమాణం చెయ్యాల. ధర్మే చ అర్థే చ కామి ధర్మమునందును ధనమునందును వాంఛనీయందును కూడాను నేను ఈమెను అన్ని విధాలా సంతృప్తి పరుస్తాను అని చెప్పాలి.
1: హి హాస్ టు టేక్ ఎ నోట్ టెల్లింగ్ దట్ ద బ్రైడ్ గ్రూమ్ విల్ సాటిస్ఫై ద బ్రైడ్ ఇన్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ రైచియస్నెస్ ద వెల్త్ అండ్ డిజైర్.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
1: దెన్ రామ సైడ్
0: దీనికి నేను అంగీకరించను.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు అక్సెప్ట్ దిస్.
0: అన్నింటికీ అతని ఆమెను సంతృప్తి పరచడం అంటే నా యొక్క ప్రజారాజ్యం అనేటువంటి దాన్ని నా ప్రభుత్వం అనేటువంటి దాన్ని ప్రజాహితాన్ని కూడా నేను కోరవలసి వస్తుంది.
1: ఇఫ్ ఐఎమ్ టు సాటిస్ఫై ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ ఐ హావ్ టు థింక్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ మై పీపుల్.
0: ఒకవేళ ప్రజాక్షేమం అడ్డుతగలితే నేను సీతనైనా వదులుతాను కానీ ప్రజలను నేను వదలను అనేటువంటి ప్రామిస్ చేశాడు.
1: వెన్ ఇట్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అండ్ సీత ఐఎమ్ ప్రిపేర్ టు గివ్ అప్ సీత.
0: అందువలననే ఒకనొక సమయం లోపల ఒక చాకలివాడు ఏదో మాట అన్నాడని ప్రజాక్షేమమునకై ఆదర్శవంతమైనటువంటి ఒక మాట నిమిత్తమై తాను సీతనైనా అడవులకు పంపాడు కానీ తాను చాకలవానికి ఏ విధమైనటువంటి శిక్షను అందించలేదు.
1: బికాస్ ఆఫ్ వన్ వాషర్మన్ సెడ్ హీ సింప్లీ ఫాలోడ్ అండ్ డ్రాప్ సీత దేర్ ఇన్ ద ఫారెస్ట్ బట్ హీ డిడ్ పనిష్ దట్ వాషర్మన్.
0: అనగా ఇలాంటి చిన్న చిన్న పదములు ఎందుకూడను ఆనాడు ప్రతి దాని ఎందు లక్ష్యం ఉంచేటువంటి వాడు రామచంద్రుడు.
1: రామ హ్యాడ్ పర్పస్ అండ్ ఎయిమ్ బిహైండ్ ఎవ్రీథింగ్.
0: ఎలాంటి ప్రమాణం నేను ఇస్తున్నాను,
1: వాట్ కైండ్ ఆఫ్
0: ఎలాంటి ప్రమాణం నా చేత చేయించుకుంటున్నారు అనేటువంటి దాన్ని లక్ష్యంలో ఉంచుకుని ప్రతి దానికి కూడాను తాను అంగీకరించటమో లేక అంగీకరించకపోవటమో జరుగుతూ వచ్చింది.
1: ఫర్ ఆల్ ద ప్రామిసెస్ అండ్ ఓత్ హీ ఈజ్ టు టేక్ హీ ఎంక్వైర్డ్ ఎవ్రీథింగ్ అండ్ యాక్సెప్టెడ్ సమ్టైమ్స్
0: ఆనాటి సత్యమునకు ఈనాటి సత్యమునకు ఉండినటువంటి వ్యత్యాసం.
1: దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ట్రూత్.
0: ఈనాడు ఏదో పురోహితుడు ఏం చెప్పినా మమా మమా మమా అని గుడ్డిగా ఒప్పుకోవటం.
1: టుడే వాట్ ఎవర్ పురోహిత్ సేస్ వి సే మమా ఎస్ ఎస్.
0: కానీ ఆనాటి రాజులు అంత సులభంగా ఒప్పుకునేటువంటి వారు కాదు.
1: కింగ్స్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఇన్ దోస్ టైమ్.
0: అంతరార్థాన్ని గుర్తించుకుని వర్తించేటువంటి రాజులు ఆనాటి రాజులు.
1: కింగ్స్ ఇన్ దోస్ డేస్ న్యూ వెరీ వెల్ ది ఇన్నర్ మీనింగ్ అండ్ దెన్ యాక్సెప్టెడ్.
0: ఏదో అక్కడితో ఇంకా రాములతో వ్యవహారం ఉండకూడదని విరమించుకున్నారు. సరే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చూసుకోమన్నారు.
1: దే డ్రాప్ దట్ ప్రపోజల్ అండ్ వాంటెడ్ రామా టు గో ఇన్ హిస్ ఓన్
0: వే. నీ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పరిపాలించాలో ఏ విధంగా సంతోషపెట్టాలో అది నాకు తెలుసు, నాకు వదిలిపెట్టమన్నాడు.
1: రామా సెడ్ లీవ్ మీ అలోన్ లీవ్ ఇట్ టు మీ ఐ నో వెన్ వేర్ హౌ వై టు బ్లెస్ ఎ పర్సన్ మేక్ హిమ్ హ్యాపీ.
0: జరిగిపోయింది వివాహం.
1: వెడ్డింగ్ వాస్ పర్ఫార్మ్డ్.
0: ఇంకా అందరూ చేరి వధువు ఇంటికి వెళ్లారు.
1: All grouped and they went to bride's residence.
0: అంతా చక్కగా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి.
1: All arrangements are well.
0: జరిగే సమయంలో విశ్వామిత్రుడు వచ్చాడు.
1: In the meantime, విశ్వామిత్ర కే
0: రామలక్ష్మణ
1: రామలక్ష్మణ
0: ఇది నా కడపటి ఆశీర్వాదం.
1: This is the ultimate blessings I'm conferring.
0: నేను ఇక్కడి నుంచి ఇకను హిమాలయంకు వెళ్తున్నాను.
1: From here I'm proceeding to Himalayas.
0: అన్నాడు.
1: He said.
0: అనేటప్పటికీ రాములు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఈ దశరథ మహారాజు అందరూ కూడా భోజనం దగ్గర నుంచి లేచారు.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్న దశరథ ఎంపరర్ ఆల్ గాట్ అప్.
0: సీతారామ కళ్యాణ నిమిత్తమై నేను ఇంతవరకు నించగలిగాను, నా పని జరిగిపోయింది, నేను ఇంకా వెళుతున్నాను అన్నాడు.
1: విశ్వామిత్ర సెడ్ ఐ స్టేడ్ హియర్ అంటిల్ దిస్ వెడ్డింగ్ ఈజ్ ఓవర్, నౌ ఐఎమ్ రిటర్నింగ్.
0: శ్రీమన్నారాయణుడే పుట్టి శ్రీ లక్ష్మీదేవి అవతరించి ఈ ఇరువురి కళ్యాణము నా చేతుల ద్వారా చేయటం, ఇంతకంటే నాకు భాగ్యం ఏమున్నది?
1: How lucky I am. What else I want? I have performed the marriage of Veri Narayana and
0: Adilakshmi.
1: I don't want anything more.
0: Yetti sthanamu naaku akkaraledu.
1: I don't want any position.
0: Ee sharirani vadatame naa yokka kartavyam annadu.
1: Now the only thing is to drop this body.
0: Aa naati nundi ee Ramayanamlo ekkada kuda inka Vishwamitrudi pere ledu.
1: Later you don't find Vishwamitra name anywhere in Ramayana.
0: Kanuka atani Vishwamitrudi saganampi
1: Vishwamitra
0: Maharaju కంటిదారాలు కార్చుకుంటూ
1: దశరథ వాజ్ షెడ్డింగ్ టియర్.
0: నా కుమారుడికి చేసినటువంటి ఉపకారాన్ని ఏ జన్మమును కూడా నేను మరవలేనని తన కృతజ్ఞతను చాలా చెప్పుకున్నాడు.
1: దశరథ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్ సేయింగ్ దట్ హీ కెనాట్ థ్యాంక్ హిమ్ అడిక్వేట్లీ.
0: అస్త్రశస్త్రములంతా కూడాను రామచంద్రుడికి అందించాడు విశ్వామిత్ర.
1: విశ్వామిత్ర గేవ్ ఆల్ ద వెపన్స్ అండ్ థాట్ ఆల్ ప్రొసీజర్స్ వర్క్ హిస్టరీ.
0: దీనికి పూర్వం ఒక ఏరో తప్ప మిగిలినటువంటి శక్తివంతమైనటువంటివి రాముల దగ్గర లేవు.
1: Excepting arrow, Rama was not in possession of any powerful weapons.
0: కనుకనే శబ్ద ప్రమాణమంతో కూడినటువంటి అస్త్రములు కూడాను ఈ రాములకు అందించాడు.
1: విశ్వామిత్ర గేవ్ ఆల్ పవర్ఫుల్ వెపన్స్.
0: రామా, దేనికోసం నీకు ఇస్తున్నాను?
1: Why am I giving?
0: దీనికి సర్వశక్తులు ఇచ్చినటువంటి వాడు నీవే.
1: In fact, you gave all power.
0: నీవు సర్వజ్ఞుడవు.
1: You know all.
0: సర్వవ్యాపకుడవు.
1: You are all
0: powerful. సర్వశక్తిమయుడవు.
1: Powerful.
0: ఇవి నీ దగ్గర ఉండవలసిందే కానీ నా దగ్గర ఉండవలసింది కాదు.
1: These powerful weapons should be with you.
0: ఎందుకనగా
1: రీజన్
0: లోకక్షేమం అంతా కూడా నీ హస్తం పైన ఆధారపడి ఉంటుంది.
1: బికాస్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్స్.
0: కనుక నీకు ఇచ్చిన.
1: సో ఐ గేవ్ యూ.
0: నావి కాదు ఇవన్నీ.
1: దే డోంట్ బిలాంగ్ టు మీ
0: అని చెప్పి ఓదార్చి వారితో నమస్కారం చేయించుకుని విశ్వామిత్రుడు బయలుదేరి వెళ్లాడు.
1: సో సేయింగ్ హీ రిసీవ్డ్ ఆల్ అప్రిసియేషన్ సాల్యుటేషన్స్ అండ్ రిటర్న్.
0: రామచంద్రుడు,
1: రామచంద్ర,
0: భరత శత్రుఘ్నులు,
1: భరత శత్రు
0: తమ తమ పత్నుల చేత అన్ని విధాల ప్రయాణముకు సిద్ధమయ్యారు.
1: దే వర్ రెడీ టు అండర్టేక్ ట్రావెల్ విత్ దేర్ వైవ్స్.
0: కానీ
1: బట్
0: మాండవి, శత్రుఘ్ని భార్య అయినటువంటి శృతకీర్తి, మేమింక కొంతకాలం తర్వాత వస్తాము అని చెప్పారు.
1: మాండవి అండ్ శృతకీర్తి సెట్ విల్ ఫాలో యూ ఆఫ్టర్ సమ్ టైమ్.
0: దశరథుడు చెప్పాడు ఇది వీలు కాదు.
1: దశరథ సెట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఎందుకంటే వీరిద్దరు కూడా కుశధ్వజుని బిడ్డలు.
1: బికాస్ దీస్ టూ ఆర్ డాటర్స్ ఆఫ్ కుశధ్వజ.
0: కనుక నేను నలుగురు కూడా ఒకే పర్యాయం వెళ్ళాలి అన్నారు.
1: సో ఆల్ ది ఫోర్ షుడ్ స్టార్ట్ నౌ.
0: శృతకీర్తి అనేటువంటిది ఆమె చక్కగా శకునములు తెలిసినటువంటి వ్యక్తి.
1: శృతకీర్తి నోస్ ఆల్ ది ఓమెన్ ఆస్పిషియస్ మోమెంట్.
0: ఏది విన్నప్పటికీ అది కీర్తికి సంబంధించినటువంటి యొక్క వ్యక్తిగా భారత్ వచ్చింది.
1: వాట్ ఎవర్ హీ లిసన్స్ టు షీ విల్ నో.
0: కనుకనే ఆమె పేరు శృతకీర్తి అని పెట్టారు.
1: యాజ్ షీ ఇస్ ది వన్ ఆఫ్ రెప్యుటేషన్ షీ ఇస్ కాల్డ్ శృతకీర్తి.
0: చెప్పింది మెత్తగా మాండవితో, అక్క ఈనాడు వెళ్ళటం మంచిది కాదు అనింది.
1: శృతకీర్తి సెట్ సాఫ్ట్లీ టు మాండవి.
0: మాండవి వచ్చి ఊర్మిళతో చెప్పింది.
1: మాండవికి సెట్ టు ఊర్మిళ.
0: ఊర్మిళ వచ్చి సీతతో చెప్పింది.
1: ఊర్మిళ టోల్డ్ టు సీత.
0: సీత చెప్పింది.
1: సీత సెట్
0: పిచ్చిదానా, భగవంతుడే మన వెంట వస్తుండగా ఈ ముహూర్తాలు మనకెందుకు?
1: వెన్ గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ఇన్ అవర్ కంపెనీ వైఆర్
0: అతని స్వరూపము.
1: The time is his fault.
0: కాలమంతయు అతని హస్తంలో ఉంటుండాలి.
1: Time is in his hand.
0: కాలాత్మకుడు, కాలకాల స్వరూపుడు, కాల నియమితుడు అటువంటి పరమాత్ముడే మనం వెంట ఉండగా ఈ కాలమును చూడనక్కర్లేదని.
1: Is the time is beyond time. You don't need to be mindful of
0: that. ఒకవేళ ఇలాంటి ఏమైనా కొన్ని అభ్యంతరాలు జరిగినప్పటికీ రాములే చూసుకుంటాడు.
1: Even if there are any obstacles on the way, Rama will take care of us.
0: ఆయన ధైర్యం చెప్పింది. నలుగురు ప్రయాణం అయ్యారు.
1: She said all encouraging words.
0: కూర్చున్నారు.
1: They sat in the chariot.
0: ఈ యొక్క మిథిలాపుర ప్రజలందరూ కూడాను కంటిదారలు కారుస్తున్నారు.
1: All inhabitants of Mithilapura were shedding tears.
0: మహాకర్మయోగి జనక మహారాజు.
1: జనక ఇస్ ద వన్ ఆఫ్ యాక్షన్.
0: ఏ యొక్క అటాచ్మెంట్ కూడాను లేనటువంటి వాడు.
1: He has no trace of attachment.
0: ఏనాడు కూడాను ఒకదానికి విచారం చేసినటువంటి వాడు కాదు.
1: No day he was worried of anything.
0: జనక మహారాజు కూడాను.
1: Such an emperor జనక.
0: ఇరువురిని దగ్గర చేర్చుకుని కంటిదారలు కార్చాడు.
1: He brought both of his daughters and started shedding tears.
0: ఎందుకు ఈ జనక మహారాజు ఈ విధంగా దుఃఖిస్తున్నాడని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు.
1: People were very much surprised watching Janaka shedding tears.
0: ఇది దుఃఖం కాదు నాయన.
1: It's not grief.
0: ఈ ప్రకృతి పరమాత్మ యొక్క చేరికను నేను చూడాలని ఎంతకాలం నుంచి ఆశించాను.
1: I have been longing to see the combination union of nature and divinity.
0: ఇది ఏ యూనిటీ.
1: This is unity.
0: ఇంతకంటే డివినిటీ మనకేం కావాలి?
1: వాట్ మోర్ డివినిటీ?
0: ప్రకృతి పరమాత్మ యొక్క చేరికనే జరిగింది.
1: ఇట్ ది యూనియన్
0: నా హస్తముల ద్వారా జరిగింది. ఈ ఆనందం నేను భరించుకోలేకపోతున్నాను.
1: ఇట్ ది యూనియన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్. దిస్ ఐ హావ్ డన్ విత్ మై ఓన్ హ్యాండ్
0: చెప్పి తన రాజ్యమును, తన సర్వస్వమును, తన శక్తినంతా కూడాను వీరికే అప్పగించాడు.
1: He handed over all his kingdom and all his property.
0: అనేక మంది దాసులను పంపించాడు.
1: He sent so many servants.
0: రథములు, గజములు, తురగములు, వేనక అంత కూడాను పంపించాడు వీరితోనే.
1: And he sent the chariots and horses and
0: elephants. మిథిలాపురంలో ఇవన్నీ కదిలినాయి.
1: They started moving from Mithila.
0: ఓ పెద్ద ధ్వనులంతా వినిపిస్తున్నాయి.
1: Loud sound around.
0: మధ్య మార్గములో ప్రవేశించారో లేదో ఒక పెద్ద బాంబు వలె శబ్దం వినిపించింది.
1: As they reached the halfway, they heard very loud sound like thunder.
0: నిలు, నిలు అన్నాడు.
1: He said, stop, stop.
0: ఎవరు రాలి రథం దిగి చూస్తే పరశురాముడు.
1: The moment they got down from the chariot, they saw Parashurama.
0: ఈ పరశురాముడు రాములు శివధనస్సును విరిచాడని, దైవశక్తిని తక్కువని అవమానపరిచినావని ఇతనిపై యుద్ధం చేయడానికని వచ్చాడు.
1: Parashurama was ready to fight with Rama because he broke that bow, శివధనస్సు, because he has put that divine power to shame.
0: నీకు శక్తి ఉన్నదని, ఆ పుచ్చిపోయినటువంటి దానిని నీవు విరిచినావు.
1: రామా, బికాజ్ యు ఆర్ సో పవర్ఫుల్ యూ కుడ్ బ్రేక్ దట్ డస్ట్.
0: ఇప్పుడు నా పర్సును దీన్ని విరుచు, అప్పుడు నీ చూస్తా నీ శక్తి అన్నాడు.
1: ఐ విల్ సీ యువర్ పవర్ ఇఫ్ యు ఆర్ రెడీ టు బ్రేక్ దిస్ బౌ ఆన్ మై హ్యాండ్.
0: రాములు రెండు చేతులు జోడించి,
1: రామా విత్ బోత్ ది ఫోల్డెడ్ హ్యాండ్స్,
0: పరశురామ నీతో యుద్ధం చేసే దీనికి నేను సిద్ధంగా లేను.
1: ఐఎమ్ నాట్ రెడీ టు ఫైట్ విత్ యూ.
0: నీకు ఏదైనా డౌట్ గా ఉంటే అడుగు, తప్పక నేను తీరుస్తానన్నాడు.
1: ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ఐ విల్ సర్టన్లీ క్లారిఫై.
0: ఆ అస్త్రాన్ని ముందు పారేశాడు.
1: అండ్ హీ త్రూ దట్ అసైడ్.
0: ఒక్క తూరు తీశాడు, రాములు విరిచాడు.
1: రామా పిక్ ఇట్ అప్ అండ్ బ్రోక్ ఇట్ అట్ వన్స్.
0: విరిచిన తక్షణమే పరశురాముడు రాముల పాదం పైన పడ్డాడు.
1: ఇమ్మీడియట్లీ పరశురామ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: అనగా ఏమిటి దీని యొక్క అంతరార్థము?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ హియర్?
0: భగవంతునికు 16 కళలు.
1: గాడ్ హ్యాస్ 16 ఫ్యాసెట్స్.
0: ఈ 16 కళల లోపల 12 కళలంతా కూడా శ్రీరామచంద్రునివి.
1: 12 బిలాంగ్ టు శ్రీరామ.
0: ఇంకా 3 కళలు కూడా భరత శత్రుఘ్న లక్ష్మణునివి.
1: ద రిమైనింగ్ 3 బిలాంగ్ టు భరత.
0: 15 అయిపోయినాయి.
1: 15 ఓవర్.
0: పరశురాముడి దగ్గర ఒక శక్తి ఉంటుండాలి.
1: పరశురామ హ్యాస్ వన్ మోర్ ఫ్యాకల్టీ.
0: దానిని శ్రీరామచంద్రుడికి అందించే నిమిత్తమై ఇంత ఆర్భాటం చేసుకుంటూ వచ్చాడు.
1: టు పుట్ అప్ ఆల్ దిస్ షో టు సరెండర్ ద రిమైనింగ్ ఫ్యాసెట్ విత్ హిమ్.
0: తనవి తనకు అందించే నిమిత్తమై వచ్చాడు.
1: ఓన్లీ టు ఆఫర్ దట్ విచ్.
0: కానీ రామాయణం రాసేటువంటి వారు కానీ దీనిని వినేటువంటి వారు కానీ రాముని పైన ద్వేషంతో వచ్చాడని భావిస్తుంటారు. ఇది ద్వేషం కాదు, సరెండర్, అప్పచెప్పడం కోసం వచ్చాడు.
1: దోస్ హూ హావ్ గాన్ త్రూ ద టెక్స్ట్, దోస్ హూ హావ్ లిసన్ టు దట్, దే థింక్ దట్ పరశురామ కేమ్ టు ఫైట్ విత్ హిమ్. నో, కనుకనే
0: 16 కళలతో చూడినటువంటి వాడు శ్రీరామచంద్రుడైపోయినాడు, పరిపూర్ణుడైపోయినాడు శ్రీరామచంద్రుడు.
1: శ్రీరామచంద్ర ఇస్ టోటల్ ఫుల్ నౌ విత్ ఆల్ ది 16 ఫ్యాసెట్స్.
0: కానీ పరశురామను చూచిన తక్షణమే దశరథుడు, వశిష్ఠుడు వీరందరూ కూడా చాలా భయపడుతూ వచ్చారు.
1: వాచింగ్ పరశురామ దేర్ దశరథ వశిష్ఠ అవర్ ఫియర్స్.
0: మంగళకరంగా ఇంత విజయాన్ని సాధించినటువంటి మనము ఇప్పుడు ఈ విధమైనటువంటి దీంట్లో ఏ విధమైనటువంటి విపత్తునకు కారణమవుతామో ఏమో అని
1: ఎవరు వెరీ మచ్ అజిటేటెడ్ వరీడ్ బికాస్ హావింగ్ బీన్ సో సక్సెస్ఫుల్ సో లాంగ్ వాట్ వుడ్ హ్యాపెన్ నౌ.
0: శ్రీరామచంద్రుడు చిరునవ్వులతోనే చంద్రుడు దక్కుతున్నాడు.
1: బట్ రామా వాజ్ స్మైలింగ్ ఆల్ ది టైమ్.
0: భగవంతుడు ఎలాంటి పరిస్థితులు ఎందుకులను ఏ విధమైనటువంటి యొక్క ఉపద్రవానికి తాను మారేటువంటి ముఖం కాదు.
1: God will never show any facial expression because of agitation. He is always in a state of bliss.
0: అతను ఎట్టి పరిస్థితులు ఎందుకు అతని తేజస్సు మారదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ ద బ్రిలియన్స్.
0: కనుకనే ప్రతి మానవుని ఓజస్సు ఉండటం వల్ల మారుతుండారు, తేజస్సు ఉండటం చేత మారదు. ఇది దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి యొక్క కళ
1: ఇస్ ఓన్ ది డివైన్ హూ హాస్ గాట్ ఆట్ ఆల్ దట్ రేడియన్స్ ద బ్రిలియన్స్.
0: ప్రాకృతమైనటువంటి శక్తులతో ఆనందపడేటువంటి వాడు మానవుడు.
1: Only man delights himself with the worldly power.
0: దివ్యత్వం చేత ఆనందాన్ని పడి అనుభవించి అందించేటువంటి వాడు దివ్యత్వమైన దైవత్వము.
1: It's only God who delights himself because of the divinity they manifest expresses to others.
0: సుఖంగా అయోధ్యను చేరారు.
1: They all reached Ayodhya.
0: అయోధ్య వాసులందరూ కూడాను,
1: all those people there in Ayodhya,
0: స్వాగతం చెప్పే నిమిత్తమై,
1: to welcome them,
0: ఎన్ని విధములైనటువంటి వైభవాలు చేసుకుంటూ ఉన్నారు.
1: They made all sorts of festivity and gaiety.
0: ఈ స్త్రీలు పురుషులకు వారి ఆనందాన్ని పట్టలేకపోయారు.
1: Men and women were ecstatic.
0: ఎవరికి తగిన రాగాలు వారు తీస్తున్నారు.
1: Each one
0: ఎవరు తగిన పాటలు వారు పాడుతున్నారు. ఎవరు తగినటువంటి మంగళహారతులు వారు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ శుభకర్మే శుభ సూచనలే.
1: ఆల్ స్టార్టెడ్ సింగింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్, ఆల్ స్టార్టెడ్ గివింగ్ హారతి. ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఆస్పిషియస్నెస్.
0: ఒకరు వచ్చారు, రామా నీ దయ రాధా.
1: వన్ కేమ్ అండ్ సెడ్, రామా
0: ఆనంద నిలయ, రామా నీ దయ రాధా.
1: ఓ రామా, డోంట్ వీ డిజర్వ్ యువర్ కంపాషన్, యువర్ కైండ్నెస్?

0: father.
1: What happened in the past is all the goodness and the merit of the parents. Oh Rama, don't we deserve your compassion?
0: ఈ విధంగా పాడుతూ రాముని పాదాలపైన పడింది.
1: సో సింగింగ్ ద ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: ఆమెను ఆశీర్వదించాడు.
1: హీ బ్లెస్డ్ హర్.
0: తిరిగి భవనములో ప్రవేశించాడు.
1: అండ్ దెన్ హీ స్టెప్డ్ ఇన్ టు హిస్ ప్యాలెస్.
0: ఈ ప్రవేశించినప్పటి నుంచి ఇంకా 10 దినములు ఇన్నము పండుగలే.
1: 10 days full of festivals.
0: ఈ గ్రామస్తులందరూ రావటము, వారి వారికి తగినట్టు రీతిగా అయితే నీ గౌరవించటము, ఏదో అందించటము, ఇలాంటివంతా జరుగుతూ వచ్చింది.
1: ఆల్ సిటిజన్స్ ఎక్స్టెండెడ్ దేర్ కర్టెసీస్ అండ్ పేడ్ దేర్ రెస్పెక్ట్.
0: కానీ భగవంతుడు దేనిని కూడా అందుకునేటువంటి స్వభావం కాదు.
1: గాడ్ విల్ నాట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్.
0: భగవంతుని హస్తం ఇచ్చేటువంటిదే కానీ పుచ్చుకునేటువంటిది కాదు.
1: గాడ్స్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ గివింగ్ అండ్ గివింగ్.
0: నిరంతరము తన హస్తం ఈ విధంగానే ఉంటుంటది.
1: సో హిస్ హ్యాండ్ విల్ ఆల్వేస్ బి అప్.
0: ఒక్కదానికి మాత్రమే ఈ విధంగా పోతుంది.
1: బట్ ఫర్ వన్ థింగ్ ఓన్లీ హిస్
0: స్ట్రెచెస్. అదే ప్రేమ.
1: దట్స్ లవ్.
0: దైవము సత్య ధర్మమును తేతనే జీవించడానికి ప్రయత్నించేటువంటిది.
1: గాడ్ ఆల్వేస్ ట్రెడ్స్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్.
0: మానవుని ఎందుకు నువ్వు దైవత్వాన్ని నిరూపించాలంటే సత్య ధర్మంతోనే మనం నిరూపించాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిమాన్స్ట్రేట్ డివినిటీ ఇట్స్ ఓన్లీ పాసిబుల్
0: దైవం అక్కడ.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్
0: ధర్మం ఎక్కడో దైవం అక్కడ.
1: వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ గాడ్.
0: ఈ సత్య ధర్మము లేనటువంటి వారి దగ్గరనే దయ్యాలు తాండవం ఆడుతుంటాయి.
1: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ అండ్ ధర్మ దేర్ ఇస్ నో దైవ గాడ్ బట్ దేర్ ఇస్ దయ్యా ద డెమన్.
0: కనుకనే దయ ధర్మములు అనేటువంటి దానిని మనం సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని మనం ప్రార్థించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అక్వైర్ దీస్ ట్విన్స్ ది ట్రూత్ అండ్ రైచియస్నెస్ వి షుడ్ ఆఫర్.
0: ఈ విధంగా కాలం జరుగుతూ ఉండగా
1: యాజ్ టైమ్ పాస్డ్ బై
0: భరతుడు శత్రుఘ్నుడు తన మేనమామ అయినటువంటి వాడు వచ్చి తన రాజ్యమునకు రమ్మని కొంతకాలం అక్కడ జీవించాలని నాతో ఉండాలని వారు కోరుకున్నారు.
1: భరత శత్రుఘ్న were invited by their uncle so that they could spend some time.
0: కేకయ రాజ్యమునకు తీసుకుని వెళ్ళారు.
1: They were taken to కేకయ రాజ్య.
0: 12 సంవత్సరములు రామలక్ష్మణులు మాత్రమే అయోధ్యలో ఉంటుండి ఈ వృద్ధుడైనటువంటి దశరథుని సేవలు చేసుకుంటూ పరిపాలనా విధానాన్ని చక్కగా తీర్చిదిద్దుతూ వస్తున్నాడు రాముడు.
1: ఫర్ 12 లాంగ్ ఇయర్స్ రామలక్ష్మణ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దశరథ సర్వింగ్ హిమ్ లర్నింగ్ దిస్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
0: తండ్రికి ఏమాత్రమైన కూడా శ్రమ కలిగించేటువంటి వాడు కాదు.
1: దే నెవర్ పుట్ టు ఫాదర్ దశరథ ఎనీ ట్రబుల్.
0: సలహాలు ప్రభువు చేయవలసినటువంటి కర్తవ్యాలు చక్కగా నిర్వర్తిస్తూ వస్తున్నాడు.
1: రామ వాస్ డిశ్చార్జింగ్ ఆల్ ది డ్యూటీస్ ఆఫ్ ఎ కింగ్.
0: ఒకనాటి రాత్రి
1: వన్ నైట్
0: దశరథ మహారాజు
1: దశరథ
0: పండుకున్నాడు.
1: హి వాస్ స్లీపింగ్.
0: కానీ దాహం వేసింది.
1: హి వాస్ థర్స్టీ అట్ దట్ మోమెంట్.
0: ఒక జగ్గును తీసుకుని ఒక టంబ్లర్ లో నీరు పోసుకోవాలని ప్రయత్నించాడు.
1: హి వాస్ ట్రైయింగ్ టు కలెక్ట్ వాటర్ ఇన్ టంబ్లర్ అవుట్ ఆఫ్ ద జగ్.
0: జగ్గును పట్టేటప్పటికి చెయ్యి అదిరింది.
1: యాజ్ హి కాట్ హోల్డ్ ఆఫ్ ది జగ్ ద హ్యాండ్ స్టార్టెడ్ షివరింగ్.
0: ఇంకా నిద్రపోలేదు.
1: హి డిడ్ంట్ స్లీప్ దేర్ ఆఫ్టర్.
0: ఇంద్రియ నిగ్రహము లేనటువంటి నేను, నా దేహమే నా యొక్క అదుపులో లేనటువంటి యొక్క నేను, రాజ్య పరిపాలన చేసే అధికారం నాకు లేదు.
1: Then he entertained this idea. I have no authority to be the king any longer because I lost control over my body.
0: Chichara aanati yokka rajulu yokka dharmamu rajulu yokka patuttamu rajulu yokka divya shaktulanu ye vidhanga gurtinchu vacharu.
1: That was those days when they could know that divine
0: power
1: within. Naa indriyam
0: nenu nigrahinchukolekapothunnanu.
1: I have no control on my body.
0: Naa hastamle naa swadhinamlo ledu.
1: My hands are not.
0: Ilanti vaadanu inta rajyanni nenu eritiga yeyagalanu.
1: How can I administer?
0: Naa arhata kaadu.
1: I don't deserve.
0: అన్నాడు వశిష్ఠుడు వారిని పిలిపించాడు.
1: ఈ సమండ్ వశిష్ఠ
0: తెల్లవారు లేచినప్పటికి రామునికి పట్టాభిషేకం చేయాలి.
1: నెక్స్ట్ మార్నింగ్ రామా షుడ్ బి కరోనేటెడ్.
0: ఈనాటి రాజ్యాలు మీరు చూస్తున్నారు.
1: యు నో ది మోడర్న్ అడ్మినిస్ట్రేషన్.
0: కన్నులు పోయినా, చెవులు పోయినా, కాళ్ళు పోయినా, చేతులు పోయినా, క్రెయిన్ లో తీసుకుని ట్రెయిన్ లో ఎక్కించినప్పటికీ వాళ్ళు ఇంకా రాజ్యం వెళ్ళాలని ఆశిస్తున్నారు.
1: Today you know what's happening. They may be blind, deaf or dumb or handicapped or lifted by crane.
0: Raayadaniki kuda chethulu raadu.
1: They cannot even write.
0: Chudadaniki kuda files chudadaniki kuda kannulu levu.
1: They don't have even proper
0: eyesight. Evaraina emaina chepthe vinadaniki chevulu levu.
1: They can't listen properly.
0: Ivanti angahinulainatunte vaadu rajyamlo cheratam chethane ee deshamanta ee vidhamainatunte okka durbhikshaku guri ayipoyindi. Uttam tagipoyindi garuka nenu arhudanu kaadani taane taane visarjinchukunnadu.
1: Dasharatha dropped. He doesn't want to be a king any longer.
0: చక్కగా విచారణ చేస్తే రాజులు ఎంత ధర్మపరులో, ఎంత న్యాయవంతులో, ఎంత సత్యవాక్ పరిపాలకులో ఇక్కడ చక్కగా మనకు బోధపడుతుండాలి.
1: You can understand kings how righteous they were, the justice they had with them.
0: తెల్లవారు లేచారు.
1: They got up next morning.
0: ఇంత సంప్రదించారు.
1: They consulted.
0: వశిష్ఠ వారు చెప్పారు.
1: వశిష్ఠ said.
0: భరత శత్రుఘ్నులు ఇక్కడ లేరు కదా అన్నాడు.
1: They said, భరత శత్రుఘ్నులు are not here.
0: వారు ఉండనక్కర్లేదు.
1: They need not be.
0: నా సంకల్పం అప్పటికప్పటికే జరగాలి.
1: What I thought must happen.
0: నేను చేసేది దోషమేం కాదు.
1: There's no mistake in what I
0: did. రాముడు దీనికి సమర్థుడు.
1: Rama is eligible.
0: జ్యేష్ఠ పుత్రుడు.
1: Eldest.
0: సర్వజ్ఞుడైనటువంటి వాడు.
1: Is all knowing.
0: సర్వ విధములు కూడా అర్థం చేసుకునేటువంటి వాడు.
1: He understands everything.
0: ఈ రాజ్యములకు ఈ రాముడు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదని.
1: Rama is the only deserving one to be the king.
0: ఇంకా అంగీకరించారు ఈ వశిష్ఠుల వారు కూడాను. గ్రామ పెద్దలందరూ కూడాను ఆనందించారు.
1: Vasishtha accepted and all elders were happy about this.
0: ఆ జనమంతా కూడా రాముని ఇక్కడ ఇది చేస్తున్నారని చెప్పని ప్రియదర్శనం ప్రియదర్శనం ప్రియదర్శనం అని ఆ ప్రజలంతా కూడా రాములకు ప్రియదర్శన అని పేరు పెట్టారు.
1: All people gave the title to Rama, ప్రియదర్శన.
0: మా ప్రియదర్శనం మా పాలకుడుగా ఉన్నాడు.
1: ప్రియదర్శన ఇస్ అవర్ రూలర్ నౌ.
0: ప్రియదర్శనం అంటే ఇప్పుడు వచ్చినటువంటి పేరు కాదు. రామునకు ప్రజలు పెట్టినటువంటి పేరు ప్రియదర్శన.
1: ప్రియదర్శన ఇస్ నాట్ ది మోడర్న్ నేమ్, ఇట్ ఇస్ ద టైటిల్ గివెన్ బై ది పీపుల్ టు రామ.
0: అనగా ప్రజలందరినీ ప్రేమతో పాలించేటువంటి వాడు.
1: ఇట్ మీన్స్ ద వన్ హూ లవ్స్ పీపుల్.
0: ప్రేమ తప్ప దైవానికి మరొక గుణమే ఉండదు.
1: గాడ్ హ్యాస్ ఓన్లీ దిస్ క్వాలిటీ లవ్.
0: కానీ ఈ యొక్క దీనిని అందరూ అర్థం చేసుకోలేరు.
1: దిస్ ఇస్ నాట్ అండర్స్టూడ్ బై ఆల్.
0: అన్ని సిద్ధం చేస్తూ వచ్చారు.
1: ఆల్ అరేంజ్మెంట్స్ వర్ రెడీ.
0: కానీ
1: బట్
0: ప్రతి మంచి కార్యములకు ఒక చెడ్డ కార్యం అడ్డుదగులుతుంటుంది.
1: ఫర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ దేర్ విల్ బి ఎన్ ఆబ్స్టకల్.
0: ఈ వైభవాలంతా చూచింది ఈ మందర.
1: మందర సాల్వ్ దిస్ గ్రాండియర్.
0: ఈ మందరకు రాముల పైన కోపము.
1: మందర ఇస్ యాంగ్రీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఒక దినము కౌశల్య రూమ్ నుంచి తన యొక్క కైకర రూమ్ కు వెళుతుందాది రోడ్డు లోపల.
1: One day she was proceeding towards Kausalya, leaving from Kaika's house.
0: అక్కడ ఒక్కొక్కరి భవనం వేరువేరుగా ఉంటుంటాది.
1: The palaces were separate then.
0: కానీ రామలక్ష్మణ భరత శత్రుగులంతా చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటున్నారు బాల్లో.
1: రామలక్ష్మణ భరత శత్రుగులు అవర్ బాయ్స్ వర్ ప్లేయింగ్ విత్ ద బాల్.
0: ఇది రామును కొట్టేటప్పటికి ఆ యొక్క మందర వీపుకు పోయి తగిలింది.
1: అండ్ రామ హెడ్ హిట్ ద బాల్, ఇట్ టచ్డ్ ద బ్యాక్ ఆఫ్ మందర.
0: రాములు నవ్వలేదు.
1: రామజీన్ లో
0: కానీ లక్ష్మణ భరత శత్రుగులు ఇంకా వీరితో ఆడుకుంటున్నటువంటి ఒక గ్రామ పిల్లలు కూడా పక్కును నవ్వారు.
1: లక్ష్మణ భరత శత్రుగులు అదర్ బాయ్స్ లాఫ్డ్ ఇమీడియట్లీ.
0: ఎందుకోసం నవ్వారు?
1: వై డిడ్ ద లా?
0: మందర వీపుకు తగిలేటప్పటికి మందర ఎగిరింది.
1: ద మూమెంట్ బాల్ టచ్డ్ ద బ్యాక్ ఆఫ్ మందర
0: చూసి నవ్వినారు.
1: వాచింగ్ హర్ జంపింగ్ ద లా.
0: రాములు నన్ను ఇంత అవమానం చేసినాడు కదా అని చెప్పి ఆనాటి నుంచి ఈ క్రోధం సాధిస్తూ వచ్చింది.
1: రామ హెస్ పుట్ మీ టు షేమ్ సిన్స్ దెన్ షీ వాజ్ యాంగ్రీ.
0: ఆ క్రోధాన్ని మనసులో పెట్టుకుని
1: విత్ అన్ యాంగర్
0: ఇంత కార్యానికి విరుద్ధానికి మూల కారణంగా మందర వీపుకు పోయి తగిలింది.
1: అండ్ రామ హెడ్ హిట్ ద బాల్, ఇట్ టచ్డ్ ద బ్యాక్ ఆఫ్ మందర.
0: రాములు నవ్వలేదు.
1: రామ డిడ్ లా.
0: కానీ లక్ష్మణ భరత శత్రుగులు ఇంకా వీరితో ఆడుకుంటున్నటువంటి ఒక గ్రామ

0: టైమ్ సిన్స్ దెన్ షీ వాజ్ యాంగ్రీ.
1: ఆ క్రోధాన్ని మనసులో పెట్టుకుని
0: విత్ అన్ యాంగర్
1: ఇంత కార్యానికి విరుద్ధానికి మూల కారణంగా అయిపోయింది.
0: షీ బికేమ్ జస్ట్ ది అపోజిట్.
1: మానవునకు క్రోధం అనేటువంటిది శేషంగా కూడా ఉండకూడదు.
0: యాంగర్ షుడ్ నాట్ బి దేర్ ఎనీ ట్రేస్.
1: ఈ రామాయణంకంత మూల కారణం ఈ రెండే.
0: రామాయణ
1: మందర క్రోధము,
0: ది యాంగర్ ఆఫ్ మందర,
1: శూర్పణక కామము.
0: The desire of
1: ఈ కామక్రోధములు రెండే రామాయణానికి మూల కారణంగా తయారైపోయింది.
0: The క్రోధ, the anger, కామా, the desire are responsible for Ramayana.
1: ఈ క్రోధము అయోధ్యలో ఉండినటువంటి రాముణ్ణి అరణ్యానికి పంపించింది.
0: It's only this anger that sent Rama to exile.
1: కామము అరణ్యంలో ఉండినటువంటి సీతను లంకకు పంపించింది.
0: It's only the desire that made Sita to be sent to Lanka.
1: అనగా ప్రకృతి పరమాత్మను వియోగము సంభవించింది.
0: It led to the separation of nature and God.
1: ఈ వియోగమైనటువంటి బాధలే రామాయణంలో వచ్చినటువంటి మహాబాధలు.
0: All the suffering that we find Ramayana is because of the separation.
1: కరుకలి మందర వెళ్లి కైకకు చెప్పి అనేక విధములుగా మార్చేసింది.
0: సో మందర సెడ్ సో మెనీ థింగ్స్ టు కైక.
1: మందర యొక్క మనసు చాలా కఠినమైనటువంటిది.
0: మందర హార్ట్ ఇస్ సో స్ట్రాంగ్.
1: మందర అంటే కైకకు చాలా ఇష్టం.
0: కైక లైక్స్ మందర వెరీ.
1: ఎంత ఇష్టమైనప్పటికీ నీ మొట్టమొదటి తాను అంగీకరించలేదు.
0: ఫస్ట్ షీ డిడ్ంట్
1: అక్సెప్ట్. రామచంద్రుడికి పట్టాభిషేకం జరుగుతుందని ఆనందం చేత తన మెడలో ఉన్నటువంటి హారాన్ని కూడా మందర మెడలో వేసింది.
0: ఆన్ హియరింగ్ ద ప్లెజెంట్ న్యూస్ దట్ రామచంద్ర ఇస్ గోయింగ్ టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ షీ ప్రెజెంటెడ్ ద నెక్లెస్ టు మందర.
1: మందర దాన్ని తీసి పారవేసింది.
0: మందర త్రూ ఇట్ అసైడ్.
1: కోపం అనేటువంటిది ఇంత చెడ్డది.
0: దట్ యాంగర్ ఇస్ సో బ్యాడ్.
1: కోపము కలిగిన వారికి ఏ పనియు ఫలింపకుండు ఎగ్గును గలుగు పాపపు పనులను చేయుచు చి పొమ్మని పించుకుంట చేకూరుజుమీ.
0: ద వన్ హూ ఇస్ యాంగ్రీ విల్ నెవర్ ఫుల్ఫిల్ ఎనీ ఆఫ్ ది టాస్క్, విల్ నెవర్ అచీవ్ ఎనీథింగ్. He will laugh at all problems and obstacles. He is committing sins. And he will lose his wealth. He will lose his respect. He will be separated from his own people. Because of anger, people will lose everything.
1: తన కోపమే తనకు శత్రువుగా మారిపోయింది.
0: Anger becomes your own enemy.
1: కనుకనే ఈ విధమైన కారణం చేతనే
0: because of this reason
1: పట్టాభిషేకమునకు సిద్ధముగా ఉండినటువంటి రాముడు
0: Rama is ready for coronation.
1: చక్కగా మీరు గుర్తించాలి. అనేక మంది జాతకాలని ముహూర్తాలని ఈ పిచ్చి పిచ్చి భావాలు పెట్టుకుని కొంతవరకు తబ్బిబ్బైపోతుంటారు.
0: పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్ బికాస్ ఆఫ్ సర్టన్ ఫీలింగ్స్ రిలేటింగ్ టు ది హారోస్కోప్స్.
1: ఈ పట్టాభిషేకమునకు ఎవరు ముహూర్తం పెట్టిండేది?
0: హూ హాడ్ సెట్ దట్ ఆస్పిషియస్ మూమెంట్ ఫర్ కరోనేషన్?
1: సాక్షాత్ బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారే పెట్టాడు.
0: వశిష్ఠాది బ్రహ్మర్షి.
1: బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారు ఈ యొక్క పట్టాభిషేకమునకు ముహూర్తం పెట్టారు.
0: బ్రహ్మర్షి వశిష్ఠ ఇస్ ద వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్
1: రాముని యొక్క కారనేషన్.
0: నెక్స్ట్ మార్నింగ్ హీ షుడ్ బి కరోనేటెడ్.
1: కానీ అదే సమయానికి అరణ్యానికి పోవలసి వచ్చింది.
0: ద సేమ్ టైమ్ హీ హాస్ టు బి సెంట్ టు ఎ
1: జాతకం యొక్క తప్ప లేక ముహూర్తం తప్ప.
0: దట్స్ ది మిస్టేక్ లై ఇన్ ద
1: పెట్టిన వారి తప్ప.
0: ఆర్ ద పర్సన్ దేర్.
1: కాదు కాదు.
0: నో,
1: ఇది కేవలము రామ సంకల్పమే దీనికి మూల కారణం.
0: ఇట్స్ ఓన్లీ ది విల్ ఆఫ్ రామా దట్ ఇస్ ద కాజ్.
1: దీనికి ఇంకా కొన్ని చరిత్రలు బ్యాక్గ్రౌండ్ లో ఉంటున్నాయి.
0: దేర్ఇస్ ఆల్సో సర్టన్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్.
1: ఒకానొక సమయం లోపల
0: అట్ వన్ టైమ్
1: కైక దగ్గర చాలా సన్నిహితంగా ఉంటున్న సమయంలో
0: వెన్ సో ఇంటిమేట్ టు కైక
1: రామును కైకతో చెప్తూ వచ్చాడు.
0: రామ వాస్ టెలింగ్ కైక,
1: అమ్మా దీనికి నీవు సంసిద్ధంగా ఉంటుండాలి.
0: మదర్ యూ బీ రెడీ ఫర్
1: రాక్షస సంహార నిమిత్తమై నేను అరణ్యానికి పోవాల్సి వస్తుంది.
0: టు కిల్ ది డెమన్స్ ఐ మే హావ్ టు గో టు ది ఫారెస్ట్.
1: కానీ నీకు కొన్ని అపకీర్తులు వస్తాయి.
0: యూ విల్ బి పుట్ టు డిస్రిప్యూట్.
1: వచ్చినప్పటికీ నీవు ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయవద్దు.
0: బట్ డోంట్ కీప్ ఇన్ వ్యూ ఆల్ దీస్ థింగ్స్.
1: నన్ను అరణ్యానికి పంపించేటువంటి కోరిక నీవు ఒకటి కోరుకో.
0: యూ డిజైర్
1: కోరుకో.
0: యూ డిజైర్
1: ఈ విధంగా రాములే మొట్టమొదట కైకు చెప్పాడు.
0: సో రామ టోల్
1: రామాయణంలో కూడా లేదు.
0: ఇస్ నాట్ దేర్ ఇన్ ఎనీ
1: రామాయణం. కైక చెడ్డది కానే కాదు.
0: కైక ఇస్ నాట్ బ్యాడ్.
1: కైక చాలా మంచిది.
0: కైక ఇస్ వెరీ గుడ్.
1: రాముల విషయం లోపల ప్రాణ సమానంగా చూసుకునేటువంటిది.
0: షీ కన్సిడర్ రామ యాజ్ హర్ వెరీ
1: లైఫ్. భరతుని కంటే రాములంటే చాలా మరింత ఇష్టము.
0: షీ లవ్డ్ రామ మోర్ దాన్ భరత.
1: కన్న కుమారుని కంటే పెంచిన కుమారుని పైన ప్రేమ మరింత అధికము.
0: More than her own son, she loved Rama much more.
1: ఈ రెండు రహస్యాలు తన దగ్గరనే పెట్టుకున్నారు ఇద్దరు.
0: Both of them know this secret.
1: సరే అరణ్యానికి బయలుదేరాడు.
0: He started proceeding to forest.
1: ఆనందంతో బయలుదేరాడు.
0: He was very happy while going.
1: ఎవరైనా మానవులు సహజంగా ఈ విధమైనటువంటి యొక్క సందర్భం లోపల ఆనందాన్ని అనుభవిస్తారా?
0: ఎనీ పర్సన్ హ్యూమన్ ఫర్ దట్ మ్యాటర్
1: ఉన్నటువంటి వాడు కఠినమైన అడవి లోపల 14 సంవత్సరాలు సంతరించమని కోరినప్పుడు ఎంత దుఃఖిస్తారు, ఎంత విలపిస్తారు, ఎంత నిరాశకు గురి అయిపోతారు?
0: ద వన్ హూ ఇస్ టు బి కోరనేటెడ్ హ్యాస్ టు ప్రొసీడ్ టువర్డ్ ద ఫారెస్ట్. నేచురలీ విల్ బి ఫుల్ ఆఫ్ గ్రీఫ్ అండ్ సాడ్.

0: రాములకు అలాంటి వియోగం కానీ అలాంటి దుఃఖం కానీ లేదు.
1: బట్ రామా వాస్ నెవర్ సాడ్.
0: జగత్తులో ప్రతి ఒక్కటి మంచే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
0: సుఖ దుఃఖే సమే కృత్వా లాభం లాభజయాజయాత్. రెండు కుటుంబ సమత్వంగానే చూసుకోవాలి.
1: ప్రెషర్ అండ్ పెయిన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్.
0: నేను ఆనందంగా వెళుతున్నాను అన్నాడు.
1: ఐఎమ్ గోయింగ్ హ్యాపీలీ.
0: తల్లి దగ్గరికి వచ్చేటప్పుడు తల్లి చాలా విలపించింది.
1: వెన్ హీ కేమ్ టు మదర్ షీ
0: ఫెల్ట్. సామాన్యురాలు.
1: షీ ఇస్ ఆర్డినరీ.
0: కౌసల్య.
1: కౌసల్య.
0: కన్న కడుపు భరించుకోలేనంత బాధను అనుభవిస్తూ వచ్చింది.
1: ద వెరీ మదర్ షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ గ్రీ.
0: ఎవరి మాట కూడా వినలేదు.
1: హీ డిడ్ంట్ పే టు ఎనీబడీస్ వర్డ్.
0: లక్ష్మణుడు కూడా బయలుదేరాడు.
1: లక్ష్మణ స్టార్టెడ్ ఫాలోయింగ్.
0: లక్ష్మణుడు ఎందుకోసం బయలుదేరాడు?
1: వై షుడ్ లక్ష్మణ స్టార్ట్?
0: లక్ష్మణుడు కూడా నువ్వు తండ్రిని విమర్శించినట్టుగా అనేక గ్రంథాల్లో ఉంటుంటాది.
1: ఇన్ సర్టన్ టెక్స్ట్ ఇట్ ఇస్ రిటన్ ద
0: లక్ష్మణ క్రిటిసైజ్ తండ్రిని విమర్శించలేదు.
1: లక్ష్మణ నెవర్ క్రిటిసైజ్
0: రామ సంకల్పం ఏమిటి? అదంతా మంచిదే.
1: ఇట్స్ ఆల్ రామాస్ విల్.
0: తన సంకల్పాన్ని అనుసరించడమే నా కర్తవ్యం.
1: ఆల్ టు ఫాలో హిస్ విల్ ఇస్ మై
0: అన్నాడు. ఊర్మిళకు చెప్పలేదు.
1: సుమిత్రకు
0: చెప్పలేదు. తండ్రికి చెప్పలేదు. ఎవరికి చెప్పలేదు.
1: ఎనీబడి.
0: రామునితో బయలుదేరాడు.
1: హి స్టార్టెడ్ ఫాలోయింగ్ రామ.
0: ఈ విధమైనటువంటి ఒక సహజ ధర్మాలు దైవతత్వానికి దైవ శక్తులకు తప్ప మరొక దానికి సాధ్యం కాదు.
1: దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ టు గాడ్ అండ్ డివైన్ పవర్.
0: రామ నేను పుట్టడమే నీ సేవ నిమిత్తమై పుట్టాను.
1: రామ ఐఎమ్ బోర్న్ టు సర్వ్ యూ.
0: నిన్ను వదిలి క్షణమైనా నేను ఉండలేను.
1: ఐ కెనాట్ లీవ్ లీవింగ్ యువర్ కంపెనీ ఫర్ ఎ మోమెంట్.
0: లేకుండా పోతే నన్ను అరణ్యానికి పంపించి నీవు అయోధ్యలో ఉంటుంది.
1: అదర్వైజ్ యూ సెండ్ మీ టు ద ఫారెస్ట్ అండ్ యూ స్టే బ్యాక్ ఇన్ అయోధ్య.
0: నేను నీ వెంట రాక తప్పదు అన్నాడు.
1: ఐ మస్ట్ నెసర్లీ ఫాలో యూ.
0: రాములంటే లక్ష్మణుడికి చాలా ప్రేమ.
1: లక్ష్మణ హెస్ ఇంటెన్స్ లవ్ ఫర్ రామ.
0: లక్ష్మణుడు అంటే రాములకు ప్రేమ.
1: అండ్ రామ ఆల్సో లవ్.
0: ఈ ఇరువురి ప్రేమల మధ్యలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
1: And the intimate love between the two is very mysterious.
0: ఎప్పుడు కూడా నువ్వు మహావిష్ణు స్వరూపంగా ఉండినప్పుడు శరతల్పం పైన పండుకున్నట్టు భీష్ముని వలె ఇక్కడ ఆదిశేషుని పైన పవడించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు.
1: జస్ట్ యాజ్ భీష్మ లైడ్ ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్, లైయింగ్ ఆన్ లక్ష్మణ ఆదిశేషుడు. లక్ష్మణ ఇస్ ఆదిశేష.
0: అతని పైన నిరంతరము పవడించినటువంటి వాడు ఈ రాముడు.
1: సో రామ వాజ్ రిక్లైనింగ్ ఆన్ ఆదిశేష.
0: కనుకనే ఇరువురికి ఎడబాటు జరగడానికి అవకాశం లేదు.
1: సో దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ సెపరేషన్ బిట్వీన్ ది టు.
0: ఈ ఇరువురిలో ఉండేటువంటి అంతరార్థాలు వారికి మాత్రమే తెలుసు.
1: దే నో ది ఇన్నర్ మీనింగ్ బిట్వీన్.
0: వెళ్లారు.
1: దే వెంట్.
0: సరయూ తీరం దాటారు.
1: అక్రాస్ సరయూ.
0: సాయంకాలం అయిపోయింది.
1: ఇట్ వాజ్ ఈవినింగ్ టైం.
0: ప్రజలందరికీ ఈ రహస్యం తెలియదు.
1: పీపుల్ డు నాట్ నో.
0: చాలా మంది అనేక విధములుగా కూడా విలపిస్తూ పరిగెత్తుతూ శ్రీరాముని వదిలి ఉండలేము, మా ప్రాణము తీసేయమని అనేక మంది ప్రార్థిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ దే సెడ్ దే కెనాట్ లీవ్ ది కంపెనీ ఆఫ్ శ్రీరామ్.
0: మేము ఎందుకు ఈ దృశ్యాన్ని చూడాలి? ఎందుకోసం మేము బ్రతకాలి?
1: వై షుడ్ వి సీ ఆల్ దిస్?
0: మా బ్రతికెందుకు?
1: బట్ ఫార్.
0: ఇంకా తల్లి దగ్గరికి వెళ్లారు. నమస్కారం చేశారు.
1: దే డిడ్ నమస్కార్ టు మదర్.
0: ఇంకా ఆమె చెప్పలేనంత బాధపడుతూ వచ్చింది కౌసల్య.
1: కౌసల్య వాస్ గ్రీఫ్ స్టికెన్.
0: కొన్ని నెలల నుంచి కూడా కౌసల్య దగ్గర పోవటం లేదు. దశరథుడు.
1: దశరథ వాస్ నాట్ గోయింగ్ టు కౌసల్య ఫర్ ఫ్యూ మంత్స్ బ్యాక్.
0: కొంత మంత్సే కాదు, కైక వివాహం జరిగినప్పటి నుంచి కూడా కౌసల్య దగ్గరికి పోవటం లేదు.
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ కైకాస్ వెడ్డింగ్.
0: లోకంలో కూడా అంటే జరుగుతుంటుంది. కడపటి భార్య అంటే చాలా ఇష్టం.
1: ది లాస్ట్ వైఫ్ ఇస్ సో ఎండియరింగ్.
0: అప్పుడు రాముని చూసి ఈ విధంగా పోయినప్పుడు పంపించింది, రామా నీకు ఈ విధమైన పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా తలంచలేదు.
1: ఏ
0: నిమిషంలో నీవు రాజవుతావో ఈ ఆనందాన్ని చూసి నేను ఆనందించాలనుకున్నాను.
1: ఐ వాంట్ టు బి హ్యాపీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ వెన్ యూ విల్ బి కరోనేటెడ్.
0: జరగవలసింది జరగక తప్పదు.
1: వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపెన్ మస్ట్ హ్యాపెన్
0: అని ఆశీర్వదించి
1: హి బ్లెస్డ్.
0: నీకు అరణ్యమే అయోధ్య.
1: That forest is your
0: Ayodhya. Aranyam.
1: For me, this Ayodhya is the forest.
0: నీవు సంరక్షించుకుని నీవు ఈ సమయాన్ని తప్పక సద్వినియోగం చేసుకుని రామని.
1: యూ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ టైమ్ ఇన్ రిటర్న్.
0: కూర్చుంది.
1: షీ సాట్.
0: తనకు తాను ఇంక నేను బ్రతకనక్కర్లేదు అనుకుంది.
1: ఐ డోంట్ నీడ్ టు లివ్ ఎనీ లాంగర్.
0: పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి,

0: దూరమైన పడతి బ్రతుకదేలా.
1: Can any woman live?
0: ఎందుకు నా బ్రతుకు
1: being separated from?
0: ఒకవైపున పతికి దూరం అయ్యాను,
1: and one way
0: ఒకవైపున సుతునికి దూరం అయ్యాను,
1: another way I'm
0: నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి?
1: Why should I live? For whose sake
0: అని
1: should I live?
0: అన్నపానాదులు వదిలిపెట్టి అహోరాత్రములు కూడాను బాధపడుతుండాలి.
1: She sacrificed the food and drink and she was feeling so sad.
0: ఈ దశరథుడు మరణించిన తర్వాత,
1: after the death of Dasharatha,
0: వశిష్ఠుల వారు
1: వశిష్ఠ
0: కేకేయ రాజ్యమునకు వర్తమానం పంపాడు.
1: He sent the message to the KK.
0: ఏమని దశరథుడు మరణించాడని చెప్పలేదు.
1: Not that Dasharatha died.
0: తక్షణం మీరు రావాల్సింది అన్నారు.
1: He said you start immediately.
0: భరతుడు శత్రుఘ్నుడు,
1: భరత అండ్ శత్రుఘ్న,
0: ఆనాడు ఏ ప్లేన్ లో ఏ కార్ లో ఏ హెలికాప్టర్ లో ఒకటి లేవు.
1: Those days there were no flights.
0: రథములో రానే రావాలి.
1: They must come in chariots.
0: రావడానికి 15 దినములు పట్టింది.
1: It will take 15 days to reach.
0: ఆనాడు ఈ శవాన్ని దాచిపెట్టడానికి ఏ ఐసు గడ్డలో ఏ యొక్క ఇదో రస పదార్థాలు లేవు. అప్పుడు
1: there were no chemicals or ice to protect the dead
0: body. అప్పుడు కూడా చచ్చిన దేహాన్నంతా ఊరుగాయ వేసినట్టుగా నూనెలో వేసేశారు.
1: Just as a pickle in the dead body is kept in the oil there.
0: Bharata Shatrughna vachinta varaku nunillo tadipettaru.
1: So until the arrival of Bharata Shatrughna, the dead body of Dasharatha is kept in oil.
0: Bharata Shatrughna parigetti vastunnaru.
1: Bharata Shatrughna
0: chaala veganga vastunnaru.
1: Coming very fast.
0: Ayodhya lo praveshinchetappatiki ayodhyulanta pakshulu kudanu talalu unchukoni yedustunnayi.
1: By the time they reach Rasha Ayodhya, everybody bent their heads including birds.
0: అయోధ్య కళాహీనంగా కనిపించింది.
1: అయోధ్య లాస్ట్ ఆల్ ఇట్స్ గ్లామర్.
0: పశువులు కూడా తల ఎత్తి ఉండటం లేదు.
1: కౌస్ ఆల్సో నెవర్ రేజ్డ్ దేర్ హెడ్స్.
0: బజారులో తిరిగేటువంటి కుక్కలు కూడా విలపిస్తూనే ఉంటున్నాయి.
1: డాగ్స్ ఆన్ ది స్ట్రీట్స్ వర్ క్రైయింగ్.
0: ఏమిటి ఈ విచారమునకు కారణము అని విచారించాడు భరతుడు.
1: భరత ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్ బిహైండ్ ఇట్.
0: రథము దిగాడు, లోపల పరిగెత్తాడు.
1: హి గాట్ డౌన్ ఫ్రమ్ ద చారిట్ అండ్ ర్యాన్.
0: తల్లిని చూచాడు.
1: సోదమాద
0: ఆమె ఒక వికార స్వరూపాన్ని ధరించింది.
1: షీ వాస్ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మ్ దాన్ యూజువల్.
0: ధరించినటువంటి కైక ధైర్యంతో, లక్ష్మణ భరత నీ ఇంక చేయవలసిన కార్యాలు నువ్వు ప్రయత్నించున్నాడు.
1: షీ పిక్డ్ అప్ అండ్ కరేజ్ అండ్ సెడ్ భరత
0: తండ్రి మరణించాడు,
1: ఫాదర్ డైడ్,
0: కర్మకాండం నీవు ఆచరించమని చెప్పింది.
1: ఆల్ ద లాస్ట్ రైట్స్ మస్ట్ బి పర్ఫార్మ్డ్.
0: రామలక్ష్మణులు ఎక్కడ పోయారు?
1: వాట్ హ్యాపెన్ టు రామలక్ష్మణ?
0: ఆనందించాడు. అయ్యో తండ్రి మరణించే సమయం లోపల నేను శత్రుఘ్నుడు లేకపోయామే, తండ్రి ఏమి చెప్పాలనుకున్నాడో మాకు, కేవలం ఈ ప్రాప్తి రామలక్ష్మణులకే సంప్రాప్తమైంది.
1: హీ ఫెల్ట్ దట్ ఎట్లీస్ట్ హీ వాస్ హ్యాపీ దట్ రామలక్ష్మణ వర్ దేర్ ఆన్ ద బెడ్ సైడ్ ఇన్ ద లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ దశరథ.
0: కట్ట కనపడే తండ్రిని చూచేటువంటి ప్రాప్తి రామలక్ష్మణులకే దక్కింది.
1: రామలక్ష్మణ కుడ్ బి దేర్ వెన్ దశరథ వాస్ డైయింగ్.
0: అని చాలా బాధపడుతూ వచ్చాడు.
1: ఫెల్ట్ సో సాడ్ దట్ హీ వాస్ నాట్ దేర్ ఎట్ ద టైం బెడ్ సైడ్.
0: తక్షణమే కౌసల్య మందిరానికి వెళ్లాడు.
1: ఇమీడియట్లీ వెంట్ టు కౌసల్యాస్ ప్యాలెస్.
0: ఆమె జరిగినటువంటి విషయం అంతా కూడా పూసగురించినట్టు చెప్పింది.
1: హి టోల్డ్ ఇన్ వర్బాటిమ్ వాట్ ఆల్ దట్ హడ్ హ్యాపెండ్.
0: అమ్మా అడవికి పోయినటువంటి రామలక్ష్మణులు ఇంతకాలం ఎందుకు రాలేదు?
1: మదర్ హౌ ఇస్ ఇట్ దట్ రామ హస్ గాన్ టు ఫారెస్ట్
0: లేదు? ఇంకా 14 సంవత్సరం వరకు రారు వారు అన్నారు.
1: దే ఆర్ నాట్ గోయింగ్ టు రిటర్న్ ఫర్ 14 ఇయర్స్ టు కమ్.
0: తండ్రి పోయినటువంటి దుఃఖంతో మునిగిపోతున్నటువంటి భరత శత్రుఘ్నులు రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన క్రోధం వచ్చేసేసింది.
1: దే ఆర్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్ on hearing that Ramalakshmana are there in the forest.
0: Anaga okadani ante adikamaina prema nu chuchinappudu rendavo prema tagipothundi. Okadani kante adikamaina prema nu chuchinappudu rendavo prema tagipothundi.
1: When they have more of love towards the second thing, the first love will be diminishing.
0: Tandrinti ento prema ga undinatundi varu Bharata Shatrughna.
1: Bharata Shatrughna loved their father.
0: కాని అతనికంటే మరింత ప్రేమ రామలక్ష్మణుల పైన.
1: బట్ దే లవ్ రామలక్ష్మణ మచ్ మోర్.
0: రామ రామ అంటే రామ ప్రాణమే వీళ్ళకి.
1: దే కన్సిడర్ రామ ఇస్ వెరీ లాయల్.
0: భరత శత్రుఘ్న లక్ష్మణులకు అందరికీ రాములే ఏకైక ప్రాణము.
1: ఫర్ లక్ష్మణ భరత శత్రుఘ్న రామ ఇస్ వెరీ లాయల్.
0: నేను తండ్రి కర్మకాండం కూడా నేను చేయను.
1: ఐ విల్ నాట్ పర్ఫార్మ్ ద లాస్ట్ రైట్.
0: నేను రాముల దగ్గరికి వెళ్తానన్నా.
1: ఐ విల్ గో టు రామ హీ సెడ్.
0: కానీ వశిష్ఠుల వారు సమాధాన పరిచి
1: వశిష్ఠాయన
0: ఇప్పటికే ఆలస్యం అయిపోయింది.
1: ఇట్స్ ఆల్రెడీ డిలే.
0: ఏ కర్మలంతా నువ్వు ఆచరించవలసింది తప్పదు.
1: యు మస్ట్ నెసెసరీ డూ లాస్ట్
0: రైట్. ఈ వంత కుడును కర్మకాండం ఆచరించే మనం అందరూ కలిసి వెళ్దాం రాముల దగ్గరికి అన్నాడు.
1: ఆఫ్టర్ ఆల్ ది యాక్టివిటీ దట్ యు ఆర్ సపోజ్డ్ టు డూ, లెట్స్ ఆల్ గో టుగెదర్.
0: అనగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి.
1: హియర్ వి హావ్ టు నో వన్ పాయింట్.
0: ఎంతో ప్రేమగా ఉండినటువంటి ఒక తండ్రి పైన కూడాను
1: all the love that they have towards,
0: అంతకంటే అధికమైన ప్రేమ కలిగినటువంటి రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన కూడా ద్వేషం వచ్చేసింది.
1: As they could not bear the pangs of separation from Rama Lakshmana, they had bitter hatred towards mother Kaika.
0: మనలో ఉండినటువంటి దుఃఖాన్ని ఒక దుఃఖాన్ని ఒకటి మార్చాలంటే ఏ దుఃఖంగా మారుస్తుంది?
1: So one grief is converted to another form of grief. What sort of it?
0: Puttuta oka chinta.
1: The birth is one grief.
0: Bhumi nunduta chinta.
1: Life on earth is one of
0: them. Samsaram oka chinta.
1: The family life.
0: Chavu chinta.
1: The death.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీయు చింత.
1: ఆల్ యాక్షన్స్.
0: కష్టము ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: మిస్టరీ.
0: సర్వ చింతల బాపెడి సర్వేశ ప్రేమ పొందుడికడైన ప్రజలార పొందు మీరా. అన్ని చింతలు బాపేటువంటి చింత ఒకే చింత, అదే సర్వేశ్వర చింత.
1: All these are worries, but when you think of God, that all other worries should be solved.
0: అధికమైనటువంటి చింత భగవంతుని చింత.
1: So you should think of God and higher. దీనికి
0: మించిన చింత మరొకటి లేదు.
1: There is nothing higher than this.
0: ఆ చింతలో మనం మునిగితేమంటే ఈ చింతలన్నీ కూడా నువ్వు గాలికి కొట్టుపోయినట్టు పట్టుకొట్టుకుని పోతాయి.
1: The moment you drown yourself in the thought of God, rest of things will go.
0: కనుకనే ఈ ప్రాకృతమైనటువంటి అల్పమైనటువంటి చింతలకు మనం కుంగిపోనక్కర్లేదు.
1: సో యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ థాట్స్.
0: అన్ని చింతల కంటే పెద్ద చింత భగవంతుని యొక్క చింతనే.
1: ది హైయెస్ట్ థాట్ ఈస్ ద
0: భగవంతుని యొక్క వియోగ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ ఫర్ ద
0: ప్రేమ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ.
0: ప్రేమ చింతలో మనం మునిగినామంటే ఈ చింతలంతా మనం లెక్క చేయనక్కర్లేదు.
1: ది మూమెంట్ యు హావ్ గాట్ ద థాట్ ఆఫ్ లవ్, యు నీడ్ నాట్ బి బదర్డ్ ఆఫ్ ద రెస్ట్.
0: కనుకనే భరతుడు ఈ విధమైనటువంటి చింతలంతా కూడా మర్చి రామచింతలో మునిగి సర్వ సైన్యాన్ని కూడా తీసుకుని వెళ్లాడు.
1: సో భరత ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సచ్ యాంగ్జైటీస్ అండ్ వరీస్ అండ్ హ్యాడ్ ఆల్ ద థాట్ ఆఫ్ రామ.
0: తల్లులు కూడా ప్రార్థించారు.
1: అదర్స్ ఆల్సో ప్రేయర్.
0: నాయన మీరెవరూ లేనటువంటి ఈ యొక్క అయోధ్యలో మేముండి ప్రయోజనం ఏమిటి?
1: దిస్ నో యూజ్ ఇన్ స్టేయింగ్ బ్యాక్ వెన్ ఆల్ ఆఫ్ యు ఆర్ తీసుకెళ్ళమని నాట్ హియర్. టేక్ అస్ ఆల్సో.
0: కైకతో పాటు మందరతో పాటు అందరినీ తీసుకెళ్లారు.
1: దే టుక్ అలాంగ్ విత్ దెమ్ కైక అండ్ మందర ఆల్సో.
0: ఎక్కడో అరణ్యంలో చిత్రకూట పర్వత పైన ఏదో చిన్న కూటంలో ఉంటున్నారు, పర్ణశాలలో ఉంటున్నారు. ఏనుగుల గర్జన, గుర్రముల సవారీ, అనేక విధమైనటువంటి రథములు నడిచినట్టుగా శబ్దం వినిపించింది.
1: వైల్ దే వర్ దేర్ ఆన్ ద టాప్ ఆఫ్ దట్ మౌంటైన్ టాప్ చిత్రకూట, దే వర్ లిసనింగ్ టు ద సౌండ్స్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ ది ఎలిఫెంట్స్ అండ్ ద హార్స్.
0: సీతారాములు పర్ణశాల దగ్గర ఉంటుంటే
1: లక్ష్మణుడు
0: ఒక పెద్ద వృక్షాన్ని ఎక్కి చూచాడు.
1: లక్ష్మణ క్లైంబ్డ్ అప్ ది ట్రీ టాప్.
0: కనుకనే త్యాగరాజు కూడా అదే చెప్పాడు. కపివారధి దాటునా

0: చూచుచున్నా చుట్టబుద్ధి గల భరతుడు చూచి చూచి బ్రొక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పరా.
1: Is it possible for the monkey to cross this ocean? Do you think that Lakshmi wants God is somewhere? Bharata is very intelligent.
0: Ramudu ekkada unnadu ante athaniki teliyadu.
1: He doesn't know where Rama is.
0: Evaru daari chupetunte vaallu
1: leru. Nobody will show the way.
0: Chuchadu.
1: He saw.
0: Pakshulanta oka daggara untunnayi.
1: He saw all the
0: birds. Pakshulu aadukuntunnayi.
1: Birds were playing.
0: Pakshulu aadukune place lopala jalam untadi.
1: Where the birds all around
0: ekkada jalam untado akkada Ramudu untadu.
1: Where there's water
0: ani ee vidhanga sukshmabuddhito yochistu vachadu.
1: Being so intelligent he could think in this way.
0: పక్షులంతా కూడా జలమున్న చోటే ఉంటుంటాయి అడవి లోపల.
1: బర్డ్స్ విల్ బి దేర్ నియర్ ద వాటర్.
0: జలము లేని చోట పక్షులు ఉండవు.
1: బర్డ్స్ విల్ నాట్ బి దేర్ వేర్ దేర్ ఇస్ నో వాటర్.
0: కనుక అక్కడ జలమున్న చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ వాటర్ దేర్ ఇస్
0: ఫలమున్న చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ ఫ్రూట్ దేర్ ఇస్ రామచంద్ర.
0: కనుకనే ఆ పక్షుల యొక్క జాడను చూచి వస్తున్నాడు భరతుడు.
1: వాచింగ్ ద బర్డ్స్ అట్ సైడ్ భరత స్టార్టెడ్ ప్రొసీడింగ్.
0: చూచాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్లైంబ్ ద ట్రీ టాప్ అండ్ నోటీస్డ్.
0: ఆదిశేషుడు
1: లక్ష్మణ ఇది ఆదిశేష.
0: సర్పస్వరూపుడు కోపం వచ్చేసింది.
1: హీజ్ ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ సర్పెంట్ ఇస్ వెరీ యాంగ్రీ.
0: అన్న సిద్ధంగా ఉండు అన్నాడు.
1: సెడ్ బ్రదర్ బీ రెడీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఇదిగో తల్లి మనల్ని అరణ్యానికి పంపించింది, కుమారుడు మనల్ని అరణ్యంలో కూడా ఉండనివ్వకుండా చేయడానికి సైన్యంతో దండెత్తి వస్తున్నాడు.
1: మదర్ హెస్ సెంట్ అస్ టు ద ఫారెస్ట్, సన్ ఈజ్ రెడీ హియర్ టు ఫైట్ విత్ అస్ నౌ.
0: రథములతో సైన్యముతో అన్ని విధాలు కూడా తయారై వస్తున్నాడు.
1: హీస్ రెడీ విత్ ఆల్ ది ఆర్మ్ ఇన్ ది చారియట్.
0: రాములు నవ్వాడు.
1: రామ స్మైల్.
0: లక్ష్మణ.
1: లక్ష్మణ,
0: ఇంతకాలం పెరిగకూడను భర్త శత్రుకుల యొక్క గుణాలు నీవు గుర్తించుకోలేకపోతున్నావే.
1: హావింగ్ స్టేడ్ సో లాంగ్ యూ కుడ్ నాట్ ద క్వాలిటీస్ ఆఫ్
0: భర్త. శాంతి స్వరూపుడు
1: భర్త ఇస్ వన్ ఆఫ్ పీస్.
0: రాములంటే నేనంటే భర్తనికి చాలా ప్రాణము.
1: భర్త టేక్స్ మెసేజ్.
0: అలాంటి వాడిపైన నీవు ఈ దురుద్దేశం పెట్టుకోవటం మంచిది కాదు.
1: యూ కెనాట్ బ్లేమ్ హిమ్ లైక్ దట్ అండ్ టేక్ బ్యాడ్ ఐడియా.
0: వేచి ఉండు.
1: వెయిట్.
0: వచ్చారు భరతుడు, పరిగెత్తి వచ్చాడు, రాముల పాదాల పైన పడ్డాడు.
1: భర్త కేమ్ రన్నింగ్ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: అన్నా రక్షించు, రక్షించు, క్షమించమని ప్రార్థిస్తూ వచ్చాడు.
1: సర్ బ్రదర్ ప్రొటెక్ట్ మీ, పాడన్ మీ.
0: తక్షణమే దగ్గర చేసి అన్నీ తెలుసు రాములకు, కానీ ప్రాకృతమైన రీతిగా కొంత నటించాలి.
1: ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ షుడ్ యాక్ట్.
0: నాన్న అమ్మ క్షేమగా ఉన్నారా?
1: ఆర్ మదర్ అండ్ ఫాదర్ హ్యాపీ?
0: ఇక్కడ కొంతమంది డౌటింగ్ థామస్లకంతా కూడాను ఇతను రాముడే దేవుడైపోతే దశరథుడు మరణించాడని తెలీదా అని అనుకుంటారు.
1: డౌటింగ్ థామస్ విల్ నేచురలీ డౌట్ హావింగ్ నోన్ దట్ హి డజంట్ నో దట్
0: రామ. సామాన్య మానవుల వలె తాను ప్రవర్తిస్తున్నాడు.
1: హి కెన్ బిహేవ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
0: ఆ సామాన్యుల వలె ప్రవర్తించకపోతే ఈ సహజమైన తత్వము ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
1: ఇఫ్ హి డజంట్ బిహేవ్ ఇన్ ఆర్డినరీ వే యు కెన్ నాట్ నో ద నేచురల్ క్వాలిటీ బిహేవియర్.
0: అనేటప్పటికీ భరతుడు చెప్పాడు.
1: దెన్ భరత సేడ్
0: అన్న
1: brother
0: nanna nee viyogagnilo maraninchadu unnadu.
1: Father died because of the in the fire of separation. Nee viyogagnilo
0: basmayipoyadu annadu.
1: He got himself burned in the fire of separation.
0: Viyogagni,
1: what is that? It is the fire of separation.
0: Tachane vinnadu.
1: He heard it.
0: Naluguru cheraru.
1: All the four assembled.
0: Nadiki vellaru, tarpanalu vidicharu.
1: They went to the forest and did the last rites.
0: Vachina tarvata ee bharatunaku ramulaku chaala vaadopavadam jarugutundali.
1: Later there is argument.
0: Neevu raaka tappadu.
1: You were bound to return.
0: Neevu raakapoyina nenu ayodhyalone undanu.
1: If you don't return, I must stay.
0: Nenu kuda ikkada aranyamlone untamu.
1: Or else I will stay with you in the forest.
0: Kaani
1: but
0: ramulu tandri aagnana meerakoodadu.
1: But you should not.
0: నాకు అరణ్య రాజ్యాన్ని పాలించమని నాకు ఆదేశం ఇచ్చాడు, నీవు అయోధ్య రాజ్యాన్ని పాలించమని నీకు ఆదేశాన్ని ఇచ్చాడు.
1: ఫాదర్ కమాండెడ్ మీ టు రూల్ దిస్ ఫారెస్ట్. ఫాదర్ కమాండెడ్ యూ టు రూల్ అయోధ్య.
0: నీ రాజ్యాన్ని నీవు పాలించు, నా రాజ్యాన్ని నేను పాలిస్తాను.
1: సో యూ రూల్ యువర్ కింగ్డమ్, ఐఎమ్ రూలింగ్
0: నా రాజ్యంలో అంతా ఋషులే.
1: మై కింగ్డమ్
0: అంతా రాక్షసులే.
1: ఆల్ ఆర్ పీపుల్
0: సంహారం చేసి ఋషుల్ని పోషించాలి.
1: దేర్ఫోర్ ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీస్.
0: నేను ఋషి మానస సంచారి.
1: ఐ మూవ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్
0: నా రాజ్యాన్ని నేను చక్కగా పాలిస్తుంటాను.
1: సో ఐ విల్ అడ్మినిస్టర్ మై కింగ్డమ్.
0: వెళ్ళమని చెప్పాడు.
1: హి సెడ్ యు గో బ్యాక్.
0: కానీ వినకపోవటం చేతనే
1: బట్ హి డిడ్ంట్ హియర్.
0: ఆ పాదుకలు తీసుకుని రామాగ్ని శిరసావహించి తిరిగి అయోధ్యకు వస్తాడు.
1: హి కలెక్టెడ్ ద డివైన్ శాండల్స్ అండ్ రిటర్న్ బ్యాక్.
0: అనగా రామాజ్ఞ అనేటువంటిది అందరికి కూడా అంత ప్రధానమైన ప్రమాణం.
1: Rama's command must be obeyed.
0: అనగా దైవాజ్ఞ. ఏది చెప్పినప్పటికి దీనికి వేరు ప్రశ్నలే ఉండకూడదు.
1: ఇట్స్ గాడ్స్ కమాండ్, యూ షుడ్ నాట్ క్వశ్చన్.
0: ఎస్ ఎస్.
1: యూ షుడ్ సే ఎస్ ఎస్.
0: దుముకు, దుముకటమే.
1: జంప్, బీ రెడీ టు జంప్.
0: లక్ష్మణుడు కూడా అంతే.
1: లక్ష్మణ ఇస్ లైక్ దాట్.
0: ఆ యొక్క చిత్రకూట పర్వతం పోయినప్పుడు
1: చిత్రకూట
0: సీత అరిసినట్టుగా కనిపించింది.
1: సీత ప్రిటెండ్ యాజ్
0: సీతారాముడు ఒక గుండె పైన కూర్చున్నారు.
1: అండ్ దేవర్ సిట్టింగ్ ఆన్ ఎ స్టోన్.
0: లక్ష్మణ్ పిలిచాడు.
1: దే కాల్ లక్ష్మణ్.
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: ఒక పర్ణశాల నిర్మించు, సీత చాలా అలసిపోయింది అన్నాడు.
1: కన్స్ట్రక్ట్ ఎ హట్ పర్ణశాల హియర్, సీత ఇస్ వెరీ మచ్ టైర్డ్
0: అన్న. ఎక్కడ నిర్మించాలో చెప్పమన్నాడు.
1: సార్ బ్రదర్, వేర్ ఆమ్ ఐ టు బిల్డ్?
0: నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించమన్నాడు.
1: యూ కన్స్ట్రక్ట్ ఇట్ వేర్ యూ వాంట్.
0: ఈ ఒక్క మాట రాములు రా లక్ష్మణ్ చాలా బాధింపజేసింది.
1: లక్ష్మణ ఫెల్ సో సాడ్.
0: ఎంత పాపం చేశాను రామా నేను.
1: వాట్ ఇస్ సిన్ రామా ఐ కమిటెడ్?
0: నీ వాక్కు నుంచి నేను ఇలాంటి కఠినమైన పదములు వినవలసి వచ్చింది కదా.
1: షుడ్ ఐ లిసన్ టు ఆల్ దీస్ హార్ష్ వర్డ్స్?
0: చాలా బాధపడ్డాడు.
1: ఐ ఫెల్ వెరీ సాడ్.
0: సీత వెళ్ళింది.
1: సీత వెంట్.
0: లక్ష్మణ ఎందుకు ఇంత బాధపడుతున్నావు?
1: లక్ష్మణ వై ఆర్ యూ సాడ్?
0: రాముని ఏ కఠినమైనటువంటి పదములు ఉపయోగించలేదు.
1: రామన్ డిడ్ నాట్
0: సే. నీకు ఇష్టమైన చోట నీవు నిర్మించమని చెప్పాడు.
1: హి వాంటెడ్ యు టు బిల్డ్ ద హార్ట్ వేర్ యు వాంట్
0: చెప్పాడు. నాకు ఇష్టం అనేటువంటిది ఒకటి ఉందా?
1: డు యు హావ్ ఎనీ సెపరేట్ లైక్?
0: రామ ఇష్టమే నా ఇష్టము.
1: ఐ హావ్ నో చాయిస్.
0: ఇష్టం మరొకటి లేదు.
1: I have no separate choice or preference.
0: చోట నిర్మించమంటే నేను ఏమో రాముకు దూరమైనటువంటి వాడు.
1: ఇఫ్ రామా సేస్ ఐ షుడ్ డూ ఇట్ వేర్ ఐ లైక్,
0: ఏనాడో నేను అర్పితం చేశాను రాములకు.
1: వాట్ హార్మ్ ఐ హావ్ డన్?
0: మదీయ ధన దారాది సర్వపార సమర్పితం ఆత్మానాం శేషభూతం రక్షమాం శరణాగతి.
1: I have surrendered all my wealth in the family and the kingdom.
0: తల్లిని భార్యను బిడ్డలను రాజ్యమును సర్వస్వమును త్యజించి రాములే నాకు సర్వస్వమని రామపాదమును పట్టాను.
1: I left everybody, the mother, father, the children, the wife, and caught hold of the
0: children. అలాంటి నన్ను నా ఇష్టమైనటువంటిగా పలికాడే.
1: And if you say that I should build on my own choice.
0: సత్యాన్ని గుర్తించినటువంటి రాములు దగ్గరకు వచ్చి తల నిమురుకుంటూ, తమ్ముడా నీవు చిన్నదానికి ఇంత బాధపడనక్కర్లేదు.
1: Rama patting the head of Lakshmana said, "You don't
0: feel so
1: sad." నిన్ను
0: బాధించినందుకు క్షమించు అన్నాడు రాముడు.
1: He sought his pardon for hurting him.
0: ఇదిగో పలాన చోట్లోపు నీవు దీన్ని పర్ణశాల నిర్మించమన్నాడు.
1: And he has shown the spot where the hut is to be built.
0: ఆనందించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ was happy.
0: నీ ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: Your command is important.
0: ఏమైనా సరే నేను సిద్ధంగా ఉంటాను.
1: I am ready for anything.
0: జవాబు అనేటువంటిదే లేదు.
1: No reply whatsoever.
0: అక్కడ కూడా అంతే. భరతుడు.
1: ఏం భరత?
0: భరతుడు కూడాను ఇంకా రామాజ్ఞను మీరలేకుండా తిరిగి వచ్చాడు.
1: భరత ఒకటి
0: మాత్రము, ఒకటి మాత్రము ఒక నియమం నియమించాడు.
1: బట్ దిస్ వన్ డిసిప్లిన్, వన్ పాయింట్ రూల్.
0: నీవు అయోధ్యలో చేరేంత వరకు కూడా నేను అయోధ్యలో ఉండను.
1: అంటిల్ యూ రీచ్ అయోధ్య ఐ విల్ నాట్ స్టే దేర్ ఇన్
0: అయోధ్య. నంది గ్రామం లోపల ఒక నేను కూడా పర్ణశాల వేసుకుని నీ వలె నేను కూడా అక్కడ జీవిస్తాను.
1: ఐ విల్ ఆల్సో బిల్డ్ ఏ హట్ దేర్ ఇన్ నంది విలేజ్.
0: నీ పాదములే అయోధ్యను పాలిస్తుంటాయి.
1: యువర్ ఓన్ ఫీట్ విల్ రూల్ ది ఎంటైర్ అయోధ్య.
0: పాదకులను అయోధ్యలో ప్రతిష్ట చేసి నేను నంది గ్రామంకి వచ్చేస్తాను.
1: యువర్ డివైన్ శాండల్స్ విల్ రూల్ ది ఎంటైర్ కింగ్డమ్ దేర్.
0: నీవు వచ్చేంత వరకు నేను అయోధ్యలో ప్రవేశించను.
1: అంటిల్ యూ రిటర్న్ ఐ డోంట్ స్టెప్ ఇన్ టు అయోధ్య.
0: అలాంటి పుత్రులు, అలాంటి అన్నములు, అలాంటి వీరు ఆనాటి కాలంలో.
1: That's the type of the sons and the brothers in those times.
0: కనుకనే ప్రతి కుటుంబానికి కూడాను అన్నదమ్ములు అంటే ఏ విధంగా ఉండాలని రామాయణం ప్రబోధిస్తూ ఉంటుంది.
1: రామాయణ టీచర్స్ హౌ బ్రదర్స్ షుడ్ బిహేవ్.
0: ప్రతి కుటుంబములకు భార్యాభర్తలు అంటే ఏ విధంగా ఉండాలని సీతారాములు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: సీతారామ డెమోన్స్ట్రేట్స్ అన్ ఐడియల్ కపుల్.
0: ప్రతి కుటుంబంలో కూడాను తండ్రి బిడ్డలు ఏ విధంగా ఉంటుండాలని దశరథునికి కుమారులకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని ఆదర్శంగా నిరూపించారు.
1: ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్.
0: కనుకనే ఈనాడు మనకు చాలా రామాయణం అత్యవసరము.
1: Today Ramayana is very essential.
0: ఎందుకనగా తండ్రి మాటలు పిల్లలు వినటం లేదు.
1: Because the son is not obeying father.
0: పిల్లల భవిష్యత్తు గురించి తండ్రులు యోచించటం లేదు.
1: Father is not bothered with the future of the son.
0: భార్య వినటం లేదు.
1: The wife doesn't
0: భార్య మాట భర్త వినిపించుకోవటం లేదు.
1: Husband doesn't listen to the wife.
0: శిష్యులు ఏమాత్రం కూడాను గౌరవించడం లేదు.
1: And the student is not respecting the teacher.
0: శిష్యులు ఏమాత్రం కూడాను గురువులు కూడాను గమనించడం లేదు.
1: And the teacher is not observing the student.
0: ఇలాంటి లోపల రామాయణము ప్రతి మానవునికి అత్యవసరమే.
1: Under these circumstances Ramayana is very essential.
0: ఈ సర్వవిధములైనటువంటి లోపములు పరిహారం కావాలంటే రామాయణాన్ని మనం పట్టుకోవాలి.
1: To cure all the defects in the
0: world, రామాయణాన్ని మనం అనుసరించాలి.
1: We should follow Ramayana.
0: ఇదియే మనం చేయవలసిన ప్రధానమైన కర్తవ్యం.
1: It is the main duty on the part of every one of us.
0: కనుక రామాజ్ఞను శిరసావహించి
1: Following command of Rama,
0: భరత శత్రుఘ్నులు తిరిగి అయోధ్యలో పోయి చేరారు.
1: భరత శత్రుఘ్న రీచ్ అయోధ్య.
0: కనుక దైవ ఆజ్ఞ అనేటువంటి దానికి ఏమాత్రం కూడా చింతించకూడదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్స్ కమాండ్
0: ఏమాత్రం కూడా యోచించకూడదు.
1: వి షుడ్ నాట్ థింక్ ఇట్
0: అవునా కాదా అనేటువంటి విచారణ కూడా చేయకూడదు.
1: వి షుడ్ నాట్ ఎంక్వైర్ విత్ ఇస్ యెస్ ఆర్ నో.
0: దైవాజ్ఞను శిరసావహించాలి.
1: వి షుడ్ ఫాలో.
0: అదే మనకు అన్ని సౌభాగ్యాలు అందిస్తున్నాయి.
1: రెస్ట్ ఆఫ్ ది ప్రాస్పెరిటీ అండ్ ఫాలో.
0: సో దివ్య జీవితాన్ని కూడా చేస్తుంది.
1: దట్ విల్ కన్ఫర్ డివైన్ లైఫ్.
0: ఇది దైవత్వమును పొందింపచేస్తుంది.
1: ఇట్ విల్ మేక్ యు అటైన్ డివినిటీ.
0: ఈ ఆజ్ఞనే ఈ యొక్క సాయుధ్యమునకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ గాడ్స్ కమాండ్ దట్ గివ్స్ us మర్జర్ విత్ ది డివైన్.
0: దైవాజ్ఞను మనం శిరసావహించి మన జీవితమును ధన్యం గావించుకోవడానికి తగిన కృషి చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఫాలోయింగ్ గాడ్స్ కమాండ్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైఫ్. సో సేయింగ్ భగవాన్ విల్ బి బ్రింగింగ్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

స్వామివారికి త్యాగరాజ స్వామివారి కీర్తనలు కానీ, తర్వాత రాముడి మీద ఉన్న పాటలు ఇష్టమని తెలిసి, తర్వాత కార్యక్రమంలో దండము పెట్టేనురా కోదండపాణి చూడరా రాగం బలహంస ఆదితాళం కాంపోజిషన్ శ్రీ త్యాగరాజ సైరా.

0: So that brings us to the end of the first episode of this new series, Vintage Sai Bhajan's Classroom. We will return with a new bhajan to discover next week. Please do send us your feedback. As always, you can write to listener@radiosai.org. We look forward to your suggestions and comments. The sound engineers for this program are Sunil, Abhishek and Anirudh. With gratitude and love, we offer this endeavor at His lotus feet. You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on 3rd November 2016 as part of Thursday Live from Prashantinilayam on Asia stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: भगवान श्री सत्य साई बाबा ने सन 1984 के अगस्त और सितंबर महीनों के दौरान श्रीमद् भगवद गीता पर 34 महत्वपूर्ण प्रवचन प्रदान किए। ये प्रवचन गीता के सार को विविध सरल उदाहरणों के माध्यम से निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 25 अगस्त 1984 को दिया गया प्रवचन सुनेंगे।
3: भूमिका। भगवान बाबा अपने सुधा सदृश इस प्रवचन में भगवद गीता के सार को घुट्टी बनाकर हम सबको पिलाते हैं। गीता के प्रधान उपदेश निरंतर कर्माचरण, इंद्रियों का नियंत्रण और अनंत सृष्टि के कण कण में व्याप्त ईश्वरीय तत्व से अवगत होने के लिए आवश्यक ज्ञान की प्राप्ति, ये सभी तथ्य आपस में संबद्ध हैं। स्वामी कहते हैं कि प्रथमतः व्यक्ति को अपने अज्ञान से अवगत होकर उसे दूर करने की दिशा में कदम बढ़ाने चाहिए। राग और द्वेष तथा द्वंद्व ही अज्ञान के प्राथमिक रूप हैं। जो मन में स्थिर होकर उसे निरंतर मलिन करते रहते हैं, अतः मनोमालिन्य को अविलंब दूर करने के प्रयत्न करने चाहिए। एक पंडित और अनपढ़ मल्लाह की कहानी के माध्यम से स्वामी हमें प्रासंगिक ज्ञान और विद्या का परिचय देते हैं। अनेक प्रकार के घड़ों का उदाहरण देते हुए सर्वत्र व्याप्त ईश्वरीय तत्व से अवगत होने में स्वामी हमारी बड़ी मदद करते हैं। अतः इस प्रवचन के प्रत्येक शब्द को हृदयस्थ कर उनका चिंतन करते रहने पर हमारी साधना का मार्ग अत्यंत सरल होगा।
4: సమస్త దుఃఖమును కూడాను తొలగిపోవునని గీతాచార్యుని యొక్క వాక్యం. దేహమును ఉపాధిని ధరించటం చేత మానవుడు దుఃఖమునకు, బాధలకు, కష్టమునకు గురి అవుతున్నాడు. ఈ దేహమునకు మూల కారణం కర్మ. కర్మకు ఆధారము రాగద్వేషములు. రాగద్వేషములకు కారణము ద్వైతము. ద్వైతములకు ఆధారము అజ్ఞానము. కనుక అజ్ఞానము చేతనే దుఃఖము కలుగుతున్నది.
3: అజ్ఞానే నావృతం జ్ఞానం. గీతాచార్య కా కథన్ హే కి జ్ఞాన్ సే अज्ञान को दूर करने पर समस्त दुख दूर हो जाएंगे। देह रूपी उपाधि का धारण करने के कारण मानव अनेक दुखों, बाधाओं और कष्टों से जूझ रहा है। देह का मूल कारण कर्म है। राग और द्वेष ही कर्म के आधार हैं। राग और द्वेष का कारण द्वैत है। द्वैत का आधार अज्ञान है। अतः अज्ञान के कारण ही दुख हो रहा है।
4: दुख तो मन होनी లేక దుఃఖమును దూషించటం చేత కాని దుఃఖమును విమర్శించటం చేత కాని ఈ దుఃఖం నివారణ కాలేదు. ఈ అజ్ఞానము తొలగవలనన్నా దీనికి జ్ఞానమే అవసరం. చీకటి పోవాలన్నా ద్వీపం ఎంత అవసరము, అజ్ఞానము పోవాలన్నా జ్ఞానము అంత అవసరం. బ్రహ్మజ్ఞానము, ఆత్మ చైతన్యము అజ్ఞానం అనేటువంటి మాలిన్యము కప్పుకొనడం చేత ఈ జ్ఞానము చైతన్యము మరుగుపడి ఉంటుందని.
3: దుఃఖ సే లడనే అథవా దుఃఖ కి నిందా కర్నే అథవా దుఃఖ కి ఆలోచనా కర్నే సే దుఃఖ కా నివారణ నహీ హోగా. అజ్ఞాన్ కో దూర్ కర్నా హై తో జ్ఞాన్ ఆవశ్యక్ హై. అంధేరే కే దూర్ హోనే కే లియే దీపక్ జితనా ఆవశ్యక్ హై, अज्ञान को दूर करने के लिए ज्ञान उतना ही आवश्यक है. ब्रह्म ज्ञान और आत्म चैतन्य का अज्ञान से ढके रहने के कारण यह ज्ञान और चैतन्य आड़ में चले गए हैं.
4: निम्र रत्न निपो वाले अज्ञान मालिन्यम चेत कपटन चेत मन ज्ञान चैतन्यम का మనం ప్రత్యక్షంగా దర్శించుకోలేకపోతున్నాం. కంటి అంత దృష్టి ఉండినప్పటికీ దీనికి పొరలు కప్పుకొనట చేత పదార్థమును చూడలేకపోతున్నాం. పడినటువంటి ఈ పొరను తీసుకున్న తర్వాతనే, శస్త్రచికిత్స జరిగిన తర్వాతనే యథాస్థితిగా నీ దృష్టిని నీవు అందుకోగలవు.
3: రాఖ్ సే ఢకీ ఆగ్ కీ భాంతి అజ్ఞాన్ సే ఢకే రహనే కే కారణ హమ్ स्वयं में विद्यमान ज्ञान और चैतन्य का प्रत्यक्ष रूप में दर्शन नहीं कर पा रहे हैं. आंख में दृष्टि के होने पर भी परतों के ढके रहने के कारण हम पदार्थ को नहीं देख पा रहे हैं. शल्य चिकित्सा के सहारे इन परतों को हटाने के बाद तुम अपनी यथार्थ दृष्टि को ప్రాప్త కర్ సక్తే హో.
4: అదే విధముగానే అజ్ఞానం తొలగిన తరువాత మేఘములు విచ్చిన సూర్యుడు ఏ విధముగా ప్రకాశించినో ఆ విధముగానే జ్ఞాన సంస్కరుడు ప్రకాశిస్తాడు. సమయవాంశ జీవలోకే జీవభూత సనాతన అన్నట్టు అందరి అందు కూడాను దైవాంశం అనేటువంటిది ఉండటం చేత మానవుడు ఏ విధమైనటువంటి మురుగును
3: बादलों के छट जाने के बाद जिस प्रकार सूरज चमकता है उसी प्रकार अज्ञान के दूर होने पर ज्ञान भास्कर प्रकाशित होगा. जैसे कि कहा गया, ममय वांशो जीवलोके जीवभूतस सनातनः, सभी में दैवांश के होने के कारण मानव किसी भी प्रकार से उसे गुप्त नहीं रख सकता है. मानव में ही दैवत्व के होने में कोई संदेह नहीं है.
4: अंदर मानव तो दैवत्व ये रीति का कागलू अने संदेह मानव जीवित अनत हेच्चे विराट स्वरूप का रूप मानव मनस अनत हेच्चे హిరణ్య గర్భుని యొక్క స్వరూపము ధరిస్తుంది. మానవుని ఎందుకునేటువంటి ఆత్మను దైవాత్మను ఒక్కటే.
3: పరంతు యహ సందేహ కియా జా సక్తా హై కి మానవ కైసే దేవ హో సక్తా హై. మానవ కే ఏక్ జీవన్ కో అనంత సే గుణా కర్నే పర్ వహీ విరాట్ స్వరూప్ ధారణ కర్తా హై. మానవ మన్ కో అనంత సే గుణా కర్నే పర్ వహీ हिरण्य गर्भ का स्वरूप धारण करता है. मानव में निहित आत्मा और दैवात्मा एक ही हैं।
4: కనుక అనంతత్వంతో మనం దీనిని చేర్చుకున్నప్పుడు, తలంచినప్పుడు, విచారించినప్పుడు మన యొక్క వ్యక్తిత్వం కూడాను దైవత్వంగా మారడంలో ఎటు సందేహము ఉండదు. అయితే మానవుడు దేహదారి కావటం చేత ఈ అనంతత్వమును మరచి వ్యక్తిత్వమును మాత్రమే లక్ష్యం అందించుకొని మానవత్వమును అనుభవిస్తున్నాడు.
3: జబహం इसे अनंत तत्व के साथ जोड़कर विचार करते हैं तब हमारे व्यक्तित्व का दैवत्व में परिणत होने में कोई संदेह नहीं रह जाता है. परंतु मानव देह धारण किए होने के कारण इस अनंत तत्व को भूलकर अपने व्यक्तित्व को ही लक्ष्य में रखकर जीवन यापन कर रहा है.
4: అనంతత్వమును మనం పొందవలనన్నా మన యొక్క మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని విచారించవలసి వస్తుంది. ఒక వ్యక్తి ఒక గృహమును నిర్మించుకున్నాడు. అప్పటి నుండి ఇది నా ఇల్లు, నా ఇల్లు, నా ఇల్లు అని భావిస్తున్నాడు. ఇతనికి ఎట్టి సంపదలు లేనప్పుడు, లేకుండా ఉండటం చేత ఇతను గతించిన తర్వాత ఎవరికో వారసులకు చెందింది ఈ యొక్క ఇల్లు. అప్పటి నుండి ఆ వారసుడు ఇది నా ఇల్లు, నా ఇల్లు, నా ఇల్లు అని అంటున్నాడు.
3: ఐసే అనంత తత్వకో ప్రాప్త కర్నా హే తో హమే మానవ మే నిహిత దివ్యతా పర్ విచార్ కర్నా పడతా హే. ఏక్ ఆద్మీ నే ఏక్ ఘర్ బనాయా తబ్ సే వహ యహ మేరా ఘర్ హే, యహ మేరా ఘర్ హే ఐసా మాననే లగా. ఇస్ వ్యక్తి కీ మృత్యు కే బాద్ యహ ఘర్ उसके विरासतियों को प्राप्त हुआ. तब से वह विरासती यह मेरा घर है, यह मेरा घर है, यह मेरा घर है ऐसा कहने लगा.
4: परिस्थिति के रावटन चेत वारत व्यक्ति अच्छी ना इल्लू, ना इल्लू, ना इल्लू अंटुन्नाड. इल्लू मारले, वस्तु मारले, व्यक्तिलु मात्रमे मारले. ఈ ఇల్లు శాశ్వతమైనటువంటిది, వ్యక్తులు మార్పు కలిగినటువంటి వారు.
3: ఇస్ విరాసతీ కి స్థితి దయనీయ హో జానే కే కారణ ఉస్నే ఇస్ ఘర్ కో బేచ్ దియా. తబ్ సే ఘర్ ఖరీదనే వాలా యహ మేరా ఘర్ హై, యహ మేరా ఘర్ హై, యహ మేరా ఘర్ హై ఐసా కహనే లగా. ఘర్ నహీ బదలా హై, వస్తు నహీ బదలీ హై, కేవల్ వ్యక్తి బదలతే జా రహే హై. ఘర్ శాశ్వత హై, వ్యక్తి పరివర్తనశీల్ హై.
4: వ్యక్తి నిజంగానే ఆత్మ అనేటువంటిది శాశ్వతమైనటువంటిది. ఈ యజమానుడు అనేటువంటి యొక్క మమత్వము మారుతూ వస్తుండాలి. ఈ మమత్వం అనేటువంటి యొక్క మనస్తత్వానికి కొంతవరకు ఔషధం ఏమైనా ఉన్నదా? ఈ మనకి ఉపదేశాలంకారణ బంధపడేవని అన్నింటికీ నీ మనసే కారణం అనేటువంటి యొక్క సత్యాన్ని స్మృతి స్మృతులు నిరూపిస్తూ వచ్చాయి. ఐదు ఇంద్రియములతో పాటు ఆరో ఇంద్రియం మనస్సు అన్నాడు. ఇది ఆరో ఇంద్రియమే అయినప్పటికీ ఇది అన్ని ఇంద్రియములకు కూడాను యజమాన స్థానాన్ని చేరి ఉంటాయి.
3: ఇసీ ప్రకార ఆత్మా శాశ్వత హై పరంతు స్వామిత్వ కా మమత్వ బదల్తా రహతా హై. క్యా ఇస్ మమత్వ కీ మానసికతా కే లియే కోయి ఔషధి హై? మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః వేద యహ నిరూపిత కర్తే ఆయే హై के सबका कारण यह मन ही है. पांच इंद्रियों के साथ मन छठी इंद्रिय है. छठी इंद्रिय होने पर भी यह अन्य इंद्रियों के लिए मालिक का स्थान ग्रहण किए हुए है.
4: ये मन से लेकुंडना ये इंद्रियम कारी अनेगा कर्मेंद्रियम कारी नाने इंद्रियम कारी तम तम पनुर तामु चेये लेव. अन्य इंद्रियम यंदुकु మనస్సు ఒక ప్రావాహిక సత్యమై ఉంటుండాలి, అంతర్ప్రాణమై ఉంటుండాలి. మీరు ఇక్కడ ఉంటున్నారు, మీ కన్నులు ఇక్కడనే ఉంటున్నవి, మీ చెవులు కూడా ఇక్కడే ఉంటున్నవి. కానీ ఈ మనస్సు ఏమైనా కూడాను ఈ గ్రామంలోకి వెళ్లి ఈ గ్రామం యొక్క సమాచారం చింతిస్తూ ఉండినప్పుడు మీ చెవులు ఇక్కడ ఉండినప్పటికీ స్వామి ఏం చెప్పాడో మీరు వినలేరు. ప్రక్కనున్నటువంటి వ్యక్తిని గురించి చర్చిస్తాం, స్వామి ఏం చెప్పాడు, నా మనసు ఇక్కడ లేకపోయింది అంటాం. కారణమేమి? మనస్సు లేకపోవటం చేత నీ చెవులు ఉండినప్పటికీ నీ వినలేకుండా పోతున్నావు.
3: యది మన్ హీ నా హో తో చాహే కర్మేంద్రియ హో యా జ్ఞానేంద్రియ అప్నే అప్నే కామ్ నహీ కర్ సక్తే హై. సభీ ఇంద్రియో మే మన్ ఏక్ ప్రావాహిక సత్య బనా హువా హై, ఆంతరిక జ్ఞాన బనా హువా హై. తుమ్ సబ్ యహీ హో, తుమ్హారీ ఆంఖే యహీ హై, తుమ్హారే కాన్ భీ యహీ హై. పరంతు యది తుమ్హారా మన్ తుమ్హారే గావ్ కే బారే మే విచార్ కర్తా రహే తో తుమ్హారే కానో కే యహాన్ హోతే హువే భీ స్వామీ కీ బాతే తుమ్ నహీ సున్ సక్తే హో. తబ్ తుమ్ బగల్ వాలే సే పూచ్తే హో, స్వామీ నే క్యా కహా, మేరా మన్ యహాన్ నహీ థా. కారణ క్యా హై? కానో కే హోనే పర్ భీ మన్ కే నా హోనే కే కారణ తుమ్ సున్ నహీ పా రహే హో.
4: నీ మనసు ఇక్కడ లేకుండా ఉండినప్పుడు, నీ కన్నులు ఉండినప్పటికీ ప్రక్కన ఎవరు కూర్చున్నారో నీకు కనిపించదు. కనుకనే ఇంద్రియములకు మనస్సు అధిపతి అనటం లోపల ఇదే దాని అంతరార్థం. మనసు స్తంభించినదంటే ఇంద్రియములు ఏ పని కూడా చేయలేదు. సర్వేంద్రియములు కూడా మనస్సుకు ఆధీనమై ఉంటుంది.
3: మన్ కే నా హోనే కే కారణ ఆంఖో కే హోనే పర్ భీ బగల్ మే జో బైఠా హై వహ తుమ్హే నహీ దిఖాయీ దేగా. మన్ కో ఇంద్రియో కా అధిపతి కహనే కా ఆంతరిక అర్థ యహీ హై. యది మన్ స్తంభిత హో జాతా హై తో ఇంద్రియ కోయి భీ కామ్ నహీ కర్ సక్తే హై. అతః సభీ ఇంద్రియా మన్ కే అధీన్ మే హీ రహతీ హై.
4: అయితే ఈ మనస్సులో రెండు రూపములు ఉంటుంది. ఒకటి మలిన మనస్సు, రెండవది శుద్ధ మనస్సు. మనస్సు ఇంద్రియములకు లోపడినప్పుడు ఇది మలిన మనస్సు అవుతుంది. ఇది బుద్ధికి ఆధీనమైనప్పుడు ఇది శుద్ధ మనస్సు అవుతుంది. ఇది ఒకటి సహజమైనటువంటి స్వభావం, దీని తెలుపు. దీనిని ఉపయోగించుకోవటం వల్ల ఇది మలినమైపోతుంది.
3: ఇస్ మన్ కే దో రూప హై, ఏక్ మలిన మన్, దూసరా విశుద్ధ మన్. జబ్ యహ ఇంద్రియో కే వశీభూత హో జాతా హై తబ్ యహ మలిన మన్ హోతా హై. జబ్ యహ మన్ బుద్ధి కే అధీన్ హోతా హై తబ్ యహ విశుద్ధ మన్ హోతా హై. ఇస్కా సహజ గుణ విశుద్ధతా హై, పరంతు ఇస్కా ఉపయోగ కర్తే రహనే కే కారణ యహ మలిన్ హో జాతా హై.
4: అప్పుడు దీనిని మలిన వస్త్రము అంటాం. దీనిని దోబీకి వేసినప్పుడు దీని మలినమును తీసివేస్తాడు. అప్పుడు దీనిని పరిశుద్ధమైనటువంటి వస్త్రంగా మనము భావిస్తున్నాము. మలిన వస్త్రము పరిశుద్ధ వస్త్రము ఒక్కటే. మలినము చేరటం చేత ఇది మాలిన్యమైనటువంటి యొక్క అశుద్ధ వస్త్రం అంటాం. దీనిని పరిశుద్ధము చేసినప్పుడు ఇది పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వస్త్రం అంటాం.
3: కపడే కా ఉపయోగ కర్నే పర్ వహ మలిన్ హో జాతా హై, పరంతు ఉసే ధోబీ కో దేనే పర్ వహ ఇస్కీ మలినతా కో నికాల్ దేతా హై. తబ్ హమ్ ఉసే విశుద్ధ మాన్ లేతే హై. మలిన్ వస్త్ర ఔర్ విశుద్ధ వస్త్ర ఏక హీ హై. మాలిన్య కే జమా హో జానే కే కారణ హమ్ ఉసే మలిన్ వస్త్ర కహ రహే హై ఔర్ ఇసే సాఫ్ కర్నే పర్ విశుద్ధ యా పవిత్ర వస్త్ర కహ రహే హై.
4: ఇంద్రియముల యొక్క అశుద్ధమును తెలుసుకొనటం చేత మనసు ఇది అశుద్ధ మనసుగా రూపొందుతుంది. ఇది చాకలి వారు ఈ మలినము తీసుకువెళ్ళి వచ్చాడు, కానీ మనం అంటున్నాము సాగలు దీనిని పరిశుద్ధం చేసుకుని వచ్చాడు, అనగా తెల్లని చేసుకుని వచ్చాడు అంటాం. సాగలు దీనిని తెలుపు చేయలేదు, ఇది మరణం చేశాడు కాదు, తెలుపు దీని స్వభావమే.
3: ఇంద్రియో కి గందగీ కో ఇకట్ఠా కర్నే కే కారణ ఇసే మలిన మన్ కహ రహే హై. కపడే కి మలినతా కో నికాల్ కర్ ధోబీ లాతా హై, పరంతు హమ్ కహతే హై కే ధోబీ ఇసే విశుద్ధ కర్కే అర్థాత్ సఫేద్ కర్కే లాయా హై. యథార్థ మే ధోబీ ఇస్కీ మలినతా కో నికాల్ కర్ లాయా హై. వాస్తవ మే విశుద్ధతా తో ఇస్కా స్వభావ హీ హై.
4: ఇక్కడ చిత్తమన్నను మనసన్నను ఒక మనం అర్థాన్ని గుర్తించాలి. ఇంద్రియములతో సంపర్కము లేక మాలిన్యములు చేర్చుకోలేకుంటున్నటువంటిదే చిత్తం. అనేక సంకల్ప వికల్పముతో కూడినటువంటి యొక్క సంపర్కంతో చేరినటువంటి ఇదే ఈ మనసు. సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నారు, మననాస్తికి మనహ అన్నారు. కనుక మనస్సు యొక్క తత్వము ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించినటువంటిది కాదు.
3: యహాన్ హమే చిత్త ఔర్ మన్ కే అర్థ పర్ విచార్ కర్నా చాహియే. इंद्रियों से कोई संपर्क न रखने वाला और मालिन्य को जमा न करने वाला ही चित्त है। अनेक प्रकार के संकल्पों और विकल्पों से जो युक्त है वही मन है। इसीलिए संकल्प विकल्पात्मकम मनः कहा गया है। इतना ही नहीं, मननम इति मनः भी कहा गया है। अतः मन का कोई विशेष रूप नहीं है।
4: मनस्तत्व मानव रूप मरचिनप्पुडु अशुद्धमैनटुवंटि इंद्रिय बाधलु కొంతవరకు తప్పించుకున్న వారు రావుతావు. కనుక మనస్సు యొక్క తత్వాన్ని క్రమక్రమేణ ఈ మాలిన్యం నుంచి దూరం గావించుకున్నటకు తగిన ప్రయత్నం చేయాలి. దీనిని ధ్యానమని చెబుతూ వచ్చారు, దీనిని యోగమని కూడా చెబుతూ వచ్చారు. మనస్సుకు ఒక విధమైనటువంటి యొక్క శాంతి కావాలి. దేహమునకు విశ్రాంతి ఎంత అవసరమో మనసుకు శాంతి ఎంత అవసరం.
3: మనకు ఈశ్వర్ మే మగ్న కర్నే పర్ इंद्रियों के मालिन्य से बचा जा सकता है। अतः मन के इस मालिन्य को धीरे धीरे दूर करने के प्रयत्न करने चाहिए। इसी को ध्यान कहा गया है, इसे ही योग भी कहा गया है। मन के लिए शांति आवश्यक है, जिस प्रकार देह के लिए विश्राम आवश्यक है उसी प्रकार मन के लिए शांति आवश्यक है।
4: ఈ శాంతి మనసుకు ఏ రీతిగా లభిస్తుంది? సంకల్పమును అరికట్టినప్పుడే దీనికి శాంతి చేకూరుతుంది. ఈ సంకల్పమును అరికట్టుటకు మార్గం ఏమిటి? నిరంతరము కూడాను ఏదో ఒక విషయం లోపల ఈ మనసు ప్రవేశిస్తూ ఉంటుంది. కనుక అటు పోతున్నటువంటి మనసును పవిత్రమైనటువంటి యొక్క ఇంద్రియముల నిగ్రహం చేత దీనికి తగినటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవచ్చు. దీనికి అభ్యాస యోగములని చెప్తూ వచ్చారు.
3: మనకు యహ శాంతి కిస్ ప్రకార ప్రాప్త హో సక్తీ హై? संकल्प को नियंत्रित करने पर ही मन को शांति प्राप्त हो सकती है। इस संकल्प को नियंत्रित करने का उपाय क्या है? यह मन निरंतर किसी न किसी विषय में प्रविष्ट होता ही रहता है। इस तरह भटकने वाले मन को इंद्रिय नियंत्रण के द्वारा पवित्र मार्ग में प्रवेश कराना चाहिए। इसी को అభ్యాస యోగ్ కహా గయా హై.
4: నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి అవసరమైనటువంటి విద్య ఏమిటి? వాడికి ముఖ్యంగా నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి కావాల్సిన విద్య ఈత. ఈ యొక్క ఈతనే తాను నేర్చుకోనకుండా వీడు ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ ఆ నది ప్రయాణం లోపల ప్రమాదం తప్పించుకోనలేడు. అదే పర్యాయముడు దీనిని గురించి ఒక కథ చెప్తూ వచ్చారు.
3: नदी पर यात्रा करने वाले को कौन सी विद्या आवश्यक है? नदी पर यात्रा करने वाले के लिए आवश्यक विद्या तैरना है। यदि उसे तैरना नहीं आता है तो चाहे वह कितना भी बड़ा विद्वान क्यों न हो, नदी पर यात्रा के समय वह खतरे से नहीं बच सकता है। इसके लिए एक कहानी है जिसे कई बार बताया जा चुका है, परंतु अनेक नए छात्र होने के कारण उसे फिर से दोहराता हूं।
4: एक गोप पंडित ये जो वेद परिषद निमित्तमै नगर दाटी अवतल ओड्डु को वेल्लडानिकि पडव दिक्कारु. प्रवाहम योक्क ओत्तिडि गाली ओत्तिडि विरुद्धंगा उंडटं चेत ई प्रयाणं कोंचेम आलस्यंगा जरुगुतुंटुंदि. ई पंडितुलकंटा कूडानु శాస్త్రములు అనేక విధములుగా శ్లోకములు వదించడం చేత వారికి ఎప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండటం అలవాటు. వేదములకు వెళ్ళి వేయించుకోవటం వల్ల అది ఒక వారికి అలవాటు. పడవ నడిపేటువంటి వాడు కేవలం ఏ విధమైన మాటలు లేకుండా నిశ్శబ్దంగా తన లక్ష్యాన్ని తాను పెట్టుకుని పడవను నడుపుతున్నాడు.
3: ఏక్ పండిత్ కిసి వేద పరిషద్ మే భాగ్ లేనే కే లియే జాతే హువే నదీ పార్ కర్నే కే లియే नाव में चढ़ा। बहाव का दबाव और हवा का दबाव परस्पर विपरीत होने के कारण यात्रा धीमी गति से हो रही थी। इन पंडितों को शास्त्र और श्लोक सदा रटते रहने की आदत होने के कारण वे हमेशा कुछ न कुछ बातें करते ही रहते हैं। सदा वेद रटते रहने के कारण उन्हें यह आदत पड़ जाती है। ना वो खेने वाला भी किसी प्रकार की बातों के बिना मौन धारण कर नाव खे रहा था।
4: मरक व्यक्ति लेकिन पड़वा तो माटाड़ा नीके चलवी स्वामी वना मरें पिछिवाड़ा कल लड़कों पे प्रयोजन पल्ले पल्ले प्रभुत्ठशाल निर्मी कहीं अक्षर ज्ञान अना
3: पंडित के लिए बातें करने के लिए कोई दूसरा व्यक्ति नहीं था। तब उसने मल्लाह से बातें शुरू की। पंडित ने पूछा, क्यों जी, कुछ पढ़ना जानते हो? मल्लाह ने कहा, नहीं स्वामी जी। पंडित ने कहा, अरे पगले, आज के जमाने में पढ़ना नहीं आता है तो फिर फायदा ही क्या? गांव गांव में सरकार पाठशालाएं बना रही है, इसलिए तुम्हें कुछ लिखना सीखना चाहिए। वह समय बिताने के लिए बातें कर रहा था।
4: अरे नीक संगीत स्वामी अरे पिछिवाड़ा वीधि वीधि सिनेमा लाउड स्पीकर पाड़ी संगीत डास्ट पकन पेको अना అదేమిటో నాకు తెలియదు స్వామి అన్నాడు. పిచ్చివాడ డాన్స్ ఇస్తే చేతిలో లేనటువంటి వ్యక్తి ఈ కలియుగంలో వ్యర్థం. వాడి జీవితం అంతా కూడా కారు భాగం గంగపాలైపోయింది అన్నాడు.
3: ఫిర్ పండిత్ నే పూచా, క్యో రే, తుమే సంగీత్ కుచ్ ఆతా హై? మల్లాహ్ నే ఉత్తర్ దియా, నహీ స్వామీ, ముజే వహ్ భీ పతా నహీ. పండిత్ నే కహా, అరే పగలే, గలీ గలీ మే సినిమా థియేటర్ హై, హర్ జగహ్ लाउड स्पीकर्स लगाकर गाने बजाए जा रहे हैं। यदि तुमको संगीत नहीं आता है तो कम से कम एक ट्रांजिस्टर तो पास में रख सकते हो। मल्लाह ने कहा, स्वामी, वो क्या होता है मुझे पता नहीं। पंडित ने कहा, अरे पगले, इस कलयुग में हाथ में ट्रांजिस्टर न हो तो उसकी जिंदगी ही बेकार है, मानो जिंदगी का एक चौथाई गंगा में बह गया हो।
4: अरे एवना न्यूज पेपर एवना अना चलवे पेपर तो ना पन स्वामी अना चल लेकिन व्यक्ति न्यूज पेपर संख्या तिगल अभी कलियुगम या प्रभाव आधम अभ्यास लेकिन जीवन अर्धभाग गंगापाल अना।
3: पंडित ने फिर पूछा, क्यों रे, तुम्हारे पास कोई न्यूज पेपर है? मल्लाह ने कहा, स्वामी, मुझे पढ़ना ही नहीं आता है, फिर उससे मेरा क्या काम? पंडित बोला, अरे पगले, पढ़ना आए न आए, पर इस जमाने में हाथ में न्यूज़पेपर थामे रहना चाहिए, ये कलयुग का प्रभाव है। ऐसा नहीं करते तो मानो तेरी आधी जिंदगी गंगा में बह गई।
4: अरे बाबू, घंटा నాకు చదివే రాకపోతే గంట కట్టుకుని నేనేం చేస్తున్నా బాబు, నా దగ్గర గడియారం లేదు అన్నాడు. గంట తెలియకపోయినా కానీ ప్లాస్టిక్ గడియారం అయినా ఒక చేతికి కట్టుకోవాలా, అది ఈ నాటి యొక్క ఫ్యాషన్ అన్నాడు. అది లేకపోతే నీకు మూడు భాగాలు గంగపాలు అన్నాడు.
3: థోడీ దేర్ కే బాద్ పండిత్ నే ఫిర్ పూచా, క్యో రే, తుమ్హారే పాస్ ఘడీ హై క్యా? అభీ సమయ కిత్నా హువా? మల్లాహ్ బోలా, సర్కార్, జబ్ ముజే పఢనా హీ నహీ ఆతా తో ఘడీ బాంధ్ కర్ మే క్యా కరుంగా? पंडित बोला, समय देखना नहीं आने पर भी हाथ पर एक प्लास्टिक की ही सही घड़ी बांधनी चाहिए, वही आज का फैशन है। घड़ी नहीं है तो मानो तेरी जिंदगी का तीन चौथाई हिस्सा गंगा में बह गया। इतने में हवा तेज होने लगी, नाव डावाडोल होने लगी, हवा और तेज गति से बहने लगी। गंगा बड़ी तेजी से बह रही थी, नाव काबू से बाहर हो गई। तब मल्लाह ने पूछा, सरकार आपको तैरना आता है? पंडित बोला, नहीं। मल्लाह बोला, सरकार तब तो आपकी पूरी जिंदगी गंगा के हवाले, अतः पानी पर यात्रा करने वाले को तैरना आना चाहिए, उसके लिए ये ज्योग्राफी, फिलॉसफी, फिजिक्स, केमिस्ट्री, बॉटनी ये सब व्यर्थ ही हैं।
4: नित्य जीवित संसार सागर में प्रयाण चेचे वाले की आत्मनिग्रह ज्ञान अत्यवसर अनगा नित्यानित्य विषय परिशील शक्ति प्रधान शक्ति लेकिन मानव यू తన యొక్క జీవితమును సార్థకం కావించుకోలేడు. కేవలం ధన కనుక వస్తువ అనాథుల పైన ఆధారపడినంత కాలము ఇతనికి ఏమాత్రము సుఖశాంతులు ఉండవు.
3: అతః దైనందిన్ జీవన్ మే సంసార సాగర్ మే యాత్రా కర్నే వాలో మే ఆత్మ నియంత్రణ అర్థాత్ ఆత్మ జ్ఞాన హోనా చాహియే, అర్థాత్ నిత్య ఔర్ అనిత్య సే అవగత హోనే కీ శక్తి అత్యంత ఆవశ్యక హై. ఐసీ శక్తి కే నా హోనే పర్ मानव कदापि अपने जीवन को सार्थक नहीं कर सकता है. केवल धन, संपत्ति, वस्तु, वाहन आदि पर निर्भर रहने से उसे सुख और शांति प्राप्त नहीं होंगे.
4: मानव साधించవలసినటువంటి రెండు, ఒకటి బహిర్ముఖమైనటువంటి స్వాతంత్రం, అంతర్ముఖమైనటువంటి స్వాతంత్రం. అయితే బహిర్ముఖమైనటువంటి స్వాతంత్రమునకు స్వతంత్రము అంటారు, లోపల ఇంద్రియ నిగ్రహములకు స్వాతంత్రము అంటారు. స్వతంత్రము స్వాతంత్రము రెండింటి యొక్క విజయమును తాను సాధించాలి.
3: మానవ్ కు దో ప్రాప్త్ కర్నా హై, ఏక్ బాహ్య స్వాతంత్ర ఔర్ దూసరా ఆంతరిక్ స్వాతంత్ర. బాహ్య స్వాతంత్ర కు స్వతంత్రతా కహతే హై, వహీ ఇంద్రియ నియంత్రణ కు స్వాతంత్రతా కహతే హై. మానవ్ కు स्वतंत्रता और स्वातंत्रता दोनों पर विजय प्राप्त करना है.
4: బహిర్ముఖమైనటువంటి యొక్క జీవితంలో పరదాతుల యొక్క పాలన లేక పరయంత్రుల వ్యక్తుల యొక్క స్వాధీనము ఉండినంత వరకు కూడాను మనకు శాంతి సుఖములు లభించదు. ఇది ఇంద్రియముల యొక్క స్వాధీనంలో ఉండటం. మనం ఈ ఇంద్రియముల స్వాధీనంలో ఉండినంత కాలం కూడాను మనకు స్వతంత్రము మనం పొందలేము. ఈ బహిర్ముఖమైనటువంటి జీవితంలో ఇంద్రియ నిగ్రహము అత్యవసరం. అంతర్ సంబంధమైనటువంటి యొక్క జ్ఞానములకు మానసిక స్వాతంత్రం అత్యవసరం, అనగా మనో సంకల్పముల నుండి దూరం కావటం.
3: బాహ్య జీవన్ మే జబ్ తక్ దూసరే రాజాఓ కే శాసన్ మే అథవా విదేశీ శక్తియో కే శాసన్ మే రహెంగే తబ్ తక్ హమే సుఖ్ ఔర్ శాంతి ప్రాప్త్ నహీ హోంగే. ఇసీ కో इंद्रियों के अधीन रहना कह सकते हैं. इंद्रियों के अधीन रहने तक हम स्वतंत्रता को प्राप्त नहीं कर सकते हैं. अतः बाह्य जीवन में इंद्रियों पर नियंत्रण अत्यंत आवश्यक है. अंतस संबंधी ज्ञान के लिए मानसिक स्वातंत्र्य अत्यंत आवश्यक है, अर्थात मानसिक संकल्पनाओं से दूर रहना.
4: అప్పుడే అంతర్ బహిర్ సర్వవ్యాప్య నారాయణ అన్నట్టు బహిర్ముఖమందు కాని అంతర్ముఖమందు కాని ఆనందాన్ని మనము సుఖాన్ని అనుభవించవచ్చు. కనుక మానవత్వములకు ఏది ప్రధానము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. మనకు ఎన్ని విధములైనటువంటి సుఖముల కోసమో మనం ప్రాపులాడుతున్నాం, సుఖము సుఖము సుఖమని ఉచ్చరిస్తున్నాము. ఈ సుఖము అనేటువంటిది దేంట్లో మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం వెతకటం లేదు, విచారించటం లేదు.
3: ऐसी स्थिति में ही जैसे कि कहा गया है, अंतर बहिश्च तत्सर्वम व्याप्य नारायण स्थितः, हम बाह्य रूप में और आंतरिक रूप में सुख और शांति का अनुभव प्राप्त कर सकते हैं. अतः हमें इससे अवगत होना चाहिए कि मानव के लिए क्या अत्यंत प्रधान है. हम कई प्रकार के सुखों के लिए दौड़ धूप कर रहे हैं. हम सदा सुख सुख सुख का ही उच्चारण कर रहे हैं, परंतु हम न यह विचार कर रहे हैं या अन्वेषण कर रहे हैं कि यह सुख हमें किसमें प्राप्त होगा।
4: कनुक अर्जुना नीव केवलमु नीव नित्य जीवितमलो एदो शांति पोंदालनि प्रार्थिस्तुन्नावु। ఈ శాంతి కేవలము విషయేంద్రియములతో నీకు లభించదు. ఈ ఇంద్రియములు ఏనాడు నీకు నిగ్రహిస్తుమో ఆనాడే నీకు సుఖశాంతులు లభిస్తాయన్నాడు. ప్రతి మానవుడికి కూడాను తాను ఆస్తికుడు కాని నాస్తికుడు కాని ఇంద్రియ నిగ్రహం అత్యవసరం.
3: శ్రీకృష్ణునే కహా, హే అర్జున్, తుమ్ అప్నే దైనందిన్ జీవన్ మే శాంతి ప్రాప్త కర్నేకే భ్రమ్ మే హో, యహ శాంతి తుమ్హే ఇన్ విషయేంద్రియో సే ప్రాప్త నహీ హోగీ। जिस दिन तुम इन इंद्रियों को नियंत्रण में कर पाओगे उसी दिन तुम्हें यह शांति प्राप्त होगी। प्रत्येक मानव के लिए, चाहे वह आस्तिक हो या नास्तिक, इंद्रिय नियंत्रण अत्यंत आवश्यक है।
4: इंद्रिय उद्रेक అనేక విధములైనటువంటి నిశ్చిక్షలు బయలుదేరుతున్నాయి. ఏనాడు మానవత్వంలో దేహం బలహీనమవుతుందో అప్పుడు ఎట్టి కార్యములు కూడా తాను చేయలేనటువంటి దుస్థితిలో ఉంటాడు. అర్జునుడి యొక్క విషయమే ఒకటి దృష్టాంతరంగా తీసుకుందాం. కృష్ణుడు వెంట జంట ఉండినంత కాలము అర్జునుడు సర్వశక్తిమయుడైపోయి అనేక విధములైనటువంటి స్థితిలో తాను సాహసాన్ని ప్రదర్శించాడు. కానీ కృష్ణుడు స్వరాహకు వెళ్లిన తర్వాత తన శక్తి అంతా కూడాను నిర్వీర్యమైంది.
3: ఇంద్రియోకే ఆవేశకే కారణ मानव में अनेक प्रकार की कमजोरियां उत्पन्न हो रही हैं। जब ये कमजोरियां मानव में उत्पन्न होंगी तब वह कोई काम नहीं कर सकेगा। यहां अर्जुन का ही एक दृष्टांत लेते हैं। जब तक श्री कृष्ण उनके संगी साथी बनकर रहे तब तक अर्जुन बड़े शक्तिशाली और साहसी बने रहे, परंतु जब श्री कृष्ण स्वधाम को चले गए तब अर्जुन बिल्कुल निर्वीर्य से हो गए।
4: కోటకలను తిరిగి హస్తినాపురం తెచ్చేటువంటి సమయ లోపల అడవి కొల్లలో ముట్టడించారు. వారితో పోరాడి ఈ స్త్రీలను విడిపించుటకై అనేక విధములుగా ప్రయత్నం చేశాడు. కానీ తనకు చేత కాలేదు. మహాభారత యుద్ధం లోపల మహావీరుడితో ఈ యుద్ధంలో పోరాడి విజయాన్ని సాధించినటువంటి అర్జునుడు కేవలం అడవికొల్లలతో పోరాడటానికి చేత కాకపోయింది.
3: గోపియో కో హస్తినాపుర్ లాతే సమయ ఆదివాసియో నే అర్జున్ పర్ హమలా కియా। అర్జున్ నే ఉన్కే సాథ లడకర్ స్త్రీయో కో ఛుడానే కా ప్రయత్న కియా, పరంతు సఫల్ నహీ హో సకే। మహాభారత్ కే యుద్ధ మే మహావీరో సే యుద్ధ కర్ విజయీ హోనే వాలే అర్జున్ ఆదివాసియో సే లడ నహీ పాయే।
4: కారణం ఏమిటి? ఇంతకాలము ఏదో నా బలము అని విర్రవీగాడు భుజబలాన్ని చూసి. కానీ ఆ బలము తన బలము కాదు, దైవ బలం. దైవ బలం ఉండినంత వరకు కూడాను తన బలముతో పాటు దైవ బలమును కూర్చి స్వబలంగా తాను పోరాడతాడు. దైవ బలమును కోల్పోయిన తర్వాత అబలను కూడాను రక్షించుకోలేనటువంటి యొక్క దుస్థితిలో మారిపోయాడు అర్జునుడు।
3: కారణం క్యాథా? ఇతనే దినో తక్ అప్ని భుజ శక్తి కో దేఖకర్ వే బహుత్ ఘమండీ హో గయే థే, పరంతు वह शक्ति उनकी नहीं थी, वह दैव शक्ति थी। दैव शक्ति के होने तक अपनी शक्ति के साथ दैव शक्ति को जोड़कर संघर्ष करते रहे, परंतु दैव शक्ति के तिरोहित हो जाने के बाद अबलाओं की रक्षा न कर सकने की दयनीयता में अर्जुन पड़ गए।
4: दैव अंतर्भूतमय आत्मस्वरूपमय अनेक विधुलुगा ఉత్సాహములు కల్పించటం చేతనే మానవుడు అన్ని కార్యములు ఎందుకు పాల్గొంటున్నాడు. నిజముగా ఆ దైవశక్తియే లేకుండా మానవుడు ఏమాత్రం కూడాను కించిత్ కార్యము కూడాను సాధించలేడు.
3: అత ఈశ్వర్కే మానవ మే అంతర్భూత్ ఔర్ ఆత్మస్వరూప్ హోకర్ ప్రోత్సాహిత్ ఔర్ ఉత్సాహిత్ కర్తే రహనే కే కారణ హీ మానవ హర్ ప్రకార్ కే కార్య కర్ పా రహా హై। యథార్థ మే यदि वह दैव शक्ति ही न होती तो मानव रत्ती भर का काम भी नहीं कर सकता है।
4: चिन्ह उदाहरण मन मंच कागजी चक्कर कवर अंटी पेटा दी स्वामी की रायानी मंच अक्षर चाल रंगु रंगु पेन तो राशिपेटा कवर पेर अनेक नकली चक्कर अंदमि बॉर्डर अंत राशि దానికి సిద్ధం చేశావు. అందులో రాసినటువంటి జాబును కవర్ లో పెట్టావు, అంటించినావు, పోస్ట్ వేశావు.
3: एक छोटा सा उदाहरण, हमने एक अच्छे से कागज को लेकर लिफाफा बनाया, रंग बिरंगी पेंसिलों का उपयोग करते हुए स्वामी के नाम पत्र लिखा। लिफाफे पर भी बड़ी सुंदर बेल बूटियों की सजावट से पता भी लिखा। लिखे हुए पत्र को उस लिफाफे में रखा, उसे चिपकाया और पोस्ट कर दिया।
4: अक्षर अंदमु दी प्रधान स्टांप लेकिन केवल हास्टल चाबू प्रशांत निर लेको अदे स्टांप उठे प्रशांत नियम का वे मेल दूर में प्रयाणम पोस्ट डिपार्टेंट नी नकली कवर् नी ओक अंदम अक्षर नी ओक अलंकार वो चूड़ केवल स्टांप लेदा चूस्त
3: परंतु आ स्वामी को नहीं मिला। कारण क्या है? जो सजावट की सुंदर अक्षरों में लिखा वे सब प्रधान नहीं हैं, क्योंकि उस पर डाक टिकट नहीं है। यहीं हॉस्टल में डाला गया पत्र प्रशांति निलयम नहीं पहुंच पा रहा है। यदि डाक टिकट ही लगा हो तो प्रशांति निलयम क्या हजार मील भी यात्रा करके चला जाएगा। पोस्टल डिपार्टमेंट वाले लिफाफे की सजावट, बेल बूटियां, सुंदर अक्षर ये सभी नहीं देखते हैं, मात्र यही देखते हैं कि लिफाफे पर डाक टिकट है कि नहीं।
4: अदे विधम गनी दैवत्वम लोपल मन ओक पांडित्यम गनी मन ओक शास्त्रम गनी मन ओक शक्ति सामर्थ्यम गनी मन प्रावीण्यत गनी लोक संबंधमैनटुवंटि ओक समाजमुनु गुर्तिंचवच्चुनि गनी दैवम मात्रमु ఈ నిర్మలమైన చిత్తాన్ని మాత్రమే గుర్తిస్తాడు. కనుక మనము ఏ యొక్క సబ్జెక్ట్ లోపల ఎంత పిహెచ్ వేలు తీసుకున్నాము, ఏ సబ్జెక్ట్ లోపల ఎంతటి ప్రవీణులైనాము అని మన కొలతలు మనం వేసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు. మనం ఈ విద్యా విధానం లోపల మనం నిత్య జీవితంలో ఉండేటువంటివి ఏవి, నిత్య జీవితం లోపల సత్యమైనటువంటి మార్గమును అవలంబించినటువంటివి మాత్రమే మన వెంట చెంట ఉంటాయి.
3: లోగ్ హమారే పాండిత్య शास्त्र ज्ञान शक्ति कुशलता आदि देख सकते हैं, परंतु ईश्वर हमारे निर्मल चित्त मात्र को देखते हैं। अतः हमारे यह मापने से कोई फायदा नहीं कि हमने किस सब्जेक्ट में पीएचडी लिया है, किस सब्जेक्ट में कितने प्रवीण हैं। वर्तमान शिक्षा प्रणाली से हम अपने दैनंदिन जीवन में क्या पा रहे हैं? हमारे दैनंदिन जीवन में हमने जिस सत्य मार्ग को अपनाया है वही हमारा संगी साथी बनने वाला है।
4: आगोन्न वाणी आकलि तीरुन पंचपक्षमुल पाकम विनु निरुपेद वाणी पेदरिकंपु पोवुन वित्त प्रभावंपु विनयंत रोग पीडितुल वाणी औषध महिमंपु विनयंत रोगम निवारण कागलद कनुक మనము భగవద్గీత యొక్క ప్రభావం లేనంత మాత్రమున లేక మరి యొక్క శాస్త్ర పఠనం యొక్క అర్థాన్ని శ్రవణం చేసినంత మాత్రమున మన యొక్క సాధన యందు శాంతి సుఖములు లభ్యం కావు.
3: భూఖే కి భూఖ క్యా మిట్ సక్తి హై వర్ణన్ పక్వానో కా సుననే సే, గరీబ్ కి గరీబీ క్యా దూర్ హోగీ ధన సంపత్తి కే వర్ణన్ భర సే, బీమార్ కి బీమారీ क्या दूर होगी औषधि का गुणगान करने से। अतः भगवत गीता के प्रभाव को सुनने या किसी अन्य शास्त्र का श्रवण करने मात्र से हमारे दुख दूर होकर सुख और शांति प्राप्त नहीं होंगे।
4: ఇంద్రియ నిగ్రహం వచ్చావు అర్జున, నీ ఇంద్రియములే నీ స్వాధీనములో లేకపోయినప్పుడు ఇంక నీవు ఈ జగత్తులో దేని నీవు సాధించగలవు.
3: జిస్ మార్గ సే తుమ్ అవగత హువే హో ఔర్ జిన్ విషయం కో సునే హో ఉన్మే సే ఏక్ యా దో కా ఆచరణ కర్నే పర్ హీ సార్థక్ హోగే. ఇన్ సబ్ కా మూల్ ఆధార్ ఇంద్రియ నియంత్రణ హీ హై. శ్రీకృష్ణ నే కహా, హే అర్జున్, तुम अपने इंद्रियों को ही नियंत्रण में नहीं कर पाओगे तो इस जगत में किस किस पर विजय पा सकोगे?
4: प्रह्लाद अनेक పర్యాలకులన్నీయుం గడియలోన జయించిన వాడు ఇంద్రియాలోకం చిత్తమును గెలవనేరు. మహారాజా, నీవు అన్ని రాజ్యములు కూడా జయించావు, కానీ ఈ రాజ్యాన్ని నువ్వు సాధించటే. మానసిక సామ్రాజ్యమును సాధించలేనటువంటి యొక్క మానవులకు మాధవత్వం యొక్క మాధుర్యం ఏ రీతిగా చూడగలరు? కనుక ఇందులో మనము మొట్టమొదటి గుర్తించవలసింది ఏమిటంటే, అందరి ఎంతో ఉండేటువంటి ఆత్మతత్వం
3: कई बार मैं बताता रहता हूं, प्रह्लाद ने भी पिता से कहा, सब लोकों पर हुए विजयी क्षण में नहीं कर सके पराजित इंद्रियों को। महाराज, कई राज्यों को जीत चुके हो परंतु मन को नहीं। मानसिक साम्राज्य को जो जीत नहीं पाया उसे माधवत्व का माधुर्य कैसे ज्ञात होगा? अतः सबसे पहले हमें चिंतन के द्वारा इस तथ्य से अवगत होना चाहिए कि सभी लोगों में विद्यमान आत्म तत्व एक ही है।
4: सूर्य समस्त लोकड़ा सूर्य వెండి కుండలు ఉంటాయి, ఇంకా రాగి కుండలు ఉంటాయి, అన్నింటియందు నీరు పోసిపెట్టారు. వేల కుండలు ఉంటున్నాయి ఇక్కడ, కానీ ఒక సూర్యుడే వెలుస్తున్నాడు పైన. అన్ని కుండలు ఎందు కూడా అతి సూర్యుడిగా కనిపిస్తున్నాడు. అయితే అతి సూర్యుడు ఉంటున్నారా? పోలేపై కుండలు వేరు కావటం చేత సూర్యుడు అనేకంగా మనకు కనిపిస్తున్నట్టుగా తోచు.
3: క్యా ఏక్ ఏక్ లోక్ కే లియే ఏక్ ఏక్ సూర్య హోగా? నహీ, సూర్య ఏక్ హీ హై. కుచ్ మిట్టీ కే ఘడే హై, कुछ पीतल के घड़े हैं, कुछ चांदी के घड़े हैं, कुछ तांबे के घड़े हैं। सब में हमने पानी भरकर रखा। घड़े अनेक हैं परंतु ऊपर एक ही सूर्य प्रकाशमान है, वही सब घड़ों में प्रकाशित है। परंतु क्या हम कह सकते हैं कि सूर्य अनेक हैं? घड़ों के अनेक होने के कारण सूर्य भी अनेक की भांति दिखाई पड़ रहा है।
4: ఈ యొక్క ప్రతిబింబమైనటువంటి సూర్యుడి యొక్క విలువ ఒక్కటే, కానీ ఈ కుండల విలువలు వేరువేరుగా ఉండొచ్చును. వేడి కుండకు ఎక్కువ విలువగా ఉండవచ్చును, రాగి కుండకు కొంచెం తక్కువగా ఉండొచ్చును, మట్టి కుండకు మరింత తక్కువగా ఉండవచ్చు. కనుకనే పండితుడి మొదలు పామరుడి వరకు, కూటి మీద మొదలు కోటేశ్వరుడు వరకు ఈ కుండల వ్యత్యాసం ఉంటుండొచ్చును, కానీ అన్నింటి ఎందుకు ప్రతిబింబించేటువంటి యొక్క సూర్యతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
3: సూర్యకే ఇన్ ప్రతిబింబోకి विशिष्टता एक ही है, लेकिन इन घड़ों का मूल्य अलग अलग हो सकता है। चांदी के घड़े का मूल्य अधिक हो सकता है, तांबे के घड़े का मूल्य कुछ कम हो सकता है, मिट्टी के घड़े का मूल्य और भी कम हो सकता है। अतः पंडित से लेकर पामर तक, गरीब से लेकर करोड़पति तक, सब घड़ों का मूल्य अलग हो सकता है, परंतु सब घड़ों में प्रकाशित सूर्य तत्व एक ही है। इसी सत्य से हमें अवगत होना चाहिए।
4: प्रत्येक मन धरने वस्त्रो नगर विवेद वारी इंटर वस्तु नगर कांटे अंतिम दैवत्वे सत्या मन गुर्ति मन सुलभ।
3: अतः हमारे शरीर रूपी घड़े अलग हो सकते हैं, हम जो कपड़े और जेवर पहनते हैं वे मूल्यवान हो सकते हैं, गरीब के पास ऐसे कपड़े और जेवर नहीं हो सकते हैं, परंतु ये सब घड़े ही हैं, इन सब में विद्यमान दिव्यता एक ही है। इस सत्य से अवगत होने पर इंद्रियों को सरलता से वश में किया जा सकता है।
4: ఎవరు ఎవరిపైన అధికారం సాధించటం ప్రతి వ్యక్తి ఎందుకు ఉంటే ఉంటుంటాయి. అయితే మన కర్తవ్యాన్ని మాత్రం మనం గుర్తించాలి. తప్పు చేసినటువంటి వారికి కేవలం మంచి మాటలతో దాన్ని సవరించే కోసము దాన్ని ఖండించటము నీ యొక్క కర్తవ్యం. ఇక్కడ అజ్ఞానం అనేటువంటి దట్టముగా కప్పుకొని ఉంటుంటారు. ఈ దట్టమైనటువంటి అజ్ఞానాన్ని కొంచెం తగ్గించడానికి ఏ విధమైన ప్రయత్నం చేసినా సాధ్యం కాదు.
3: కౌన్ కిస్ పర్ సవారీ కర్ రహా హై, కౌన్ కిస్ పర్ అధికార జతా రహా హై, भूलें सभी में होती हैं, लेकिन हमें अपने कर्तव्य को पहचानना चाहिए। यदि कोई भूल करता है तो अच्छे शब्दों द्वारा उसे सुधारने के लिए उसका खंडन करना भी तुम्हारा कर्तव्य है। अज्ञान अत्यंत घने रूप में ढका रहता है, अनेक प्रयत्नों से भी उसे कम करना संभव नहीं है।
4: తెల్లవారి 7 గంటల సమయం లోపల మనము 5 అడుగులు ఉంటుంటే మన నీడ 50 అడుగులు ఉంటుంది. కానీ 50 అడుగులు ఉండేటువంటి నీడను మనం ఎంత తగ్గించడానికి ప్రయత్నం చేయాలి? నీడతో కొట్లాడటానికి సాధ్యమవుతుందా? లేక నీడ తిట్టితే ఏమైనా వింటుందా? ఏం చేసినా ఈ నీడ తగ్గదు. సూర్యుడు పెరుగుతూ వస్తే నీడ తగ్గుతూ వస్తుంది. ఇది ఈ సూర్యుడు పెరిగి పెరిగి పెరిగి పెరిగి ఈ శిరస్సు దగ్గరికి వచ్చేటప్పటికి ఈ నీడ కూడా మీకు అంతర్ధానమై ఈ పాదం కింద పడిపోతుంది.
3: हमारी लंबाई 5 फीट है, लेकिन सुबह 7 बजे के समय इसकी परछाई 50 फीट होती है। इस 50 फीट की परछाई को हम कैसे घटा सकते हैं? क्या परछाई से झगड़ा कर सकते हैं? गाली देने से क्या यह सुनेगी? कुछ करने पर भी परछाई नहीं घटेगी। सूरज के बढ़ते बढ़ते रहने पर परछाई घटती जाती है। सूरज के बढ़ते बढ़ते सर के ऊपर पहुंचने पर परछाई घटकर अंतर्धान हो जाती है, तुम्हारे पैरों के नीचे चली जाती है।
4: కనుక నీవు 5 అడుగులు ఉంటున్నా గాని నీ అజ్ఞానం 50 అడుగులు ఉంటుండాలి. కనుక నీ బుద్ధి క్రిందమైనటువంటి విచారణ శక్తి అనేటువంటి సూర్యుడు పెరగాలి. ఇది జ్ఞాన సూర్యుడు పెరిగే కొద్ది ఈ అజ్ఞానం నుండి నీడ తరుగుతూ వస్తుంది. అప్పుడే నీ అజ్ఞానము నిర్మూలమవుతుంది. ఇది ఒక మార్గం. రెండవది ఏమిటంటే ఈ నీడ 50 అడుగులు ఉంటుండాలి. ఈ నీడను వెనుక వెయ్యాలని నీడ వైపు నీ ముఖం తిప్పి పరిగెత్తుంటే అది నీకంటే ముందుగానే పరిగెత్తిపోతుండాలి. కనుక ఈ నీడ నీ ఎంత విధములుగా ప్రయత్నం చేసినప్పటికీ దీనిని వెనుక వెయ్యలేదు. అయితే ఈ ముఖం నీడ వైపు లేకుండా సూర్యుని వైపు తిప్పి అంటే చెప్పకుండా నీ నీడ నీ వెనుక అయిపోతుంది.
3: తుమ్ 5 ఫీట్ కే హో పరంతు తుమ్హారా జ్ఞాన 50 फीट लंबा है, अतः तुम में विचार शक्ति रूपी सूरज को बढ़ना
4: चाहिए। अपने अज्ञान निर्मूल मार्ग रेडवे नीड़।

0: ज्ञान 50 फीट लंबा है, अतः तुम में विचार शक्ति रूपी सूरज को बढ़ना चाहिए। ज्ञान रूपी सूरज के बढ़ने के साथ ही तुम्हारी अज्ञान रूपी परछाई भी घट जाएगी, तभी तुम्हारे अज्ञान का अंत होगा। यह एक तरीका है। अब दूसरा तरीका, तुम्हारी परछाई 50 फीट है, इसे तुम पीछे छोड़ने के लिए उसी की ओर मुंह करके दौड़ने लगोगे तो वह तुमसे पहले ही तुम्हारे आगे भागने लगेगी। इस प्रकार तुम जितनी भी कोशिश करो, लेकिन तुम परछाई को अपने पीछे नहीं डाल सकते हो, परंतु तुम अपने मुंह को परछाई की ओर से सूरज की ओर मोड़ोगे तो बिना बताए ही परछाई तुम्हारे पीछे की ओर चली जाएगी। अतः निरंतर अपने अज्ञान के बारे में विचार करने के बदले ज्ञान भास्कर का चिंतन करते रहो तो तुम्हारा ज्ञान स्वयमेव दूर हो जाएगा। इसलिए दृष्टि को ईश्वर की ओर मुड़ना चाहिए अथवा बुद्धि के सहारे ज्ञान को बढ़ाना चाहिए। इन दोनों के न होने पर हमारा ज्ञान यथावत रहेगा। श्री कृष्ण ने कहा, हे अर्जुन, तुम अपने ज्ञान को बढ़ाओ, तुम्हारा अज्ञान विनष्ट होगा। अज्ञान के विनष्ट होने से तुम्हारा द्वंद्व भी समाप्त हो जाएगा। द्वंद्व के अदृश्य होने पर राग और द्वेष भी नहीं होंगे। राग द्वेष के न होने पर देह का भ्रम नहीं होगा। देह का भ्रम ही नहीं होगा तो दुख नहीं होगा।
1: देहाभिमान पोवाले एक मोटा मोटा राग द्वेषी राग द्वेष पोवाले द्वंद्वत्वा ध्वंसम द्वंद्वत्वा ध्वंसम अज्ञान निर्मूलम कावाल अज्ञान निर्मूलम कावाले ज्ञाना पेच।
0: अतः देहाभिमान का दूर होना है तो सबसे पहले राग और द्वेष को दूर होना है। इन राग और द्वेष को दूर करना है तो द्वंद्व की भावना को विनष्ट करना चाहिए। द्वंद्व को विनष्ट करना है तो अज्ञान का उन्मूलन होना चाहिए। अज्ञान को दूर करना है तो ज्ञान को बढ़ाओ।
1: కనుక ఎట్టి జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి, లౌకిక జ్ఞానమా ఆధ్యాత్మిక జ్ఞానమా? మన ఎందు మనకు ఎంతెంత ఆస్తిత్వం అనేటువంటి దీనిపైన నమ్మకం ఉంటుందో అప్పుడే దైవత్వం పైన కూడా అంత ఆస్తిత్వం పైన నమ్మకం వస్తుంది. తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మడు, తనను తాను నమ్మినటువంటి వాడే దైవాన్ని నమ్ముతాడు. కనుక తనను తాను నమ్మటకై ఈ యొక్క విచారణ శక్తి అత్యవసరం.
0: ఇసీలియే జ్ఞానా దైవతు కైవల్యం కహా గయా హై. అతః హమే किस प्रकार के ज्ञान को बढ़ाना चाहिए, लौकिक ज्ञान अथवा आध्यात्मिक ज्ञान? हमें जब अपने अस्तित्व पर विश्वास होगा तभी ईश्वर के अस्तित्व पर विश्वास होगा। स्वयं पर जो विश्वास नहीं करता है वह ईश्वर पर कदापि विश्वास नहीं करेगा। स्वयं पर विश्वास करने वाला ही ईश्वर पर विश्वास करेगा। अतः स्वयं पर विश्वास करने के लिए यह विचारण शक्ति अत्यंत आवश्यक है।
1: ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న విషయంగా పిల్లలకు అర్థమవుతుందని నేను మరొకసారి చెప్తున్నాను. తెల్లవారి మొదలు రాత్రి పరుగునంత వరకు కూడాను ప్రతి విషయంలో కూడాను నాది నేను నాను నాది నేను అని అంటున్నాం. నేను నేను అని అంటున్నాడు, కానీ నేను ఎవరు అనేది దాన్ని విచారణ చేస్తున్నాడు. ఇది నా దేహం, ఇది నా బుద్ధి, ఇది నా చిత్తం, ఇది నా ఇంద్రియం, ఇది నా అంతఃకరణ అంటున్నావు. బట్ వామై నీరెవరు అనేది దాన్ని వేసుకోవటం లేదు. ఇలాంటి వారు ఎన్ని విద్యలు చదివితే గాని ఏమి ప్రయోజనం?
0: बच्चों को अच्छी तरह से समझ में आने के लिए मैं फिर

0: एक बार बता रहा हूं, सुबह से लेकर रात को सोने तक मेरा मैं कह रहे हैं। मैं तो कह रहा है, परंतु मैं कौन हूं, इस पर कभी विचार कर रहा है? यह मेरी देह है, यह मेरी बुद्धि है, यह मेरा चित्त है, यह मेरी इंद्रिय है, यह मेरा अंतःकरण है, ऐसा कह रहे हो। परंतु हु एम आई, स्वयं से यह प्रश्न नहीं कर रहे हो। ऐसा व्यक्ति चाहे कितनी ही विद्याएं क्यों न सीखे, परंतु क्या प्रयोजन?
1: हिंदी विद्यु नेवी फल मगत का तपिंत एवरीतरू मंद बुद्धु तनता चेरेनी बेंडुवार बुद्धु बंदवार कनकनी नावस्त्रे वस्त्र पेर नीनवे అదే విధంగానే నా దేహం అంటే దేహం వేరు నీవు వేరు అక్కడ విచారించి నీవెవరు నా దేహం అంటున్నావు కానీ నేనే దేహం అనటం లేదే కనుక నీవెవరు అనేటువంటి విచారం చేస్తే ఇది అన్నింటికి నీ కూడా ఒక యజమాని స్థానంలో ఉంటున్నాడు యజమానుడు ఉంటున్నప్పుడే నా భూమి నా ఇల్లు నా కారు నా ఇది అని అనుకుంటున్నావు యజమానుడు లేకపోతే నా ఇల్లు నా కారు నా భూమి ఎక్కడ
0: విద్యాయ కితనీ హి సీఖ్ ప్రయోజన్ క్యా మాథే కి లేఖా సే क्या कोई बच सकता? बुरे विचार जब हैं सर में घुसते, तुरंत बुद्धि उसकी है पथरा जाती। जब कहते हो कि मेरा वस्त्र, तो वस्त्र अलग है, मैं अलग हूं। इसी प्रकार मेरी देह कहने पर देह अलग है, तुम अलग हो। वहां विचार करो कि मैं कौन हूं। तुम मेरी देह कह रहे हो, मैं ही देह हूं ऐसा नहीं कह रहे हो। अतः मैं कौन हूं पर विचार करने से ज्ञात होगा कि मैं ही सबका मालिक हूं। मालिक के होने पर ही मेरा घर, मेरी कार, मेरी जमीन, मेरा घर कह रहे हो। यदि मालिक ही न हो तो मेरा घर, मेरी कार, मेरी जमीन, ये सब कहां?
1: అతను మారేవాడు కాదు, అతను కదిలేవాడు కాదు, అతను వదిలేవాడు కాదు. కనుకనే అతి దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని విచారణ ద్వారా గుర్తించాలి. కనుకనే ప్రతి మానవునికి కూడా మూడు భాగములు విచారణ, ఒక భాగం సాధన. ఈ నాలుగింటి ద్వారానే మానవత్వం సార్థకమవుతుంది. కనుక కాయాన్ని వ్యర్థము చేయక, కాయాన్ని నిరంతరము గావించుకొనక మనం కర్మను సార్థకం గావించుకున్నప్పుడే జన్మం కూడా పవిత్రమవుతుంది.
0: वह परिवर्तित होने वाला नहीं है, वह विचलित होने वाला नहीं है, वह छोड़ने वाला नहीं है। अतः ऐसे दिव्यतापूर्ण आत्म तत्व से विचारण के माध्यम द्वारा अवगत होना चाहिए। प्रत्येक मानव के लिए तीन भाग विचारण और एक भाग साधना, इन चार के माध्यम से ही मानव जीवन सार्थक होगा। जब हम समय का दुरुपयोग न करके, शरीर को निरर्थक न करते हुए सार्थक कर्म करते रहेंगे, तब ही जीवन भी पवित्र होगा।
1: समस्त दुखम को मूल कारण इंद्रिय बलहनते परम का तगन कार्य प्रवेश दीडवार्ग्रहित कर्म त्यागमन चपलेलु कर्म फलत्यागम।
0: समस्त दुखों का कारण इंद्रियों की कमजोरी ही है, इसलिए इन्हें सशक्त रखते हुए सही कर्मों में प्रविष्ट कराकर बुरे मार्ग में जाने न देने के संदर्भ में नियंत्रित करना चाहिए। भगवत गीता में इंद्रियों का उन्मूलन नहीं कहा गया, इंद्रिय नियंत्रण कहा गया है। कर्म का त्याग नहीं कहा, कर्म फल का त्याग कहा।
1: भगवदगीता कर्म కొరతలోనూ దీన్ని ప్రవేశపెట్టుకోవాలి. దీన్ని ఎడమార్గం పట్టించకుండా ఇంద్రియాన్ని ఉపయోగించుకోమని చెప్పాడు. ఇది భగవద్గీత యొక్క ప్రధానమైన సందేశం.
0: అత భగవద్గీత మే కహా గయా కహకర్ బినా కర్మ కియ రహనా సంభవ నహీ హై, కర్మ కర్నే హీ పడేంగే. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన, నానవాప్త మవాప్తవ్యం వర్త ఏవచ్ కర్మణి. కిసీ భీ ఫల్ కే నా హోనే పర్ భీ మే హీ కర్మ కర్ రహా హూ, ఫిర్ తుమ్ క్యో నహీ కరోగే. అతః హమే సభీ కర్మ కర్నే హీ చాహియే, సభీ ఇంద్రియో కా ఉపయోగ కర్నా హీ చాహియే. పరంతు జైసే కి ఇన్కే లియే మాత్రా కహా గయా హై, ఇన్కా ఉపయోగ సీమిత ఢంగ్ సే హోనా చాహియే. సతర్క రహనా చాహియే కే ఇంద్రియ బురే మార్గ కా అనుసరణ న కరే. యహీ భగవద్గీత కా ప్రధాన ఉపదేశ హై. ఉపసంహార. శ్రీ కృష్ణ నే జిస్ ప్రకార అర్జున్ కో అనేక ఉదాహరణో కే మాధ్యమ సే उनके अज्ञान के अंधकार को दूर किया, उससे कहीं अधिक सरल एवं प्रभावपूर्ण शब्दों में स्वामी ने अपने छात्रों और भक्तों का मार्ग निर्देशन गीता के इस प्रवचन में किया. इस पूरे प्रवचन में स्वामी ने विशेषतः इंद्रिय नियंत्रण के महत्व को निरूपित किया. भगवान बाबा ने कहा कि इंद्रिय नियंत्रण के बगैर और ज्ञान की प्राप्ति के बिना मानव जीवन निरर्थक है. इंद्रिय जनित मलिनता को दूर कर विशुद्ध मन के सहारे कर्म करना प्रत्येक मनुष्य का परम कर्तव्य है. अतः प्रत्येक व्यक्ति को इन महत्वपूर्ण तथ्यों से अवगत होने के साथ साथ उनके आचरण पर ध्यान देना चाहिए. स्वामी ने विशेषतः आत्मा के स्वभाव और महत्व को इस प्रवचन में उजागर किया है. भगवान बाबा ने स्पष्टतः निर्देश दिया कि इंद्रियों का सीमित एवं विवेकपूर्ण ढंग से उपयोग करते हुए व्यक्ति को निष्काम भावना के साथ कर्माचरण करना और जीवन को सार्थक करना चाहिए. अस्तु.
2: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 25 अगस्त 1984 को दिया गया प्रवचन सुना.
3: यू आर ट्यून्ड टू रेडियो साई ग्लोबल हार्मोनी, ब्रिंगिंग यू 24 आवर्स अ डे द मैसेज ऑफ लव ऑफ भगवान श्री सत्य साई बाबा.
4: ప్రేమ స్వరూపులారా,
5: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
4: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
5: పీస్ ఇస్ విత్ ఇన్, నాట్ అవుట్ సైడ్.
4: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.
6: డియర్ లిస్నర్, సైడామ్ అండ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ ప్రశాంతి నిలయం. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ డీప్ ఇన్ సైడ్. దిస్ ఇస్ అ సెగ్మెంట్ ఆఫ్ రేడియో సాయిస్ థర్స్డే లైవ్ హోస్టెడ్ బై బ్రదర్ బిషు ప్రోష్టి, అండ్ టుడేస్ ఎపిసోడ్ వాస్ ఫస్ట్ బ్రాడ్కాస్ట్ in April 2023.

0: ప్రేమస్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్ నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.
2: సాయిరాం, యూ జస్ట్ హర్డ్ ఎన్ ఎపిసోడ్ ఆఫ్ అవర్ రేడియో ప్రోగ్రామ్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ డీప్ ఇన్ సైడ్. This was a segment of Radio Sai's Thursday Live, hosted by Brother Bishu Prashti, and today's episode was first broadcast in April 2023. Dear listener, we hope you like this program, and please send us your feedback by either email or WhatsApp. Our email ID is listener@ssmediacenter.org, and our WhatsApp number is 9393258258. Thank you and loving Sai Ram from Prashanthi Nilayam.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

0: ప్రహ్లాదుని కుమారుడైనటువంటి విరోచనుడు,
1: సన్న ప్రహ్లాద విరోచన,
0: అంగీరసుని కుమారుడైనటువంటి సుధీనుడు,
1: సుధీర సన్న అంగీరస,
0: ఈ ఇరువురికి నీ ఒక పందెం జరిగిందని ఓణంలో చెప్పాను.
1: డ్యూరింగ్ ఓణం డిస్కోర్స్ ఐ మెన్షన్ దట్ దేర్ వాస్ ఇరువురు
0: కూడాను ఏమి పందెం వేసుకున్నారు, ఎవరు ఓడిపోతారో వారి ప్రాణాన్ని గెలిచిన వాడికి అర్పితం చేయటము.
2: కానీ ప్రహ్లాదుడు న్యాయమూర్తి,
1: ప్రహ్లాదు వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ జస్టిస్,
2: ఇతను ధర్మమూర్తి,
1: హీ ఆల్సో ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ రైచియస్నెస్,
2: వారి ఇరువురికి తానే ఒక జడ్జిగా నిలిచాడు.
1: హీ స్టూడ్ యాజ్ ఎ జడ్జ్ ఇన్ దట్ డిబేట్.
2: కట్టకనపటికీ తన కుమారుడైనటువంటి విరోచనుడు ఓడిపోయినట్టుగాను, అంగీరసన్ కుమారుడైనటువంటి సుధీనుడు గెలిచినట్టుగాను నిర్ణయం
1: చేశారు.
2: అప్పుడు విరోచనుడు కత్తి తీసుకుని వచ్చి తన ముందు తన శిరస్సును అర్పితం చేయడానికి కోరుకున్నాడు.
1: విరోచన వాజ్ రెడీ టు బి టు ఆఫర్ హిజ్ ఓన్ లైఫ్. హి బ్రాట్ దిస్ వర్డ్ అండ్ బెంట్ హిజ్ నెక్.
2: చెప్పినట్టు చేయటం చేత తక్షణమే సుధీనుడు యొక్క మనస్సు కరిగిపోయింది.
1: యాజ్ విరోచన ఒబేయ్డ్ ది కమాండ్, ది మైండ్ ఆఫ్ సుధీర మెల్టెడ్.
2: నీవు నీ తండ్రి గారు న్యాయముగా సత్యంగా ధర్మంగా మన యొక్క దీనిని నిర్ణయం చేశాడు కనుక
0: అతని కుమారుడు అయినటువంటి నిన్ను నేను నీ ప్రాణంగా తీసుకోవటం చేత తండ్రిని బాధ పెట్టినటువంటి వాడు అవుతాను. అటువంటి న్యాయమూర్తికి బాధం కలిగించడం నాకు ఇష్టం లేదు కనుక నీ ప్రాణం నాదైనప్పటికీ తిరిగి నేను నీకు వెనుకకిస్తున్నానని తండ్రికి అప్పచెప్పాడు.
1: సుధీర టోల్ ప్రహ్లాద వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ జస్టిస్ అండ్ రైచియస్నెస్. సచ్ ఎ వన్ షుడ్ నాట్ బి పుట్ టు ఎనీ ఫీలింగ్ ఆఫ్ ది లాస్ ఆఫ్ ద సన్. Therefore, I do not want to take away your life. You take this life, he told his father Prahlada and gave the life back.
0: ఇదే విధముగా కూడాను పరశురామున తండ్రి అయినటువంటి యమదగ్ని కూడాను చక్కని ఆజ్ఞను శాసించాడు.
1: There is a similar instance in case of యమదగ్ని, father of పరశురామ.
0: కనుక ఏమి చెప్పాడు యమదగ్ని? తన యొక్క భార్య జలమును తీసుకున్నటకై నదికి వెళ్లినప్పుడు విచిత్ర వీరుడు బయలుదేరిపోతున్నాడు.
1: When Jamadagni's wife went to the river to get water,
0: ఆమె పవిత్రమైన హృదయం గలది.
1: She had a sacred heart.
0: కాని ఆ పోయేటువంటి వారు ఎవరు అని చూచింది పాపం.
1: She looked up to find out who was going.
0: ఎంత అందమైనటువంటి వాడు అని అనుకుంది పాపం.
1: She merely thought for a while what a beautiful person was in horizon.
0: Intike ame vachetappudiki Jamadagni Parashuramuni shasinchadu.
1: The moment she returned home, Jamadagni commanded Parashurama,
0: nee talli oka sirasunu kandinchamannadu.
1: You cut the neck of your own mother.
0: Ee maatram kuda nu jankaledu Parashurama.
1: Parashurama was not shaken.
0: Tandri adu sirasa vahinchi గొంతు కోశాడు.
1: హి ఇమ్మీడియట్లీ ఒబేయ్డ్ ది కమాండ్ ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ కట్ ది హెడ్ ఆఫ్ మదర్.
0: అప్పుడు తండ్రి పరశురామ నీకేం కావాలి కోరుకో అన్నాడు. నా ఆజ్ఞను శిరసావహించావు, నీకేం కావాలి కోరుకోమన్నాడు.
1: జమదగ్ని సెడ్ పరశురామ, యు హావ్ ఒబేయ్డ్ మై కమాండ్, వాట్ ఎవర్ బూన్ యు వాంట్ యు ఆస్క్ ఐ విల్ గివ్ ఇట్.
0: తండ్రి నా తల్లిని బ్రతికించు అన్నాడు.
1: పరశురామ సెడ్, Father, give back life to my mother.
0: Pranam ichchadu.
1: He gave life back.
0: Ikkada sirasa vahinchadu, korikanu teerchadu.
1: He obeyed the command and he fulfilled the desire.
0: Sirasa vahinchinappude aagnanu ee korika kuda teerutundi. Ante kaadu, sirasa vahinchakunda koriki ee reetiga teerutundi.
1: When you obey implicitly the command, your desire gets automatically fulfilled.
0: కనుక దివ్యత్వంలో ఉండినటువంటి రహస్యములు ఇంత అతి సూక్ష్మంగా ఉంటుంటాయి.
1: Such are the sacred subtleties of divinity.
0: కృష్ణ తత్వం నందు కూడాను అనేక విధములైనటువంటి యొక్క విషయాలు కూడాను అంతరార్థాలంతా ఉంటున్నాయి.
1: There are great inner meanings ఇన్ ద లైఫ్ అండ్ ది స్టోరీ ఆఫ్ కృష్ణ.
0: కానీ ప్రజల ఎందుండినటువంటి యొక్క భావములను పురస్కరించుకుని అనేక అనర్థములను పెంచి నానార్థములుగా విశ్వసించి అందులో యథార్థాన్ని విశ్వసించి అనర్థాన్ని పుచ్చుకుంటున్నారు.
1: బట్ టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ ఇన్ కీపింగ్ విత్ ది థింకింగ్ ఆఫ్ ది పీపుల్ ఎ లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ద రియల్ మీనింగ్ ఈజ్ ఫర్గాటన్ అండ్ దేర్ఫోర్ ఆల్ కెలామిటీస్ ఆర్ బ్రాట్.
0: కృష్ణునికి అష్టకన్యలు 8 మంది ప్రధానమైనటువంటి రాణులు అని.
1: కృష్ణ హ్యాస్ 8 ఇంపార్టెంట్ క్వీన్స్.
0: ఇంతేకాకుండా 16,000 మంది గోపికలు అన్నారు.
1: నాట్ మెనీ దాట్ 16,000 గోపికాస్.
0: ఇది దీని ఎందున్నటువంటి అంతరార్థాలు ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్?
0: కానీ ప్రాపంచిక సంబంధమైనటువంటి భార్యలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది ఓన్లీ టైప్ ఆఫ్ వైఫ్స్ ఇన్ ద వరల్డ్ సెన్స్.
0: ఇక్కడ 7 దళములతో ఒక చక్రములు ఉంటున్నాయి. షట్ చక్రములు 6.
1: దేర్ ఆర్ 6 వీల్స్.
0: ఈ షట్ చక్రములు యందు 2 చక్రములు చాలా ప్రధానమైనటువంటివి.
1: అమంగ్ దీస్ 6 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: సహస్రార చక్రం 1.
1: ది సహస్రార ఇస్ 1.
0: హృదయ చక్రం 1.
1: ది హృదయ చక్ర ఇస్ అనదర్.
0: ఈ హృదయ పుష్పము అనేటువంటిది అష్టదళములతో కూడి ఉంటుంటాయి.
1: This flower of heart, Hrudaya Pushpam, has 8 petals.
0: Anaga, ee yokka 8 dalamulu kudanu, Ashtabhumulu ani kudanu deeniki oka peru.
1: These 8 petals are described as 8 fields.
0: Ee bhoomiki naathudu Bhagavantudu.
1: The master of this field is God.
0: Prakruti Paramatma. Prakruti ki master Paramatma.
1: మాస్టర్ ఆఫ్ నేచర్ ప్రకృతి ఇస్ పరమాత్మ.
0: కనుక ఈ అష్టదళములు కూడాను దీనికి నాథుడు భగవంతుడు.
1: ది మాస్టర్ ఆఫ్ దీస్ 8 పెటల్స్ ఇస్ గాడ్.
0: కనుక హృదయ పద్మములకు అష్టదళములు అష్టభూములు కనుకనే దీనికి నాథుడు భగవంతుడు. ఇవి హృదయమే దేహానికి అత్యవసరమైనటువంటివి, అతి ప్రధానమైనటువంటిది.
1: ది ఫ్లవర్ ఆఫ్ ది హార్ట్ హ్యాస్ 8 పెటల్స్ అండ్ దే ఆర్ కంపేరబుల్ టు 8 ఫీల్డ్స్ and the master of these 8 petals and 8 fields is God.
0: కనుక ప్రతి మానవుని యొక్క హృదయ కమలములు యందుండేటువంటి అష్టదళములకు భగవంతుడే అధిపతి.
1: God alone is the master for all these 8 petals in the flower of
0: ఇతనిని మాధవ అన్నారు.
1: And that is why he has been called Madhava.
0: మా ధవ. మా అనగా లక్ష్మి, మా అనగా మాయా, మా అనగా ప్రకృతి, దేవుడు అనగా దానికి నాథుడు, మాధవ అనగా హృదయానికి నాథుడు, భూమికి నాథుడు, మాయకు నాథుడు, లక్ష్మికి నాథుడు అని.
1: మా స్టాండ్స్ ఫార్ నేచర్ లక్ష్మి అండ్ హార్ట్ అండ్ ధవ స్టాండ్స్ అండ్ ఎర్త్ ఆల్సో అండ్ ధవ స్టాండ్స్ ఫార్ ది మాస్టర్. హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. Therefore the name Madhava.
0: కనుకని అష్టదళములతో కూడినటువంటి యొక్క హృదయములకు నాథుడు భగవంతుడు, అతనే కృష్ణుడు.
1: The master of all these 8 petals, a flower with 8 petals, is God. Therefore he has been described as
0: సహస్రారము. అదే కట్టకడపటి యొక్క.
1: The Sahasrara is the 6th of all the 6 chakras.
0: కనుకని అదే సహస్రార చక్రం.
1: That is described as
0: సహస్రారం అనగా 1000 దళములతో కూడినటువంటి పుష్పము.
1: సహస్రార మీన్స్ ఎ 1000 పెటల్ ఫ్లవర్.
0: దీనిని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అని అన్నారు.
1: ఇట్ హెస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పర్సన్ విత్ 1000 హెడ్స్ 1000 ఫీట్.
0: 1000 దళములతో కూడినటువంటిది.
1: The flower with 1000 petals.
0: ఒక్కొక్క దళమునందు కూడాను భగవంతుడు షోడశ కళలతో నిండి ఉంటున్నాడు.
1: God dwells in each petal with 16 aspects.
0: కనుకనే షోడశ కళా పరిపూర్ణుడు భగవంతుడు.
1: That is why God has been described.
0: ఒక్కొక్క దళమునకు 16 కళలు ఉంటున్నాయి కాబట్టి 1000 దళముల లోపల కూడా 1000 16,000.
1: There are 1000 petals. In each petal there is God with 16 aspects. 16 multiplied by 1000, 16,000. That is how
0: 16,000. కనుకనే 16,000 మంది గోపికలు. గోపికలు అనగా ఏమి? దళములే.
1: When you say Gopika, it refers to dala. A petal.
0: Go అనగా శబ్దము.
1: Go actually means
0: go అనగా వాక్కు.
1: గో ఆల్సో మీన్స్ వర్డ్.
0: గో అనగా ఒక విధమైనటువంటి ప్రాణము.
1: గో ఆల్సో మీన్స్ లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈ శాస్త్ర ప్రాణములకు కూడాను తానే పతి.
1: హీఈస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ దిస్ థౌసండ్.
0: కనుకనే కృష్ణునికి 16,000 మంది గోపికలు ఉన్నారు.
1: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ కృష్ణ హ్యావింగ్ 16,000 గోపికాస్.
0: కనుక భాగవతంలో ఉండేటువంటి యొక్క మహా పవిత్రమైనటువంటి సూక్ష్మార్థాన్ని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది సీక్రెట్ సటిల్ సీక్రెట్ మీనింగ్.
0: కృష్ణునికి 16,000 మంది గోపికలు, 8 మంది రాణులు, ఇంకో సర్వెంట్స్, ఏమిటి ఇవన్నీ పిచ్చి పిచ్చి భావములు కాదా?
1: వాట్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ మ్యాడ్ థింకింగ్ దట్ కృష్ణ వాస్ హ్యావింగ్ 8 క్వీన్స్, 16,000 గోపికా?
0: ఈనాటి కృష్ణుడికి 16,000 మంది అయినప్పుడు నాకు 16 మంది అయినా ఎందుకుండవు? ఈ భావన కూడా పిల్లల్లో ప్రారంభమవుతుంది.
1: దట్ టైప్ ఆఫ్ థింకింగ్, కృష్ణ ఈజ్ హ్యావింగ్ 16,000 గోపికాస్, వై షుడ్ ఐ నాట్ హ్యావ్ అట్లీస్ట్ 16 వైఫ్స్? దిస్ కైండ్ ఆఫ్ ట్రెండ్ ఈజ్
0: కాదు ప్రధానమైనది. 16 కళలు మన లోపల ప్రారంభం కావాలి.
1: దిస్ ఈజ్ నాట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. Those 16 aspects of divinity
0: భగవంతుని ఆజ్ఞను శిరసా వహించినప్పుడే ఆ యొక్క 16,000 కళలు కూడాను మనలో విచ్చలగబడిగా విరుగుతుంటాయి.
1: ఓన్లీ వెన్ యు ఇంప్లిసిట్లీ ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ ఆల్ ది 16,000 ఆస్పెక్ట్స్
0: మూలాధారం నుండి ప్రారంభమైనటువంటి యొక్క
1: ది థింగ్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్
0: కుండలిని శక్తి సహస్రారంలో పోయి వికసిస్తుంది.
1: ది పవర్ ఆఫ్ కుండలిని which takes its birth from Muladhara, blossoms itself into fullness when it
0: is Sahasrara. Pranavayuve deeniki pradhanamainatundi pranam.
1: The very life for this Kundalini is
0: ade prema.
1: And that is love.
0: Ee prema pranavayuga mana Muladharamlo prarambhamai Sahasraramlo nilichipovali.
1: This love, like oxygen, should start in Muladhara and travel up to Sahasrara and get established there firmly.
0: పిల్లలు చాలా మంది ఈ ఆధునిక యుగం లోపల వైజ్ఞానికంగా
1: ఇన్ ది మోడర్న్ ఏజ్ దిస్ బాయ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్
0: ఈ యొక్క దీని లోపల అర్ధనారీశ్వర తత్వం అనేటువంటి దాన్ని చక్కగా గుర్తించాలి.
1: యూ హావ్ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ ది కాన్సెప్ట్ ఆఫ్ అర్ధనారీశ్వర.
0: ఏ సైంటిస్ట్ కూడా చక్కగా దానిని వివరించి చెప్పడం లేదు.
1: నో సైంటిస్ట్ హాస్ బీన్ ఏబుల్ టు గివ్ ఏ
0: సాటిస్ఫాక్టరీ చెప్తున్నటువంటి అర్ధనారీశ్వర తత్వానికి నేటి సైంటిస్టు ఉపయోగపెట్టేటువంటి పదములకు ఎంత సన్నిహిత సంబంధం ఉందో యోచించవచ్చు. ఇదే విధంగా ఇంకా ఎన్నో ఉంటున్నాయి.
1: వన్ కెన్ అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ ద క్లోజ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది అటరెన్సెస్ ఆఫ్ ది ఓల్డెన్ సేయర్స్ అండ్ సీన్స్ అండ్ ఆల్సో ది మోడర్న్ సైంటిస్ట్.
0: ప్రతి పదార్థము కూడాను అణువులతో కూడినటువంటిది.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్
0: ప్రతి పదార్థము నిర్మాణం అయితే అణువులతో ఉంటుండాలి.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆటమ్స్.
0: ఈ ప్రతి అణువునందు కూడాను
1: ఇన్ ఎవ్రీ ఆటమ్
0: ప్రోటాన్ ఎలక్ట్రాన్ అనేటువంటి రెండు శక్తులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ దీస్ టూ పవర్స్ ఆఫ్ ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్.
0: ఎలక్ట్రాన్ అనేటువంటిది
1: ది కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్
0: ఇది వేభాగము అని మీ సంస్కృతంలో.
1: విచ్ పర్టికులర్ పార్ట్ డస్ ఇట్ బిలాంగ్ టు?
0: ఇది ప్రోటాన్ అనేటువంటిది ధన భాగము.
1: దిస్ ప్రోటాన్ ఈజ్ ద రైట్ సైడ్ అండ్ ఎలక్ట్రాన్ లెఫ్ట్.
0: ఎలక్ట్రాన్ అనేటువంటిది స్త్రీతత్వము.
1: ఎలక్ట్రాన్ రిప్రజెంట్స్ ద ఫెమినైన్ నేచర్.
0: ఇక్కడ ప్రోటాన్ అనేటువంటిది మగతత్వం.
1: ది ప్రోటాన్ రిప్రజెంట్ ది మేల్ ఆస్పెక్ట్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ప్రతి పదార్థం యొక్క స్వరూపము.
1: ది ఫారం ఆఫ్ ఎవరీ ఆబ్జెక్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ యూనియన్ ఆఫ్.
0: ఈ రెండు చేరినప్పుడే అర్ధనారీశ్వరత్వము అని. ఒకటి స్త్రీతత్వము, ఒకటి పురుషత్వం.
1: ది ఫిమేల్ ఆస్పెక్ట్ అండ్ ది మేల్ ఆస్పెక్ట్ కమింగ్ టుగెదర్ అలూన్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ అర్ధనారీశ్వరత్వం.
0: అర్ధనారి అనగా అర్ధము స్త్రీ, అర్ధము పురుష.
1: అర్ధనారి మీన్స్ హాఫ్ ది పార్ట్ ఈజ్ ఫిమేల్ ఆస్పెక్ట్, ది అదర్ హాఫ్ మేల్.
0: కనుక ఎలక్ట్రాన్ అనేటువంటిది అంతా కూడాను స్త్రీతత్వం.
1: ఎలక్ట్రాన్ స్టాండ్స్ ఫార్
0: ప్రోటాన్ అనేటువంటి పురుషత్వం.
1: ది ప్రోటాన్ స్టాండ్స్ ఫార్ ది మేల్.
0: రెండు చేరే ఒక విధమైనటువంటి యొక్క అణువుగా రూపొందుతున్నాయి.
1: ఎన్ ఆటమ్ ఈజ్ ఫార్మ్డ్ బై కాంబినేషన్ ఆఫ్ దీస్ టు.
0: ఈ అణువు యొక్క స్వరూపమే ప్రపంచంలో ప్రతి పదార్థము.
1: ది ఆబ్జెక్ట్ యు ఫైండ్ ఇన్ ద వరల్డ్, ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇస్
0: కాబట్టి జగత్ అంతా కూడా అర్ధనారీశ్వర స్వరూపము అని ఆనాటి పూర్వీకులు నిర్ణయించారు.
1: ద ఏన్షియన్స్ పీపుల్ డిస్క్రైబ్డ్ అండ్ ప్రూవ్డ్ దట్ ది ఎంటైర్ వరల్డ్ మే బి కాల్డ్ యాజ్ అర్ధనారీశ్వర ప్రిన్సిపల్.
0: ఇదే విధంగా సైన్స్ లో ఇంకా కొన్ని కొన్ని యొక్క సూక్ష్మమైనటువంటి అర్థాలంతా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సో మెనీ అదర్ సటిల్ మీనింగ్స్ అసోసియేటెడ్.
0: మన భారతీయులు పవిత్రమైన పర్వదినములు ఎందు లేక కళ్యాణ సమయములు ఎందు శుభకార్యములు ఎందు మనము ద్వారమునకు మామిడి ఆకులు కడుతుంటాం, పచ్చని తోరణం.
1: దేర్ ఇస్ ఎ ట్రెడిషన్ ఇన్ ఇండియా దాట్ ఆన్ ఆల్ ఫెస్టివల్ డేస్ అండ్ ఆల్ ఆస్పిషియస్ డేస్ దెర్ విల్ బి ఇన్ ది ఎంట్రన్స్ ఫర్ ఎవ్రీ డోర్ వీ హ్యావ్ ద గ్రీన్ లీవ్స్ మేడ్ అండ్ హంగ్ మ్యాంగో లీవ్స్.
0: ఇంకా అరటి ముచ్చట్లు కూడా కడుతూ ఉంటాం.
1: అండ్ ఆల్సో ది ప్లాంటెన్ ప్లాంట్స్ ఆల్సో
0: ఈ అంతరార్థాన్ని గుర్తించలేని మూర్ఖులైన సైంటిస్టులు ఇది ఏమిట్రా భారతీయులంత ఒట్టి మూర్ఖంగా ఏమేమో పిచ్చి పిచ్చివన్నీ తగిలిస్తుంటున్నారు అని ఒక ఎప్పుడు పర్మనెంట్ గా ఉండేటువంటి ప్లాస్టిక్ మ్యాంగోస్ తగిలించచ్చు కదా.
1: పీపుల్ హూ ఆర్ గివెన్ టు దిస్ ఫూలిష్ సైంటిఫిక్ థింకింగ్ దే ఫీల్ వై షుడ్ వీ హ్యావ్ దీస్ గ్రీన్ లీవ్స్ ఆర్ గ్రీన్ ప్లాంటెన్ లెట్ అస్ హ్యావ్ ఎ ప్లాస్టిక్
0: ఈ చెట్టులో ఉన్నటువంటి కొమ్మలంతా ఎందుకు కొయ్యాలి, దీన్నంతా ఎందుకు పాడు చేయాలి అని ప్లాస్టిక్ తోరణం కట్టుకోవచ్చు.
1: వై టేక్ దిస్ మ్యాంగో లీవ్స్ ఎవ్రీ డే ఫ్రమ్ ది బ్రాంచ్.
0: అది కాదు, మన పూర్వీకులు పిచ్చివారు కాదు.
1: అవర్ ఏన్షియంట్
0: మహా మేధావులు
1: దేవర్ నాట్ ఫూలిష్
0: విజ్ఞానపరులు.
1: They are extremely wise.
0: దివ్యమైనటువంటి భావంతో కూడిన వారు.
1: They are full of sacred feeling.
0: దీని అంతరార్థాన్ని ఏ విధంగా ఉంటుందంటే
1: ది ఇన్నర్ మీనింగ్ హ్యాస్ టు బి అండర్స్టాండ్.
0: 10 మంది చేరినప్పుడు
1: whenever 10 people join,
0: ఆ వాతావరణం కలుషితమైపోతుంది.
1: ది అట్మాస్ఫియర్ ఇస్ లైక్లీ టు గెట్
0: వాడు విడిచేటువంటి యొక్క గాలి లోపల
1: వెన్ దే ఎగ్జేల్
0: దీంట్లో కొన్ని విషవాయువులంతా వస్తుంటుంటాయి.
1: దెర్ ఇస్ కార్బన్ డైఆక్సైడ్.
0: కార్బన్ డైఆక్సైడ్ వస్తుంటది మనం విడిచేటువంటి దాంట్లో.
1: వెన్ యూ ఎగ్జేల్ ఇన్ అవర్ బ్రెత్ దెర్ ఇస్ కార్బన్ డైఆక్సైడ్.
0: ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది అందరికి చేరి అది ఒక విధమైనటువంటి యొక్క చెడ్డదిగా మారిపోతుంటది.
1: వెన్ సో మెనీ పీపుల్ లీవ్ కార్బన్ డైఆక్సైడ్ టుగెదర్
0: ఈ పచ్చని ఆకులంతా ఉన్నాయి చూడండి, అవి ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి విషవాయువుని తీసుకుని ప్రాణవాయువుని వదులుతుంది.
1: దీస్ గ్రీన్ లీవ్స్ దే అబ్జార్బ్ దిస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ దే లీవ్ అవుట్ ది ఆక్సిజన్.
0: ఇప్పుడుగా చేరినప్పుడు ఆ యొక్క వాయువు విషమయం కాకుండా అది పవిత్రము గావిస్తుంది పచ్చని తోరణం.
1: దిస్ గ్రీన్ లీవ్స్ టేక్ అవే ఆల్ ది పాయిజనస్ ది కార్బన్ డైఆక్సైడ్.
0: పెద్ద పెద్ద హాల్స్ పెద్ద పెద్ద విండోస్ డోర్స్ పెట్టి పెద్ద పెద్దగా ఆధునికంగా ఇండ్లు కట్టుకుంటున్నారు, కానీ పూర్వము ఇండ్లు ఆ విధంగా ఉండేటువంటివి కాదు.
1: ఇన్ ద ఓల్డెన్ డేస్ ది హౌసెస్ వర్ నాట్ హ్యావింగ్ సచ్ బిగ్ డోర్స్ అండ్ విండోస్ ది వే దట్ యు గెట్ టుడే.
0: పూర్వము చాలా చిన్న చిన్న ద్వారములు ఉండేటువంటివి. ఆ చిన్న చిన్న ఇంటి లోపల పెండింగ్ అంటే ఒక 20 మంది చేరేటప్పటికి ఆ వారు విడిచినటువంటి గాలి అంతా కూడా చాలా విషమయంగా మారిపోతుండేటువంటి.
1: ఆన్ అకేషన్స్ లైక్ మ్యారేజెస్ వెన్ 20 పీపుల్ ఆర్ మోర్ పీపుల్ అసెంబుల్ దెన్ ది ఎంటైర్ అట్మాస్ఫియర్ బికమ్స్ స్టక్.
0: వారు విడిచినటువంటి యొక్క బొగ్గు పులుసు వాయువు ఈ యొక్క లీవ్స్ అంతా తీసుకుని దాని నుండి ప్రాణవాయువులు వదులుతూ వచ్చాయి.
1: These leaves absorb the carbon dioxide left by them and they leave oxygen and supply the pure oxygen to them.
0: దీని యొక్క దృష్టిని వారు పెద్దలు పెట్టుకుని ఈ విధంగా తోరణాలు కడుతూ వచ్చారు.
1: In keeping with this kind of thinking,
0: ఇది మూర్ఖత్వం అవుతుందా?
1: Can you call this foolishness?
0: చెప్పేవాడు మూర్ఖు.
1: The person who calls this foolishness is himself a fool.
0: పూర్వము పేడలంతా నీళ్లలో కలిపి
1: in the olden days cow dung was mixed into water.
0: ఇంటి ముందు ఏదైనా పర్వదినములు యందు పండుగల యందు ఇంటి ముందు చల్లుకోవటం వాడుక.
1: on all sacred festival days they would sprinkle this cow dung mixed water in front of the houses.
0: ఈ నాడు ఏమిటా ఈ పేడ తీసుకుని దీని ముందు చల్లుతున్నారు, మంచి మార్బుల్ స్టోన్స్ లేకపోతే మార్బుల్ ఎక్స్ ఏదో పచ్చుకొని చక్కగా శుభ్రంగా పెట్టుకోవచ్చు కదా అనుకుంటాం.
1: టుడే పీపుల్ థింక్ why should we sprinkle this water at all, we can have mobile exploring.
0: kaadu ee peda lopala
1: బట్ ఇన్ దిస్ కౌడంగ్
0: దీని లోపల ఉంటుంది యాంటీసెప్టిక్స్ అనేటువంటి దాన్ని చంపేటువంటి శక్తి ఉంటుంది. అది
1: దేర్ వాజ్ ద పవర్
0: యాంటీసెప్టిక్,
1: దేర్ వాజ్ ద పవర్ విచ్ వుడ్ యాంటీసెప్టిక్ పవర్ విచ్ విల్ కిల్ ఆల్ ది అండర్
0: వేదమంతా ఇంటి ముందు చల్లినప్పుడు చుట్టూ ఊరినటువంటి యొక్క విష పురుగులంతా కూడా నాశనం అయ్యేటువంటివి.
1: ఆల్ ది పాయిజనస్ ఇన్సెక్ట్స్ అండ్ బ్యాక్టీరియా వుడ్ బి కిల్డ్ వెన్ యూ స్ప్రింకిల్ సచ్ వాటర్.
0: మనుషులు ఆరోగ్యంగా అభివృద్ధి అయ్యేటువంటి వారు.
1: అండ్ అకౌంట్ ఆఫ్ దాట్ పీపుల్ వుడ్ బి,
0: ఈనాడు కూడా నువ్వు ఎవరైనా సైంటిస్ట్ ప్యాడన్ తీసుకుని ఎక్స్పెరిమెంట్ చేయలేవు.
1: లెట్ ఎనీ సైంటిస్ట్
0: కానీ వాళ్ళ దురదృష్టం ప్యాడన్ ఎక్స్పెరిమెంట్ చేయటం లేదు, సన్నును మూనును ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ దే డోంట్ క్యారీ ఆల్ ది రీసెర్చ్.
0: మనకు దగ్గర ఉన్నటువంటి మనం నాశనం చేసేటువంటి క్రియలంతా ఎన్నో ఉంటున్నాయి క్రిములు, వాటిని చూడకుండా ఎన్నో కోట్ల మైళ్ళ దూరంలో ఉండేటువంటి వాటిని పట్టుకుని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు మతిహీనుడైన సైంటిస్ట్.
1: Scientists who have lost their heads are doing research into things which are thousands and lakhs of miles away, while there are so many things which can be rectified by proper research.
0: మన పూర్వీకులంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క మానవ జీవితాన్ని పవిత్రంగాను ఆరోగ్యవంతంగాను ఆనందకరమైనటువంటిగాను తీర్చిదిద్దే నిమిత్తమై ఇలాంటి చర్యలంతా కూడాను ప్రారంభిస్తూ వచ్చారు.
1: Our ancients undertook such activity which would make their life healthy, happy and joyful.
0: Inte kaakunda puram aadavaranta kudanu pasupunu chaala priyams pettetunte vaaru.
1: In the olden days the women folk used to use
0: dwaramulakanta kudanu pasupu raasi kunkumu pettetunte vaaru.
1: They would smear the threshold with turmeric powder and apply kunkum on that.
0: కానీ దాని లోపల కూడా యాంటీసెప్టిక్స్ అంతా హతం చేసేటువంటి శక్తి ఉంటుండదు.
1: దిస్ టర్మరిక్ పౌడర్ ఈస్ హ్యావింగ్ ది పవర్ ఆఫ్ యాంటీసెప్టిక్.
0: ఏ యొక్క క్రిములు లోపల రావాల్సిందే కూడాను ఆ యొక్క యాంటీసెప్టిక్ అనేటువంటి ఆ క్రిములంతా కూడా నాశనం చేస్తూ వచ్చాయి.
1: వెనెవర్ ఎనీ పర్టికులర్ స్మాల్ ఇన్సెక్ట్ ఆర్ బోర్న్ టు క్రాల్,
0: కానీ ఈనాడు ఆ పసుపు ఎందుకు వేయాలా, పెయింట్ వేస్తే చాలదా, ఎల్లో పెయింట్.
1: Instead of applying turmeric powder, why not we put yellow paint? This is the type of thinking that
0: ee yellow paint lo akaram untundadi kani ee septic ni hatam chesetundi shakti ledu.
1: This yellow paint is all right from the point of view of color and form.
0: Kanuka mana purviku prati chinna vishayam nandu kodunu oka vidhamainatundi antaratthanni pavitramainatundi oka upayoganni anusaristhu vacharu.
1: Our ancients always had some important significance associated with whatever they did in the olden days.
0: Mana bharatiyulu kunkum pettetundi vaaru.
1: Our ancient women, they used to apply kunkum on the forehead.
0: Pasupu kodanu pusukuneetundi vaallu.
1: They would apply
0: purveekulu.
1: They would the old type of women, they would apply.
0: Deeni kosame nenu oka thuri oka paata raasindi. ఫేసు పౌడర్ అంతరిని మోసగించే పసుపు పోయే ఏమి కాలంలో వచ్చెను, భోజనులారా ఏమి కాలంలో వచ్చెను, కాసుల దండన్ని పోయే మోసగించే చైన్లు వచ్చే ఏమి కాలంలో వచ్చెను, భోజనులారా ఏమి కాలంలో వచ్చెను.
1: ఐ హావ్ రిటన్ వన్ సాంగ్, వాట్ డేస్ హావ్ కమ్, దోస్ డేస్ వెన్ దే వుడ్ అప్లై దిస్ టర్మరిక్ పౌడర్ టు దేర్ ఫేస్ ఆఫ్ దట్ గాడ్.
0: ఆ యొక్క పసుపు పూసుకోవటం వల్ల ముఖమంతా కూడా ఒక సువర్ణమయంగా మారిపోయేటువంటి.
1: వెన్ దే అప్లై ది టర్మరిక్ పౌడర్ మిక్స్డ్ ఇన్ టు వాటర్ ఇన్ టు దర్ ఫేసెస్,
0: ఈ పసుపు వల్ల అక్కడ ఏమాత్రం కూడా వెంట్రుకలు ఉండేటువంటివి కాదు.
1: అండ్ ఆల్సో ది హెయిర్ వుడ్ నాట్ గ్రో ఆన్ ద ఫేస్.
0: అంతేకాకుండా ఆ పసుపు ఆ కుంకుమ యొక్క శక్తి సామర్థ్యం ఎలాంటివంటే ఈ యాంటీసెప్టిక్ ను ఏమాత్రం కూడా ముక్కులో కానీ నోట్లో కానీ ప్రవేశించకుండా చేయడానికి ఎంతో కాపాడుతూ వచ్చాయి.
1: అండ్ ఆల్సో ది కుంకుమ అండ్ ఆల్సో ది టర్మరిక్ విచ్ దే అప్లై వాజ్ ఇన్సూరింగ్ దెమ్ ఏ లైఫ్ ఫుల్ ఆఫ్ హెల్త్ ప్రివెంటింగ్.
0: కనుకనే ఈనాడు ఆ రెండు పరిస్థితులు మానివేయటం చేతనే ఇస్నోపియాలు, ఆస్తమాలు, ఉబ్బసములు ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఆ సెప్టిక్ అంతా లోపల క్రిములంతా ప్రవేశిస్తున్నాయి.
1: యాజ్ పీపుల్ డు నాట్ అప్లై సచ్ థింగ్స్ టుడే, దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు వేరియస్ ప్రాబ్లమ్స్.
0: ఆనాడు ఆరోగ్యము ఆనందము ఈ రెండే జీవితం యొక్క లక్ష్యం.
3: హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ గోల్స్.
4: హెల్త్ గా ఉంటున్నప్పుడే హ్యాపీనెస్ కూడా మనకు ప్రాప్తి అవుతుంది.
3: ఓన్లీ వెన్ యూఆర్ హెల్తీ యూ ఎంజాయ్ హ్యాపీనెస్.
4: కనుక ఈ విధంగా చెప్పుతూ పోతుంటే ఎన్నో భారతీయ సంస్కృతి లోపల నిత్య జీవితంలో మనం చేసేటువంటి ప్రతి కార్యముల కూడాను ఒక ఉపకారమే కాని అపకారం కాదు.
3: Whatever activity is prescribed by the ancients, it was full of significance, meaning, which confirmed health and happiness to people.
4: Kanukani aanadu krishnudu yokka navadwaramulu yokka guralani kudanu ento vidhamainatundi yokka rogamulu kani manasika sambandhamainatundi vyadulu kani nivarana gaavistu vachchi.
3: The flute with 9 holes of Krishna conferred all health and happiness to people around them.
4: దీని యొక్క అంతరార్థము మానవుని యొక్క దేహము నవరంధ్రములు.
3: What is the inner meaning of it? The human body has 9 holes.
4: ఈ యొక్క మానవ జీవితమునకు భగవంతుని యొక్క నామమే శ్వాస.
3: For human life, the very life breath is God's name.
4: కనుక ఈ నవరంధ్రములు కలిగినటువంటి దేహము లోపల భగవంతుని నామము అనేటువంటి శ్వాస అందులో ఉచ్చరిస్తూ ఉండాలి అనేటువంటిది అంతరార్థం.
3: The meaning is that in this body which has got 9 holes, we should spend the entire time thinking of God and God's name.
4: Okka randamulu kulanu bhagavantuni yokka hastamu sparsha kavali.
3: Not merely that, one should feel God's touch in all the 9.
4: Aa sparsha chetane sparshanam papanasanam.
3: Through that kind of touch, the sin would disappear.
4: Dani valle aa naati gopikalu cheptu vacharu.
3: That is why gopikas of those days sang thus.

0: Oh Krishna, sing the song in such a beautiful way.
1: Manasu tiragam.
0: To our heart's satisfaction, go on talking to us, oh Krishna.
1: Veda saramam tadisi.
0: Taking the entire essence of Veda.
1: Nada brahma mugam marchi.
0: Transforming that into the sound Nada Brahma.
1: Veluvandu tirugavosi.
0: Pouring it into the flute.
1: Nada rupa mugam marchi.
0: And transforming that into beautiful music.
1: Pata padu ma Krishna, palukute nilulku natula, mataladu ma mukunda, manasu tiraga.
0: Oh Krishna, sing the song which can ooze out the nectarine sweetness of honey.
1: Krishna, ma dekhamane oka flute ga tisko, muradi ga tisko.
0: Krishna, take our body as a flute.
1: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఈ దేహము లోపల స్వేచ్ఛగా సంచరింపచేయి.
0: లెట్ యువర్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్ గో త్రూ అవర్ బాడీ.
1: నీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేద సారము.
0: యువర్ బ్రీతింగ్ ఇట్సెల్ఫ్ ఇస్ ది వెరీ సెన్స్ ఆఫ్ వేద.
1: నీ వేద సారమును దేహములో మార్చడం చేత గానసారంగా రూపొందుతుంది.
0: When you put this essence of Veda into the body, it becomes the music.
1: అతి గానాన్ని మాకు వినిపించు అన్నాడు.
0: Oh Krishna, give us the chance to listen to such beautiful music.
1: Ye vasanta kokila ganamo ms subrachim ganamo pilila ganamo kaadu ee veda ganamunu vinipinchamannaru.
0: You make us hear this music of Veda, oh Krishna, not the music of any other
1: kanaka mana dekhamanta kodunu oka flute vantidi.
0: Our body may be compared to a flute.
1: Ee flute ku navarandram nundittiga dehamuku navarandram untunnayi.
0: Just as Krishna's flute had 9 holes,
1: indulo bhagavata naamam aneetvanti okka saramu nakasika paryantram kodunu sancharistu raavali.
0: We should make the name of God travel from foot to head.
1: భగవంతుని యొక్క స్పర్శ అన్నింటి ఎందుకు ఉంటుండాలి.
0: We should feel the touch of God in all the limbs of our body.
1: సర్వాంగములు కూడా నువ్వు భగవంతుని యొక్క సేవ ఎందే అరిక్తం కావాలి.
0: ఆల్ ది లింబ్స్ ఆఫ్ ది బాడీ మస్ట్ బి ఆఫర్డ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ గాడ్.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నారు.
0: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఆఫరింగ్ ఎవ్రీ యాక్షన్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. వైస్ ఛాన్సలర్
1: చెప్తారు కంప్లీట్ సరెండర్ అని.
0: వైస్ ఛాన్సలర్ టోల్డ్ యూ కంప్లీట్ సరెండర్.
1: సరెండర్ అంటే అది కాదు,
0: సరెండర్
1: ఏకత్వాన్ని పాటించడమే సరెండర్.
0: Identifying yourself with one and becoming
1: neevu veeru nenu veeru anetundi undakoddu.
0: You should not have the feeling that you are different, I am different.
1: Neevu lekapothe nenu ledu.
0: If you are not there, I am not there at all.
1: Adi chepparu gopikalu.
0: That's what gopikas
1: niluvani delle ni vrutuku ni korakani moyudana.
0: Krishna, I don't have where I can take even shelter. Such is my life. I am living only for your sake, Krishna.
1: Niluvadurana manasu neenagavulu dooramaina.
0: Being distant from your smiles and your cheerful face, I can never live my life and my life.

0: At least appear in my dream, Krishna, and give me joy. I can never live without you.
1: కను పాపవు మాటకు నీవెక్కడున్నావంటే నా కనుపాపగానే ఉన్నావు.
0: When I ask where are you, you are in my very eye itself, you are my eyeball itself.
1: కాబట్టి నా కనుపాపగా ఉండి జగత్తునంతా చూస్తున్నావు.
0: You become my eye and let me look at the world through you only, Krishna.
1: ప్రేమకు చూస్తామా? పసి పాపవు ప్రేమకు.
0: When I take, I want to see through love, you are a small child.
1: కను పాపవు మాటకు పసి పాపవు ప్రేమకు.
0: You are the eyeball. When I want to just look at through love.
1: నిన్ను విడచి అరనిమిషము.
0: I cannot live even for a moment without you.
1: నిలువగలేరా Krishna ka nagarara.
0: Why don't you show yourself to me, Krishna? I cannot live even for a half a minute.
1: Gopikalu korinatunti korikalu enta gunam enta pavitramaina antarathalu untunnayi yochin chesukondi.
0: There are such sacred meanings, subtle meanings.
1: What all the desires of madri manam bhavincharadu.
0: We should not think that they do not.
1: They are history ladies, not hysteria ladies.
0: They are not ladies of hysteria. They have made history. They are history ladies.
1: History. His stories is history.
0: What is history? His story is history.
1: కాబట్టి వారి జీవిత చరిత్రము ఎవరి జీవిత చరిత్రం? భగవంతుని జీవిత చరిత్రమే. His story.
0: When you think of the lives of Gopikas, it is the life of Krishna.
1: Gopikanta nirantaram kodunu. His story. His story. His story.
0: Gopikas' lives are filled with his story, the story of Krishna.
1: మీకు చాలా మంది కొత్త పిల్లలంతా వచ్చి ఉంటారు తెలుసును.
0: There are a number of new students who have joined us.
1: ఆనాటి ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకుని రేపల్ల యొక్క గుడిసెల వాళ్ళంతా కూడాను యశోద ఇంటికి పోయి దీపం అంటించుకుని వచ్చేటువంటి వారు.
0: ఇట్ వాస్ ది ట్రెడిషన్ ఆఫ్ దోస్ డేస్ ఇన్ రేపల్ల. ఆల్ ది పీపుల్ బిలాంగింగ్ టు దట్ రేపల్ల వుడ్ గో టు ది హౌస్ ఆఫ్ యశోద టు గెట్ దస్ ల్యాంప్స్.
1: అనగా పెద్దింటి వారి జ్యోతిని మన ఇంటికి తెచ్చుకుంటే మనం కూడాను పెద్దింటి వారం అవుతాము, మనం కూడాను పవిత్రులమైపోతాము అనేటువంటి విశ్వాసం ఆనాటి విశ్వాసం.
0: ది ఫెయిత్ ఇన్ గెటింగ్ ది లైట్ లైటెడ్ ఇన్ ది హౌసెస్ ఆఫ్ యశోద వాస్ వెన్ వి గెట్ ది లైట్స్ ఫ్రమ్ ది ఎల్డర్లీ.
1: ఇప్పుడు కూడాను కొన్ని పల్లెల లోపల ముందు ఒక చిన్న ఒక గుడిసెమ ఒక ఇదిగా కిటికీగా పెట్టుకుని అందులో ఒక దీపాన్ని వెలిగించుకుంటుంటారు సాయంకాలం.
0: There is a tradition even now in the villages. They keep a small place where they put a small light and from which people can come and light their lamps and go.
1: Aa vrepallaku kottaga vachindi oka kodala paapam.
0: One daughter-in-law was a new daughter-in-law to that village Rapalle.
1: Aa vantu aanadu vachindi paapam Yashoda inti poi deepam antinchukovali.
0: It was her turn to go to the house of Yashoda and to get her lamp lighted there.
1: Manaslo chitrinchukuntu vastundadi paapam.
0: She was thinking of
1: ayyo nenu enni dinamulu nunchino krishnanu chudalani aasha pattanu.
0: For what a long time I was thinking of Krishna.
1: Eppudu nenu krishnanu chudaledu.
0: I have never seen Krishna.
1: Ippudu Yashoda intiki pothunnanu deepam kosam.
0: Now I am going to the house of Yashoda.
1: Akkade ekkadane krishnudu kanapadtado emto.
0: I may be able to see Krishna somewhere there.
1: Ani nirantaram krishna chinta chesukuntu vellindi paapam Yashoda intiki.
0: Thinking continuously about Krishna, she went to the house of Yashoda.
1: Krishna chinta lopala atu itu chuchukuntu aa deepanni oka deepam mundu pettindi.
0: Expecting Krishna here and there,
1: taanu teesukoni poyi deepamu Yashoda deepam nunchi veligistu untundali.
0: She wanted to light the lamp which she had taken from the lamp of the Yashoda.
1: Aa yokka suguna yokka velu kuda kaali pothundadi kaani sugunaki emi kanipinchaledu. Aa baadha teliyaledu.
0: She was so much possessed by the thought of Krishna that her finger got burned, but she was not aware of it.
1: Deham kaalipothunnappudu kudanu Krishna Krishna Krishna ani chustu aanandanga untundadi.
0: Even when her finger was burned, she was so much full of Krishna consciousness.
1: Parigetti vachindi Yashoda.
0: Yashoda came running.
1: Emtamma nidrapothunnava shariram kaalutunna kudanu emiti ee nidra ani aani velukku teesukundi.
0: Amma, what is this? You are catching fire and still are you sleeping or what?
1: Amma, krishnuni chustunnanu anindi aa suguna.
0: Suguna said, amma, I am seeing Krishna there.
1: Ee chuttu unnatundi gopikalandaru ink kani pettaru.
0: ఆల్ ది గోపికాస్
1: యశోద ఇంటి ముందు డాన్స్ ఆడుతున్నారు.
0: దే బిగాన్ డాన్సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యశోదాస్
1: కనిపించినంట సుగుణకు కనిపించినంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించినంట.
0: ఇట్ అపియర్స్ సుగుణ హెస్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ కృష్ణ గోపాల ఇన్ ద హౌస్ ఆఫ్ నంద ఇన్ ద ల్యాంప్ ఆఫ్ యశోద.
1: కానీ యశోద ఇంటి లోపల సుగుణకు దీపంలో కనిపించాడట కృష్ణుడు.
0: ఇట్ అపియర్స్ సుగుణ సా ఎ విజన్ ఆఫ్ కృష్ణ.
1: ఆనాటి వారి భావములు ఆనాటి వారి దివ్యమైనటువంటి చిత్రులు ఇంత విచిత్రమైనట్టుగా రూపొందేటువంటివి.
0: సచ్ వాజ్ ది సేక్రెడ్ డివైన్ ఫీలింగ్స్ అండ్ దే యూజ్డ్ టు గెట్ సచ్ డివైన్ విజన్.
1: ఈనాటి భక్తి ప్రపత్తులు ఆర్టిఫిషియల్ గా ఉంటున్నాయి.
0: టుడేస్ డివోషన్ అండ్ సరెండర్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్.
1: ఆనాడు హార్ట్ఫుల్ గా ఉండేటువంటి.
0: ఇన్ దోస్ డేస్ డివోషన్ వాజ్ హార్ట్.
1: హార్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్. మన భావాలంతా ఈనాడు అవుట్ సైడ్ గా ఉండాలి, వాడి భావాలంతా కూడా అంతర్ముఖంగా ఉండేటువంటి.
0: ఆల్ దర్ ఫీలింగ్స్ వర్ టర్న్ ఇన్వర్డ్స్ బట్ ఆల్ అవర్ ఫీలింగ్స్ ఆర్ గోయింగ్ అవుట్ వర్డ్స్.
1: కనుకనే ఈనాటి యొక్క ఈ బాహ్యమైనటువంటి భావములు దూరం చేసి అంతర్భావములు అభివృద్ధి పరుచుకుని దివ్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మీరు అనుభవించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని
0: విరమిస్తాను. ఎక్స్టర్నల్ లుక్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫీలింగ్స్ అండ్ డెవలప్ ది ఇన్వర్డ్ లుక్ ఇంట్రోవర్ట్ యువర్ మైండ్ అండ్ ఎంజాయ్ ది బ్లిస్ దేరిన్. దస్ ఐఎమ్ బ్రింగింగ్ my discourse to a close.
1: Govinda Krishna Jai Gopala Krishna Jai Gopala Bala Bala Radha Krishna Jai.